శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శాఖ సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 31వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 19వ తేదీ శుక్రవారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:59:58 సెకండ్లు. శుభోదయం.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: మీరింతవరకు భక్తి రంజని కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు ఇంకా నాట్య కళం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో భయభక్తులు ఈ అంశం గురించి శ్రీ ఎంఎస్ ఇమాం బాషా గారు అందించే వ్యాఖ్యానం వింటారు.
1: యాయుహన్నాసు అత్తహు రబ్బక ముల్లజి హల్కెకుమం మిన్ నఫ్సియో వాహిదత్యం వ హల్క మిన్హా జువాజహ వబస్సా మినుహు మా రిజాలన్ కసీరం వనసాన్ వత్తహుల్లాహు అల్లజి తస్ అలూన బిహి వల్ రహామ ఇన్నల్లాహ కాన అలైకుమ్ రఖీబ్. ఓ మానవులారా, మీ ప్రభు పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి ఆదం నుండి సృష్టించాడు, మరియు ఆయనే ఆ ప్రాణి నుండి దాని జంట హవ్వాను సృష్టించాడు, మరియు వారిద్దరి నుండి అనేక పురుషులను మరియు స్త్రీలను వ్యాపింపజేశాడు. మరియు ఆ అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. ఎవరి ద్వారానైతే మీరు మీ పరస్పర హక్కులను కోరుతారో మరియు మీ బంధుత్వాలను త్రెంచకండి. నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని సదా కనిపెట్టుకుని ఉన్నాడు. సమాజంలో భార్యాభర్తల బంధం అత్యంత పవిత్రమైనది. నిజానికి ఈ బంధమే అసలు సృష్టికి మూలం. విశ్వాసమైన ఇలాంటి బంధం ద్వారానే విశ్వ సృష్టికర్తైన అల్లాహ్ మానవ జాతిని ఉనికిలోనికి తీసుకువచ్చాడు. అందుకే దీనికి ఇంత పవిత్రత, ప్రాముఖ్యత. పెండ్లి అనే బంధం ద్వారా స్త్రీ పురుషులిరువురు ఆలుమగలై సమాజంలో భార్యాభర్తలుగా గుర్తింపును పొందుతారు. అప్పటి వరకు విడివిడిగా ఎక్కడో ఉన్న వీరు ఒక్కటై సంసార జీవితాన్ని ప్రారంభిస్తారు. ఈ సంసార బంధం పటిష్టంగా గౌరవప్రదంగా ఉంటేనే మానవ జాతి విజయపథములో కొనసాగుతుంది. వల్ మోమినూన వల్ మోమినాతు బాజుహుం ఔలియావు బాజిం. విశ్వాసులైన పురుషులు, విశ్వాసులైన స్త్రీలు ఒకరికొకరు స్నేహితులు. సమాజ నిర్మాణంలో భార్యాభర్తలిద్దరి పాత్ర కీలకమైనది. భార్యాభర్తల మధ్య అవగాహన, ఆప్యాయత, అనురాగం, ప్రేమానుబంధాల ద్వారానే మంచి కుటుంబాలు సమాజంలో ఉనికిలోకి వస్తాయి. వారిద్దరి సాంసారిక జీవితం, దాని నియమాలు, బాధ్యతలు సరిగా అవగాహన చేసుకుంటేనే ఉత్తమ ఫలితాల్ని సాధించడానికి వీలవుతుంది. ఆలుమగల మధ్య ఈ విధమైన అవగాహన, పరస్పర ప్రేమానురాగాలు లోపించడం వల్లనే ఈనాడు కుటుంబాల్లో శాంతి కరువైపోతుంది. కుటుంబ జీవితంలో శాంతి కొరవడితే అది సత్సమాజ నిర్మాణానికి అవరోధంగా పరిణమిస్తుంది. అందుకని భార్యాభర్తలు ఇరువురు ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఎవరి పరిధుల్లో వారు తమ తమ బాధ్యతల్ని నెరవేర్చాలి. స్వేచ్ఛ పేరుతో స్త్రీలు తమ పరిధుల్ని ఎన్నడూ అతిక్రమించకూడదు. అలాగే పురుషులు తామే గొప్ప అని భావించి భార్యలపై పెత్తనం చెలాయించకూడదు. సహధర్మచారిణితో, సత్ప్రవర్తనతో కూడిన జీవితం గడపాలి. ఆమె హక్కులను విశాల హృదయంతో గౌరవించాలి. ఎందుకంటే వారితో సత్ప్రవర్తనతో సంసారం చేయండి అని అల్లాహ్ ప్రబోధించాడు. భార్య పట్ల సౌమనన్యంతో, ప్రేమాభిమానాలతో ప్రవర్తించాలి. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రవచించారు, తమ నడవడికతో అందరికంటే ఉత్తములైన వారే విశ్వాసములు పరిపూర్ణులు. తమ భార్యల పట్ల అత్యంత మంచిగా మెలిగేవారే అందరిలో మంచి నడవడిక కలవారు. ఒక మనిషి యొక్క నైతిక ప్రవర్తనను, అతని మంచితనాన్ని గ్రహించడానికి అసలైన గీటురాయి అతడి యొక్క గృహ జీవితమే. స్వేచ్ఛగా ఉండే గృహ జీవితంలోనే మానసిక, నైతిక, ఆర్థిక సంబంధమైన ప్రతి అంశం ముందుకు వస్తుంది. కుటుంబం పట్ల ఔదార్యం, ప్రేమ, దయ కలిగి కుటుంబానికి మానసిక దృప్తిని, ప్రశాంతతను కలిగిస్తూ

0: ప్రేమాభిమానాలతో ప్రవర్తించినప్పుడే ఒక మనిషి విశ్వాసములో పరిపూర్ణుడవుతాడు. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటూ సమాజంలో ఒక గుర్తింపును పొందాలి. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక బలహీనత ఉంటుంది. స్త్రీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అందుకని చిన్న చిన్న విషయాలను గురించి రాద్ధాంతం చేయకూడదు. భార్యలో ఏదైనా చిన్న చితకా లోపం బలహీనత కానవస్తే దానికే మూతి ముడుచుకోకూడదు. ఓర్పు వహించాలి. ఆమెలోని మరో మంచి గుణాన్ని గుర్తించి ఔదార్యం ప్రదర్శించాలి. చిన్న చితక విషయాలకే మనసు పాడు చేసుకుంటే కుటుంబాలలో దాంపత్య సుఖ సంతోషాలు కనుమరుగైపోతాయి. అందుకే ముఖ్యంగా స్త్రీల వ్యక్తిత్వాన్ని గుర్తించాలి. అన్ని విషయాల్లోనూ పరస్పరం అవగాహన అత్యంత అవసరము.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో భయభక్తులు ఈ అంశం గురించి శ్రీ ఎంఎస్ ఇమం భాషా గారు అందించిన వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేను ముచ్చట్లు, ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమంలో పర్యావరణం జీవన విధానం ఈ అంశం గురించి శ్రీ పివి నరసింహారావు గారు, శ్రీ జి ఆదినారాయణ రెడ్డి గారు అందించే వివరాలు వింటారు.
2: చిన్నయ్య, ఏంటి ఎండ గిట్టుబడి వచ్చావు? ఏదో ఆవేశంగా అరుస్తా ఉన్నావు.
3: అరవటం కాదు పెద్దయ్య, అసలు ఈ మధ్య నువ్వు కనిపించట్లే.
2: ఏం చేస్తావు చిన్నయ్య? పొలం పనులు చూసుకుంటున్నాం. పైపెచ్చు అక్కడ ఈ వ్యవసాయ వ్యర్థాలన్నీ కూడా రోటోవేటర్ తోటి మరి భూమిలో కలియదునటం ఇవన్నీ చేస్తూ ఉన్నా చిన్నయ్య.
3: వ్యర్థాలు, రోటోవేటరు, అది ఏదో పెద్ద పెద్ద పదాలు వాడుతున్నావు కదా. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చింది ఎందుకంటే ఏదో పర్యావరణము, ఏదో జీవన విధానం అని ఈ మధ్య పదే పదే వింటున్నాను ఈ పదము. అసలు పర్యావరణం అంటే ఏంది, జీవన విధానం అంటే ఏంది, కొంచెం వివరంగా చెప్పు పెద్దయ్య.
2: ఏమి లేదు చిన్నయ్య, నేను ఇప్పుడే చెప్పాను కదా, టిల్లర్ కొట్టించి వస్తున్నాను రోటోవేటర్ తో, మరి పత్తి వ్యర్థాలన్నీ కూడా కలియదున్ని వస్తున్నాను చెప్పాను కదా. చాలా మంది రైతులు కూడా ఈ వ్యవసాయ వ్యర్థాలను భూమిలో కలియదున్నకుండా భూమి మీద కుప్పగా వేసి దాన్ని తగులబెడుతున్నారు. ఈ తగులబెట్టినప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఈ కాలుష్యం అంతా కూడా వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. దాంతోపాటుగా పర్యావరణం చాలా వరకు దెబ్బతింటుంది. దాంతో మనందరికి కూడా మరి భయంకరమైనటువంటి వ్యాధులు కూడా వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయ వ్యర్థాలను ముఖ్యంగా కాల్చకూడదు. సాధ్యమైనంత వరకు మనము భూమిలో కలియదున్నడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా చూడు చిన్నయ్య, ఏదో పర్యావరణం జీవన విధానం అని చెప్పేసి పెద్ద మాట చెప్పావు. ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే పర్యావరణం బాగలేకపోతే అందులో మనం ఉంటున్నాం కాబట్టి మనకు అన్ని రకాల జబ్బులు ఆవగించే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతాంగాన్ని మనం గమనించినట్లయితే రైతాంగం అంతా కూడా ఈ పొలములో విపరీతమైనటువంటి రసాయనాలు వాడుతూ ఉన్నారు. దానివల్ల వాతావరణం పొల్యూషన్ అవుతుంది. ఏదైతే రసాయనాలు భూమిలో కలియదున్నుతాడో ఆ కలియదున్న పురుగు మందుల అవశేషాలైతేనేమి, రసాయన ఎరువుల అవశేషాలైతేనేమి భూమిలో ఇంకిపోతున్నాయి. అంటే భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయి. అందువల్ల రైతు తన బాధ్యతగా 10 మందికి సాయం చేసేవాడే కాబట్టి వ్యవసాయం అన్నారు కాబట్టి వ్యవసాయదారుడు ఎప్పుడు కూడా వాతావరణాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా ఆయన పైన ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా వ్యవసాయ వ్యర్థాలను పొలంలో కాల్చకూడదు. విపరీతమైనటువంటి రసాయనాలు వాడకూడదు. ముఖ్యంగా రసాయనాలు వాడవలసి వస్తే భూసార పరీక్షలు చేయించుకొని అందులో ఏ పోషకాలు లేవో ఆ పోషకాలను గుర్తించి తగు మోతాదులో వ్యవసాయ శాస్త్రవేత్తలు సిఫారసు చేసినటువంటి మోతాదును మించకుండా రసాయనాలు వాడినట్లయితే చాలా వరకు కూడా నేల తల్లి ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా చిన్నయ్య, మనం ఇవాళ ముఖ్యంగా గమనించినట్లయితే చాలామంది రైతులు భూసార పరీక్షలు చేయించరు. పోటీతత్వంతో ఒక అనారోగ్యకరమైన వాతావరణంలో విపరీతంగా మందులు వాడుతున్నారు. ఇది ఎంతవరకు శ్రేయస్కరం కాదు? భవిష్యత్తులో మన ఆరోగ్యంలాగానే నేల తల్లి ఆరోగ్యం కూడా చెడిపోయి భవిష్యత్ తరాలకు పండే నేల కాకుండా పండని భూమిని మనము అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి రైతు రసాయన ఎరువులు వాడవలసి వస్తే రసాయన ఎరువులు తగు మోతాదులో వాడుతూ జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులు, ఇవన్నీ కూడా పచ్చి రొట్టె ఎరువులు, ప్రత్యామ్నాయం చాలా ఉంది కాబట్టి ఈ ప్రత్యామ్నాయ ఎరువులు వాడవలసిన అవసరం ఎంతైనా ఉంది చిన్నయ్య.
3: ఓకే పెద్దయ్య, అందుకే నీ దగ్గరికి వచ్చా. ఒక్క విషయం, పర్యావరణం జీవన విధానం అని అంటున్నారు అన్న దానికి నాకు చాలా వివరంగా చెప్పడం జరిగింది. అయితే పెద్దయ్య, పర్యావరణ దినోత్సవము ఇట్లా అని కూడా అక్కడెక్కడ అంటుంటే విన్నాను, దీనికి సంబంధించి కూడా 2 విషయాలు చెప్పు పెద్దయ్య.
2: చాలా మంచి ప్రశ్న అడిగారు చిన్నయ్య. పర్యావరణ పరిరక్షణ అనేది

0: ఒక్కరి బాధ్యత. ఎందుకంటే భవిష్యత్తులో చాలా వరకు కూడా వాతావరణం వేడెక్కి భూమి మీద జీవరాశి నశించిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఇవాళ చూస్తే వాడవాడల పారిశ్రామిక వాడలు పారిశ్రామికంగా పరిశ్రమలు పెడుతున్నారు. పరిశ్రమల వ్యర్థాలన్నీ కూడా నీటిలో కలిసిపోతున్నాయి. ఇవన్నీ మనం త్రాగే నీటిలో కలిసిపోయి త్రాగే నీరు కూడా కలుషితమవుతుంది. మనం పీల్చే గాలిలో ఈ వ్యవసాయ వ్యర్థాలైతేనేమి, ఈ వ్యర్థాలైతేనేమి, ప్లాస్టిక్లు కూడా చాలా వరకు కాలుస్తూ ఉన్నారు. ఈ వ్యర్థాలైతేనేమి అన్నీ కూడా వాతావరణంలో గాలిలో కలిసి అవన్నీ కూడా మనకు తెలియనిటువంటి భయంకరమైన వ్యాధి బారిన పడే అవకాశం కూడా ఉంది. క్యాన్సర్ కారకాలు అందులో ఉంటాయి. కాబట్టి చాలా వరకు కూడా ఈ వ్యర్థాలని కూడా మరి వ్యవసాయ వ్యర్థాలని భూమిలో కలియదున్నుకోవాలి. ప్లాస్టిక్ వ్యర్థాలన్నింటి కూడా మరి చాలా వరకు కూడా రీసైక్లింగ్ మరలా తిరిగి వాడుకునేట్టుగా చేసుకోవాలి. అదేవిధంగా మంది వ్యవసాయక దేశం కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా వ్యవసాయంలో రసాయనాల మోతాదు తగ్గించాలి, సేంద్రియ పదార్థాన్ని వాడాలి, భూమిలో సేంద్రియ కార్బనాన్ని చాలా వరకు కూడా పెంచవలసిన అవసరం ఉంది. పెట్టుబడి తగ్గించుకొని ప్రకృతి ఆధారంగా జీరో బడ్జెట్ తోటి పాలేకర్ గారు ఏదైతే చెప్పారో ఆ పాలేకర్ గారి విధానాన్ని అనుసరించి వ్యవసాయంలో పెట్టుబడి లేని లాభసాటి వ్యవసాయాన్ని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది చిన్నయ్య. చాలా వరకు కూడా వాతావరణం కలుషితమవుతుంది. ఈ వాతావరణం కలుషితమవుతే భవిష్యత్తులో భూమిలో ఇప్పటికే పంటకు మేలు చేసేటువంటి జీవరాశి అంతా కూడా నశించిపోతుంది. ముఖ్యంగా మిత్ర పురుగులు, రైతు మిత్ర పురుగులు చాలా వరకు కూడా నశించి పంటకు మేలు చేసేటువంటి ఏదైతే రైతు మిత్ర పురుగులు ఉన్నాయో అవన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి. పంటకు హాని చేసేటువంటి పురుగులన్నీ కూడా ఇవాళ మరి విపరీతంగా పెరిగి రసాయనాలు మోతాదు పెంచుతున్నారు. కాబట్టి మనం రసాయనాల మోతాదు పెంచినప్పుడు పంట ఏపుగా మెత్తగా పెరుగుతుంది, రుచికరంగా ఉంటుంది. ఎప్పుడైతే రుచికరంగా ఉంటుందో పురుగుల దాడి పెరుగుతుంది. పురుగుల దాడి పెరిగినప్పుడు రసాయనాలు వాడవలసి వస్తుంది. దీనివల్ల చాలా వరకు కూడా రైతు నష్టపోతున్నాడు. ఇవన్నీ గమనించి పర్యావరణాన్ని పరిరక్షిస్తూ సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అనుసరిస్తూ మరి మానవుడు ఇవాళ జీవించాల్సిన అవసరం ఉంది. మనము పండే భూమిని భవిష్యత్ తరాలకు అందించాలి అంటే మరి వ్యవసాయదారులు కూడా చాలా వరకు వాతావరణానికి అనుకూలంగా వాతావరణ ఆధారిత పంటలు వేసుకోవాలి. వ్యవసాయ వ్యర్థాలన్నీ కూడా మరి భూమిలో కలిదున్నుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే చాలా వరకు మరి మనము పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతాము. అదేవిధంగా ఈ పర్యావరణాన్ని పరిరక్షించాలి, ఇదందరి బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత, మన ఊరు మన బాధ్యత అన్నట్టుగా ప్రతి ఒక్కరూ దీన్ని ఆచరించాలి. కాబట్టి మన పెద్దలంతా కలిసి పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకోవాలి. చాలా వరకు కూడా మనము కూడా అదే బాటలో నడవలసిన అవసరం ఎంతైనా ఉంది చిన్నయ్య.
1: ఓకే పెద్దయ్య, మరి పర్యావరణం జీవన విధానం గురించి నాకు తెలియని విషయాలు మరి చాలా చక్కగా వివరించారు. అయితే మీరు అన్నట్టుగా ఈ వాతావరణ మార్పుల్లో నీరు కలుషితమవుతుంది, గాలి కలుషితమవుతుంది, మరి తినే ఆహారము కలుషితమవుతుంది, జీవన విధానంలో మీరు చెప్పినట్లుగా పూర్తిగా మార్పులు రావాలంటారు.
0: అవును చిన్నయ్య, అది మనందరి బాధ్యత కూడా.
1: ఓకే పెద్దయ్య, చాలా చక్కటి విషయాలు తెలియజేసుకున్నా మీ దగ్గరకు వచ్చినందుకు. సరే ఉంటా పెద్దయ్య.
0: మంచిది చిన్నయ్య.
2: చేను ముచ్చట్లు కార్యక్రమంలో పర్యావరణం జీవన విధానం గురించి పివి నరసింహారావు గారు, జి ఆదినారాయణ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం నిర్వహించే రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆక్వా రంగంపై నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆక్వా మేత ధరల స్థిరీకరణ కోసం రైతులు, తయారీదారులతో కలిసి కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

0: పూర్తి నివేదిక అనంతరం ధరలపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం పొగాకు రైతులు, ట్రేడర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అన్ని పొగాకు సంస్థలు కొనుగోళ్లు చేపట్టాలని, అనధికార కొనుగోళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశం అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఆక్వా ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగాయి. దానికి అనేకమైనటువంటి కారణాలు. దీనివల్ల ఫీడ్ కంపెనీలు ధరలు పెంచి నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఏకపక్షంగా ధరలు పెంచడానికి వీల్లేదు చెప్పి నిలుపుదల చేశాం. రొయ్యల రైతులకి ఒక శుభ పరిణామం. వాళ్ళు కోరుకున్న విధంగా, వాళ్ళు చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో నిర్ణయం తీసుకోవడం వల్ల రైతులకు మేలు జరిగింది.
0: తెలంగాణలో విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్యా వాతావరణం కల్పన, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం నిర్వహించే రాష్ట్రస్థాయి ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. హైదరాబాద్లోని ఎల్బి స్టేడియంలో జరిగే కార్యక్రమంలో మాదక ద్రవ్యరహిత పాఠశాలలు, కళాశాలలు పేరుతో సామూహిక ప్రతిజ్ఞ చేయించనున్నారు. విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన పెంపొందించడం, నివారణ చర్యలను బలోపేతం చేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. అనంతరం విద్యార్థులకు విద్యార్థి కిట్లు ముఖ్యమంత్రి పంపిణీ చేయనున్నారు. దాదాపు 15,000 మంది విద్యార్థులు పాల్గొననున్న ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహవసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, పక్కా గృహాల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ ఇప్పటివరకు 450,000 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశామని చెప్పారు. పేదల గృహ నిర్మాణం కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులతో పాటు అదనంగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి తెలియజేస్తూ,
2: ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా గృహ నిర్మాణం చేసి ఇవ్వాలి అనే ఆదేశంతో పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తామని నేను. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణ కార్యక్రమం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 450,000 ఇళ్లు ఇప్పటికి పూర్తి చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను
0: యోగాంధ్ర 2026 కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు 1 కోటి మందికి పైగా నమోదు చేసుకున్నారని నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేయనున్నారని పరీక్షల విభాగం సంచాలకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. మే 25 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు ఈ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్సైట్ bsc.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని, అలాగే మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను నిన్న దహనం చేశారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ, యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి రక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ ద్వారా గంజాయి సాగు రవాణాను సమర్థవంతంగా అరికడుతున్నామని మంత్రి తెలియజేస్తూ,
3: దొరికిన గాంజాని, ట్రాన్స్పోర్టేషన్ లో దొరికిన గాంజాని కూడా రిస్ట్రక్షన్ చేయాలి. అంటే ఎవరి టైం చేసే రిస్ట్రక్షన్స్, లాస్ట్ 1.5 ఇయర్ లో 5 టైమ్స్ రిస్ట్రక్షన్స్. నేను ఆశ్చర్యపోయాను, ఎందుకంటే నాకు తెలియాలి, ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా తెలియాలి. ఒకటి, పోలీస్ పడుతున్న కష్టం ఎలా డిస్ట్రోయ్ చేస్తున్నాం అన్నది విధానం. అట్ ద సేమ్ టైం రాష్ట్ర భవిష్యత్తుని, యువకులు ఈ గాంజా బాధలు పడకుండా ఎలా రక్షించుకోవాలన్న కాన్సెప్ట్ మీద కూడా ఉండాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ నాయకులు.
0: మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్తో కలిసి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో ఉర్దూ కవి సమ్మేళనాలు, ముషాయిరాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా మైనార్టీ

0: పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందిస్తున్నామని, పథకం అమలుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించిన అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణతో పాటు పలువురు పార్టీ నేతలు నిన్న గవర్నర్ను కలిశారు. విజయవాడలోని లోక్భవన్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి డీఎస్సీ ప్రక్రియలో అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న సందేహాలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ డీఎస్సీ ప్రక్రియపై పలు అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. అలాగే డీఎస్సీ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి నియామక ప్రక్రియలో ఉన్నట్లు భావిస్తున్న లోపాలపై తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరామని తెలిపారు. ప్రముఖ ధ్వని అనుకరణ కళాకారులు డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ వర్ధంతి ఈరోజు. ఎంతోమంది ప్రముఖుల రాజకీయ నాయకుల గళాలను అతి సునాయాసంగా అనుకరించిన ఆయన తెలంగాణలోని వరంగల్లో 1932 డిసెంబర్ 28 జన్మించారు. ధ్వని అనుకరణ మిమిక్రీలకు గాను కళాప్రపూర్ణతో సహా పలు పురస్కారాలను పద్మశ్రీ పురస్కారాన్ని నేరేళ్ల వేణుమాధవ్ అందుకున్నారు. 2018 జూన్ 19వ తేదీన ఆయన తుది శ్వాస విడిచారు. కాగా నేరేళ్ల గౌరవార్థం ఆయన పుట్టినరోజు డిసెంబర్ 28 ప్రపంచ మిమిక్రీ దినోత్సవంగా జరుపుకోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రధానమంత్రి సూర్యఘర్ పీఎం కుసుమ్ విద్యుత్ పంపిణీ వ్యవస్థ పునరుద్ధరణ ఆర్డీఎస్ఎస్ పథకాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు అధికారులను ఆదేశించారు. చిత్తూరులో నిర్వహించిన విద్యుత్ సంస్కరణల అమలు కమిటీ సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ సెప్టెంబర్ 30 నాటికి అపరిష్కృతంగా ఉన్న విద్యుత్తు సోలారు పనులను పూర్తి చేయాలని సూచించారు. సూర్యఘర్ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచిత సౌర ఫలకాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాతావరణం. తూర్పు విదర్భ నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే తెలంగాణలోను పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. మచిలీపట్నంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 133,000 రైతు కుటుంబాలకు 252,94,00,000 రూపాయల పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. మచిలీపట్నం పోర్టు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కీలకంగా మారనుందని, పోర్టు ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులు పూర్తయితే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం నిర్వహించే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహవసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగలపూడి అంతా స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీమతి కె శైలజ. అనంతరం సినీ భక్తి గీతాలు వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం మాట. అలాంటి మాట గురించి ముచ్చటించుకుంటూ మాట గురించిన సినీ గీతాలు వింటారు.

ఇలాంటి చక్కటి గీతాలను మన భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 వార్తా వ్యాఖ్య. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతల నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో గుండెగది కథానిక వింటారు. రచన పఠనం శ్రీమతి వై విజయలక్ష్మి. అనంతరం తెలుగు శతక సౌరభం గురించి శ్రీమతి టివి నాగలక్ష్మి గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతాలు ప్రసారమవుతాయి. ఈ ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇక ఈ సాయంత్రం ప్రసారంలో భాగంగా సాయంత్రం 6:00 హిందీలోను 6:05 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రసార విశేషాలు వింటారు. 6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో మోకాలి శస్త్రచికిత్స జాయింట్ రీప్లేస్మెంట్ అధునాతన రోబోటిక్ సర్జరీ గురించి డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి గారు అందించే వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వేరుశనగ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు యాజమాన్య పద్ధతుల గురించి దర్శి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి రమేష్ గారు అందించే వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం రండి శీర్షికన అంశం భారత రాజ్యాంగంలో గవర్నర్. అనంతరం యోగా ఏ సమయంలో చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ అంశం గురించి పచ్చవ రామకృష్ణ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి కె శ్రీలత. 8:40 చిత్రమంజరి సినీ గీతాలు ప్రసారమవుతాయి. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం

9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 పాటకు వేలాయిరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 జానపద రంజని కార్యక్రమంలో వీరాభిమన్యు బుర్రకథ వింటారు కథకులు శ్రీ వీరనాల సోమరాజు గారు. 10:30 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు వింటారు. 11:00 హిందీలోను 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి మేము ఈరోజు ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భారత్ ప్రపంచానికే విశ్వసనీయమైన భాగస్వామిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని మోదీ న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 23వ విడత నిధులు 18,880 కోట్ల రూపాయలను ప్రధానమంత్రి రేపు విడుదల చేస్తారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లను పెంచేందుకు సంబంధించిన ఒక అవగాహన పత్రంపై నిన్న సంతకాలు జరిగాయి. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రపంచానికి భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న రాత్రి ప్యారిస్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించి మోదీ, ఒకప్పుడు దేశాల మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యం ఆధారంగానే ఉండేవని, కానీ ఈనాడు వాణిజ్యంతో పాటు విశ్వాసం కూడా అంతే ముఖ్యమైందని చెప్పారు.
2: హర్ దేశ్ రిలయబుల్ సప్లై చైన్ చాహతా హై, హర్ దేశ్ స్టేబుల్ పార్ట్నర్షిప్ చాహతా హై, హర్ దేశ్ ఐసే సాథియో కి తలాష్ మే హై జిన్ పర్ లంబే సమయ తక్ భరోసా కియా జా సకే ఔర్ ఐసే సమయ మే భారత్ విశ్వ మే ఏక్ ట్రస్టెడ్ పార్ట్నర్ కే రూప్ మే ఉభర్ రహా హై.
1: ప్రతి దేశం ఒక విశ్వసనీయమైన సప్లై చైన్ను, స్థిరమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని, దీర్ఘకాలం పాటు విశ్వసించదగిన అటువంటి భాగస్వాముల కోసం ప్రతి దేశం అన్వేషిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. రాబోయే తరాలకు వృద్ధి, ఆవిష్కరణలు, అవకాశాలను అందించే వివిధ రంగాల్లో భారత్ పెట్టుబడులు పెడుతోందని కూడా మోదీ చెప్పారు. భారత అభివృద్ది ప్రస్థానంలో ఇది ఒక నిర్ణయాత్మకమైన కాలమని, ఇక్కడ ఆకాంక్షలు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయని ఆయన అన్నారు. ఈవీఎంలో జరిగిన జీ7

సమావేశంలో విశ్వాసం ఆధారిత భాగస్వామ్యాల ప్రాముఖ్యతను తాను ప్రత్యేకంగా ప్రస్తావించానని కూడా మోదీ గుర్తు చేశారు. గ్లోబల్ గవర్నెన్స్ అందరినీ కలుపుకుని పోయినప్పుడే ప్రభావంగా ఉంటుందనే స్పష్టమైన సందేశాన్ని G7 సదస్సుకు భారతదేశం అందించిందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రపంచ వృద్ధిని అందరూ పంచుకున్నప్పుడే అది స్థిరంగా ఉంటుందని, అలాగే సాంకేతికత పట్ల విశ్వాసం కలిగినప్పుడే అది మానవాళికి నిజమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుందని అన్నారు. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చితి అస్థిరలతో కూడిన కాలాన్ని ఎదుర్కొంటుందని మోదీ అన్నారు. ఈ సవాళ్లతో కూడిన సమయాల్లో ఫ్రాన్స్ భారతదేశాల మధ్య భాగస్వామ్యం స్థిరత్వానికి సహకారానికి ఒక బలమైన స్తంభంగా మారిందని మోదీ అభివర్ణించారు. రెండు దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచుకున్నాయని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది రెండు దేశాలు కలిసి తృష్ణ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు కూడా మోదీ వెల్లడించారు. ఈ ఉపగ్రహం ప్రపంచంలో నీరు ఆహార భద్రతను నిర్ధారించేందుకు దోహదపడుతుంది. తన ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో తాను ఫ్రాన్స్ చేరుకున్నానని మోదీ చెప్పారు. గత 12 ఏళ్లలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధి సాధించిందని ఆయన తెలియజేశారు. అంతకుముందు మోదీకి బాన్షోర్ మోదీ, నమస్తే మోదీ అనే సందేశంతో భారత్ మాతకి జై నినాదాలతో ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్లోని భారతీయ సమాజం భారీ సంఖ్యలో తరలివచ్చి నినాదాలతో మోదీకి స్వాగతం పలికింది. మరోపక్క ప్రధానమంత్రి ప్యారిస్ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఫ్రాన్స్, స్లోవకియా దేశాల్లో ఆయన జరిపిన పర్యటనలో 3వ విడత ముగింపుకు తర్వాత ఆయన స్వదేశానికి తిరిగి వస్తున్నారు. తన ఫ్రాన్స్ పర్యటన ముగిసిన సందర్భంగా మోదీ సోషల్ మీడియాలో స్పందిస్తూ రాబోయే రోజుల్లో భారత ఫ్రాన్స్ మైత్రి మరింత బలోపేతమవుతుందన్నారు. చర్చలు ఫలితాల పరంగా తన ఫ్రాన్స్ పర్యటన ఎంతో సమగ్రంగా సాగిందని ఆయన చెప్పారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఆయన కోసం ప్రత్యేకంగా హిందీలో ఒక వీడ్కోల్ వీడియో సందేశాన్ని రికార్డు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో అంతర్జాతీయ సికిల్ సెల్ నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆమె ఒడిశాలోని రాయ్రంగ్పూర్కు పయనమవుతారు. అనేక అభివృద్ది ప్రాజెక్టులను అక్కడ ప్రారంభిస్తారు. వాటిలో భువనేశ్వర్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం, గనుల తవ్వకాల వల్ల ప్రభావితమైన గ్రామాలకు ఉద్దేశించిన భారీ గ్రామీణ పైపుల నీటి సరఫరా పథకం, బ్రహ్మకుమారి సంస్థకు చెందిన మాతృశక్తి భవన్, ఒక ప్రత్యేక సర్క్యూట్ హౌస్ కూడా ఉన్నాయి. రాష్ట్రపతి తన పర్యటన తదుపరి దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లా పహాడ్పూర్ గ్రామాన్ని సందర్శిస్తారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో పంపిణీ చేస్తారు. కార్మిక ఉపాధి శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మండవి ఈ విషయం తెలియజేస్తూ, గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం కింద 63 లక్షల మందికి పైగా ఉద్యోగులను అధికారిక శ్రామిక శక్తిలోకి తీసుకొచ్చామని, వారిలో దాదాపు 30% మంది మహిళలున్నారని చెప్పారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు పొందిన సంస్థల్లో 80% పైగా 25 కంటే తక్కువ మంది కార్మికులున్న చిన్న తరహా పరిశ్రమలేనని డాక్టర్ మాండవ్య చెప్పారు. తమ మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే యువతకు 2 విడతల్లో 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 15 లక్షల మందికి పైగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ ప్రోత్సాహకాలను బదిలీ చేయనున్నట్లు మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,40,00,000 పైగా రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడత నిధుల ద్వారా 2,18,00,000 మంది మహిళా రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈ విడుదలతో 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,40,000 కోట్ల రూపాయలు చేరుకుంటాయి. కేవలం పశ్చిమ బెంగాల్లోనే తాజా విడత కింద 45,35,000 మందికి పైగా రైతులు 907 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకొనున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో పలు కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్

0: జెమ్ కామన్ సర్వీస్ సెంటర్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ మధ్య నిన్న న్యూఢిల్లీలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లు అవకాశాల పరిధిని విస్తరించడం ముఖ్య ఉద్దేశంగా ఈ భాగస్వామ్యం ఏర్పరచుకున్నట్లు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2022 ఏర్పడిన భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెడుతూ జెమ్ సిఎస్సి తాజా అవగాహన ఒప్పందం సహకారంలో ఒక గణనీయమైన విస్తరణను సూచిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరింత సమగ్రంగా ఫలితాలు ఆధారంగా రూపొందించిన విధానాన్ని ఈ ఒప్పందం కింద అనుసరిస్తారని, విక్రేతలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నుంచి కేటలాగ్ జాబితా రూపకల్పన వరకు పూర్తిగా మద్దతు అందిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. 4 రాష్ట్రాల నుంచి పప్పు ధాన్యాలు నూనె గింజల కొనుగోళ్లకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తూ వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలియజేశారు. తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కింద ఈ కొనుగోలు చేపట్టనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2026 వేసవి కాలానికి సంబంధించిన అనుమతుల్లో ఉత్తరప్రదేశ్ అతిపెద్ద లబ్దిదారుగా నిలవగా, గుజరాత్లో 2026 వేసవి కాలానికి గాను 18,250 మెట్రిక్ టన్నుల పెసర పప్పుల కొనుగోలుకు ఆమోదం లభించింది. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ సానువుల దిగువ ప్రాంతాల్లో, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో కూడా ఈవేళ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లో పిడుగులతో కొన్న వడగళ్ల వానలు పడతాయి. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తమిళనాడు, కరైకల్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో ఉరుములతో కూడిన, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచకప్లో నిన్న రాత్రి అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా చేతిలో చెకియా 1-1 డ్రా మ్యాచ్ చేసుకుంది. దీనివల్ల నాకౌట్ చేరుకునేందుకు 2 జట్లకి ఇంకా అవకాశాలు సజీవంగా ఉన్నాయి. విశేషాలు మరొకసారి. భారత్ ప్రపంచానికే విశ్వసనీయమైన భాగస్వామిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 23వ విడత నిధులను రేపు విడుదల చేస్తారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లను పెంచేందుకు ఒక అవగాహన పత్రంపై నిన్న సంతకాలు చేశారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ, ధారావాహిక పఠనం వింటారు. పఠనం శ్రీమతి కె. శైలజ. అనంతరం సినీ భక్తి గీతాలు వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్

చదువుకున్న ప్రజలు ఇంతకంటే కొంచెం తక్కువ ప్రభావం కలిగించే మార్గం ఎన్నుకున్నారు. ప్రజాబాహుళ్యం మీద వారి ప్రభావం బాగా పడింది. భారతదేశం వచ్చినప్పటి నుంచి సామాన్య ప్రజానీకంతో సంబంధం పెట్టుకున్నాను. వారి హృదయంలో కూడా హోంరూల్ను గురించిన ఆకాంక్ష నాటుకున్నది అని మనవి చేయదలుచుకున్నాను. హోంరూల్ లేకపోతే ప్రజానీకం సంతృప్తి చెందరు. హోంరూల్ కోసం ఎంతటి త్యాగానికైనా ప్రజానీకం సిద్ధంగా ఉంది. రాజ్యరక్షణకు ఎంతమంది సైనికులనైనా మేము ఇవ్వవలసిందే, కానీ ఆర్థిక సాయం విషయమై నేను మాట ఇవ్వలేను. భారతదేశ ప్రజానీకానికి ఇది శక్తికి మించిన విషయం. ఇప్పటికీ ఇచ్చిందే చాలా ఎక్కువ. అయితే సభలో కొందరు చివరి శ్వాస వరకు సాయం చేయాలని నిర్ణయించారు. కానీ అది మా వల్ల కాని పని. మేం గద్దెల కోసం కానీ మెడల కోసం కానీ ఎగవడటం లేదు. మా సాయం భవిష్యత్తు మీద గల ఆశల పునాది మీద ఆధారపడి ఉంది. ఆ ఆశలు ఏమిటో స్పష్టంగా చెప్పడం అవసరమని భావిస్తున్నాను. నేను బేరసారాలకు దిగను, కానీ ఈ విషయమై మా హృదయాల్లో నిరాశ నెలకొంటే మాత్రం బ్రిటిష్ సామ్రాజ్యం మీద మాకు గల నమ్మకం అంతా నీరుగారిపోతుంది. గృహకల్లోలాలు మర్చిపొమ్మని అన్నారు. దానికి అర్థం అధికారుల అకృత్యాలను మర్చిపొమ్మన. అలా అనుకుంటే అది సాధ్యం కాని పని. సుసంఘటితంగా సాగే దుర్మార్గాన్ని పూర్తి శక్తి సామర్థ్యాలతో ఎదుర్కోవటం ధర్మమని నా భావం. అందువల్ల అధికారులకు దుర్మార్గాలు ఆపివేయమని, ప్రజాభిప్రాయాన్ని ఆదరించమని చెప్పండి. చంపారణ్లో శతాబ్దాల తరబడి సాగుతున్న దుర్మార్గాల్ని ఎదుర్కొని బ్రిటిష్ వారి న్యాయ వ్యవస్థ ఎంత గొప్పదో నిరూపించి చూపించాను. సత్యం కోసం కష్టాలను సహించగల శక్తి తమకు ఉన్నదని తెలుసుకున్న ఖేడా ప్రజలు వాస్తవానికి ప్రభుత్వ శక్తి ఒక శక్తి కాదని, ప్రజాశక్తియే నిజమైన శక్తి అని గ్రహించారు. ఆ తర్వాత అక్కడి ప్రజలు అప్పటి వరకు తాము శపిస్తూ ఉన్న ప్రభుత్వ శక్తి ఏళ్ల తమకు గల వ్యతిరేకతను తగ్గించుకున్నారు. సహాయ నిరాకరణోద్యమాన్ని సహించిన ప్రభుత్వము ప్రజాభిప్రాయాన్ని నిర్లక్ష్యం చేయదని విశ్వసించారు. అందువల్ల చంపారణ్, ఖేడాలలో నేను జరిపిన చర్యలన్నీ యుద్ధానికి సహాయపడ్డాయని భావిస్తూ ఉన్నాను. ఇటువంటి చర్యలు చేయవద్దని మీరు నన్ను కోరితే శ్వాస పీల్చవద్దని నాకు మీరు చెబుతున్నారని భావిస్తాను. ఆయుధ బలం కంటే ఆత్మబలము, అనగా ప్రేమబలము గొప్పదనే భావం ప్రజల హృదయాలలో నేను నాటగలిగితే భారతదేశం మొత్తం ప్రపంచానికే తలమానికం కాగలదని భావిస్తున్నాను. అందువల్ల ప్రతి వ్యక్తి కష్టాలు దుఃఖాలు సహించగల శక్తి అలవర్చుకునే పద్ధతిన సనాతన విధానాన్ని జీవితంలో అనుసరించటం కోసం నా ఆత్మశక్తి వినియోగిస్తాను. ఈ విధానాన్ని అనుసరించమని ఇతరులను కూడా ఆహ్వానిస్తూ ఉంటాను. ఇతర వ్యవహారాలలో తలదూర్చటం ఈ విధానం యొక్క గొప్పదనాన్ని రుజువు చేసేందుకేనని మనవి చేస్తున్నాను. ముస్లిం రాజ్యాల విషయమే గట్టిగా మాట ఇమ్మని బ్రిటిష్ మంత్రివర్గానికి మీరు రాయండి. ప్రతి మహమ్మదీయుడు ఈ విషయమే చింతిస్తున్నాడని మీరు గ్రహించండి. నేను హిందువును, అయినా వారి భావాలని విస్మరించలేను. వాళ్ల దుఃఖం మా దుఃఖమే. ముస్లిం రాజ్యాల హక్కుల రక్షణ కోసం వారి ధార్మిక స్థలాల విషయంలో, వారి భావాల్ని ఆదరించే విషయంలో భారతదేశానికి హోంరూల్ మొదలగు వాటిని అంగీకరించటము బ్రిటిష్ సామ్రాజ్యానికి భారతీయుని హృదయంలో నెలకొల్పాలని కాంక్షిస్తున్నాను. సైన్యంలో యువకుల్ని చేర్చడం కోసం నా శరీరం అరిగిపోయింది. అప్పుడు వేయించి దంచిన బెల్లం కలిపిన వేరుశనగ పప్పు నా ఆహారం. అరటి పండ్లు, 2-3 నిమ్మకాయల రసము, వేరుశనగ పప్పు ఎక్కువగా తింటే హాని చేస్తుందని తెలుసు. అయినా దాన్ని ఎక్కువగా తిన్నాను. అందువల్ల విరోచనాలు పట్టుకున్నాయి. నేను తరచూ ఆశ్రమం వెళ్లవలసి వస్తూ ఉండేది. విరోచనాలు అంత బాధాకరమని అనిపించలేదు. రాత్రి ఆశ్రమం చేరాను. అప్పుడు మందులేమీ వాడేవాణ్ణి కాదు. కానీ ఒక పూట ఆహారం మానివేస్తే విరోచనాలు తగ్గిపోతాయని భావించాను. మరునాడు ఉదయం ఏమీ తినలేదు. దానితో బాధ కొంత తగ్గింది. ఇంకా ఉపవాసం చేయడం అవసరమని, ఆహారం తీసుకోవలసి వస్తే పండ్ల రసం వంటివే తీసుకోవాలని తెలుసు. అది ఏదో పండుగ రోజు. మధ్యాహ్నం ఏమీ తిననని కస్తూర్బా

చెప్పినట్లు గుర్తు. కానీ ఆమె పండుగ పూట కొంచెం తినమని ప్రోత్సహించింది. నేను కొంచెం ఉబలాట పడ్డాను. అప్పుడు నేను పశువుల పాలు పుచ్చుకోవటం లేదు, అందువల్ల నెయ్యి మజ్జిగ కూడా మానేశాను. కస్తూరిబాయి నూనెతో వేయించిన గోధుమ జావా పెసరపప్పు పదార్థము నాకిష్టమని చేసి ఉంచింది. వాటిని చూచేసరికి నాకు నోరు ఊరింది. కస్తూరిబాయికి తృప్తి కలిగించేందుకు కొద్దిగా తిందామని రుచి చూడడంతో పాటు శరీర రక్షణ కూడా సాధ్యపడుతుందని భావించాను. కాని సైతాను రెడీగా పుంచి ఉన్నాడు. తినడం ప్రారంభించిన తర్వాత పూర్తిగా తినేశాను. తినడానికి పసందుగా ఉన్నాయే కాని యమధర్మరాజును చేతులారా కొని తెచ్చుకున్నానని తర్వాత తెలిసింది. తిన్న ఒక గంట అయిందో లేదో కడుపులో నొప్పి ప్రారంభమైంది. రాత్రికి నడియాడి వెళ్లాలి. సబర్మతి స్టేషన్ వరకు నడిచి వెళ్లాను. మైలున్నర దూరం నడవాలంటే కష్టమైపోయింది. అహ్మదాబాద్ స్టేషన్లో వల్లభభాయ్ కలిశారు. ఆయన నేను బాధపడుతున్న బాధను గ్రహించారు. అయినా బాధ భరించలేకపోతున్నానని ఆయనకు గాని ఇతర అనుచరులకు గాని నేను చెప్పలేదు. నడియాడ్ చేరాం. అక్కడికి అనాథాశ్రమం 60 మైళ్ళ దూరాన ఉంది. 10 మైళ్ళ దూరం నడిచినంత శ్రమ కలిగింది. అతి కష్టం మీద అక్కడికి చేరాను. మెలికలు తిరిగేటంతగా ఉంది కడుపు నొప్పి. పావు గంటకు ఒక్కసారి చొప్పున విరోచనాలు ప్రారంభమయ్యాయి. భరించలేక నేను పడుతున్న బాధను గురించి చెప్పేశాను. మంచం ఎక్కాను. అక్కడ పాయఖానా దొడ్డి ఉపయోగించాను. కానీ అంత దూరం కూడా వెళ్ళలేక పక్క గదిలో కమాడు పెట్టమని చెప్పాను. సిగ్గుపడ్డాను. కానీ గత్యంతరం లేదు. ఫూల్చంద్ బాపూజీ పరిగెత్తుకుని వెళ్ళి కమాడు తెచ్చాడు. చింతాక్రాంతులైన నలుగురు చుట్టూ మూగారు. అంతా ప్రేమామృతం నా మీద కురిపించారు. కాని నా బాధ పంచుకోలేరు కదా. నా మొండిపట్టు కూడా ఇబ్బందికరంగా ఉంది. డాక్టర్లను పిలిపిస్తామంటే వద్దని వారించారు. మందు తీసుకోను. చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తు అనుచరులు ఓర్పు వహించారు. 24 గంటల్లో 30-40 విరోచనాలు అయ్యాయి. ఆహారం పూర్తిగా మానేశాను. తిందామని వాంచపోయింది. రాతి వంటి శరీరం నాది అనుకునేవాణ్ణి. కాని బలం తగ్గిపోయింది. డాక్టర్లు వచ్చి మందు తీసుకోమని చెప్పారు. నేను తీసుకోనని చెప్పేశాను. ఇంజెక్షను గురించి అప్పటి నా అనుభవాల్ని తలుచుకుంటే నవ్వొస్తుంది. ఇంజెక్షన్ గొట్టంలో ఒక విధమైన చెడు ఔషధం ఉంటుందని అనుకునేవాణ్ణి. నా అభిప్రాయం సరికాదని తర్వాత తెలిసింది. అయితే అప్పటికి సమయం దాటిపోయింది. జిగట విరోచనాలు తగ్గలేదు. మాటిమాటికి లేవవలసిన పరిస్థితి ఏర్పడింది. దాంతో జ్వరం వచ్చింది. ఒళ్ళు తెలియకుండా పడిపోయాను. మిత్రులు భయపడిపోయారు. చాలా మంది డాక్టర్లు వచ్చారు. కానీ రోగి అంగీకరించకపోతే వారేం చేస్తారు? సేట్ అంబాలాలు, ఆయన సతీమణి నడియాడు వచ్చారు. అనుచరులతో మాట్లాడి నన్ను మీర్జాపూర్లో ఉన్న తమ బంగ్లాకు కడు జాగ్రత్తగా తీసుకువెళ్లారు. జబ్బు స్థితిలో నేను పొందిన నిర్మల నిష్కామ సేవ మరెవరూ పొందియుండరని చెప్పగలను. జ్వరం తక్కువగా ఉన్నా శరీరం క్షీణించిపోయింది. జబ్బు చాలా కాలం లాగుతుందని, మంచం మీద నుంచి లేవలేనని అనుకున్నాను. అంబాలాల్ గారి బంగ్లాలో ప్రేమామృతం వారు ఎంత కురిపిస్తున్నా నేను అక్కడ ఉండలేకపోయాను. ఆశ్రమం చేర్చమని వారిని వేడుకున్నాను. నా పట్టుదలను చూచి వారు నన్ను ఆశ్రమం చేర్చారు. బాధపడుతూ ఉన్న సమయంలో వల్లభభాయ్ వచ్చి యుద్ధంలో జర్మనీ ఓడిపోయిందని, సైన్యంలో యువకుల్ని చేర్చవలసిన అవసరం లేదని కమిషనర్ చెప్పాడని అన్నారు. సంతోషం కలిగింది. బరువు తీరినట్లు అనిపించింది. జలచికిత్స ప్రారంభించినందున నా శరీరం ఇంకా నిలిచి ఉంది. బాధ తగ్గింది. కానీ శరీరం కుదుట పడలేదు. వైద్యులు డాక్టర్లు ఎన్నో సలహాలు ఇచ్చారు. కానీ నేను అంగీకరించలేదు. పాలు తీసుకోకపోతే మాంసం పులుసు పుచ్చుకోమని ఆయుర్వేద శాస్త్రంలో అందుకు అంగీకరించారని కొందరు వైద్యులు గ్రంథాలు తిరగేసి మరీ చెప్పారు. ఒకరు గుడ్డు తీసుకోమని చెప్పారు. ఎవ్వరి మాట నేను వినలేదు. ఆహారం విషయంలో గ్రంథాల మీద నేను ఎన్నడూ ఆధారపడలేదు. Thank you.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండహో, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
2: RBI అంటోంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.

మీరింతవరకు ఉదయ కిరణాలు కార్యక్రమంలో మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక విన్నారు. కార్యక్రమంలో సినీ భక్తి గీతాలు వింటారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరింతవరకు ఉదయ కిరణాలు కార్యక్రమంలో సినీ భక్తి గీతాలు విన్నారు. ఉదయ కిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి. ఈనాటి మన భావలహరి కార్యక్రమంలో చక్కని మాట మనసుకు మనిషికి ఎంతో తృప్తిని ఆనందాన్ని ఎదుటి వ్యక్తి పట్ల సదభిప్రాయాన్ని కలిగిస్తాయి. అలాంటి చక్కని మాట గురించి మన భావలహరి కార్యక్రమంలో తెలుసుకుంటూ సినీ గీతాలు విందాం. అందరం మాట్లాడతాం, అవసరం ఉన్నా లేకపోయినా.

ఇష్టం ఉన్నా లేకపోయినా మాట్లాడుతూనే ఉంటాం. కానీ ఎప్పటికయ్యేది ప్రస్తుత అప్పటికా మాటలాడి అనే సుమతి శతకం చెప్పినట్టు సమయానికి సందర్భానికి తగినట్టు మాట్లాడగలిగేవారే అన్నిటా రాణిస్తారంటారు కదా. మరికొన్ని విశేషాలు మాట గురించి వినే ముందు మల్లెపువ్వు చిత్రం నుంచి సుశీల గానం చేసిన ఈ గీతాన్ని వింటారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో మాట గురించి ముచ్చటించుకుంటున్నాం కదా. వాక్కు పరబ్రహ్మ స్వరూపం, దాన్ని ఎంత అవసరమో అంతే వాడాలి. ఇతరులను నొప్పించే మాటలు మాట్లాడకపోతేనే మంచిది. మిత భాషలుగా ఉండేవారంటేనే అందరికీ గౌరవం. అగ్నిదేవుడు వాక్కు రూపంలో ఉంటాడు. అగ్ని ఎంత పవిత్రమో మాట అంతే పవిత్రంగా ఉండాలి. మధురమైన వాక్కు కన్నా ప్రియమైంది మరొకటి లేదు. రామాయణంలో రాముడు పితృవాక్య పరిపాలకుడుగానే కాదు, ప్రియభాషణుడుగాను వాసికెక్కారు. సమస్త జీవరాశి నుంచి మనిషిని వేరు చేసేది ఓ మెట్టు పైనుంచేది మాట మాత్రమే. మరికొన్ని విశేషాలు వినే ముందు April 1 విడుదల చిత్రం నుంచి ఇళయరాజా సంగీతం, బాలు చిత్ర గానం చేసిన గీతాన్ని వింటారు. సాహిత్యం సిరివెన్నెల.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: మాట గురించి ముచ్చటించుకుంటున్నాం కదా, మాట బాధలో ఉన్న మనిషిని స్వాంతనపరచగలదు, పరుషమైన మాట ఆ మనసును ముక్కలు చేయగలదు. మాట ఎప్పుడు సత్యంగా సాత్వికంగా మనుషుల మధ్య బంధాలను పెంచేదిగా ఉండాలి. ఎదుటి వ్యక్తిని కించపరిచే విధంగా ఉండకూడదు. అందమైన ఆభరణాలు చక్కని అలంకరణ నిజమైన సౌందర్యాన్ని చేకూర్చలేవు. చక్కటి సంస్కారంతో కూడిన ఒక్క మాటే మనిషికి నిజమైన అలంకారం. మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరాలలో మాట ఒకటి. మాట వెండి అయితే మౌనం బంగారమని పెద్దలు చెప్పడం వింటుంటాం కదా. సరే, మరికొన్ని విశేషాలు వినే ముందు మహర్షి చిత్రం నుంచి ఇళయరాజా సంగీతం, ఎస్పి బాలు జానకి గానం చేసిన గీతాన్ని వింటారు సాహిత్యం వెన్నెల కంటి.

మాట ప్రళయాన్ని సృష్టించగలదు, మానవాళికి సుఖశాంతులు అందించగలదు. చక్కటి మాటతోనే స్నేహం చిగురిస్తుంది. మాట తీరు బాగోకపోతే శత్రుత్వం ఏర్పడుతుంది. గొడ్డలి దెబ్బతిన్న చెట్టు మళ్ళీ చిగురించి ఏపుగా పెరుగుతుంది. కానీ ఒక్క కఠినమైన మాట వల్ల విరిగిన మనస్సు తిరిగి అతకడం చాలా కష్టం. ధర్మచక్రం చిత్రం నుంచి శ్రీలేఖ బాలు గానం చేసిన గీతాన్ని వింటారు. సాహిత్యం సిరివెన్నెల.

మాట కమ్యూనికేషన్కి అవసరమైన ముఖ్యమైన సాధనమే కాదనటం లేదు. తన అభిప్రాయాలను అనుభవాలను ఇతరులతో పంచుకోకుండా మనిషి ఉండలేడు. తక్కువ మాట్లాడడం, ఎక్కువగా వినడం వివేకవంతుల లక్షణం. అవి గుర్తుంచుకుంటే అవసరమైనంత మరకి పొదుపుగా మాట్లాడడం అలవడుతుంది. అసందర్భ ప్రేలాపనలు ఒక్కోసారి ప్రాణం ఎదిగి తెస్తాయి. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల వేదికల మీద మరింత జాగ్రత్తగా ఉండాలి. శరీరం నశించిన మాట మాత్రం నిలిచే ఉంటుంది. మరికొన్ని విశేషాలు వినే ముందు ఓ పాపాలాలి చిత్రం నుంచి ఎస్పి బాలు గానం, ఇళయరాజా సంగీతం అందించిన గీతాన్ని వింటారు.

0: ఓ మంచి మాట, స్వచ్ఛమైన చిరునవ్వు ఎటువంటి మనిషినైనా ఆనందంగా ఉంచుతాయి. మాట పెదవి దాటితే పృథివి దాటుతుందనే సామెత ఉండకనే ఉందిగా. అందుకే ఆచితూచి మాట్లాడడం అందరికీ మంచిది. అప్పుడే మాట కూడా మనిషికి అలంకారం అవుతుంది. మీరు ఇంతవరకు భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమంలో మాట గురించి చక్కని విశేషాలు వింటూ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ముద్ద బంతి లేత నవ్వులు చిందెను మధుబులు ఊసులాడు మేని వగలు.
2: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ సునీల్ వర్మ. The headlines. Prime Minister Narendra Modi says India is emerging as a trusted and stable partner to the world amid global uncertainty and disruption. Prime Minister Modi to disburse incentives worth 2,400 crore rupees under Pradhan Mantri Viksit Bharat Rozgar Yojana in New Delhi today. Government approves large-scale procurement of pulses and oil seeds at minimum support price for Tamil Nadu, Gujarat, Uttar Pradesh and Haryana. President Draupadi Murmu to attend program marking International Sickle Cell Day in Omkareshwar, Madhya Pradesh today. US lifts naval blockade of Iranian ports as part of agreement between the two countries. And in hockey, India beat Uruguay 3-2, registering their third consecutive win to storm into semi-finals of FIH Women's Cup in New Zealand. Prime Minister Narendra Modi has said that India is emerging as a trusted partner to the world. Addressing the Indian diaspora in Paris last night, Mr. Modi said there was a time when relations between countries were determined solely by trade, but today trust has become just as important alongside trade.
3: Har desh reliable supply chain chahta hai. Har desh stable partnership chahta hai. Har desh ऐसे साथियों की तलाश में है जिन पर लंबे समय तक भरोसा किया जा सके, और ऐसे समय में भारत विश्व में एक ट्रस्टेड पार्टनर के रूप में उभर रहा है.
2: मिस्टर मोदी फर्दर सेड द कंट्री इज इन्वेस्टिंग अक्रॉस सेक्टर्स दैट विल ड्राइव ग्रोथ, इनोवेशन एंड अपॉर्चुनिटी फॉर जनरेशंस टू कम. Mr. Modi added that at the G7 meeting in Evian, he emphasized the importance of partnerships based on trust. He said India's message to the G7 summit was clear that global governance will only be effective when it is inclusive. Moreover, Mr. Modi said, he arrived in France when his government had completed 12 years and India has witnessed transformative growth across sectors in these years.
3: 12 साल के इस कालखंड में भारत का जीडीपी दोगुना हुआ है, एयरपोर्ट की संख्या दोगुनी हुई है, यूनिवर्सिटीज की संख्या भी दोगुनी हो गई है, हाईवे

0: third consecutive win in the FIH Women's Nations Cup in New Zealand yesterday. With this victory, India stormed into the semi-finals by finishing on top of Pool A. India will now face Chile in the semis tomorrow. And now, for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Sunil. The signing of the peace accord between the US and Iran finds front page coverage in dailies today. Trump Pezeshkian signed preliminary peace accord, headlines the Statesman, while the Indian Express headline reads, deal ending war gives Iran critical economic lifeline. The Times of India leads with the headline, Versailles II, Trump rushes where historians would dread to tread. In Paris, Prime Minister Modi has asserted that AI, that is artificial intelligence, means all-inclusive for us and dubbed India a tech hub, writes the Asian Age. And finally, the Indian Express reports that a massive 1,200-year-old oak tree in Sherwood Forest in Nottinghamshire, England, which is said to have once sheltered Robin Hood, has died. And with that, it's back to you, Sunil.
0: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi says India is emerging as a trusted and stable partner to the world amid global uncertainty and disruption. Prime Minister Modi to disburse incentives worth 2,400 crore rupees under Pradhan Mantri Vikasit Bharat Rozgar Yojana in New Delhi today. Government approve large-scale procurement of pulses and oil seeds at minimum support price for Tamil Nadu, Gujarat, Uttar Pradesh and Haryana. President Draupadi Murmu to attend program marking International Sickle Cell Day in Omkareshwar, Madhya Pradesh today. US lifts naval blockade of Iranian ports as part of agreement between the two countries. And in hockey, India beat Uruguay 3-2, registering their third consecutive win to storm into semi-finals of FIH Women's Cup in New Zealand. And with that, we end the morning news. Have a nice day.
2: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై వార్తా వ్యాఖ్య మీరిప్పుడు వింటారు. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లోని రాజకీయ వ్యవస్థలకు ఎన్నికల నిర్వహణ అత్యంత ప్రధానం. ముఖ్యంగా ప్రజాప్రాతినిధ్య ప్రభుత్వాల్లో నిర్ణీత కాల వ్యవధిలో జరిగే ఎన్నికల ద్వారా ప్రజలే తమకు నచ్చిన ప్రతినిధులను ఎన్నుకుని పాలనలో భాగస్వాములవుతారు. ఈ క్రమంలో అనర్హులైన ఓటర్లను తొలగించడానికి ఓటరుగా కొత్తగా అర్హత పొందినవారిని గతంలో ఓటరు జాబితాలో నమోదు కాని ఓటర్లను చేర్చడానికి స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ను నిర్వహిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల భౌగోళిక వాతావరణ పరిస్థితులు జనాభా లెక్కల ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఈ సవరణను మొత్తం 3 దశల్లో చేపట్టింది. మొదటగా బీహార్ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేశారు. 2వ దశలో మరో 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో దీనిని అమలు చేశారు. చివరిగా 3వ దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ సమగ్ర సవరణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 4 కోట్లకు పైగా ఉన్న ఓటర్ల జాబితాను సరిచేయటానికి, సరికొత్తగా నవీకరణ చేయటానికి ఈ నెల 15న ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జులై 14 వరకు కొనసాగనుంది. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేస్తారు. జులై 1 నాటికి 18 ఏళ్లు నుండే యువతీ యువకులు కూడా ఈ ప్రక్రియ ద్వారా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులవుతారు. రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న ఇంటింటి సర్వేలో భాగంగా బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ప్రతి ఇంటికి నేరుగా వెళ్లి వివరాలను సేకరిస్తారు. ప్రతి ఓటరుకు బీఎల్ఓలు 2 గణన పత్రాలు, ఎన్యూమరేషన్ ఫామ్లను అందజేస్తారు. వీటిలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు, ఎపిక్ నెంబర్, చిరునామా వివరాలతో పాటు ఓటరు పాత ఫోటో ముద్రించి ఉంటాయి. మిగిలిన ఖాళీ వివరాలను ఓటరు స్వయంగా నింపాల్సి ఉంటుంది. ఈ వివరాలు నింపటంలో బీఎల్ఓలు ఓటర్లకు పూర్తి సహకారం అందిస్తారు. నింపిన ఫామ్లను ఓటర్ల నుంచి బీఎల్ఓలే స్వయంగా వచ్చి తీసుకుంటారు. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫామ్లను ఓటర్లు జులై 14వ తేదీలోగా తిరిగి బీఎల్ఓలకు సమర్పించాలి. రాష్ట్ర వ్యాప్తంగా 46,397 మంది బీఎల్ఓలు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. రాజకీయ పార్టీల తరపున నియమించిన 68,868 మంది

0: బూత్ స్థాయి ఏజెంట్లు కూడా బీఎల్ఓలకు సహాయంగా వ్యవహరిస్తారు. నకిలీ ఓట్ల తొలగింపు, మరణించిన వారి పేర్లను తొలగించటం, కొత్త ఓటర్ల చేరికను పారదర్శకంగా చేపట్టడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం. ఇంటింటి సర్వే అనంతరం జులై 21న సేకరించిన ప్రాథమిక వివరాల ఆధారంగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురిస్తారు. జులై 21 నుండి ఆగస్టు 20 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలపటానికి, కొత్తగా ఓటు హక్కు కోసం అభ్యర్థన దాఖలు చేయటానికి ఓటర్లకు అవకాశం కల్పిస్తారు. జులై 21 నుండి సెప్టెంబర్ 18 వరకు వచ్చిన అభ్యర్థనలు, నోటీసులు, అభ్యంతరాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారు. అన్ని సవరణలు పూర్తి చేసిన తర్వాత సెప్టెంబర్ 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఓటర్ల జాబితా నుంచి ఏ ఒక్కరి పేరును ఏకపక్షంగా తొలగించబోమని, ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. జులై 1, 2026ను అర్హత తేదీగా ప్రామాణికంగా తీసుకుని ఈ సవరణ ప్రక్రియను చేపట్టినట్లు వివేక్ యాదవ్ పేర్కొన్నారు. గత 2 దశాబ్దాలుగా వలసలు, మరణాలు, నకిలీ నమోదుల కారణంగా ఓటర్ల జాబితాలో తలెత్తిన సమస్యలను పరిష్కరించటమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని వివరించారు. ఓటర్ల జాబితాల సమగ్రతను కాపాడటానికి, జాబితాలో నకిలీ ఓటర్లను గుర్తించి లోపాలను సరిదిద్దటానికి, ఖచ్చితత్వాన్ని నిర్ధారించటానికి ఈ ప్రత్యేక సమగ్ర సవరణ సహాయపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కనపర్తి రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. శ్రోతలు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 08596223393. ఫోన్ నంబర్ మరోసారి 0858962233393.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है. अन्नदाता का बढ़ता मान पीएम किसान.
1: हेलो,
3: गुड मॉर्निंग.
1: नमस्ते अंडी, हेलो एफएम की स्वागतम. मी पेरु?
3: थैंक यू मैडम. चित्तूर जिला पोतलपट्टि मंडलम తలపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి మేడం.
1: నరేందర్ రెడ్డి గారు, చెప్పండి, ఏ చిత్రంలో నుంచి పాట వినాలనుకుంటున్నారు?
3: మేడం, మిత్రుడు.
1: ఆ
3: మిత్రుడు,
1: మిత్రుడు.
3: అవును మేడం,
1: మిత్రుడు నుంచి ఏ పాట అండి?
3: దాంట్లో ఆకాశం కింద అని పాట చూడండి మేడం.
1: ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేయండి. ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
3: థ్యాంక్ యూ మేడం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో, నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం.

హలో హలో నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం. హలో

0: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
1: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
2: హలో,
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి, హలో ఎఫ్ఎం కి స్వాగతం. మీ పేరు?
3: నా పేరు లక్ష్మణ్ స్వామి గౌడ్ అండి.
2: లక్ష్మణ్ స్వామి గారు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేము ప్రకాశం జిల్లా మేదరమెట్ల నుంచి మాట్లాడుతున్నాం.
2: మేదరమెట్ల నుంచి చెప్పండి, ఏ చిత్రం నుంచి ఈ పాట వినాలనుకుంటున్నారు? పాండురంగ
3: మహాత్యం.
2: పాండురంగ మహాత్యం నుంచి ఏ పాట అండి? అందు నుంచి ఏ పాట?
3: కొండలవాడ ఎక్కడ ఉన్నావా?
2: ఓకే అండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి. ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉన్నాను.
3: చాలా రోజులు కలిసింది మేడం, చాలా ధన్యవాదాలు.
2: ధన్యవాదాలండి.

0: హలో
1: హలో
0: హలో నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం.
1: మార్కాన్ సుబ్బారావు మేడం మాట్లాడేది.
0: సుబ్బారావు గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: రక్త సింధూరం ఉందా? చిరంజీవి.
0: రక్త సింధూరం.
1: చిరంజీవి చిరంజీవి రాధ రక్త సింధూరం సినిమా.
0: చెప్పండి.
1: దాంట్లో ఓ చిన్నదాన అందాల పువ్వు కన్నావా పాట మేడం.
0: చిన్నదాన. ఓకే అండి, మీకోసం ఆ పాట వేస్తున్నాం, వినేయండి. ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
1: మంచిది మేడం.

కన్నాలే ఈ వేళ నీ తంటివాణ్ణి ఓ ఇంటివాణ్ణి చేస్తా.

0: చామిరంగా సంధ్య ముద్దు పెట్టనిదాయే,
1: నింగిలోని రంగు చుట్టూ చారనిదాయే.
0: ఓ చిన్నదానా నా ఒంటి బాధ కన్నావా ఓ బామా.

0: హలో
1: హలో,
0: హలో నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం.
1: నమస్తే మేడం.
0: మీ పేరు?
1: నా పేరు సీతామహాలక్ష్మి.
0: సీతామహాలక్ష్మి గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: దేవుళ్ళ సినిమాలో నుంచి మహాకనక దుర్గ విజయ కనక దుర్గ ఉంది మేడం.
0: దేవుళ్ళు చిత్రం నుంచి. ఓకే అండి, మీకోసం ఆ పాట వేస్తున్నాం, వినండి. ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏ.

0: ఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
1: హలో హలో, నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం. హలో, హలో, హలో, నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం.
2: నమస్తే మేడం, ఎస్ కొత్తపల్లి నుంచి కోటేశ్వర మాట్లాడుతున్నా మేడం.
1: కోటేశ్వర గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట
2: మేడం?
1: బాగున్నామండి, మీరు బాగున్నారు.

0: హలో, నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం.
1: నమస్తే మేడం. ఎస్, కొత్త వాళ్ళ నుంచి కోటేశ్వర మాట్లాడుతున్నా మేడం.
0: కోటేశ్వర గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట
1: వినాలి? మేడం
0: బాగున్నా అండి. మీరు బాగున్నారా?
1: బాగున్నా మేడం, అందరు బాగున్నారని కోరుకుంటున్నా.
0: చెప్పండి.
1: ప్రేమదేశం సినిమాలో
0: ఏ సినిమా అండి?
1: ప్రేమదేశం మేడం.
0: ప్రేమదేశం. అందు నుంచి
1: ప్రేమ అనే పాట మేడం.
0: ఓకే అండి, కోటేశ్వరరావు గారు మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేయండి. ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తారు.
1: అందరికోసం మేడం, థ్యాంక్ యూ మేడం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో.
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి. హలో ఎఫ్ఎం కి స్వాగతం. మీ పేరు?
2: వాల్మీకిపురం నుంచి రాజన్న మేడం.
1: రాజన్న గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
2: ఓ, నవగ్రహ పూజ మహిమ సినిమా నుంచి పాట కావాలి మేడం.
1: నవగ్రహ పూజ అందు నుంచి ఏ పాట అండి?
2: శరణ శరణు నవగ్రహ దేవతలారా శరణ శరణు అనే పాట ఉంది మేడం.
1: అలా ఇక్కడ ఏం కనిపించట్లేదండి.
2: ఏం పాట ఉంది మేడం?
1: ముక్కోటి దేవతలకు అట్లా ఉందండి.
2: ఇంకో పాట, రెండు మూడు పాటలు చెప్పండి మేడం.
1: ఇదేమి ఎవరో ఎందుకు?
2: ఇంకోటి దానవకుల రావణ దశకంఠ రావణ అనే పాట ఉంది మేడం.
1: అవి ప్లే చేస్తే వస్తాయండి.
2: పని పూజాఫలం సినిమా నుంచి మేడం.
1: పూజాఫలం. పూజాఫలం అందుబాటులో లేదండి.
2: జగదేక వేరిన కథలో వేయండి మేడం.
1: జగదేక వీరుడు ఎన్టీఆర్ది కదండి?
2: అవును మేడం.
1: ఓకే అండి. అందులోంచి శివశంకరి పాటన
2: వేయండి మేడం.
1: తప్పకుండా అండి, మీకోసం ఆ పాట వేస్తున్నాం, వినండి. ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.

0: హలో హలో నమస్తే అండి, హలో ఎఫ్ఎంకి స్వాగతం. హలో
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: హలో హలో నమస్తే అండి, హలో ఎఫ్ఎంకి స్వాగతం.
2: నమస్తే మేడం, బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా? మీ పేరు?
2: పేరు మంగమ్మ మేడం.
0: మంగమ్మ గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
2: ఠాగూర్ సినిమాలో అది
0: ఠాగూర్. ఓకే అండి, ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
2: సరే మేడం.

0: அச்சா பப்பலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి சை பால்
3: ஹலோ ஹலோ நம்ம హలో నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
4: లీలావతి మేడం.
3: లీలావతి గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
4: గజదొంగ రామారావుది.
3: గజదొంగ
4: దాంట్లో ఇంద్రధనుసు చీరగట్టి అనే సాంగ్ ఉంది చూడు మేడం.
3: ఓకే ఓకే అండి, మీకోసం ఆ పాట వేస్తున్నాం, వినేయండి. ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.

0: हेलो, हेलो
1: हेलो,
0: हेलो, नमस्ते अंडी. हेलो एफएम की स्वागतम. हेलो
1: हेलो,
0: हेलो हेलो, नमस्ते अंडी. हेलो एफएम की स्वागतम. కార్యక్రమంలో సినీ గీతాన్ని వింటారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం

ఈనాటి మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో గుండెగది కథానిక వింటారు. రచనాపట్టణం శ్రీమతి వై విజయలక్ష్మి. అనంతరం తెలుగు శతక సౌరభం గురించి నాగలక్ష్మి గారు అందించే ప్రసంగం వింటారు.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे। इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी। पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है। अन्नदाता का बढ़ता मान पीएम
1: किसान। సాయంత్రం వేళ విశ్రాంతిగా కూర్చొని చదువుకుంటున్నాను. ఉన్నట్టుండి ముందు వరండాలో సవడ వినిపించింది. సన్నగా అడుగులు చప్పుడు, గుసగుసగా సన్నని మాటలు, నా ఏకాగ్రత చెదిరింది. ఎవరు అన్నాను విసుగుదల అనుకుని. నేనేనమ్మా అంటూ లోపలికి వచ్చింది గౌరీ. ఏంటి ఈవేళప్పుడు వచ్చావు అన్నాను పుస్తకం చూస్తూనే. వచ్చింది గౌరీ అనేసరికి నాకు మరీ విసుగనిపించింది. గౌరీ మా ఇంట్లో పని మనిషి, ఇటీవలే చేరింది. మనిషి సన్నగా పీలగా ఉంటుంది, చాలా అర్భకురాలు. ఒకప్పుడు బాగానే బతికిన వాళ్ళు కనుక కష్టం చేయడం అలవాటులేదు, గడవక పనిలోకి వస్తోంది. నాకు పని మనిషి లేకపోతే గడవదు, అవసరం కనుక పెట్టేసుకున్నాను. కానీ నాకు అలాంటి రోగిష్మార్ మనుషులంటే చిరాకు. నిండా 25 ఏళ్ళైనా ఉంటాయో లేదో, ఎప్పుడూ తుమ్ముతూ దగ్గుతూ ముక్కుతూ మూలుగుతూ నీరసంగా గోరిస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక రోగంతో ఇసురోమంటూ ఉండేవాళ్ళంటే నాకు మహావిసుగు. కానీ తప్పదు, ఈ ఊళ్ళో పని మనుషులకి చాలా ఎద్దడి. వ్యవసాయ పనులు కానీ, వెంట్రుకల ఫ్యాక్టరీ కానీ, అట్టల ఫ్యాక్టరీకి, బనియన్ ఫ్యాక్టరీకి చాలామంది ఓపిక శక్తి ఉన్న ఆడవాళ్ళు రోజు కూలికి పోతూ ఉంటారు. అక్కడ ఇచ్చే కూలితో పోలిస్తే ఇళ్లలో పాచి పనులకి వచ్చే డబ్బులు చాలా తక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో పని ముఖ్యం, కానీ నాకు ఆకార వికారాలు కాదు కదా. అమ్మగారికి పిల్లగాళ్ళని చూపిద్దాన్ని తీసుకొచ్చానమ్మా అంది గుమ్మంలో నిలబడి గౌరీ. ఏమిటో, ఈవిడ గారి సంతానాన్ని నాకు ఇప్పుడు చూపించకపోతే. కానీ పైకి ఏమీ అనలేక చిన్నగా నవ్వి ఊరుకున్నాను. సరే, పిల్లల కోడిలో వచ్చి హాల్లో నేల మీద కూర్చుంది గౌరీ. పరిచయ కార్యక్రమం ప్రారంభించింది. ఈడేనమ్మా పెద్దోడు సుధాకరం, చాలా మెతకండి, పాటలు కూడా సరిగ్గా రాలేదండి. ఈ ఏదో పుట్టుకలకేనండి పెద్ద జబ్బు చేసింది, సచ్చి బతికానమ్మగారు అంటూ మొదలుపెట్టింది. యథాలాపంగా పిల్లవాడు వంక చూశాను. బక్కగా వేరుపురుగుల తల్లిని అంటిపెట్టుకుని ఉన్నాడు. ఇక్కడికి తీసుకొస్తున్నందుకు లాగుంది, ఉతికిన చొక్కా లాగు వేసింది, తల నున్నగా దువ్వింది, శుభ్రంగా కడిగి తిలకం చుక్క కూడా పెట్టింది. పైపే అలంకరణలు ఎన్ని చేసినా అసలు రూపం ఏమైపోతుంది చూడగానే అర్థమైపోయింది రోగిష్ఠమార్ పిల్లాడని. పౌష్టికాహార లోపం. ముగ్గురు పిల్లలు గౌరికప్పుడే. చిన్నపిల్లకి 6 నెలలుంటాయేమో, ఊళ్ళో వేసుకుని కూర్చుంది. మిగతా 2 మగపిల్లలు. అమ్మగారికి ధనం ఎట్లా సుధాకరు అంది కొడుకుతో. వాడింతంత కళ్ళతో నా వంక బిక్కు బిక్కు చూస్తున్నాడు. తల్లి చెప్పింది అర్థం కాలేదు. కాళ్ళు ఇడుచుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు. ఏడాదప్పుడు పెద్ద జ్వరం వచ్చి కాలు నిలిక్కిపోయింది అమ్మగారు, ఎన్ని వైద్యాలో చేపించాం తగ్గలేదండి అంది గౌరీ. గదంతా కాసేపు తిరిగి సోఫా ఎక్కి కూర్చోవాలని ప్రయత్నిస్తున్నాడు వాడు. గౌరీ లేచి వెళ్ళి, తప్పు ఈడకూకో ఆయన కిందకి లాగి కూర్చోబెట్టింది. రెండోవాడు కాస్త మెరుగ్గానే ఉన్నాడు, చురుగ్గా కూడా కనిపిస్తున్నాడు. బల్ల మీద బొమ్మలు అటు ఇటు కదుపుతున్నాడు. అవన్నీ తాకూడదు, తప్పు దివాకరు ఈడ కూకో అంది. వీడి పేరు దివాకర్లాగుంది, మంచి పేర్లే పెట్టావు అన్నాను నవ్వు తెచ్చుకుని. ఈ పిల్ల పేరు జ్యోతమ్మగారు, వాళ్ళ నాన్నకి పిల్లంటే పేనం అండి. పిల్లని బాగా చదివించాలని గౌరీ ఒళ్ళో నిద్రపోతున్న పిల్ల తల మురిపంగా నిమిరి గొప్పగా చెప్పింది. బాగానే ఉంది, ముందు వాళ్ళ కడుపు నిండా తిండి పెట్టు. ప్రతి వాళ్ళకి తమ స్థితిగతులు చూసుకోకుండా పిల్లల మీద కళ్ళు కనేవాళ్ళే లోపలనుకున్నాను. కాసేపు కూర్చుని పదండి పోదారిక, గౌరీ పిల్లల్ని తీసుకుని లేచింది. 2 రోజులు పోయాక మళ్ళీ తల్లితో వచ్చాడు. పోయి తమ్ముడితో ఆడుకో అంటున్నా వాడికి అర్థం కాదు. మా డాలి చుట్టూ చుట్టూ తిరుగుతాడు, దాన్ని తోక పట్టుకోబోతాడు. చిత్రం అది ఎవరిని దగ్గరికే రాయనేదు, గురు గురుమని భయపెట్టేస్తూ ఉంటుంది. అలాంటిది వాడినేమీ అందు, వాడితో ఆడుకుంటూ ఉంటుంది. వీడినెందుకే రోజు తీసుకొస్తావు అంటే గౌరీ జాలిగా ప్రారంభిస్తుంది కదా. ఎన్నిపాళ్ళు చెప్పినా ఎనుకోడు అమ్మగారు, చిన్నోడు బడికి వెళ్ళిపోతాడండి, పిల్ల నిద్రవద్ది, ఈడేనమ్మా కూడా పడతాడు. దాంతో సంభాషణ కొనసాగించడం అంటే నాకు తలనొప్పి, కదిపితే చాలు కష్టాలు. సరే వదిలేశాను. ఆ రోజు పనిలోకి గౌరీ ఒకతే వచ్చింది, అవుటివేదో కూడా రాలేదు. గౌరీ ఎందుకో దిగులుగా కనిపించింది. ఏమిటిని అడగాలంటే భయం నాకు. ఆకలి, దరిద్రం, కష్టాలు, కన్నీళ్ళు, రోగాలు, కథలు వచ్చేస్తాయి. అవన్నీ వినే సహనం నాకు లేదు, అందుకే నేనుగా అడగలేదు. గౌరీ త్వరగా త్వరగా పని ముగించుకుని, వస్తానమ్మగారు, పెద్దోడిని ఆసుపత్రికి తీసుకెళ్లాలండి, రేతి నుంచి జరవండి అని వెళ్ళిపోయింది. ఇక నేను ఆ విషయం పట్టించుకోలేదు. ఏదో ఒక సమయంలో వచ్చి

0: నాకు ఇబ్బంది కలిగించకుండా పనిచేసుకుపోతోంది గౌరీ. దాని దగ్గర ఉన్న సుగుణం అదే. ఏమిటి మరి వేళాపాళ లేకుండా నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నావు పనిలోకి అని ఒకసారి గదమాయించాను. పిల్లలకు అసలు బాగా లేదమ్మగారు, దాని కళ్ళల్లో దిగులు తడి, పాపం ఎంతైనా తల్లి కదా. మరి డాక్టర్ చూపించలేదు అన్నాను. పెద్ద ఆసుపత్రిలో చూపిస్తున్నానండి, అరికిస్తున్నారు, తగ్గలేదు, పరీక్షలు అయ్యే చేయాలంటండి. మరి చేపించు, కావాలంటే డబ్బు తీసుకో, తర్వాత చూసుకోవచ్చు. నాలోని మానవత్వం ఊరుకోలేదు. గౌరీ కృతజ్ఞతగా నా వంక చూసి బరువుగా నెట్టిచ్చింది. వాళ్ళ నాన్న కూడా పనిచేసే కదా, ముందటే జీతం పుచ్చేసుకున్నాడండి పిల్లగోడి వైద్యం కోసరం. మా ఈ పైసలు కూడా ఖర్చు చేస్తే తక్కిన వాళ్ళు కూడెట్టమ్మగారు. వీడి పుట్టకలకి నాకు పెద్ద జబ్బు చేసిందండి. వీడు అసలే బతకడం అనుకున్నాం, అట్లాంటిది మేమిద్దరం బతికి ఆడి పేనాలు తోడేస్తున్నామండి. సచ్చినా తీరిపోయేది బాధ. ఇలా మాట్లాడుతుండగా ఇంతలో వచ్చింది నా స్నేహితురాలు లత. ఆనందపడిపోతూ ఆహ్వానించాను. ఈ ఊళ్ళో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం, రెండు రోజులు నువ్వు ఉన్నావని వాళ్ళతో గెస్ట్ హౌస్లో దిక్కుండా ఇటు వచ్చేసాను అంది లత. తను గుంటూరులో మెడికల్ ప్రాక్టీషనర్. మంచి పని చేశావు గౌరీ, వేణీళ్ళు పెట్టు, లత స్నానం చేస్తున్నాను. ఇద్దరం కబుర్లో పడ్డాం. క్యాంప్ విశేషాలు వివరంగా చెప్పింది లత. అయితే పాప మా గౌరీ కొడుకును కూడా పరీక్ష చేయించకూడదే అన్నాను అప్రయత్నంగా. నాలో ఏ అభిప్రాయం లేదు. ఇంకేముంది, లత నన్ను వదిలేసి గౌరీ కొడుకు అనారోగ్యం గురించిన వివర సేకరణలో పడిపోయింది. రేపు సాయంత్రం 4 గంటలకి ఆడపిల్లల కాలేజీ దగ్గరికి పిల్లల్ని తీసుకురండి. అక్కడే డాక్టర్లు ఆడవాళ్ళని పిల్లల్ని పరీక్షించి మందులు ఇస్తారు. మీకు ఎవరికీ ఇబ్బంది ఉన్నా చూపించుకోవచ్చు, నేను అక్కడే ఉంటాను అంది. ఎందుకే ఈ గోళంతా నీకు, ఈ సేవలు క్యాంపులు అంటును, ఇంకా ఎన్నాళ్ళు ఇలా తిరుగుతావు అన్నాను. లలిత నవ్వింది. మొదటి నుంచి దాని తీరే అంత. తను మంచి అనుకున్నది ముందు వెనక చూడకుండా చేసేస్తుంది. ఎవరిని పట్టించుకోదు, ఎవరి సలహాలు సంప్రదింపులు తీసుకోదు. నా ప్రపంచం వేరు, నా ఆలోచన వేరు, దాని విధానాలు, దాని ఆశయాలు వేరు. అయినా మొదటి నుంచి మేమిద్దరం మంచి స్నేహితులుగానే ఉంటున్నాం. సరే, మర్నాడు గౌరీ కొడుకును కూడా డాక్టర్లు పరీక్షించారు. లత మూలంగా మరింత శ్రద్ధగా చూసి మందులు టానిక్లు ఇచ్చారు. లత కోసం నేను కాసేపు ముక్కు మూసుకుని అక్కడ ఉన్నాను, దూరంగా నిలబడి చూస్తున్నాను. వాళ్ళంతా చాలా బిజీగా క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఉదయం నుండి చుట్టుపక్కల గ్రామాల్లోని పేదవారు, స్త్రీలు, పిల్లలు వస్తూనే ఉన్నారు. డాక్టర్లు నిర్విరామంగా విసుగు అలసట లేకుండా మందులు ఇస్తున్నారు. ఆడపిల్లల కాలేజీ అంతా పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలా తయారైంది. పేదవాళ్ళు వాళ్ళని సాక్షాత్తు దైవస్వరూపులుగా భావించి పదే పదే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఎరా ఎలా ఉన్నావు, జ్వరం లేదు కదా? ఏం గౌరీ జ్వరం లేదు కదా? గౌరీ కొడుకుని ప్రేమగా దగ్గరికి తీసుకుని పరీక్షిస్తోంది లత. రేత్రి చక్కగా నిద్రపోయాడు అమ్మగారు, కొంత రొట్టి పాలు తాగాడండి. అమ్మగారు తమ దయమ్మ, పిల్లడు ఏమైపోతాడని భయపడ్డామమ్మా. దేవుడు తమని సల్లంగా చూడాలి. నీరు నిండిన కళ్ళతో లతను ఆరాధనగా చూస్తూ కృతజ్ఞతలు చెప్పుకుంది గౌరీ. తగ్గిపోతుంది, భయపడవలసింది ఏం లేదు, కానీ ఇంకా కొంత మంచి వైద్యం చేయించాలి, బలానికి మంచి మందులు ఇవ్వాలి. పట్టణంలో ఇలాంటి పిల్లల కోసం ప్రత్యేకమైన ఆశ్రమం ఉంది, నువ్వు వీడిని అక్కడికి పంపుతానంటే కావలసిన ఏర్పాట్లు నేను చేస్తాను. పిల్లాడి బాగోగులన్నీ కూడా వాళ్లే చూస్తారు, జబ్బు నయం చేసి వాడి భవిష్యత్తు కూడా చక్కగా కుదిరేటట్టు చూస్తారు. లేని వాళ్ళకే ఈ సదుపాయాలు, ఇక్కడ అంతా మీ వల్ల కాదు. ఏమంటా గౌరీ అంది లత. గౌరీ వెంటనే దండం పెట్టాను అలాగే నమ్మగారు అంది. అదేమిటి, మీ ఆయన అడగద్దు అన్నాను నేను ఆశ్చర్యంగా. ఆడు మాత్రం ఏమంటాడు అమ్మగారు, పిల్లోని కన్నామే కానీ మంచి చెబ్బరా సూతనా ఏంటమ్మా, తమంటి దయగల తల్లులే వాడిని ఆదుకోవాలి, మేము ఏడ్చేయగలం తల్లి, ఎటైనా ఆడు బాగుపడ్డమే మాకు కావాలా. అట్టగే నమ్మగారు, తీసుకెళ్ళండి అంది గౌరీ మనస్ఫూర్తిగా. ఏంటి ఎందుకు నీకు గోలంతా, లత సన్నగా నవ్వి ఊరుకుంది. ఆ తృప్తి నీకు అర్థం కాదే, ఈ సాటి మనిషికి చేత నేను సాయం చేయడం మనిషిగా నా ధర్మం. భగవంతుడు విద్యను ఇచ్చాడు, దానివల్ల కొద్దిగా డబ్బుకి లోటు లేదు. ఇటువంటి దీనుల కోసం కొంతైనా ఉపయోగపడాలి. గౌరీ కళ్ళలో సంతోషం చూసావా ఇప్పుడు, ప్రతి మనిషి తృప్తిని, ఆ తృప్తిని ఆనందాన్ని అనుభవించాలి. అందుకు శక్తి ఉన్న మనలాంటి వాళ్ళం కొంత పాటుపడాలి. లక్షలు కోట్లు సేవ కోసం ధారపోయక్కర్లేదు, చేతనేని సాయమే మన చేతిలో ఉన్నది. ఆ తృప్తి నీకు అర్థం కాదులే, అది నీకు అర్థం కావాలంటే నువ్వు కొంత కృషి చేయాలి. ఇదిగో ఈ పిల్లాడి వైద్యం కోసం నువ్వు కొంత విరాళం ఇవ్వాలి. ఇస్తావు, సరే ఇక పడుకో, పొద్దున్నే నా ప్రయాణం అనేసి పడుకుంది లత. డబ్బు ఇవ్వటానికైతే నాకేం అభ్యంతరం లేదు, కానీ ఏమిటి లత నీకు వెర్రి? సన్నని చిరునవ్వు కాంతితో ప్రశాంతంగా ఉన్న లత అందమైన ముఖం నాకేదో కొత్త సందేశాన్ని ఇస్తోంది. నాలోనూ ఏవో కొత్త ఆలోచనలు కలుగుతున్నాయి. మంచి సంకల్పమే మనసుకింత ఆనందాన్ని ఇస్తుంటే ఇక మంచి పని మానసికంగా ఎంత తృప్తినిస్తుందో లత ఆనందం యొక్క రహస్యం నాకు అర్థమైంది.
1: మీరు ఇంతవరకు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో గుండెగది కథానిక విన్నారు. ఇప్పుడు వింటారు తెలుగు శతక సౌరభం గురించి నాగలక్ష్మి గారి ప్రసంగం.
2: తొట్టెంపూడి వెంకట నాగలక్ష్మి, తెలుగు శతక సౌరభం, తెలుగు

సాహిత్యములో శాఖోపశాఖలుగా విస్తరించిన కావ్య ప్రక్రియలలో శతక ప్రక్రియ ఒకటి. ప్రాకృత సంస్కృత భాషా ప్రక్రియలను అనుసరించే తెలుగు శతక రచన ప్రారంభమైంది. కాలక్రమేణా విశిష్ట సాహితీ ప్రక్రియగా రూపొందింది. తెలుగులో 12వ శతాబ్దంలోనే శతకం ఆవిర్భవించింది. ఈ 800 సంవత్సరాలలో తెలుగు శతకం శాఖోపశాఖలుగా విస్తరించి స్వరూపంలోనూ స్వభావంలోనూ ఎంతో మార్పు చెందింది. భారతీయ భాషలలో ఎందులోనూ శతక ప్రక్రియ తెలుగు భాషలో పొందినంత విశిష్టతను పొందలేదు. ఈనాటికి తెలుగు భాషలో ఎక్కడో ఒక చోట శతకం వెలువడుతూనే ఉంది. సజీవ స్రవంతి వలె అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నది శతకమే అని శతక సాహిత్యంపై పరిశోధన చేసిన ఆచార్య కె గోపాలకృష్ణారావు గారి అభిప్రాయము, శతకములు పురాణముల వలె కథాప్రధానమైనవి కావు, ప్రబంధముల వలె వర్ణనా ప్రాధాన్యములు కావు, గేయాలు కృతుల వలె సంగీత ప్రాధాన్యములు కావు. కానీ తెలుగునాట పండిత పామరులనే తేడా లేకుండా అందరిలోనూ బహుళ ఆదరణ పొందిన ఏకైక తెలుగు సాహిత్య ప్రక్రియ శతక ప్రక్రియ. ఇంతవరకు ఉన్న తెలుగు గ్రంథాలలో సంఖ్యాపరంగా చూస్తే శతకాలదే ప్రథమ స్థానమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తెలుగుకు సోదర భాషలైన కన్నడ, తమిళము, మలయాళ భాషలలో వెలువడిన శతకముల సంఖ్య అతి తక్కువ. పద్య సాధకుల ప్రక్రియ శతకం, 100 పద్యాల సంకలనం శతకం, ఇంకొక 8 అదనంగా చేర్చడం కూడా సంప్రదాయం. శతకానికి చందో నియమం, మొగుట నియమం, సంఖ్యా నియమం ఉంది. శతక పద్యాలు ఏ ఛందస్సులోనైనా రాయవచ్చు, కానీ శతకం ఆశాంతం అదే ఛందస్సులో కొనసాగాలి. ఏ మకుటం స్వీకరించినా అదే మకుటం శతకం అంతా ఉండాలి. పద్యాలన్నీ మౌక్తికాలుగానే ఉండడం శతక ప్రక్రియ విశేషాంశం. ప్రతి పద్యానికి విషయం మారుతూ ఉండడం వల్ల ప్రతి పద్యం ఒక్కొక్క ముత్యం వలె ఉంటుంది. 108 ముత్యాల మాలే మన శతకం. మహాకావ్యాలలో సైతం శతకాల ఛాయలు ఉండడం గమనార్హం. మహాభారతం ఆదిపర్వం ప్రథమాశ్వాసంలో నన్నయ్య గారిచే రచింపబడిన నాకు ప్రసన్నుడయ్యడన్ అనే మకుటంతో ఉన్న 4 పద్యాలలో మనకు శతక లక్షణాలు కనిపిస్తాయి. శతకాలు భక్తి, వేదాంతం, ప్రబోధం, ప్రచోదనం, జీవన సత్యావిష్కరణం, సంఘ సంస్కరణ, నీతి విద్య, ఆధ్యాత్మిక జ్ఞానం వంటి విషయాలను తెలియజేస్తాయి. మానవుని నిత్య జీవితానికి ఎంతో ఉపయుక్తమైంది నీతి పదం. తప్పులు చేయడం మనిషి నైజం అని ప్రాచీన సూక్తి. అడుగడుగున ఎన్నో తప్పులు చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్న నేపథ్యంలో నిత్యము మనిషికి నీతిబోధ అవసరం. ఈ అవసరాన్ని తీర్చడంలో శతకాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయనుకోవచ్చు. మనిషి పుట్టుక భగవంతుడి ఇచ్చిన వరప్రసాదమే. ప్రాణులలో నరజన్మ దుర్లభమని, అది ఎన్నో పూర్వజన్మల పుణ్యాల వలన లభిస్తుందని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. మనిషి తనకు ఉత్తమ జన్మను ఇచ్చిన దేవతలకు కృతజ్ఞతగా భక్తి వచనాలను సమర్పిస్తాడు. శైవ మతంలో పాల్కురికి సోమనాథుడు, వృషాధిప శతకం, దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం, వైష్ణవ మతంలో కంచర్ల గోపన్న దాశరథి శతకం, బమ్మెరపోతన నారాయణ శతకం, శేషప్ప కవిగారి నరసింహ శతకం మొదలైనవి మతపరంగా ప్రధానమైనవి. హిందూ మతంలోనే కాక ఇస్లాం మతంలో కూడా శతకానికి ప్రాముఖ్యత ఉంది. 30కి పైగా ముస్లిం కవులు వ్రాసిన శతకాలున్నాయన్న సంగతి మనలో చాలామందికి తెలియదు. అల్లా మాలిక్ అనే శతకాన్ని షేక్ దావూద్ గారు రచించారు. అలాగే క్రైస్తవ భక్తిపరంగా కూడా చాలా శతకాలున్నాయి. అందుకు ఉదాహరణగా ఏసయ్య శతకమును మనం చెప్పుకోవచ్చు. శతక కవులు తమ పద్యాల ద్వారా సమాజానికి నీతిని, రీతిని బోధించారు. మానవ జీవితంలో వివిధ స్థాయిల వారికి వివిధ రకాల

శతకాలు వారి వారి మానసిక స్థాయిని వికసింపచేయడానికి ఎంతగానో తోడ్పడతాయి. బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్యములు భక్తి, విజ్ఞాన, వైరాగ్య భావములకు శతకాలు నిలయమని పెద్దల మాట. తల్లి తన బిడ్డకు మమతానురాగాలను రంగరించి గోరుముద్దలు తినిపించినట్లు చిరుప్రాయంలోని పిల్లలకు శతక కవులు సుమతి, వేమన, కుమార, కుమారి ఇత్యాదిక శతక పద్యాల ద్వారా బంగారు బాట వేశారు. అక్షరాభ్యాసానికి ముందే వేమన, సుమతి శతకాలతో సూక్తి నిధులను పిల్లలకు నేర్పించవచ్చు. అలా చేయడం ద్వారా పిల్లల మనోవికాసానికి దోహదం చేసిన వారమవుతాము. అంతేకాక పిల్లలలో నైతిక బాధ్యతను పెంచి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిన వారమవుతాము. సద్భావన, సదాచారం, పెద్దల యెడల గౌరవం ఇత్యాది విషయాలు చిన్నారుల హృదయాల్లో నింపిన వారము అవుతాము. చట్టాన్ని చెబుతుంది శాస్త్రం, హితాహితాలు చెబుతుంది ఇతిహాసం, బుద్ధులు చెబుతుంది పురాణం, శుద్ధులు చెబుతుంది శతకం. శతకం వలన ఇన్ని మంచి విషయాలు మనకి తెలుస్తున్నాయి. మాటలు పలకడం వచ్చిన చిన్న పిల్లలకు వీటిని నేర్పించటం వలన వారికి స్పష్టమైన ఉచ్చారణ కలుగుతుంది, మాతృభాషపై పట్టు కలుగుతుంది, భావ వ్యక్తీకరణ తెలుస్తుంది, జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. ఇక పెద్దలకు నిత్య జీవితంలో వచ్చే చిన్న చిన్న కష్టములను దాటే సలహాలు ఉంటాయి. ఈ రోజులలో అందరూ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి నేర్చుకునే వ్యక్తిత్వ వికాసం ఈ శతకములలో కావలసినంత దొరుకుతుంది. బాలబాలికల మనోవికాసానికి వేమన, సుమతి శతకాల వలె కుమార, కుమారి శతకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. నేటి విద్యా విధానంలో నైతిక సద్భావనాంశాలకు అంతగా ప్రాధాన్యత లేదని విజ్ఞుల అభిప్రాయము. విద్యార్థులలో పై రెండు అంశాలను అభివృద్ధి చేయాలంటే శతక సాహిత్యాన్ని పరిచయం చేయడం అత్యంత ఆవశ్యకం. శ్రీరాముని దయచేతను నారూడిగ సకల జనులు నౌరాయనగా ధారాళమైన నీతులు నోరూరగ చవులు పుట్ట నుడివెద సుమతి అని సుమతి శతకం ప్రారంభించిన బద్దెన కవి నీతిపద్యాలు వ్రాస్తానని ప్రతిన చేస్తూ శ్రీరామచంద్రుని ఇష్టదేవతా స్తుతిగా పై పద్యాన్ని చెప్పారు. ఒకప్పుడు ఈ పద్యాన్ని పిల్లల నోట విని పెద్దలు ఎంతో మురిసిపోయేవారు. కానీ నేటి కాలంలో నీతి పద్యాల ఆవశ్యకతను తెలియజెప్పేవారు అరుదుగా ఉంటున్నారు. చదువు, సంస్కారం అనే పదాలు రోజు మనం ఉపయోగించేవే. అయితే చదువుతో పాటు సంస్కారం ఉన్నప్పుడే వ్యక్తి ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధిస్తాడు. సంస్కారం లేని చదువు నిరర్థకము. భాస్కరాచార్యుల వారు తెలియజేసిన క్రింది పద్యాన్ని తెలుసుకుందాం. చదువది ఎంతగలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు. గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ వదనుగా మంచి కూర నలపాకము చేసిననైన నందు నింపొదవెడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్యా భాస్కరా. పై పద్యంలో రసజ్ఞత అనే పదానికి విస్తృతార్థం ఉన్నది. సామాజిక స్పృహకు మనోవికాసానికి ఇది చక్కని ఉదాహరణ. ఇటువంటి పద్యాలను ధారణం చేయడం ద్వారా విద్యార్థులలో సామాజిక అవగాహన కలుగుతుంది. విద్యార్థులలో పఠనాశక్తి, పఠనాశక్తి, ధారణాశక్తి కూడా పెంపొందుతాయి. శేషప్ప కవి గారు విరచించిన నరసింహ శతకము శతకవాంగ్మయంలో పేరెన్నికగన్న శతకము. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అనే ద్విపాద మొగుటంతో విరాజిల్లిన ఈ శతకంలో నైతిక విషయాలేగాక వైరాగ్య, సామాజిక విషయాలను సైతం ప్రస్తావించాడు కవి. అందువల్ల ఈ శతక పద్యాలు అన్ని వయసుల వారికి అవశ్యం పఠనీయం. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు.

0: వెళ్ళి పోయడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము గుడవబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మాలు లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరల కవునో తేనె చుంటీగలియ్యవా తెరువరలకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. మానవుని నాలుగు దశల్లోని చివరి రెండు దశలైన కౌమార వార్ధక్యములు వైరాగ్యానికి చెందినవి. ఇలాంటి పద్యాల్లోని సారాంశం తెలుసుకున్నవాడు సంసార బంధాల వ్యామోహము నుండి బయటపడి ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపుతాడు. పక్కి అప్పల నర్సయ్య రచించిన కుమార శతకము, వెంకట నరసింహ కవి వ్రాసిన కుమారీ శతకము శతక సాహిత్యంలో బాలబాలికలకు ఎంతో ఉపయుక్తమయ్యేవని మకుటాలు చూస్తేనే మనకు తెలుస్తుంది. బాలల మనోవికాసానికి వేమన, సుమతి, కుమార, కుమారి, తెలుగు బాల శతకాలు ఎంతగానో తోడ్పడతాయి. మన పిల్లలకు ఇటువంటి విలువలున్న తెలుగు పద్యములు కనీసం నెలకు రెండు నేర్పితే వారికి భవిష్యత్తులో మరొకరిపై ఆధారపడి సామాజిక విలువలు, నైతిక విలువలు నేర్చుకునే అగత్యం తప్పుతుంది. శతక సాహిత్యం ఒక మహాసాగరం. దానిని సమగ్రంగా విశ్లేషించడం నాలాంటి మామూలు సాహిత్యాభిమానికి సాధ్యపడే విషయం కాదు. అయినా నా శక్తి మేరకు విశ్లేషించే ప్రయత్నం చేశాను. సహృదయులు మన్నింతురుగాక.
1: మీరు ఇంతవరకు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో తెలుగు శతక సౌరభం గురించి నాగలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో లలిత గీతం వింటారు.

0: మీరు ఇంతవరకు మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో లలిత గీతం విన్నారు. మహిళాభారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: తరువాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
2: అంతర్జాతీయ సికిల్ సెల్ అవగాహన దినోత్సవానికి సంబంధించి గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసూతి స్త్రీ వైద్య శాఖ నిపుణులు డాక్టర్ ప్రియాంక యోగా గారితో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం మీరిప్పుడు వింటారు.
3: శ్రోతలకు నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ సికిల్ సెల్ అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. వంశపారంపర్యంగా వచ్చే ఈ వ్యాధి అత్యంత సాధారణ రక్త రుగ్మతలలో ఇది ఒకటి. ఈ వ్యాధిని సికిల్ సెల్ అనీమియా అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి ఉన్నవారు తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ తగిన చికిత్స పొందాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించిన మరిన్ని వివరాలను గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రసూతి స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రియాంక యోగా గారు మనతో పాటు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ ప్రియాంక గారు.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, అసలు జూన్ 19వ తేదీనే సికిల్ సెల్ ఎనీమియా దినోత్సవాన్ని నిర్వహించుకోవాల్సిన ప్రాముఖ్యత గురించి తెలియజేయండి.
4: ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం జూన్ 19వ తారీఖు నాడు ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవంగా వాళ్ళు గుర్తించారు. ఈ సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ అనీమియా అనేవి చాలా మంది ప్రజలలో అవగాహన లేదు. కానీ దానివల్ల వచ్చే పర్యావసానాలు అంటే కాంప్లికేషన్స్ కానీ కొంచెం సివియర్ గా ఉంటాయి, చాలా తీవ్రతను కలిగి ఉంటాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం జూన్ 19వ తారీఖున వరల్డ్ సికిల్ సెల్ అవేర్నెస్ డే గా గుర్తించారు. ఆ రోజు మనం తెలుసుకుంటాం.
3: డాక్టర్ గారు, అసలు సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి?
4: సికిల్ సెల్ అనీమియా అనేది సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ వ్యాధి, దాని ద్వారా వస్తుంది. అనీమియా అంటే ఏంటి? మన రక్తంలో బ్లడ్ పాయింట్స్ అనేవి, హిమోగ్లోబిన్ పాయింట్స్ అనేవి పడిపోవడం. దేనివల్ల వస్తుంది అంటే సికిల్ సెల్ వ్యాధి వల్ల వచ్చేదాన్ని సికిల్ సెల్ అనీమియా అని అంటారు. ఇది హిమోగ్లోబినోపతి అనే వ్యాధికి సంబంధించింది. ఈ వ్యాధి హిమోగ్లోబినోపతి కింద వస్తుంది. ఒక జన్యుపరమైన వ్యాధి ఇది. అంటే ఇది మనకి అంటువ్యాధి లేకపోతే ఆహార పోషకం సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే వ్యాధి కాదు. ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనుకోండి, ఐరన్ సరిగ్గా తీసుకోవడం పోకపోవడం వల్ల, ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుంది. కానీ సికిల్ సెల్ వ్యాధి అనేది జన్యుపరమైనది, అంటే మన బాడీలో ఉండే జీన్స్ డిఫెక్ట్ వల్ల వస్తుంది అన్నమాట. మామూలుగా మన రక్త కణాలలో RBCs అనే ఉంటాయి. రక్త కణాలు అనేది RBCs, అవి మన రక్తనాళాలలో వెళ్తూ ఉంటాయి. ఈ RBCs అనే వాటి యొక్క మెయిన్ ముఖ్యమైన పని ఏంటంటే ఆక్సిజన్ ని తీసుకెళ్లి ప్రతి కణంకి అందజేస్తుంది అన్నమాట. ఆ రక్త కణం లోపల హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. ఆ హిమోగ్లోబినే మెయిన్ గా ఆక్సిజన్ ని తీసుకొని ప్రతి కణంకి ఇస్తుంది. మన రక్తనాళాల నుంచి ప్రతి అవయవానికి రక్తం వెళ్తుంది. ఈ రక్త కణాల లోపల హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ అనేది ప్రతి కణంకి ఇస్తుంది అన్నమాట. ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఏమవుతుందంటే ఆ హిమోగ్లోబిన్ కి సంబంధించిన జీన్స్ లో డిఫెక్ట్ వస్తుంది. ఆ జీన్స్ లో డిఫెక్ట్ వచ్చి దానివల్ల సికిల్ సెల్ డిజీజ్ అనేది వస్తుంది అన్నమాట. ఇది ఎలాంటిదంటే జన్యుపరమైన వ్యాధులు అనేవి 2 రకాలు ఉంటాయి, ఆటోజోమల్ రెసెసివ్, ఆటోజోమల్ డామినెంట్. ఈ సికిల్ సెల్ డిజీజ్ అనేది ఏంటంటే ఆటోజోమల్ రెసెసివ్. ఇప్పుడు హిమోగ్లోబిన్ కి సంబంధించి 2 ఏదైనా సరే జీన్ అనేది ఒక జతగా ఉంటుంది. సో ఆ హిమోగ్లోబిన్ కి సంబంధించిన ఆ జత

జీన్ లో ఒక జీన్ ఒకటే డిఫెక్ట్ ఉందనుకోండి, దాన్ని సికిల్ సెల్ ట్రైట్ అంటారు. ఈ సికిల్ సెల్ ట్రైట్ ఉండే వాళ్ళు ఏంటంటే నార్మల్ గా హెల్దీ ఇండివిజువల్స్, అంటే ఆరోగ్యంగా సికిల్ సెల్ డిజీజ్ లేని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఉంటారో అలానే ఉంటారు. అనీమియా ఉండేది చాలా లైట్ గా ఉంటుంది, మైల్డ్ గా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. హెల్దీ పాపులేషన్ ఎలా ఉంటారో అలా ఉంటారు. ఈ సికిల్ సెల్ డిజీజ్ అనేది ఏంటంటే ఆ జత జీన్స్ రెండిట్లో జన్యుపరమైన లోపం గాని ఉంటే దాన్ని సికిల్ సెల్ డిజీజ్ అంటారు. సో ఈ సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళలో ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలు అనేవి బయటపడతాయి. సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ క్రైసిస్ అలాంటివి అనేవి వాళ్ళలో బయటపడతాయి. సో మన అదృష్టవశాత్తు ఏంటంటే ఇది ఆటోసోమల్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ అయిపోయింది. నేను ఇంకొకటి చెప్పాను కదా, ఆటోసోమల్ డామినెంట్ అండి. ఆ డామినెంట్ ఏంటంటే ఆ జత జీన్లలో ఒక జీన్ ఎఫెక్ట్ అయినా సరే ఆ వ్యాధి యొక్క లక్షణాలు బయటపడతాయి, దాన్ని ఆటోసోమల్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ అంటారు. మన అదృష్టవశాత్తు ఈ సికిల్ సెల్ డిజీజ్ అనేది ఏంటంటే ఆటోసోమల్ రెసెసివ్ అయిపోవడం వల్ల సికిల్ సెల్ ట్రేట్ ఉండే వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు, ఎలాంటి పర్యవసానాలు ఉండవు. రెండు జన్యుపరమైన జీన్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయో వాళ్ళకి సికిల్ సెల్ వ్యాధి అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక భార్య భర్త ఇద్దరు సికిల్ సెల్ ట్రేట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి శిశువు కానీ

0: పడతాయి. దాన్ని ఆటోజోమల్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ అంటారు. మన అదృష్టవశాత్తు ఈ సికిల్ సెల్ డిజీజ్ అనేది ఏంటంటే ఆటోజోమల్ రిసెసివ్ అయిపోవడం వల్ల సికిల్ సెల్ ట్రేట్ ఉండే వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు, ఎలాంటి పర్యవసానాలు ఉండవు. రెండు జన్యుపరమైన జీన్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయో వాళ్ళకి సికిల్ సెల్ వ్యాధి అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక భార్యాభర్త ఇద్దరు సికిల్ సెల్ ట్రేట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి శిశువు గాని జన్మిస్తే ఆ శిశువులో 25% ఛాన్స్ ఉంటుంది సికిల్ సెల్ డిజీజ్ వచ్చే ఛాన్స్. 25% అసలు డిజీజే రాకపోవచ్చు, ఏమి ట్రేట్ రాకపోవచ్చు, సికిల్ సెల్ డిజీజ్ రాకపోవచ్చు. 50% మాత్రం వాళ్ళు కూడా సికిల్ సెల్ ట్రేట్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సికిల్ సెల్ ట్రేట్ వాళ్ళు అనుకోండి 25% వరకే రాదు. ట్రేట్ అంటే ఆ రెండు జీన్స్ లలో ఒక జీన్స్ ఎఫెక్ట్ అయితేనే ట్రేట్ అంటారు, డిజీజ్ అంటే రెండు జీన్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. ట్రేట్ లో ఏంటంటే వ్యాధి యొక్క లక్షణాలు ఏమీ ఉండవు, డిజీజ్ లో అంటే కంపల్సరీగా వ్యాధికి సంబంధించిన లక్షణాలు అనేది తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ క్రైసిస్ అనేవి మనం చూస్తామన్నమాట.
1: ఏ ప్రాంతాల వారిలో ఎక్కువగా ప్రజలు ఈ సికిల్ సెల్ బారిన పడుతుంటారు?
0: ఇప్పుడు మన ప్రపంచం మొత్తం జనాభా సంఖ్య తీసుకుంటే మొత్తం జనాభా సంఖ్యలో 5% మంది ఈ వ్యాధి బారిన పడిన వారు ఉన్నారు, సికిల్ సెల్ డిజీజ్ వ్యాధి వారి. మన ప్రపంచంలో తీసుకుంటే ట్రాపికల్ కంట్రీస్ అంటే ఎక్కువ ఎక్కడ వేడి టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో బాగా వేడిగా ఆఫ్రికా, సబ్ సహారన్ ఆఫ్రికా అలాంటి ఏరియాస్ లో సికిల్ సెల్ డిజీజ్ అనేది చాలా చాలా కామన్. మన ఇండియాలో తీసుకుంటే ట్రైబల్ పాపులేషన్ వాళ్ళలో ఎక్కువగా చూస్తాము. సో ఏ రాష్ట్రాల్లో అయితే ఇట్లా గిరిజన ప్రజలు ఎక్కువ ఉంటారో, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్, మన ఆంధ్రప్రదేశ్, వీళ్ళల్లో ఎక్కువగా మనము ఈ సికిల్ సెల్ ట్రైట్ మరియు సికిల్ సెల్ డిజీజ్ అనేది చాలా కామన్ గా చూస్తాం అనమాట గర్భిణీ స్త్రీలలో. అంతేకాకుండా ఇమిగ్రెంట్స్ ఉంటారు, వేరే ప్రాంతం నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువగా విజయనగరము, వైజాగ్, శ్రీకాకుళం, ఒరిస్సా ఆ ప్రాంతాల్లో కొంచెం కామన్ గా చూస్తుంటాం ఈ సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ అనేది.
1: అసలు సికిల్ సెల్ అనీమియానే ఎందుకు పిలుస్తారంటారు?
0: మామూలుగా మనకి నేను ముందు చెప్పినట్టు మన రక్తనాళాలలో రక్త కణాలు ఉంటాయి, వాటినే రెడ్ బ్లడ్ సెల్స్, ఆర్బిసిస్ అని అంటారనమాట. ఈ రక్త కణాలు అనేవి ఏంటంటే ఒక ఆరోగ్యవంతమైన ఇండివిజువల్, ఒక హెల్దీ ఇండివిజువల్ లో రౌండ్ షేప్ లో ఉంటాయి. దాని లోపల హిమోగ్లోబిన్ ఉంటుంది, ఆ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తీసుకెళ్తూ ఉంటుంది. దాని షేప్ రౌండ్ షేప్ ఉండడం వల్లనే మెనిస్కస్ షేప్ అంటారు. రౌండ్ షేప్ అంటే కూడా అది కొంచెం ఇట్లా డిప్రెషన్ ఉండి ఉంటుంది. ఆ షేప్ ఉండడం వల్ల అది రక్తంలో ఫ్రీగా వెళ్ళగలుగుతుంది, రక్త ప్రసరణ అనేది ఫ్రీగా జరుగుతుంది. ఈ సికిల్ సెల్ డిజీజ్ లో ఏమవుతుందంటే ఆ హిమోగ్లోబిన్ లో జీన్ డిఫెక్ట్ ఉండడం వలన అది అర్ధచంద్రాకారం, దాన్ని క్రిసెంట్ షేప్, గొడవలు ఏ ఆకారంలో ఉంటుంది, అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో రక్త కణాలు అనేవి అర్ధచంద్రాకారంలో ఉంటాయి, అందుకే దానికి సికిల్ సెల్ అనీమియా అనే పేరు వచ్చింది. ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో కూడా మామూలుగా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడు రౌండ్ షేప్ లోనే ఉంటుంది ఆ రక్తంలో ఉండే కణం, ఆ రక్త కణం. వీళ్ళు ఎప్పుడైనా సరే డిహైడ్రేషన్ అంటే మన బాడీలో ఉండే ఫ్లూయిడ్ లెవెల్స్ అంటే నీరు తగ్గిపోయినా, తర్వాత ఆక్సిజన్ సరిగ్గా అందకపోయినా, ఏదైనా సరే ఊపిరితిత్తులకి బాగాలేకుండా వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చి ఆక్సిజన్ సరిగ్గా అందకపోయినా కానీ రౌండ్ గా ఉండే సెల్స్ ఏమవుతాయంటే ఆ క్రిసెంట్ షేప్ లోకి, అర్ధచంద్రాకారంలోకి మారిపోతాయి. అలా మారిపోవడం వల్ల ఏమవుతుందంటే రక్తనాళాల్లో ప్రసరణ సరిగ్గా ఉండదు, రక్తం చిక్కబడిపోతుంది, ఏ అవయవానికి వెళ్లాల్సిన ఆక్సిజన్ సరిగ్గా అందదు. సో వాళ్ళకి ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతుంది మిగతా భాగాలలో. ఇప్పుడు కిడ్నీ తీసుకోండి, కిడ్నీలకి ఆక్సిజన్ సరిగ్గా వెళ్ళదు, లివర్ తీసుకోండి, లివర్ కి సరిగ్గా వెళ్ళదు, తర్వాత బ్రెయిన్, ఎందుకంటే రక్తనాళాలంతా ఈ సికిల్ సెల్స్ అనేవి ఏంటంటే బ్లాక్ చేసి పెట్టేస్తాయి. సో దానివల్ల ఏమవుతుందంటే నార్మల్ గా అందాల్సిన ఆక్సిజన్ అనేది సరిగ్గా అందదు. దీన్ని ఏమంటారంటే సికిల్ సెల్ క్రైసిస్ అంటారు. మామూలుగా సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఉండదు ఇట్లా, కానీ ఎప్పుడైతే వీళ్ళకి డిహైడ్రేషన్ అని చెప్పాను కదా, నీరు తగ్గిపోవడం అలాంటి కండిషన్స్ కి వాళ్ళు ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతారో అప్పుడు ఏమవుతుందంటే ఈ సికిల్ సెల్ క్రైసిస్ అనేది వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఆల్రెడీ ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదు, సరిగ్గా రక్త ప్రసరణ లేదు ఆ అవయవానికి, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి కిడ్నీలలో ఇన్ఫెక్షన్ రావడం, దాన్ని పైలోనెఫ్రైటిస్ అంటారు, మూత్రంకి సంబంధించిన ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటారు, అంటే యూరిన్ లో ఇన్ఫెక్షన్ రావడం, తర్వాత లంగ్స్ లో కూడా ఇన్ఫెక్షన్, న్యూమోనియా లాంటిది రావడం, రక్తనాళాల్లో రక్తం ప్రసరణ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది, గడ్డగడుతుంది, థ్రాంబోసిస్ అంటారు, అలాంటివి వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళల్లో. అంతేకాకుండా మామూలుగా మనకి రక్త కణం అనేది 4 నెలలు బతుకుంటుంది మన బాడీలో, కానీ ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళు ఏమవుతుందంటే 5 నుంచి 10 రోజుల వరకే బతుకుంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఎక్కువ రక్త కణాలు చనిపోవడం వల్ల ఏమవుతుంది, రక్తహీనత వస్తుంది, దానివల్ల వాళ్ళకి అనీమియా వస్తుంది, సికిల్ సెల్ అనీమియా వస్తుంది. అంతేకాకుండా అనీమియా అనేది క్రానిక్ అనీమియా అంటారు, అంటే అప్పటికప్పటికి 2-3 నెలలు వచ్చి మందులు వేసుకోగానే తగ్గిపోయే అనీమియా కాదు అది, ఇది జీన్స్ కి సంబంధించింది కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళకి కొంచెం అడాల్ట్స్ అండ్ 18 ఇయర్స్ 19 ఇయర్స్ నుంచే వాళ్ళకి అనీమియా అనేది స్టార్ట్ అవుతుంది. ఆ అనీమియా అనేది అలానే లైఫ్ లాంగ్ ఉంటుంది. ఉండి దానివల్ల ఏమవుతుందంటే హార్ట్ ఫెయిల్యూర్ లో కూడా వెళ్ళిపోతారు. ఎప్పుడైతే అనీమియా ఉన్న వాళ్ళలో హార్ట్ ఫెయిల్యూర్ అనేది కామన్, అంటే ఎప్పుడైనా సరే మనకు అనీమియా ఉంటే దాన్ని మనం

0: సరిదిద్దుకోవాలి. మందులు వేసుకోవడమో బ్లడ్ ఎక్కించుకోవడమో, దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటే గుండె సరిగ్గా కొట్టుకోదు, హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోతుంది, గుండె వాపు కూడా వస్తుంది అన్నమాట.
1: ఈ సికిల్ సెల్ అనేది గర్భిణీ స్త్రీలలో ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు?
0: మామూలు ఇండివిజువల్ తో పోల్చుకుంటే, అంటే గర్భం లేకుండే వాళ్ళతో పోల్చుకుంటే, గర్భిణీ స్త్రీలలో ప్రతి ఆర్గాన్ లో చేంజ్ ఉంటుంది. ప్రతి అవయవంలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, తర్వాత హార్ట్ రేట్ ఎక్కువ అవుతుంది, తర్వాత ప్రతిదీ. ఇప్పుడు థైరాయిడ్ ఉంది అనుకోండి, వాళ్ళకి థైరాయిడ్, ఎందుకంటే ఆమెకి కావాలి బిడ్డకి కావాలి. సో గర్భం అనేది ఒకటి కొంచెం రిస్క్ అయితే, దాంతో పాటు సికిల్ సెల్ డిజీజ్ ఉంటే ఇంకా హై రిస్క్. ఫస్ట్ మొదటి 3 నెలలు ఏమవుతుంది వాళ్ళకి, వాంతులు ఎక్కువగా అవుతాయి. దానివల్ల ఏమవుతుంది, డిహైడ్రేషన్ లోకి వెళ్తారు. డిహైడ్రేషన్ లో వెళ్తే సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళకి ఏమవుతుంది, సిక్లింగ్ అని ఇందాక చెప్పాను కదా, ఆ సెల్స్ అన్ని అర్ధచంద్రకాలంలోకి మూన్ షేప్ కి అయిపోయి ఆ రక్తనాళాలు అనేటివి బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేయడం వల్ల జాయింట్స్ కి, బోన్ కి సరిగ్గా బ్లడ్ వెళ్ళదు, జాయింట్స్ కి వెళ్ళదు, కిడ్నీలకు వెళ్ళదు, లివర్ కి వెళ్ళదు, ఊపిరితిత్తులకు వెళ్ళదు. వీటన్నిటికి వెళ్ళకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి వాళ్ళకి. సో వాళ్ళ సెప్సిస్, దాన్ని ఇన్ఫెక్షన్ గానీ మనకి బాడీ అంతా పాకింది అనుకోండి, దాన్ని సెప్సిస్ అంటారు. సెప్సిస్ లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత డీప్ విన్ థ్రాంబోసిస్ అంటే రక్తనాళాల్లో గడ్డలు కట్టడం, చివరికి ప్రాణాలు కూడా పోతాయి అన్నమాట. అంతేకాకుండా 5 to 10 days అనే చెప్పాను కదా లైఫ్ స్పాన్, 5 to 10 రోజుల వరకే ఉంటాయి ఆ సికిల్ సెల్ డిజీజ్ లో ఉండే వాళ్ళలో రక్త కణాలు 10 రోజుల వరకే ఉంటాయి. తర్వాత ఏమవుతాయంటే ఆ సెల్స్ అనేవి లైసిస్, లైసిస్ అంటే ఏంటంటే అవి బ్రేక్ అయిపోతాయి అన్నమాట. ఆ బ్రేక్ అవడం వల్ల జాండీస్ అనేది వస్తుంది వాళ్ళకి. అంతేకాకుండా లివర్ గాని ఎఫెక్ట్ అయితే లివర్ వల్ల కూడా జాండీస్ వస్తుంది. అంతేకాకుండా వీళ్ళల్లో హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్పాను. సో వీటన్నిటి వల్ల ఎఫెక్ట్ గర్భం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే, 3 నెలలు అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్. ఎందుకంటే ఇప్పుడు తల్లి నుంచి బిడ్డకి రక్తం ఎట్లెళ్తుంది, రక్త ప్రసరణ ద్వారా వెళ్తుంది. ఇప్పుడు రక్త ప్రసరణ అది సరిగ్గా లేకపోతే, బిడ్డకి సరిగ్గా రక్తం అందకపోతే అబార్షన్ అవుతుంది. అంతేకాకుండా వీళ్ళకి బేబీ గ్రోత్, ఒకవేళ అబార్షన్స్ అవ్వకుండా వాళ్ళు 5 to 6 నెలల వరకు వెళ్ళారనుకోండి, ఈ రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల బేబీ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే శిశువు యొక్క పెరుగుదల అనేది, మామూలు హెల్దీగా ఉండే ప్రెగ్నెంట్ మదర్ లో ఎట్లయితే బేబీ పెరుగుదల ఉంటుందో, వెయిట్ గెయిన్ అవునో అట్లా ఉండదు, తగ్గిపోతుంది. ఎందుకంటే రక్త, దాన్ని IUGR ఇంట్రాయూటరైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటారనమాట, రక్త ప్రసరణ సరిగ్గా లేదు. సో మనం బేబీ సరిగ్గా పెరగకపోతే ఏం చేస్తాము, త్వరగా ఆపరేషన్ చేసి తీసేయాలి. డెలివరీ ఆపరేషన్ డెలివరీ నార్మల్ డెలివరీ ఏదో ఒకటి త్వరగా డెలివరీ చేస్తాం, అప్పుడు బేబీ నెల నిండుకుండానే పుడతారు. అంతేకాకుండా మదర్ లో ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటారు. అంటే ఇప్పుడు మామూలుగా బీపీ షుగర్లు అనేవి వస్తుంటాయి, నార్మల్ జనాలకు వచ్చే షుగర్ బీపీ వేరు, ప్రెగ్నెన్సీ మదర్స్ కి వచ్చే షుగర్ బీపీ వేరు. సో ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఏంటంటే ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే ఛాన్సెస్ చాలా అధికంగా ఉంటాయి. సో బీపీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, ఫిట్స్ అలాంటి కాంప్లికేషన్స్ కూడా వీళ్ళల్లో ఎక్కువ అవుతుంది అన్నమాట. అంతేకాకుండా డెలివరీ టైంలో కూడా వీళ్ళకి బ్లడ్ అనేది ఎక్కువ పోతుంది, పోస్ట్ పార్టమ్ హెమరేజ్. మామూలుగా రక్తస్రావం అనేది అవుతుంది, కానీ వీళ్ళకి ఆల్రెడీ అనీమియా ఉంది, సికిల్ సెల్ అనీమియా ఉంది. సికిల్ సెల్ డిజీజ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే రక్తస్రావం అనేది అధికంగా జరుగుతుంది. ఇప్పుడు మనం నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నాం, ఎవరినైనా సరే నార్మల్ డెలివరీకి చూస్తాం. చేసేటప్పుడు ఆ బేబీ గ్రోత్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ ప్రసవం వల్ల వచ్చే స్ట్రెస్ కూడా తట్టుకోలేదు బేబీ. సో నార్మల్ డెలివరీ కంటే కూడా ఇంక వెంటనే ఏం చేస్తాం, ఆపరేషన్ చేసి తీసేస్తాం. ఇప్పుడు బేబీ హార్ట్ బీట్ పడిపోతుంటే ఇంకా డెలివరీ అవడానికి చాలా టైం ఉందంటే ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తాము. సో సిజేరియన్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా వీళ్ళలో ఎక్కువ ఉంటాయి అన్నమాట.
1: అసలు గర్భం రావడానికి ముందే సికిల్ సెల్ ఎనీమియా అని మనం ఎలా గుర్తించవచ్చు అంటారు?
0: సికిల్ సెల్ ఎనీమియా అనేది మనము భార్యాభర్తలు ఇద్దరు ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు, ఏ భార్యాభర్తలైనా సరే హెల్దీగా ఉన్నా, ఏదైనా జబ్బు వ్యాధి ఉన్నా కూడా ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ చెకప్ కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. మనలో ఉండే ఏదైనా కొత్త జబ్బులు ఉంటే బయటపడతాయి, లేకపోతే ఏదైనా జబ్బు ఉండి మనం ట్రీట్మెంట్ తీసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఆ ప్రెగ్నెన్సీ సాఫీగా స్మూత్ గా తల్లి బిడ్డకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా డెలివరీ అవ్వచ్చు. హిమోగ్లోబిన్ ఎలెక్ట్రోఫోరోసిస్ అనే టెస్ట్ ద్వారా మనము మన బాడీలో ఈ సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ ట్రైట్ ఉందా లేదా అని మనం కనుక్కోవచ్చు అనమాట. ఇంకొంతమందికి ఏమవుతుందంటే, వాళ్ళకి అడాల్సెంట్ ఏజ్ గ్రూప్ అంటే కౌమార దశ ఉన్నప్పటి నుంచే కొంచెం అనీమియా వస్తుంది వాళ్ళకి. మామూలుగా అనీమియా అంటే ఐరన్ మాత్రలు వేసుకుంటే తగ్గిపోవడం అట్లా జరుగుతుంది, కానీ సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళు ఏంటంటే ఐరన్ వేసుకుంటే అసలు తగ్గదు. వీళ్ళల్లో ఐరన్ అనేది నార్మల్ గా అన్న ఉంటుంది, లేకపోతే ఐరన్ ఓవర్లోడ్ అవుతుంది. ఇంతకు నేను చెప్పినట్టు సెల్ బ్రేక్ అవుతుంది అని చెప్పేది, సెల్ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది, దాని లోపల ఉండే హిమోగ్లోబిన్ బయటకు వస్తుంది. ఆ రక్తకణం బ్రేక్ అయినప్పుడు హిమోగ్లోబిన్ అంతా ఐరన్, సో ఐరన్ అంతా ఓవర్లోడ్ అయిపోతుంది అనమాట. అంటే 5 to 10 రోజులకు ఒకసారి బ్రేక్ అవుతుంది, ఐరన్ రిలీజ్ అవుతుంది, మన బ్లడ్ లో అంతా ఐరన్ ఓవర్లోడ్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఈ సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళు ఎప్పుడు కూడాను ఐరన్ అనేది డెఫిషియన్సీ ఉంటే తప్ప తీసుకోకూడదు. మామూలుగా మనకి హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, మామూలు 12 పాయింట్లు ఉండాల్సింది, 8 పాయింట్లు ఉండగానే డాక్టర్ గారు సరే అమ్మ ఐరన్ వేసుకోండి అంటారు. ఐరన్ వేసుకున్నావు, 2-3 నెలలైనా నువ్వు ఐరన్ నింగుతున్నా నీకు తగ్గట్లేదు అంటే నీకు ఇంకొక ఏదో లోపం ఉంది జన్యుబ

0: రకమైన లోపం. అది రెండు రకాలు ఉన్నాయి, ఒకటి సికిల్ సెల్ డిజీజ్, ఒకటి ఇంకోటి తలసీమియా అని ఒకటి ఉంది. ఆ రెండు హిమోగ్లోబిన్ కి సంబంధించిన వ్యాధులు అనమాట. సో అట్లా కంట్రోల్ అవడం లేదు అంటే, నువ్వు ఐరన్ మాత్ర లేసుకున్నా కూడా నీ అనీమియా కంట్రోల్ అవడం లేదు అంటే, అప్పుడు నువ్వు ఈ సికిల్ సెల్ డిజీజ్ కోసం చెక్ చేసుకోవాలి. HPLC హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరోసిస్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ టెస్ట్ చేసుకోవడం ద్వారా మనము మనకి సికిల్ సెల్స్ మన బ్లడ్ లో ఉన్నాయా లేదా, సికిల్ సెల్ హిమోగ్లోబిన్ ఉందా లేదా అనేది మనకి ముందే తెలుసుకోవచ్చు.
1: ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయాక మనం ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: సికిల్ సెల్ డిజీజ్ ఉండేవాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు, చేసుకున్న తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక స్త్రీకి సికిల్ సెల్ డిజీజ్ ఉంది, ఆమె ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలని అనుకోండి, ఇద్దరు పార్ట్నర్స్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి వాళ్ళకి సికిల్ సెల్ ట్రెయిటా సికిల్ సెల్ డిజీజా. బ్లడ్ లో ఐరన్ లెవెల్స్ చెక్ చేసి ఐరన్ తక్కువగా ఉందంటేనే మీరు ఐరన్ మాత్రలు వేసుకోవాలి. లేకపోతే ఫోలిక్ యాసిడ్ 1 mg ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు డైలీ ఫోలిక్ యాసిడ్ 1 mg పర్ డే అనే డోస్ చొప్పున రోజు వేసుకోవాలి. అంతేకాకుండా సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళు కొన్ని డ్రగ్స్ తీసుకుంటుంటారు, హైడ్రాక్సీ యూరియా అలాంటి డ్రగ్స్, దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ తగ్గించడానికి. ఆ డ్రగ్స్ అనేవి ప్రెగ్నెన్సీలో టెరటోజెనిక్ అంటారు, అంటే అవి కానీ ఆమె తీసుకుందనుకోండి బిడ్డకి ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటివి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే 3 నెలల ముందే ఆపేసేయాలి. నేను ఆల్రెడీ చెప్పినట్టు వీళ్ళకి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా వ్యాక్సిన్స్ ఉంటాయి, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్, మెనింగోకోకల్ వ్యాక్సిన్స్, అలాంటి వ్యాక్సిన్స్ అనేవి ముందే తీసుకోవాలి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోక ముందే. ఇలా తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీలో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు. అంతేకాకుండా HBV, HBC వాటికి కూడా టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ప్లస్ ఏంటంటే ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఐస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి, సికిల్ సెల్ రెటినోపతి అనేది వస్తుంది వాళ్ళకి. సో ఐ చెక్అప్ చేసుకోవడం, బీపీ చెక్ చేసుకోవడం, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్. సో ఫస్ట్ యూరిన్ టెస్ట్ చేసుకుని యూరిన్ కల్చర్ ఇచ్చి ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఇన్ఫెక్షన్ ఉంటే ట్రీట్ చేసుకోవడం. సో ప్లాన్ చేసుకునే ముందు వాళ్ళకి ఏవేవి లోపాలు ఉన్నాయో చేసుకుని దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకుని ప్లాన్ చేసుకుంటే ఆమెకి ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. అంతేకాకుండా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ముందే ట్రీట్ చేసుకుని ప్లాన్ చేసుకుంటే మంచిది. అనీమియా ఉంది, అనీమియాని కరెక్ట్ చేసుకోవాలి. హిమోగ్లోబిన్ మినిమం 10 to 11 పాయింట్ల వరకు పెట్టుకోవాలి, దానికంటే తక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఆమెకి హిమోగ్లోబిన్ 8 ఉందనుకోండి, గర్భవతి అయ్యాక ఆమెకి ఎంత తీసుకున్నా హిమోగ్లోబిన్ అనేది కరెక్ట్ అవ్వదు. సో దానికంటే ముందు ఏదైనా ఇబ్బంది ఉంటే అన్ని ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది. అంతేకాకుండా వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్, గుండె జబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోవచ్చు, అప్పుడు ఎక్కువ కూడా చేసుకోవాలి. అల్ట్రాసౌండ్ కిడ్నీస్ కూడా చూయించుకోవాలి, కిడ్నీ ఇన్ఫెక్షన్ రాకుండా. అన్ని చెక్ చేసుకుని అంతా నార్మల్ గా ఉంది, ఏమి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు ప్లాన్ చేసుకుంటే మంచిది. ఒకవేళ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ట్రీట్మెంట్ తీసుకుని ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటే మంచిది. ప్రెగ్నెన్సీ అయ్యాక ఇప్పుడు ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళు జస్ట్ గైనకాలజిస్ట్ లేకపోతే ప్రసూతి డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోదు. ఒక మల్టీ డిసిప్లినరీ అంటే సికిల్ సెల్ ట్రీట్ చేసే డాక్టర్స్ ఉంటారు, హెమటాలజిస్ట్, తర్వాత బ్లడ్ ఎక్ ఇచ్చే డాక్టర్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, తర్వాత జనరల్ ఫిజిషియన్, వీళ్ళందరితో ఫాలో అప్ రెగ్యులర్ గా ఉండాలి. ప్రెగ్నెంట్ అయ్యే ముందే కాదు, ప్రెగ్నెంట్ అయ్యే ముందు ఏదైతే ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదు డ్రగ్స్ అవి ఆపేసేయాలి. ఒకవేళ ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది అనుకోండి, తను ఏమేమి డ్రగ్స్ తీసుకుంటున్నారో అన్ని ఆపేసి ప్రెగ్నెన్సీలో సేఫ్ గా ఉండే మందులే వేసుకోవాలి. అన్ని మందులు వేసుకోలేము. అంతేకాకుండా ఫోలిక్ యాసిడ్, ఆల్రెడీ చెప్పాను, ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు అయితే 1 mg వేసుకుంటే సరిపోతుంది. ప్రెగ్నెంట్ అయ్యాక డైలీ 5 mg వేసుకోవాలి. వ్యాక్సిన్స్ అనేవి, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అన్ని ముందే తీసుకుని ప్లాన్ చేసుకుంటే మంచిది. ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యాక కూడా ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ మనకి రాకుండా ఉంటుంది. ప్లస్ వీళ్ళలో ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ బీపీ రాకుండా ఆస్పిరిన్ అనే మాత్రం రాసిస్తుంటారు. అంటే ఆ ఆస్పిరిన్ మాత్రం డైలీ వేసుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళలో గర్భానికి సంబంధించిన బ్లడ్ ప్రెషర్, అంటే అధికంగా రక్తపోటు రాకుండా మనము వీళ్ళని కాపాడచ్చు అనమాట. అంతేకాకుండా మొదటి 3 నెలలు ఆల్రెడీ చెప్పాను వాంతులు అనేవి ఎక్కువ అవుతుంటాయి. కంపల్సరీ డీహైడ్రేషన్ లోకి అసలు వెళ్ళకూడదు, అంటే అడిక్యుయేట్ హైడ్రేషన్, బాగా నీళ్లు తాగుతూ ఉండాలి. డీహైడ్రేట్ అంటే మన బాడీలో ఫ్లూయిడ్ లెవెల్స్ ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా ఆక్సిజన్ అనేది ఎప్పుడు హైపోక్సియా, అంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోకుండా చూసుకోవాలి. మన బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్స్ బ్లడ్ లో పడిపోతే ఏమవుతుంది, సిక్లింగ్ వస్తుంది, దానివల్ల మళ్ళీ సికిల్ సెల్ క్రైసిస్, ఇందాక చెప్పినట్టు బ్లడ్ లో అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట. సో వీళ్ళు లంగ్ కి ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఊపిరితిత్తులో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకొని బాగా ఆక్సిజన్ వెళ్లేలాగా, ఇట్లా ఎక్కువ కూడా గాలి బాగా ఆక్సిజన్ అందే చోట వాళ్ళు ఉండాలి. ఒకవేళ హిమోగ్లోబిన్ అనీమియా వల్ల పడిపోయింది అనుకోండి, ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటారు. ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే బ్లడ్ మారుస్తారు అనమాట, ఆ సికిల్ సెల్స్, ఆ సిక్లింగ్ అయిన సెల్స్ ని తీసేసి వేరే బ్లడ్ ఎక్కిస్తారు, అవన్నీ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే గ్రోత్ స్కాన్ అనేది ఇంపార్టెంట్. బిడ్డ పెరుగుదల అనేది హెల్దీగా ఉండే గర్భిణీ స్త్రీతో పోల్చుకుంటే, ఆరోగ్యవంతమైన గర్భిణీ స్త్రీలతో పోల్చుకుంటే వీళ్ళల్లో పెరుగుదల

0: అనేది కొంచెం తక్కువ ఉంటుంది. 6 నెలల తర్వాత ప్రతి 3 వారాలకు ఒకసారి గ్రోత్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట.
1: డాక్టర్ గారు, అలాగే అసలు శిశువు జన్మించడానికి ముందే మనం ఈ సికిల్ సెల్ వ్యాధిని గుర్తించవచ్చండి?
0: మనం గర్భం దాల్చినప్పుడే మన బిడ్డకి సికిల్ సెల్ డిజీజ్ ఉందా లేదా అనేది మనం కనుక్కోవచ్చు. అది మనం ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 మాసాలు, సెకండ్ ట్రైమిస్టర్ అంటే తర్వాత 3 మాసాలు, 20-28 వీక్స్ అంటే 7వ నెల వరకు. దానికి ఏమేమి ఉన్నాయంటే ఆమ్నియోసెంటసిస్, ఉమ్మనీరు. ఆ ఉమ్మనీరులు ఏమవుతుందంటే బిడ్డ యొక్క కణాలు ఉంటాయి, సో ఆ కణం తీసి ఆ కణం లోపల మనం చెక్ చేయొచ్చు, జీన్ టెస్ట్ చేయొచ్చు అనమాట. ఈ జన్యుపరమైన లోపం కదా, ఈ లోపం ఉందా లేదా అనేది చెక్ చేయొచ్చు. సికిల్ సెల్ ట్రైటా, సికిల్ సెల్ డిజీజ్ అని కూడా కనుక్కోవచ్చు. కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్ అని ఉంది. ఈ కోరియానిక్ శాంప్లింగ్ అనేది మనం ఫస్ట్ 3 నెలల్లోనే మనం టెస్ట్ చేసుకోవచ్చు. అదేంటంటే మాయ దగ్గర కొంచెం సెల్స్ తీసి టెస్ట్ చేస్తారు. ఇంకొకటి మెటర్నల్ సెల్ ఫ్రీ డిఎన్ఏ శాంపుల్ అని ఉంది. సెల్ ఫ్రీ డిఎన్ఏ అంటే ఏం లేదు, మదర్ బ్లడ్ నుంచి తీస్తారనమాట. ఇప్పుడంతా ఏంటంటే శిశువు యొక్క కణాలు కొన్ని మదర్ బ్లడ్ లో కూడా ఉంటాయి, సో మనం మదర్ బ్లడ్ శాంపుల్ తీసి దాంట్లో ఉండే శిశువు యొక్క డిఎన్ఏ తీసి వీళ్ళకి డిజీజ్ ఉందా లేదా, పుట్టక ముందే సికిల్ సెల్ ట్రైటా, సికిల్ సెల్ డిజీజా అనేది కూడా మనము ముందే కనుక్కోవచ్చు అనమాట.
1: అసలు ప్రసవం సమయంలో సికిల్ సెల్ ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ప్రసవం టైంలో ఆల్రెడీ సికిల్ సెల్ డిజీజ్ వల్ల ఏమవుతుంది, సికిల్ సెల్ అనీమియా వస్తుంది. అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా సరే సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ డిజీజ్ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ఇంట్లో కానీ చిన్న చిన్న హాస్పిటల్లో కానీ డెలివరీలు ప్లాన్ చేసుకోకూడదు. టెరిషరీ కేర్ సెంటర్ అంటే పెద్ద హాస్పిటల్స్, ఎక్కడైతే బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీస్, తర్వాత అందరు డాక్టర్స్, జనరల్ ఫిజిషియన్, ఏ కాంప్లికేషన్ వచ్చినా ట్రీట్ చేసే డాక్టర్స్ ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటారో అలాంటి చోట వాళ్ళు డెలివరీ ప్లాన్ చేసుకోవాలి. కరెక్ట్ గా డెలివరీ టైంకి నొప్పుల టైంలో కూడా వెళ్ళడం కరెక్ట్ కాదు. డెలివరీ టైంలో బ్లడ్ అనేది కంపల్సరీగా వీళ్ళు రెడీగా పెట్టుకొని ఉండాలి. డీహైడ్రేషన్ అవ్వకూడదు కంపల్సరీ. ఇప్పుడు నొప్పులు వస్తున్నాయి, సరిగ్గా నీళ్లు తీసుకోము, సరిగ్గా వాటర్ తీసుకోము, ఆ నొప్పులు తట్టుకోలేక, కానీ అది మాత్రం గుర్తు అడికడికి ఖచ్చితంగా నీళ్ళు అనేవి తాగుతూ ఉండి హైడ్రేటెడ్ గా ఉండాలి పేషెంట్, అంటే బాగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా నెల నిండుకుండానే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బేబీ గ్రోత్ సరిగ్గా ఉండదు, కడుపులో తట్టుకోలేదు ఆ స్ట్రెస్ ని, ఆ లేబర్ స్ట్రెస్ ని, సడన్ గా హార్ట్ బీట్ కూడా, దాన్ని ఇంట్రాయుటరైన్ ఫీటల్ డెత్ అంటారు. అంటే గర్భంలో ఉన్నప్పుడే బిడ్డ యొక్క హార్ట్ బీట్ ఆగిపోయే రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళల్లో. సికిల్ సెల్ డిజీజ్ వల్ల ప్రాబ్లం రాకపోవచ్చు శిశువులో, కానీ ప్రీమెచ్యూర్ డెలివరీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి. ఐసీయూలో కూడా ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది అనమాట.
1: డాక్టర్ గారు, అసలు ఈ సికిల్ సెల్ ఎనీమియాని మనం కేవలం ఔషధాలతో నయం చేయవచ్చు అంటారా, లేదంటే అసలు దీనికి శాశ్వత పరిష్కారం అంటూ ఏమైనా ఉందంటారా?
0: ఇది జన్యుపరమైన డిజీజ్ కాబట్టి, వ్యాధి కాబట్టి శాశ్వత పరిష్కారం అనేది ఏమీ ఉండదు. మన వ్యాధి ఉందా లేదా అని ఒకటి మనల్ని మనం చెక్ చేసుకోవడం బ్లడ్ టెస్ట్ ద్వారా, శిశువుకి ఉందా లేదా అంటే వచ్చే ఛాన్సెస్ ఎంత ఉన్నాయని మనం ముందే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సికిల్ సెల్ ట్రైట్ అనుకోండి, నేను చెప్పినట్టు 50% ట్రైట్ వస్తుంది, 25% అసలు రాకపోవచ్చు, ఇంకొక 25% సికిల్ సెల్ డిజీజ్ వస్తుంది. అదే ఇద్దరికి సికిల్ సెల్ డిజీజ్ ఉంటే 50% ఛాన్స్ సికిల్ సెల్ డిజీజ్ ఉండే ఛాన్స్. సో అట్లా మనం ముందే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే భార్యాభర్తలు చెక్ చేసుకోవడం మనకి ఉందా లేదా అని. మెయిన్ గా ఈ సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళకి కొన్ని డ్రగ్స్ ఇస్తారు, వాటి వల్ల వచ్చే పర్యవసానాలు, కాంప్లికేషన్స్ తగ్గించడానికి. అలా కాంప్లికేషన్స్ తగ్గించడానికి మందులు ఉన్నాయి, కానీ ఈ సికిల్ సెల్ డిజీజ్ ని అరికట్టడానికి మందులు లేవు.
1: సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ లైఫ్ స్పాన్ ఎంత వరకు ఉండొచ్చు?
0: వీళ్ళకి కొంచెం రిస్క్ ఎక్స్పోజ్ అయినప్పుడు మార్టాలిటీ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారనుకోండి, సేమ్ ఇట్లా డీహైడ్రేషన్, హైపాక్సియా అలాగ ఉన్నప్పుడు వాళ్ళు సడన్ గా సికిల్ సెల్ క్రైసిస్ లోకి వెళ్ళి దానివల్ల వాళ్ళకి లైఫ్ స్పాన్ తగ్గచ్చు, కానీ ఇది ఉన్న వాళ్ళు ఎన్ని సంవత్సరాలే బతుకుతారు అట్లేదు.
1: సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించిన ఎన్నో విషయాలను గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రసూతి స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రియాంక యోగ గారు ఇప్పటి వరకు మనకు ఎన్నో విషయాలను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు డాక్టర్ ప్రియాంక గారు.
2: అంతర్జాతీయ సికిల్ సెల్ అవగాహన దినోత్సవంపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కనపర్తి రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఇప్పుడు రావుయి అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతల కార్యక్రమం ఈనాటి కార్యక్రమంలో

ఉంటుందిగా. సీతారామ కళ్యాణం ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన ఆత్రేయ. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ వనస్థలపురం శ్రోతలు రేణుకా, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప వీరందరి కోరికపై ఈ పాట.

తర్వాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి వెంకటాచారి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి వర్షిత్

సాయి రిక్విత్. వీరి కోరికపై ఖైదీ నెంబర్ 786 ఈ చిత్రానికి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన భువనచంద్ర.

తరువాత మీరు వినబోతున్న పాఠం మనుషులు మారాలి. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. గీత రచన శ్రీశ్రీ, సంగీతం జేవి రాఘవులు. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న. వీరి కొరకుపై ఈ పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: యాదాద్రి భువనగిరి జిల్లా రేవణపల్లి నుంచి వేణమ్మ, పద్మశాలి, బాలయ్య, బాబు వీరు కోరుతున్నారు. ఆనంద భైరవి ఈ చిత్రానికి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన వేటూరి.

విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్. వీరు కోరుతున్నారు అభిలాష ఈ చిత్రానికి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన వేటూరి.

తర్వాత మీరు వినబోతున్న పాట పెళ్లి చేసుకుందాం. ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. ఈ పాట వినిపించమండు కోరుతున్న శ్రోతలు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, రమేష్ వీరి కొరకుపై ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా నాలుగు స్తంభాలట ఈ చిత్రానికి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన వేటూరి. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపోల నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని ఇంకా వారి కుటుంబ సభ్యులు.

మీరింతవరకు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం. గుర్తు చేసుకుందాంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా గీతాంజలి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట వింటారు. రచన వేటూరి.

0: మొత్తంగా కోరిందమ్మ మోజు. వచ్చాక వయస్సు వద్దంటే ఓయస్సు, ఉచ్చెత్తి పిచ్చెక్కించే గుమ్మ సొగ్గసు.
1: ఊ అంటే చంట
0: ఊ పందుకుంటా.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు వన్డే ఆర్జే కార్యక్రమం వింటారు.
1: ఎస్ఏ రైటింగ్ ఇంగ్లీష్ కాంపిటీషన్ లో ప్రైజ్ గెలిచి తన దగ్గర ఉన్న ఎన్నో విశేషాలు చెప్పడానికి వన్డే ఆర్జేగా తన టాలెంట్ చూపించడానికి మన ముందు ఉన్నారు లావణ్య. హాయ్ లావణ్య.
2: హలో,
1: ఎలా ఉన్నారు?
2: ఫైన్.
1: ముందుగా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, అంత మందిలో కూడా ది బెస్ట్ గా పర్ఫామ్ చేసినందుకు.
2: థాంక్ యూ సో మచ్.
1: ప్రజెంట్ నువ్వేం చేస్తున్నావు?
2: ప్రజెంట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను, చదువుతున్నాను.
1: నీ హాబీస్ ఏంటి?
2: వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ గేమ్స్ అవుట్ సైడ్.
1: అవుట్ సైడ్? మొబైల్ లో మాత్రం ఆడవు?
2: మొబైల్ లో లేదు.
1: మొబైల్ కి అయితే దూరంగానే ఉంటున్నావు. ఎప్పుడు రేడియోలో వింటుంటావు ఆర్జే మాటలు, కానీ ఈ రోజు నువ్వే ఆర్జే సీట్ లో కూర్చొని మైక్ లో మాట్లాడుతున్నావు. నీ మాటలు ఎంతో మంది వింటున్నారు బయట, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అసలు నీ ఫీలింగ్ ఎలా ఉంది?
2: అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫీలింగ్ సో ఎక్సైటెడ్ అండ్ ఎప్పుడు అనిపిస్తుంది కదా ఏదో ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ ది చేయాలి అని చెప్పి. సో ఐ ఫీల్ దిస్ ఈస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అని అంటాను.
1: ఓ, ఇట్స్ ద బెస్ట్ మూమెంట్ అంటావు. అయితే చాలా హ్యాపీ. అయితే
2: వెరీ ఎక్సైటెడ్ ఆల్సో.
1: సరే, ఎస్ఏ కాంపిటీషన్ కి ప్రిపేర్ అవ్వడానికి నువ్వు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటావు కదా, అందులో ఏదైనా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమైనా చెప్తావా ఆకాశవాణి గురించి?
2: ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఇస్ ఫార్మర్స్ కి ఎడ్యుకేషన్ చేయాలి, చదవాలి అన్న వాళ్ళకి అప్పట్లో ఏ స్కోప్ లేదు. అలాంటి టైంలో ఆకాశవాణి ఇస్ బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకొని చదువుతూ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఇట్స్ వెరీ యూస్ఫుల్ టు దెమ్. ఆకాశవాణి బెస్ట్ రోల్ ప్లే చేసిందని చెప్తాను. అందరికీ యూస్ఫుల్గా, అప్పటి రోజుల్లో చాలా యూస్ఫుల్గా ఉన్నదని చెప్పగలుగుతాను.
1: నీ లైఫ్లో జరిగిన ద బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా మాతో షేర్ చేసుకుంటావా?
2: బెస్ట్ మూమెంట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంటర్లో స్కాలర్షిప్ వస్తుంది అని చెప్పి అనుకున్నాను, కానీ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిట్ అండ్ దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అని చెప్తాను. ఆకాశవాణిలో మాట్లాడడం కూడా
1: చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నావు అయితే.
2: వెరీ ఎక్సైట్.
1: అలాగే నీ లైఫ్ లో జరిగిన ఒక మోటివేషన్ మూమెంట్ ఏదైనా ఉందా, అంటే మీ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ ఒక మంచి విషయం నువ్వేమైనా తెలుసుకున్నావా?
2: తెలుసుకుంటాం, రోజు ఏదో ఒక మోటివేషన్ మూమెంట్ తెలుసుకునే ఉంటాము. మదర్, ఫాదర్, ఫ్యామిలీ నుంచి ఏదో ఒక మోటివేషన్ మూమెంట్ ఉంటది.
1: మరి అవన్నీ ఫాలో అవుతున్నావా?
2: అవుతాము, అప్పటికప్పుడు చేసేయాలి అని అనేసుకుంటాము, కానీ ఎస్ నేను ఫాలో అవుతాను.
1: ట్రై చేస్తావు వీలైనంత వరకు.
2: ఎస్.
1: మోటివేషన్ అంటే గుర్తొచ్చింది, నీ లైఫ్ లో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఎవరు? నీ లైఫ్ లో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా?
2: ఉన్నారు.
1: ఎవరు?
2: నేను పెద్ద పెద్ద ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ వాళ్ళ నేమ్స్ చెప్పను, కానీ మా ఫ్యామిలీలోనే ఉన్నారు. ఇట్ ఈస్ మై బ్రదర్. ఐ డోంట్ నో వై బట్ ఐ ఆల్వేస్ సీ హిమ్. ఐ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐ వెరీ ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవుతాను. ఎందుకో తెలీదు, ఫస్ట్ నుంచి తన స్టాండ్ మీదే ఉన్నాడని ఫీల్ అవుతాను.
1: మీ బ్రదర్ చూసి ఎక్కువగా నువ్వు ఇన్స్పైర్ గా ఫీల్ అవుతా ఉంటావు. లావణ్య, ఎక్కువ నువ్వు ఇంట్లో ఫుడ్ ఇష్టపడతావా, లేదంటే అమ్మ వండిన ఫుడ్ ఇష్టపడతావా, లేదంటే బయట ఫుడ్స్ అంటే బిర్యానీ లైక్ ఇట్లా ఫాస్ట్ ఫుడ్స్ అలాంటివి ఏమైనా ఇష్టపడతావా?
2: రెండు. అమ్మ చేతి వంట మిస్ అవ్వకూడదు,
1: ఏదైనా ఓకే. సరే, కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, దానికి రెడీయా?
2: రెడీ.
1: ఓకే, ఒక వారం రోజుల పాటు కేవలం ఒకే ఫుడ్ తినాలంటే నువ్వేం తింటావు?
2: బిర్యానీ.
1: బిర్యానీ? వారం రోజుల పాటు డైలీ బిర్యానీ తింటావు?
2: ఇట్స్ నా నథింగ్, బోర్ కదా. డైజెస్ట్ చేసుకోగలం.
1: ఓకే, మూడు పూట్ల బిర్యానీ తింటావు. నీ జీవితాన్ని ఒక సినిమాలా తీస్తే టైటిల్ ఏం పెడతావు? ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి నువ్వు టైటిల్ ఇస్తున్నావు, అలాగే నీ లైఫ్ కి టైటిల్ ఇచ్చుకుంటున్నావు, ఏం టైటిల్ ఇస్తావు?
2: గోల్ హూ హాస్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అని.
1: ఓకే, పెద్ద టైటిల్ ఇచ్చేసావు. నీకు టైం మిషన్ దొరికితే గతానికి వెళ్తావా భవిష్యత్తుకి వెళ్తావా?
2: గతంకే వెళ్తాను.
1: గతానికే వెళ్తావు? ఏ గతంలో ఏమైనా చేసావా?
2: వెరీ స్వీట్ మెమోరీస్, సచ్ ఏ క్యూట్ మూమెంట్స్, వి మిస్ దట్.
1: ఓకే, ఆ స్వీట్ మూమెంట్స్ ని మళ్ళీ క్యాచ్ అప్ చేయాలంటావు అయితే. పరీక్షల్లో ఒక ఫన్నీ సబ్జెక్ట్ పెట్టాలంటే దాని పేరేం పెడతావు? ఫన్నీ సబ్జెక్ట్
2: పేరే ఫన్నీగా పెడతాను.

0: చదువుకోండిరా బాబు,
1: బుక్ చదువుకోండిరా బాబు అని పండిగ
0: పెడతారా బాబు అని పెడతాను.
1: ఓ ఇట్స్ వెరీ గుడ్ టైటిల్, బుక్ చదువుకోండిరా బాబు, బాగు పడతారా బాబు. ఓ ఇట్స్ వెరీ గుడ్. మీ చిన్ననాటి అల్లరి పనుల్లో ఒకటి చెప్పండి, ఏదైనా ఫన్నీ మూమెంట్.
0: మేము టీ తాగుతుంటాం, మా అక్క నేను టీ తాగుతుంటాం. ఒకసారి మా అక్క ఏం చేసింది, వేటి నా కాలు మీద వంపేసింది. సీరియస్ ఏం అవ్వలేదు కానీ జస్ట్ ఫన్నీ, వెరీ ఫన్నీ.
1: ఇట్స్ ఫన్నీయా?
0: యెస్ వెరీ ఫన్నీ. మాట్లాడుకుంటూ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. అప్పుడు అందులో కూడా తను నన్ను నవ్వించడానికే చూసింది.
1: ఇట్స్ బెస్ట్ మూమెంట్, ఫన్నీ మూమెంట్ అంటారు. అయితే
0: మూమెంట్ క్యూట్ మూమెంట్ అని చెప్పు.
1: నీకు ఒకరోజు కనిపించకుండా పోయే సూపర్ పవర్స్ వస్తే మొదట నువ్వేం చేస్తావు?
0: వెళ్ళిపోతాను ఈ దేశం నుంచి.
1: ఇక్కడ నుంచి ఒక రోజులు వెళ్ళిపోతావా? అంటే వీళ్ళని లేకపోతే వీళ్ళని కొట్టాలి, వీళ్ళని తిట్టాలి, లేకపోతే వీళ్ళతో ఏదన్నా అల్లరి పని చేయాలి, అది అందులో నేను కనపడకూడదు అనే ఏం చేయాలా? మీ ప్రిన్సిపల్ సార్తో కనపడకుండా ఏదన్నా ఫన్నీ మూమెంట్స్ చేయడం కానీ అలా ఏమైనా చేస్తావా? నీ లైఫ్లో అంటే చేయనంటావు, అంటే యు ఆర్ గుడ్ గర్ల్ అయితే.
0: ఐ డోంట్ వాంట్ టు డూ దట్ సచ్ థింగ్స్ అని చెప్తాను అంతే.
1: ఓకే. ఎక్కువగా నువ్వు ఏ గేమ్స్ ఆడుతూ ఉంటావు?
0: జస్ట్ సమ్ స్పేస్ తీసుకుంటాను, జస్ట్ వాకింగ్, షటిల్.
1: షటిల్ వాకింగ్ కూడా గేమ్ అన్న ఈ రోజు తెలిసింది. జస్ట్ నార్మల్,
0: జస్ట్ నార్మల్
1: అంటే నార్మల్ గర్ల్ లావణ్య
0: అంతే.
1: నో స్పెషల్, నో
0: స్పెషల్, నో స్పెషాలిటీ.
1: ఏదన్నా నీకు ఒక టూరిస్ట్ ప్లేస్ వెళ్ళాలంటే వండర్ఫుల్ ప్లేస్, సో అలాంటి ప్లేస్ ఏమన్నా నీకు ఏమన్నా బెస్ట్ బెస్ట్ గా ఉందా నీ డ్రీమ్ లో?
0: ఉంది, బట్ అదంత టూరిస్ట్ ప్లేస్ కాదు. అరకు అనుకోండి, నేను ఎప్పటి నుంచో అని
1: అరకు వెళ్ళాలి అనుకుంటున్నావు? ఖచ్చితంగా వెళ్తావు, ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చావంటే అక్కడ దాకా వెళ్ళకుండా మాత్రం నువ్వు ఊరుకో. ఖచ్చితంగా లావణ్య వెళ్తావు నువ్వు కంపల్సరీ. అసలుకి అరకు ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు? అక్కడ అరకు స్పెషల్ గా ఇన్ని ప్లేసెస్ లో ప్రపంచం మొత్తం మీద నువ్వు ఒక ప్లేస్ ఎంచుకున్నావు, అరకు ఒక్కటే, అంటే ఫస్ట్ నేను దానికి వెళ్ళాలని, ఎందుకు అదే ఎంచుకోవడానికి కారణం ఏంటి?
0: కారణం అని ఏం లేదు, సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, వెళ్తే పీస్ఫుల్ గా ఉంటది అని.
1: వెళ్తే నీకు పీస్ఫుల్ అనిపిస్తుంది, నీకు మంచిగా అనిపిస్తుంది అక్కడ. అరకు ఫిక్స్ అయిపోయాం, ప్రపంచంలో ది బెస్ట్ నాకు నచ్చిన ప్లేస్ అరకు.
0: వెళ్ళేది కాబట్టి అరకు, వెళ్తే ఏమైంది?
1: వెళ్ళేది కాబట్టి అరకు, వెళ్తే ఏమో. ఓకే లావణ్య, నీకు ఇంకేమైనా మల్టీ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా?
0: కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తే రైటింగ్, దట్స్ లైక్.
1: ఒక మంచి పాట ఉందామా?

0: సస్ట్రెయిన్బుల్ గ్యాస్ట్రానమీ, దాని గురించి నీకేమన్నా అవగాహన ఉందా? దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ మాకు చెప్పగలవా?
1: గ్యాస్ట్రానమీ అంటే కేవలం వంటలు లేదా రుచికరమైన భోజనం మాత్రమే కాదు, ఆహారం ఎక్కడ పండింది, ఎలా పండింది, ఎలా మన ప్లేట్ వరకు చేరింది, దాని వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనే అంశాలన్నీ దీనిలో భాగమే. ఈ రోజుల్లో ఆహారం ఉత్పత్తి కోసం ఎక్కువ నీరు, భూమి, శక్తి వినియోగిస్తున్నారు. అలాగే చాలా ఆహారం వృధా కూడా అవుతుంది. ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ఆహారంలో గణనీయమైన భాగం వృధా అవుతుంది. ఈ పరిస్థితి ప్రకృతి వనరులపై ఒత్తిడిని పెంచుతుంది. అందుకే స్థానికంగా పండే పంటలను ప్రోత్సహించడం, కాలానుగుణంగా లభించే పండ్లు, కూరగాయలను వినియోగించడం, ఆహారాన్ని వృధా చేయకుండా ఉండడం వంటి అలవాట్లు చాలా అవసరం. రైతులు పండించిన ప్రతి గింజ వెనుక ఎంతో కష్టం, సమయం, ప్రకృతి వనరులు ఉంటాయి. వాటిని గౌరవించడం కూడా సస్టైనబుల్ గ్యాస్ట్రానమీలో భాగమే. మన భారతీయ ఆహార సంస్కృతిలో కూడా ఈ భావన చాలా కాలంగా ఉంది. చిరుధాన్యాలు, స్థానిక పంటలు, ఇంటి తోటలు, సాంప్రదాయ వంటకాలు ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా పర్యావరణాన్ని కూడా మేలు చేస్తాయి. ఇటీవల మిల్లెట్స్ లేదా చిరుధాన్యాల వినియోగం పెరగడం కూడా మంచి పరిణామం. యువత కూడా ఈ విషయంలో ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు. అవసరానికి మించి ఆహారం తీసుకోక పోవడం, మిగిలిన ఆహారాన్ని వృధా చేయకుండా వినియోగించడం, స్థానిక రైతులు ఉత్పత్తులను కొనుగోలు చేయడం వంటి చిన్న చిన్న చర్యలు పెద్ద మార్పుకు దారితీస్తాయి. సస్టైనబుల్ గ్యాస్ట్రానమీ డే మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. మన ఆరోగ్యం, రైతుల సంక్షేమం, ప్రకృతి పరిరక్షణ, ఈ మూడు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. మన ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే మన భవిష్యత్తును మరింత ఆరోగ్యవంతంగా, పచ్చగా మార్చుకోవచ్చు. ఈ సస్టైనబుల్ గ్యాస్ట్రానమీ డే ప్రతి సంవత్సరం జూన్ 18న ఈ ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మనం తినే ఆహారం ఆరోగ్యకరంగా ఉండటమే కాకుండా ప్రకృతిని హాని కలిగించకుండా భవిష్యత్ తరాలకు కూడా వనరులు అందుబాటులో ఉండేలా ఆహార వ్యవస్థను కొనసాగించడమే సస్టైనబుల్ గ్యాస్ట్రానమీ ప్రధాన ఉద్దేశం. అందుకే మనం తినే ప్రతి ముద్దను విలువైనదిగా భావిద్దాం, ఆహారాన్ని గౌరవిద్దాం, ప్రకృతిని కాపాడుదాం.
0: వెరీ గుడ్, అసలు చాలా ఇన్ఫర్మేషన్ చెప్పావు. దీని గురించి నీకు ఎలా అవగాహన ఉంది?
1: నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ చూస్తాం కదా,
0: బుక్స్ చదువుతా ఉంటావు. అయితే కార్యక్రమంలో మరొక పాట మీకోసం.

0: లావణ్య, నువ్వు అసలు ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నావు?
1: అంబిషన్స్ అంటూ రైల్వే అవుదాం అనుకుంటున్నాను. రైల్వేలో ఏదైనా జాబ్స్ అది ఇది అని చెప్పను, ఫ్యామిలీని ప్రౌడ్ చేసే మూమెంట్, జాబ్ ఏదైనా సరే ఐ విల్ బి
0: ఏదైనా పర్లేదు, కానీ బెస్ట్గా ఉండాలి,
1: బెస్ట్గా ఉండాలి,
0: చేద్దాము అని లైఫ్లో ఉంది.
1: ఎస్.
0: ఓకే, దాని గురించి ఎట్లయినా కష్టపడుతున్నా అంటే, ఏ ఆపర్చునిటీ వచ్చినా వదులుకోవట్లేదు అయితే?
1: అంటే ట్రై చేస్తాం, తెలిసిన వాళ్ళని అప్రోచ్ అవుతాం, అలాంటివి మన మన స్టడీస్ మనం ఫోకస్గా చదివితే ఫలితం అనేది డెఫినెట్గా వస్తుందని నా ఫీలింగ్.
0: వా, వెరీ గుడ్, అంతే కరెక్టే. ఖచ్చితంగా నువ్వు యువతకి ఏదన్నా ఈ రేడియో ద్వారా ఒక మంచి మెసేజ్ ఇద్దాం అని అనుకుంటున్నావా?
1: యూత్కి మెసేజ్ ఇవ్వాలి అంటే ఫ్రెండ్లీగానే చెప్తాను, జస్ట్ గో విత్ ద ఫ్లో అండ్ డోంట్ ఫోకస్ ఆన్ ఎనీ అన్నెసెసరీ థింగ్స్ అని చెప్తాను. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ స్టడీస్, యువర్ ఫ్యామిలీ, నథింగ్ ఎల్స్ యూ కెన్.
0: ఫోకస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఇంపార్టెంట్
0: లావణ్య, ది బెస్ట్గా పర్ఫామ్ చేసావు, ది బెస్ట్ మూమెంట్ ఇది, ఇక్కడ ఇంత దూరం వచ్చి బెస్ట్ మూమెంట్ అన్నావు, ఇంత మంచిగా మాట్లాడావు, ఎంతో విశేషాలు, ఎన్నో మంచి విశేషాలు పంచుకున్నావు, ఎన్నో మంచి విశేషాలు చెప్పావు అలాగే రేడియో ద్వారా శ్రోతలకి. సో నీ లైఫ్లో ఇలాగే ముందుకెళ్ళాలి, ది బెస్ట్ మూమెంట్ ఇంకా రావాలి అని కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందామా?

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మీరు ఇంతవరకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు. ఇప్పుడు తెలుగులో వార్తలు. హైదరాబాద్ నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి

వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న విబీజీ రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరించనుంది. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ కింద ఇంతవరకు 7,19,00,000 వ్యక్తులకు స్క్రీనింగ్ చేసి 20,00,000 క్యారియర్లను గుర్తించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32కి అర్హత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం కింద 63,00,000 పైగా ఉద్యోగులను అధికారిక శ్రామిక శక్తిలోకి తీసుకువచ్చామని, వారిలో దాదాపు 30% మంది మహిళలు ఉన్నారని కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు పొందిన సంస్థల్లో 80% పైగా 25 కంటే తక్కువ మంది కార్మికులున్న చిన్న తరహా పరిశ్రమలేనని ఆయన చెప్పారు. తమ మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే యువతకు 2 విడతల్లో 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని డాక్టర్ మాండవ్య తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటీ ద్వారా 15,00,000 పైగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ ప్రోత్సాహకాలను బదిలీ చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 పైగా రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,840 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడత ద్వారా 2,18,00,000 పైగా మహిళా రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈ విడుదలతో 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,46,00,000 కోట్ల రూపాయలు దాటనున్నాయి. కేవలం పశ్చిమ బెంగాల్లోనే తాజా విడత కింద 45,35,000 పైగా రైతులు 907 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకుంటారు. ఇంతవరకు పీఎం కిసాన్ కింద పథకం చేసిన పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,46,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. పశ్చిమ బెంగాల్లో పలు కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విపిజీ రామ్జీత్ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరించనుంది. ఈ బాధ్యతలకు సంబంధించి అధికారులకు అవగాహన కల్పించేందుకు గ్రామీణ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. చట్టంలో ముఖ్యమైన అంశాలు, అమలు విధానం, సంస్థాగతమైన ఏర్పాట్లు, సాంకేతిక ఆధారిత పాలనా వ్యవస్థలు, రాష్ట్రాలు, జిల్లాలకు అందుబాటులో ఉండే సహాయక యంత్రాంగాల గురించి వారికి శిక్షణ ఇచ్చారు. ఏరియా ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పరిపాలనా యంత్రాంగాలు క్షేత్రస్థాయి సిబ్బందితో సంపాదిస్తారు. తద్వారా అమలు అవసరాలను అర్థం చేసుకోవడం, అనుభవాలు, ఉత్తమ పద్ధతుల మార్పిడిని సులభతరం చేయడం, సామర్థ్యాల పెంపుదల మొదలైన వాటికి సంబంధించి వీరు చర్యలు తీసుకుంటారు. ఈ ఏరియా ఆఫీసర్ల సమన్వయాన్ని సులభతరం చేయడంతో పాటు అమలు అనుభవాలను కూడా పంచుకుంటారు. దేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ చట్టం అమల్లో మద్దతు ఇవ్వడంలో ఏరియా ఆఫీసర్లు కీలక పాత్ర పోషిస్తారు. తద్వారా విబీజీ రామ్జీ విధానంలోకి సజావుగా సమర్థవంతంగా ప్రక్రియలను ప్రవేశపెడతారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆదివారం నాడు జరగబోయే నేషనల్ ఎలిజిబిలిటీ కమెంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ నీట్ యూజీ పునః పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక అధికారిక వాట్సాప్ కమ్యూనికేషన్ ఛానల్ను ప్రారంభించింది. అన్ని అధికారిక వాట్సాప్ సందేశాలను 7827980287 అనే నంబర్ కల ఎన్టీఏ వెరిఫైడ్ ఖాతా నుంచి మాత్రమే పంపుతారని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఫోన్ నంబర్ మరోసారి 7827980287. విద్యార్థులు గమనించగలరు, ఎన్టీఏ నుంచి వచ్చినట్లుగా క్లెయిమ్ చేసే ఏ సందేశాన్ని నమ్మే ముందు బ్లూ వెరిఫికేషన్ టిక్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే పేరు ఉందో లేదో సరిచూసుకోవాలని కూడా అభ్యర్థులకు ఎన్టీఏ సూచించింది. జూన్ 21వ తేదీన జరిగే పునః పరీక్ష కోసం ఇప్పటికే తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు వాటిని మళ్లీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఎన్టీఏ స్పష్టం చేసింది.

0: వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లా ఓంకారేశ్వర్లో ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట స్థాయి కార్యక్రమానికి హాజరయ్యారు. వేదిక వద్దకు వచ్చిన రాష్ట్రపతికి గవర్నర్ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద సాధించిన విజయాలకు గాను రాష్ట ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ మిషన్ కింద రాష్ట్రం పలు రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. 2023లో ఈ జాతీయ మిషన్ను ప్రారంభించినప్పుడు నిర్దేశించుకున్న ముఖ్యమైన లక్ష్యాల్లో పెద్ద ఎత్తున స్క్రీనింగ్ చేయడం ఒకటని, ఈ లక్ష్యాన్ని గడువు కంటే ముందే సాధించడం సంతృప్తికరమైన విషయమని రాష్ట్రపతి అన్నారు.
1: एनीमिया उन्मूलन मिशन के अंतर्गत मध्य प्रदेश ने जो बहुआयामी उपलब्धियां हासिल की है इसके लिए मैं राज्य सरकार की सराहना करती हूँ. ये संतोष की बात है कि वर्ष 2023 में राष्ट्रीय मिशन का शुभारंभ करते समय जो अनेक बड़े लक्ष्य देश के सामने रखा गए थे उनमें से स्क्रीनिंग का लक्ष्य समय से पहले ही पूरा हो गया है. मुझे बताया गया है कि 9000 शिशुओं से लेकर 40 वर्षों की आयु तक के 7 करोड़ से ज्यादा लोगों की स्क्रीनिंग का लक्ष्य पूरा हो चुका है. ये कोई छोटी उपलब्धि नहीं है.
0: ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆరోగ్యకరమైన మరింత సమానత్వంతో కూడిన దేశాన్ని నిర్మించాలనే ప్రభుత్వ నిబద్దతను పునరుద్ఘాటించారు. జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద ఇప్పటివరకు 7,19,00,000 మందికి పైగా వ్యక్తులకు స్క్రీనింగ్ నిర్వహించామని, వారిలో 20,00,000 మందికి క్యారియర్స్ గా గుర్తించామని పేర్కొన్నారు. ఈ మిషన్ కింద 2,46,000 మందికి పైగా వ్యక్తులు సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయిందని, 4 కోట్లకు పైగా సికిల్ సెల్ కార్డులు పంపిణీ చేశామని నడ్డా చెప్పారు. ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ న్యాయమూర్తిగా 2026 నుంచి 2035 మధ్య కాలానికి మన దేశం తరఫున అభ్యర్థి ప్రొఫెసర్ బిమలేన్ పటేల్ ఎన్నికయ్యారు. మన దేశంపై ఈ విషయంలో విశ్వాసం ఉంచినందుకు సభ్య దేశాలకు భారత్ కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కీలకమైన మైలురాయిని సోషల్ మీడియాలో తెలియజేస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రొఫెసర్ బిమల్ పటేల్ తో పాటు ట్రైబ్యునల్ కి ఎన్నికైన ఇతర విశిష్ట సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా చేపట్టిన హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్ కేవలం 3 నెలల్లోనే దాదాపు 50,00,000 డోసుల మైలురాయిని చేరుకుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. యువతుల ప్రాణాలను రక్షించడంలో మునుపెన్నడో లేని స్థాయిలో వేగాన్ని అత్యవసర ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రచారం తీవ్రమైన వేగాన్ని పుంజుకుందని, మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాల్లో 100% హెచ్పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించగా మిజోరాం తన లక్షిత జనాభాలో 93% చేరుకుందని పేర్కొంది. ఈ పురోగతి భారత ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టతను, దేశవ్యాప్తంగా ఉన్న ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తల అలసట లేని శ్రమను తెలియజేస్తోందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈరోజు అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అదే విధంగా ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫీఫా ప్రపంచ కప్ లో భాగంగా మెక్సికోలోని గ్వాడలజారా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సౌత్ కొరియాపై 1-0 తేడాతో విజయం సాధించిన మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించిన మొదటి దేశంగా ఆవిర్భవించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలు పంపిణీ చేస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలు కానున్న బీబీజీ రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరిస్తోంది. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ కింద ఇంతవరకు 7,19,00,000 మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32కి అర్హత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీతం. ఈనాటి లలిత సంగీతం

కార్యక్రమంలో శ్రీ వి మహేష్ కుమార్ గారు ఆలపించిన లలిత గీతాలు వింటారు. సంగీతం శ్రీ మోదుమూడి సుధాకర్, వేణువు శ్రేయస్ కుమార్ బాబు, తబలా శ్రీ వి చిట్టిబాబు, కీబోర్డ్ శ్రీ సిహెచ్ జయరాజ్. కార్యక్రమంలో ముందుగా ఓ వసంత విభావరి స్మితశ్రీ గారి రచన.

0: లలిత సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ వి మహేష్ కుమార్ గారు ఆలపించిన లలిత గీతాలు విన్నారు. సంగీతం శ్రీ మోదుమూడి సుధాకర్, వేణువు శ్రీ ఎస్ కుమార్ బాబు, తబలా శ్రీ వి చిట్టిబాబు, కీబోర్డ్ శ్రీ సిహెచ్ జయరాజ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా సిరిసిరి మువ్వ, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు. రచన వేటూరి.

0: చిత్రగీతాలు విన్నారు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే.
0: ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులపై రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద ఆంధ్రప్రదేశ్కు 25 కోట్ల రూపాయల కేంద్ర నిధులు మంజూరయ్యాయని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న

అరణ్యరామం భవనానికి భూమి పూజ చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. వార్తల వివరాలు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా సుమారు 2,400 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను లబ్ధిదారులకు దేశవ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 200 ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహిస్తున్న ప్రాంతీయ కార్యక్రమాల్లో భాగంగా విజయవాడలో నిర్వహించే కార్యక్రమానికి రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, విజయనగరంలో నిర్వహించే కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహిస్తోన్న సమావేశంలో తొలుత రాష్టస్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో పాల్గొని రాష్ట ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులు, బ్యాంకింగ్ రంగ సహకారం, రుణాల పంపిణీ వంటి అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. తరువాత మధ్యాహ్నం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ CRDA సమావేశంలో పాల్గొని రాజధాని ప్రాంత అభివృద్ది పనులు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన DDU-GKY కింద రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర గ్రామీణ అభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధుల ద్వారా గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ది, శిక్షణ కార్యక్రమాలు మరింత విస్తరించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోల్కతాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ఆయన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక అభివృద్దికి సహకరించాలని కోరారు. అలాగే కోల్కతాలో ఈరోజు జరిగిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ICC ప్లీనరీలో మంత్రి నారా లోకేష్ పాల్గొని రాష్ట్రంలో అమలవుతున్న అనుకూల పెట్టుబడి విధానాలు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రోత్సాహక చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది.

0: వేరే పనులు లేకుండా వేరే ఆలోచన లేకుండా కుటుంబ సభ్యులతోని శ్రీకాళహస్తి ప్రజలతో పిల్లలతో అందరు అక్కచెల్లెలతో చేయడం అనేది ఆనందకరం.
1: రాష్ట్రంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను ప్రకటించారు. ఈ ఫలితాల్లో 82.39% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 78,261 మంది విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించినట్లు తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను సంబంధిత వెబ్సైట్తో పాటు మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా కూడా తెలుసుకోవచ్చని వెల్లడించారు. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులను మంత్రి నారా లోకేష్ అభినందించారు. విద్యార్థులందరూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆయన ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ అంతర్జాతీయంగా ఏర్పడిన యుద్ద పరిస్థితులు, మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో గతంలో మామిడి ధరలు తగ్గుముఖం పట్టాయని మంత్రి తెలిపారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యవసాయ రంగానికి అవసరమైన మద్దతు కొనసాగుతుందని తెలుపుతూ,
2: ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మొట్టమొదట వాళ్ళ పక్షాన్ని నిలబడేది ఈ కూటమి ప్రభుత్వం. మద్దతు ధర రావటం లేదు, రైతు నష్టపోతా ఉన్నారని చెప్పి భావించి ప్రభుత్వం ఆ రోజు 4 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆక్వా రైతులకు సంబంధించి ఫీడ్ రేట్స్ లో కూడా పెరగడం వల్ల ఆక్వా కూడా కుదేలు అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆక్వా రైతులకు కూడా అండగా ఇవాళ ఈ ప్రభుత్వం మరి కేజీకి 4 రూపాయలు తగ్గించడం కూడా జరిగింది. మార్కెట్ తో సంబంధం లేకుండా ఏ రైతు ఇబ్బంది పడుతున్నా వాళ్ళ పక్షాన ఈ ప్రభుత్వం స్పందిస్తుందనే దానికి ఇదే ఒక నిదర్శనం.
1: ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినంగా ఈరోజు పాటిస్తున్నారు. మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాలను క్షీణింపజేసే అతి ప్రమాదకరమైన వ్యాధినే సికిల్ సెల్ అంటారు. ఈ వ్యాధికి గురైన వారి ఎర్ర రక్త కణాలు నెలవంక ఆకారంలోకి మారతాయి. ఫలితంగా అవయవాలకు తగినంత రక్త ప్రసారం జరగదు. ఈ వ్యాధికి గురైన వారు శరీర మార్పులను గమనిస్తూ తగిన చికిత్స పొందితే సికిల్ సెల్ వ్యాధిని అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సూచనలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం జూన్ 19న ప్రపంచ సికిల్ సెల్ అవగాహనా దినాన్ని పాటిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ జాతీయ సికిల్ సెల్ ఎనీమియా మిషన్ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తోంది. రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ మలేషియాలో పర్యటిస్తున్నారు. 2వ రోజు పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఘన వ్యర్థాల నిర్వహణ, తక్కువ వ్యయంతో గృహ నిర్మాణ రంగంలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేశారు. మలేషియాలోని బుకిత్ తగర్ ఎన్విరో పార్క్ను సందర్శించిన మంత్రి అక్కడ పర్యావరణానికి హాని కలగకుండా ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. వ్యర్థాల నిర్వహణ వల్ల భూమి, నీరు కలుషితం కాకుండా తీసుకుంటున్న చర్యలను సంబంధిత అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం బెర్జయ్య కార్పొరేషన్ చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టులను మంత్రి నారాయణ పరిశీలించనున్నారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రతిష్ట గణనీయంగా పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ఇండియా ఫస్ట్ విధానంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ భారత్ ప్రపంచ దేశాల విశ్వాసాన్ని సంపాదిస్తోందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులపై రాష్ట స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద ఆంధ్రప్రదేశ్కు 25 కోట్ల రూపాయల కేంద్ర నిధులు మంజూరయ్యాయని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అరణ్యరామం భవనానికి భూమి పూజ చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

నిష్ఠ ధోని అంతఃకరణ శుద్ధి ధోని అందరం కూడా కలిసి ఈరోజు చక్కగా యోగా చేయడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఎక్సర్సైజ్, ఇట్ ఇస్ స్ట్రెస్ బస్టర్. యోగా చేసినప్పుడు ఎంత రిలాక్సింగ్ ఉందంటే హాయిగా బ్రెయిన్ లో వేరే టెన్షన్ లేకుండా

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
2: చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: వనితావాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా బాలికల్లో ఋతుస్రావం మొదలైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ సిహెచ్ కవిత గారితో పరిచయం వింటారు.
7: నమస్కారం డాక్టర్ కవిత గారు.
8: నమస్తే అండి.
7: ఇప్పుడు బాలికల్లో సాధారణంగా ఋతుక్రమం మొదలైనప్పుడు అంటే ఎలాంటి విషయాలు మనం గమనించవలసి ఉంటుంది, తల్లులు కానీ లేకపోతే పిల్లలు కూడాను?
8: మామూలుగా అసలు బాలికల్లో 11 నుంచి 15 ఏళ్ళలోపు ఋతుక్రమం స్టార్ట్ అవటం నార్మల్ అండి. 16 ఏళ్ళ వరకు కూడా మనం వెయిట్ చేయొచ్చు, కానీ 15 నిండినా కూడా రాకపోతే ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ చేయడం బెటర్. అంతా నార్మల్ గానే ఉంటే ఇంకొక సంవత్సరం కూడా చూడొచ్చు, 16 ఏళ్ళ వరకు కూడా మనం వస్తుందని వెయిట్ చేయొచ్చు.
7: అంటే వయసు అనేది కూడా ముఖ్యం అంటారు?
8: వయసు కూడా ముఖ్యం అండి. మరీ 10 ఏళ్ళ లోపల వచ్చినా కూడా లేకపోతే 16 ఏళ్లకు కూడా అవ్వకపోయినా మనం ఎందుకు అనేది ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే దానికి గల కొన్ని కారణాలు వేరే ఉంటాయండి.
7: అవి ఏ కారణాలు అనేవి చూసుకుని
8: వాటికి చికిత్స ఎంతవరకు ఉందో చూసుకుని ఇక చేయించాలండి.
7: తర్వాత ఇప్పుడు ఇలా అయ్యేటప్పుడు అంటే ముందు నుంచి డైట్ విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా, అయ్యాక ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా?
8: మామూలుగా అసలు ఎప్పుడైనా కూడా పిల్లలు బాగా పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవటం మంచిది. ఈ పిల్లలనే కాదు, బాలికలనే కాదు, ఆ వయసు పిల్లలు 10 నుంచి 18 ఏళ్ల వరకు 2 పూట్ల పాలు తప్పనిసరిగా తాగాలండి. ఎందుకంటే పాలల్లో ఉన్న మిల్క్ కాల్షియం వల్ల వాళ్ళ బోన్ గ్రోత్ బెటర్ గా ఉంటుంది. సో హైట్ పెరగటం గానీ, అది పాలల్లో ఉన్న కాల్షియం, తర్వాత మెగ్నీషియం కూడా ఈ మజిల్స్, ఏ మజిల్స్ నైనా కూడా కొద్దిగా స్థిరంగా ఉండేట్టు చేస్తాయండి. గర్భసంచి కండరాల విషయంలో కూడా అంతే. సో పాలు తప్పనిసరిగా తీసుకోవాలి. వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా బాగా డైట్ లో బాగా ఉండాలండి. ఎస్పెషల్లీ ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే అందులో ఉన్న అయాన్ కంటెంట్ వల్ల బ్లీడింగ్ అవుతున్నా కూడా వీళ్ళకి వీక్నెస్ అది రాకుండా ఉంటుంది.
7: అంటే ఋతుక్రమం మొదలైన తర్వాత బ్లీడింగ్ ఉంటుంటుంది కాబట్టి నీరసం రాకుండా
8: ఉంటుంది.
7: ఇంకా అవ్వబోతారు పిల్లలు అనుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఏమైనా డైట్ విషయంగా
8: అంటే అదే చెప్పాను కదండి, పాలు తర్వాత పళ్ళు ఫ్రూట్ వెజిటబుల్స్ తీసుకుంటా, ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యే ఫుడ్స్ తీసుకోకుండా ఉండటం బెటర్ అండి. ఎప్పుడైనా కూడా యావరేజ్ వెయిట్ గా ఉండటం బెటర్. మరీ ఓవర్ వెయిట్ వాళ్ళకి ఉండే ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబాలెన్స్, అది ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది యావరేజ్ వెయిట్ ఉన్న వాళ్ళకి.
7: తర్వాత వీళ్ళు అయ్యేటప్పుడు వీళ్ళకి ఎలాంటి శారీరకమైన చేంజెస్ అలాంటివి ఏమైనా కనపడుతుంటాయో వాటి విషయంలో పిల్లలు గాబరా పట్టడం అంటూ జరుగుతుంటుంది.
8: ఎప్పుడైనా కూడా ఈ ఋతుక్రమం స్టార్ట్ అయ్యే టైంలో వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలండి. తల్లి, షీ షుడ్ బి ద ఫస్ట్ టీచర్ ఆడపిల్లలకి. తనే చెప్పాలి ఇట్లా స్టార్ట్ అయినప్పుడు బ్రెస్ట్ సైజ్ పెరగటం గానీ, లేకపోతే పీరియడ్స్ వచ్చినప్పుడు బ్లీడింగ్ అవ్వటం గానీ, ఇదంతా నార్మల్ సాధారణమైన, ఇట్స్ ఫిజియలాజికల్ అని తల్లి చెప్పాలి. ఒకేసారి పిల్లలు బెంబేలు ఎత్తిపోకుండా హెల్ప్ చేస్తుంది. తర్వాత స్కూల్లో కూడా కొంతవరకు టీచర్స్ చెప్తా ఉండాలి నార్మల్ మెనార్కి ఏజ్ ఏంటి, బ్లీడింగ్ అవుతుంది, అదంతా నార్మల్ ఫిజియలాజికల్. నెలలో 4-5 రోజులు ఇట్లా బ్లీడింగ్ ఉంటుంది, మీరు దానికి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు నీట్నెస్ విషయానికి వస్తే ప్యాడ్స్ కొద్దిగా ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేయాలి. రోజుకి 3 సార్లు అట్లీస్ట్, మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, మళ్ళీ నైట్ పడుకోబోయే ముందు ఒకటి. తర్వాత ప్యాంటీస్ వేసుకున్నప్పుడు కూడా మరీ టైట్ ఇవి కాకుండా కరెక్ట్ ఫిట్టింగ్ ప్యాంటీస్ వేసుకుంటే ఆ పక్కన ఫోల్డ్స్ లో ప్యాడ్స్ వాడినప్పుడు ర్యాష్ అది రాకుండా ఉంటుందండి. తర్వాత ఎప్పుడు ప్యాంటీ వేసుకుని ప్యాడ్స్ అయి మార్చేటప్పుడు పౌడర్ అది అప్లై చేసుకుంటే అక్కడ చెమట నిల్వ ఉండకుండా ఉండి, సో ఇన్ఫెక్షన్స్ అది కూడా ఫోల్డ్స్ లో ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది.
7: అంటే మనం వాళ్ళకి ఏమీ చెప్పకుండా దాచిపెట్టడం చేయకూడదు.
8: చెప్పాలండి వాళ్ళకి ఇట్లా, అసలు 11-15 ఇయర్స్ మధ్య ఏ ఆడపిల్ల అయినా కూడా మెచ్యూర్ అవటం న్యాచురలే. అది దానిలో ఉన్న చేంజెస్ ఇట్లా వస్తాయి, కొద్దిగా బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది, తర్వాత పీరియడ్ బ్లీడింగ్

0: అవుతా ఉంటుంది ప్రతి నెల. ఇదంతా నార్మలే. అది నార్మల్ అంటే ఏంటి అనేది కూడా వాళ్ళకి కొద్దిగా తెలియాలండి. ఇప్పుడు పీరియడ్ 25 to 45 days మధ్యలో వస్తే నార్మల్ అండి. మరీ ఎర్లీగా వస్తున్నా మరీ లేట్ గా వస్తున్నా అంటే ఇప్పుడు 3 నెలలకు ఒకసారి రావడం డెఫినెట్ గా నార్మల్ కాదు. తర్వాత ఫ్లో విషయానికి వస్తే 3 to 5 days ఫ్లో నార్మల్. 8-8 రోజుల కన్నా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటే తప్పకుండా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలండి. తర్వాత ఎన్ని ప్యాడ్స్ మార్చడం, ఇప్పుడు మోర్ దెన్ 3 ప్యాడ్స్ ఫుల్ గా వెట్ అవుతుంటే మాత్రం అది హెవీ బ్లీడింగ్ అండి
1: రోజులో.
0: తర్వాత గెడ్ల గెడ్లగా ఏమన్నా పడుతున్నా కూడా అది హెవీ బ్లీడింగ్. ఇట్లాంటి ఏమైనా జరుగుతుంటే తప్పకుండా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలండి.
1: అంటే ఫ్లో అనేది కూడా మామూలు లిక్విడ్ రూపంలోనే ఉండాలి,
0: లిక్విడ్ రూపంలోనే ఉండాలండి. ఎందుకంటే గర్భసంచిలో తయారయ్యే కొన్ని ఎంజైమ్స్ వల్ల ఈ క్లాటింగ్ జరగదు, మెన్స్ట్రల్ బ్లడ్ క్లాట్ అవ్వదండి. క్లాట్ అవుతాంది అంటే ఆ ఫ్లో ఆ ప్రొడ్యూస్ అవుతున్న ఎంజైమ్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. సో అది అబ్నార్మలే, హెవీ ఫ్లోనే,
1: అందువల్ల గడ్డలుగా పడుతుంది అని
0: పడుతుంది అంటే మాత్రం అది డెఫినెట్ గా అబ్నార్మల్. యూ షుడ్ కన్సల్ట్ ద డాక్టర్.
1: ఇప్పుడు న్యాచురల్ అంటే ఫ్లో ఒకటేనండి, ఇన్ని రోజులని కాకుండా
0: ఇన్ని రోజులు, అదే 5 డేస్ లోపల. లెస్ దెన్ 5 డేస్ అయితే నార్మల్ అండి, మోర్ దెన్ 7 డేస్ అయితే డెఫినెట్ గా అబ్నార్మల్.
1: ఒక్కోసారి కొంతమందికి 2 నెలలకోసారి 3 నెలలకోసారి అవుతూ ఉంటుంది, అది కూడా చూపించాలి.
0: అది చూపించాలండి. ఇప్పుడు 6 వీక్స్ లోపల పీరియడ్ వస్తుంటే పర్లేదండి. ఇప్పుడు 2-3 నెలలకోసారి వస్తుంటే అసలు అండాశయాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి నెల ఫస్ట్ న పీరియడ్ వస్తే మళ్ళీ ఫస్ట్ కి వస్తుంది కదండి, 15 రోజు ఒక గుడ్డు విడుదల అవుతుంది. ఈ గుడ్డు విడుదల లేకపోవటం మూలాన ఇట్లా బాగా లేట్ అవుతా ఉంటాయండి పీరియడ్స్. సో అది ఎందుకు జరగట్లేదు అనేది మనం చూసుకోవాలి. అండాశయాల్లో వేరే ఏమైనా తేడాలు ఉన్నాయా,
1: మొదట్లోనే పిల్లలు అప్పుడే చూపిస్తే తర్వాత ప్రాబ్లమ్స్,
0: తర్వాత ప్రాబ్లమ్స్ మరీ సివియర్ అయినప్పుడు తర్వాత ప్రెగ్నెన్సీల కోసం కష్టపడటం అట్లాంటివి జరగకుండా ఉంటాయి.
1: మొదట్లోనే తెలుసుకుని
0: ట్రీట్ చేయించుకుంటే ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది మరీ సివియర్ గా జరగకుండా మనం కంట్రోల్ చేయగలుగుతాం.
1: తర్వాత వీళ్ళ కొంతమందికి శారీరకంగా కొన్ని లక్షణాలు తేడా వస్తూ ఉంటాయి, అంటే కొంతమందికి ఫీవరిష్ గా ఉంటాము లేకపోతే కడుపులు నొప్పి అని.
0: ఇప్పుడు ఫీవరిష్నెస్ అంటే పీరియడ్ వచ్చే 15 రోజుల ముందు ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ప్రభావం వల్ల బాడీ టెంపరేచర్ కొద్దిగా పెరుగుతుందండి. అది 99 కన్నా తక్కువ ఉంటే అది నార్మలే. మనకు వేడిగా అనిపిస్తుంది కానీ ఫీవర్ గా ఉండకూడదు. 99 కన్నా తక్కువ ఉంటే టెంపరేచర్ నార్మలే. పెయిన్ అంటారా, యూజువల్ గా ఈ పీరియడ్స్ ఇనీషియల్ గా స్టార్ట్ అయినప్పుడు గర్భసంచి ద్వారం టైట్ గా మూసుకుని ఉంటాం వలన కొద్దిగా నొప్పి ఉంటుంది. 50-60% మంది పిల్లల్లో నొప్పి అనేది ఉంటుంది. కానీ ఈ నొప్పి 1-2 బిళ్ళలు వేసుకుంటే తగ్గిపోయే నొప్పిగా ఉండాలి. అదే ఈ నొప్పి వచ్చినప్పుడు అల్లా అంటే సివియర్ పెయిన్, వాంతులు అవుతున్నా లేకపోతే నొప్పి వచ్చినప్పుడు కళ్ళు తిరిగినట్టు అనిపించినా లేకపోతే సివియర్ పెయిన్, ఇప్పుడు మనం వాడే టాబ్లెట్స్ సరిపోకుండా ఇంజెక్షన్స్ అవసరం అవుతుంటే ఈ నొప్పిని తగ్గించడానికి తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే దానికి సివియర్ పెయిన్ వస్తుంటే మనం రూల్ అవుట్ చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయండి. ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ అని, ఫైబ్రాయిడ్స్ అని, ఇట్లాంటివన్నీ మనం స్కాన్ లో రూల్ అవుట్ చేసుకోవాలి.
1: అంటే బాలికల్లో కూడా ఫైబ్రాయిడ్స్ అవి ఉండే అవకాశం ఉంటుంది,
0: ఉండే అవకాశం ఉంటుందండి. అరౌండ్ 18-20 ఇయర్స్ దాటినాక ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి.
1: తర్వాత కొంతమందికి ఈ ఋతుక్రమం రాకముందు నుంచి కూడా తెలుపు కనపడుతూ ఉంటుంది, అలా ఎందుకంటారు?
0: మామూలుగా అసలు వైట్ డిశ్చార్జ్ అనేది పీరియడ్స్ వచ్చే ముందు గాని లేకపోతే 2 పీరియడ్స్ మధ్యలో గానీ అవటం నార్మలే. అదే త్రూ అవుట్ ద పీరియడ్ నెలంతా కూడా వైట్ డిశ్చార్జ్ అవుతున్నా, అది యెల్లోయిష్ గా ఉన్నా లేకపోతే కింద దురదగా అనిపిస్తున్నా మనం ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేసుకోవాలండి. ఈ ఇన్ఫెక్షన్ రాకుండా నేను మీకు ఇందాక చెప్పిన జాగ్రత్తలు, ఇప్పుడు ప్యాడ్స్ ఫ్రీక్వెంట్ గా మార్చుకుంటా ఉండాలి. అక్కడ వెట్నెస్ ఎక్కువ ఉండనివ్వకుండా కొద్దిగా ప్యాడ్ ప్యాంటీ చేంజ్ చేసినప్పుడల్లా పౌడర్ వేసుకుని డ్రైగా ఉంచుకోవాలి. తర్వాత వేసుకునే డ్రెస్సెస్ కూడా ఇప్పుడు ఎక్కువ మంది చుడీదార్స్ వాడుతున్నారు కాబట్టి సమ్మర్ లో కాటన్ ప్యాంట్స్ కొద్దిగా లూజ్ గా ఉన్నవి, గాలాడటానికి మరీ టైట్ గా ఉంటే అక్కడ చెమట చేరి ఇన్ఫెక్షన్ వస్తుంది కదండి, ఆ ఫోల్డ్స్ లో అట్లా రాకుండా చూసుకోవాలి.
1: కొంతమంది మొదలవక ముందు కూడా తెలుపు కనపడుతుంటుంది, అది కూడా సహజమైన,
0: అది సహజమేనండి.
1: ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ జాగ్రత్తలే కాకుండా ఇంకా ప్రత్యేకంగా తల్లులు కానీ అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్తూ ఉంటారు వీళ్ళు, అంత ఎక్కువసేపు వాళ్ళు ఈ ప్యాడ్స్ మార్చుకునే అవకాశం అలాంటివి ఉండవు, మరి అలాంటప్పుడు వీళ్ళు ఎలాంటివి చేసుకోవాలి?
0: అట్లీస్ట్ ఒక ప్యాడ్ అన్న తీసుకెళ్లి మధ్యాహ్నం చేంజ్ చేసుకోవటం బెటర్ అండి. పౌడర్ కూడా కొద్దిగా క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ కానీ ఏదైనా ఒక పౌడర్ తీసుకెళ్లి కొద్దిగా అప్లై చేసుకుంటే అక్కడ చెమట జారకుండా ఉంటుంది. టిష్యూ పేపర్స్ ఏమైనా తీసుకెళ్లి అక్కడ చెమట ఉన్నది అక్కడ తుడిసేసుకుని పౌడర్ వేసుకుంటే నీట్ గా ఉంటుంది. అది నువ్వు ఒకవేళ ఏమైనా ఇన్ఫెక్షన్ లాగా వస్తే తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పిల్లలు మందులు రాసిస్తాం కదండి ఇన్ఫెక్షన్ కి, ఆ ఇన్ఫెక్షన్ తగ్గేంత వరకు ఆ అండర్గార్మెంట్స్ అవన్నీ వేరేగా ఉతకాలి. కొద్దిగా బాయిల్డ్ వాటర్ లో కొద్దిగా డెటాల్ వేసి మళ్ళీ ఆ బట్టలు అందరితో కలవకుండా కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తొందరగా ఒకళ్ళు

0: ఇంకొకరికి
1: స్ప్రెడ్
0: అవుతాయి
1: అవుతుంది.
0: అండి.
2: తర్వాత ఈ పీరియడ్స్ త్వరగా రావటం లేకపోతే మరీ లేట్గా రావటం అనేది ఎందువల్ల అంటారు?
0: ఇప్పుడు అసలు పీరియడ్ స్టార్ట్ అయిన ఫస్ట్ 2 ఇయర్స్ లో అసలు ఈ పీరియడ్స్ ఫిజియాలజీ ఏంటంటే అండి, బ్రెయిన్ లో ఒక రకమైన హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అంటాం. వాటి ప్రభావం అండాశయాల మీద ఉండి అండాశయాల నుంచి ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. వాటి ప్రభావం గర్భసంచి మీద ఉండి పీరియడ్స్ వస్తాయండి. ఈ మొత్తం యాక్సిస్ అంతా ఫస్ట్ 2 ఇయర్స్ లో ఇమ్మెచ్యూర్ గా ఉంటుంది. ఒక 2 ఇయర్స్ అయినాక ఈ యాక్సిస్ మెచ్యూరిటీ వచ్చి రెగ్యులరైజ్ అవుతాయి. సో ఫస్ట్ 2 ఇయర్స్ లో కొద్దిగా లేట్ గా రావటం ఇది పర్లేదు, అంత భయపడాల్సిందేం కాదు. కానీ ఇందాక నేను చెప్పినట్టు మరీ 3 నెలలకి 4 నెలలకి వస్తున్నా, లేకపోతే మరీ 20 రోజుల లోపు వస్తున్నా, హెవీ బ్లీడింగ్ అనిపిస్తున్నా, లేకపోతే పిల్లలు ఒకేసారి బరువు పెరిగిపోయి ఎక్సెస్ హెయిర్ గ్రోత్, ఇప్పుడు కొందరికి అప్పర్ లిప్ మీద ఎక్సెస్ హెయిర్ గ్రోత్ ఉంటుంది, లేకపోతే చిన్ మీద, లేకపోతే బిట్వీన్ ద బ్రెస్ట్స్, తర్వాత బొడ్డు కింద ఇట్లా అన్వాంటెడ్ మనకు హెయిర్ రాకూడని ఏరియాస్ లో హెయిర్ వస్తుంటే తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇట్లాంటి వాళ్ళకి ఒక యూజువల్ గా స్కాన్ లో మనం వీళ్ళకి ఒక స్కాన్ చేస్తే అండాశయాల్లో కొన్నిసార్లు నీటి బుడగల్లాగా ఉంటాయండి, పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటాం. ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ వల్ల వచ్చే చేంజెస్ ఇవన్నీ, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా రావటం గానీ, లేకపోతే పిల్లలు బరువు పెరిగిపోవటం గానీ, తిన్నా తినకపోయినా కూడా బరువు పెరుగుతారు. ఇంకోటి ఏంటంటే ఎక్సెస్ హెయిర్ గ్రోత్, అన్వాంటెడ్ హెయిర్ రావటం, ఇవన్నీ ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ వల్ల ఉంటుంది.
2: ఇది పిల్లల్లో కూడా కనపడే అవకాశం ఉందంటారు అయితే?
0: అసలు ఈ మధ్య పిల్లల్లో కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుందండి. దానికి కారణం ఏంటంటే స్ట్రెస్, ఓవర్ స్ట్రెస్. ఇప్పుడు ఎంత హెవీ కాంపిటీషన్ కనిపిస్తుందో అండి మనకి, ఇది వరకు ఇంత కాంపిటీషన్స్ లేవు. ఈ రెసిడెన్షియల్స్ లో ఎవ్రీ మార్క్ కి ఎంత టెన్షన్ పడిపోతా పిల్లలు. ఆ స్ట్రెస్ వల్ల కూడా హార్మోన్స్ లో మార్పులు జరిగి ఇట్లా పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ గా రావచ్చు. ఇంకోటి ఏంటంటే జంక్ ఫుడ్స్, వెయిట్ ఎక్కువగా పెరిగే ఫుడ్స్, ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు, తర్వాత ఈ కూల్ డ్రింక్స్, అవి ఇవన్నీ ఎంప్టీ క్యాలరీస్ అండి. ఇట్లాంటి ఫుడ్స్ తీసుకుంటే ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువగా ఉంటుంది బాడీలో. ఈ బాడీ ఫ్యాట్ లో ఈస్ట్రోజన్ హార్మోన్ ఆండ్రోజన్ గా కన్వర్ట్ అవుతుంది, అంటే ఫీమేల్ హార్మోన్ మేల్ హార్మోన్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ మేల్ హార్మోన్ ప్రభావం వల్ల అండోత్పత్తి జరగదు, అండోత్పత్తి జరగకపోవటం వలన పీరియడ్స్ ఇర్రెగ్యులరైజ్ అవుతాయి. సో ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ మూలాన వెయిట్ పెరుగుతారు, వెయిట్ పెరగటం వలన దీని సివిరిటీ పెరుగుతుంది. ఇదంతా ఒక సైకిల్ అండి. ఈ మేల్ హార్మోన్ వల్లే హెయిర్ గ్రోత్ అది రావటం,
2: ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవుతుందండి.
0: నేను అన్నట్టు మరీ లేట్ పీరియడ్స్ వస్తుంటే యూజువల్ గా వాటి రెగ్యులరైజేషన్ కోసం కొన్ని రకమైన హార్మోన్స్, లెస్ దాన్ 18 ఇయర్స్ అయితే ఈస్ట్రోజన్ అవాయిడ్ చేయటం బెటర్ అండి, ఈస్ట్రోజన్ హార్మోన్. ఎందుకంటే అప్పుడు దాకా బోన్ గ్రోత్ ఉంటుంది, ఈస్ట్రోజన్ ఇచ్చినప్పుడు ఆ బోన్ గ్రోత్ తగ్గుతుంది అన్నమాట. సో ఈస్ట్రోజన్ వాడకూడదు. ఇంకోటి ఏంటంటే డయట్ లో చేయాల్సిన జాగ్రత్తలు, దుంపలు, నూనె వస్తువులు, స్వీట్స్ కొద్దిగా తగ్గించాలి, బయట ఫుడ్స్ ఇట్లా పిజ్జాలు, బర్గర్స్, ఇట్లాంటి జంక్ ఫుడ్స్ అన్ని తగ్గించాలి. ప్రతి కిలో బరువు తగ్గితే మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ బాగా కరెక్ట్ అవుతుంది.
2: అంటే మరీ త్వరగా వస్తున్న పీరియడ్స్ కి, లేట్ గా వస్తున్న పీరియడ్స్ ని మనం సక్రమంగా రావడానికి పిల్లలకి మందులు అవి వాడచ్చు.
0: అదే, హార్మోన్స్ ఎక్కువగా వాడమండి. ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ వాడచ్చు, 18 ఏళ్ళు దాటితే మాత్రం ఓసీ పిల్స్ ఇవ్వచ్చండి. 3 to 6 మంత్స్ వాడి వెయిట్ కూడా ఈ టైంలో కంట్రోల్ అయితే యూజువల్ గా పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి. కానీ దీనికి ట్రీట్మెంట్ గా అంటే ఏమీ లేదు. యూజువల్ గా పెళ్ళైనాక ఒక ప్రెగ్నెన్సీ వచ్చేస్తే ఆ హార్మోన్స్ రెగ్యులరైజ్ అయ్యి సైకిల్ యూజువల్ గా రెగ్యులరైజ్ అవుతాయి.
2: ఈ లోపు అయితే మందులు కొంతవరకు వాడినా పర్వాలేదు?
0: కొంతవరకు మందులు వాడి 2 నెలలకు ఒకసారి వచ్చేటట్టు చూసుకుంటే చాలు, బరువు పెరగకుండా ఉంటే చాలు.
2: ఇప్పుడు డాక్టర్ గారు, మొత్తం మీద బాలికలు ఋతుక్రమం మొదలవబోయే ముందే వాళ్ళకి కొంత మెంటల్ గా ప్రిపేర్ చేసి తల్లులు తర్వాత కూడా వాళ్ళకి కొంత అలవాటు, ఈ నీట్నెస్ ఇలాంటివన్నీ అలవాటు చేయాలంటారు?
0: అవునండి, వీళ్ళకి ఆ ఏజ్ చెప్పాలి, 11 to 15 ఇయర్స్ మధ్యలో స్టార్ట్ అవ్వచ్చు. ఇట్లాంటి టైంలో మరీ ఎక్సెస్ గా వెయిట్ లేకుండా మోడరేట్ గా వెయిట్ ఉండటం బెటర్. దానికి కావాల్సిన డయట్, తర్వాత ఎక్కువ పోషక పదార్థాలు, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ అది ఉన్న డైట్, అదంతా తల్లి ఇంట్లో చేస్తే, తర్వాత నీట్నెస్ గురించి అదే ప్యాడ్స్ చేంజ్ చేయటం కానీ, ఆ పౌడర్స్ అది అప్లై చేసుకోవటం కానీ, ఇదన్నీ చెప్పినాక తర్వాత ఏదన్నా ప్రాబ్లం ఉంటే, అసలు నార్మల్ ఏంటి, ఏదన్నా ప్రాబ్లం ఉంటే డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలి అనేది వాళ్ళకి తెలిస్తే ముందు వాళ్ళు దే విల్ బి రెడీ, ప్రిపేర్డ్ గా ఉంటారండి దానికి.
2: ఈ రోజుల్లో తొందరగా అవటం అంటూ జరుగుతుంది, బిలో 10 ఇయర్స్ 10 ఇయర్స్ కూడాను. అలాంటప్పుడు వాళ్ళకి మరీ అసలు తెలియనిదనంగా ఉంటుంది పిల్లలకి, స్కూల్కి వెళ్ళే ప్రైమరీ కూడా దాటకుండానే. అలాంటప్పుడు మరీ అంత చిన్నపిల్లప్పుడు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: యూజువల్ గా 10 ఇయర్స్ లోపు పీరియడ్స్ వస్తే అసలు మనం ఓవరీస్ ని స్కాన్స్ లో ఒకసారి చూసుకోవాలండి. ఏమన్నా ఓవరీలో ఏమన్నా కాయల్లాగా ఉండి దాని ప్రభావం వల్ల ఎర్లీగా పీరియడ్స్ వస్తున్నాయా అనేది చూసుకోవాలి. తర్వాత ఎక్కువ వెయిట్ ఉన్నా కూడా, ఇట్లా అబ్నార్మల్ గా పిల్లలు పెరిగిపోతున్నా కూడా మనం హార్మోన్ టెస్ట్ స్కాన్ అది చేసి అసలు ఎందుకు ఇలా జరిగింది అనేది చూసుకోవాలి. ఇంకోటి ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తుంటే థైరాయిడ్, హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవటం,

0: అదొకటి మనం రూల్ అవుట్ చేసుకోవాలండి.
1: నమస్కారం అండి.
0: థ్యాంక్స్.
2: మీరు ఇంతవరకు బాలికల్లో ఋతుక్రమం మొదలైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ సిహెచ్ కవిత గారితో పరిచయం విన్నారు.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు విందాం.
1: ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ సెక్సువల్ వయలెన్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్. అంతర్జాతీయ సంఘర్షణలో లైంగిక హింస నిర్మూలన దినోత్సవాన్ని జూన్19 జరుపుకుంటున్నాం. ఈ తేదీని ఐక్యరాజ్య సమితి 2015 ప్రకటించింది. యుద్ధాలు, అంతర్గత ఘర్షణలు, ఉగ్రవాద చర్యలు లేదా ఇతర సంఘర్షణల సమయంలో జరిగే లైంగిక హింసపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, బాధితులకు న్యాయం అందించడం, ఇటువంటి నేరాలను పూర్తిగా నిర్మూలించడం దీని ప్రధాన లక్ష్యం. ఏ సమాజమైనా శాంతి, భద్రత, సమానత్వం అనే 3 విలువలపై నిలబడుతుంది. కానీ సంఘర్షణలు తలెత్తినప్పుడు మొదటగా ప్రభావితమయ్యే వర్గాలలో మహిళలు, పిల్లలు, బలహీన వర్గాల ప్రజలు ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో లైంగిక హింసను ఒక ఆయుధంగా లేదా భయపెట్టే సాధనంగా ఉపయోగించే ఘటనలు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నమోదయ్యాయి. లైంగిక హింస అనేది కేవలం శారీరక దాడి మాత్రమే కాదు. అది వ్యక్తి ఆత్మగౌరవాన్ని, మానసిక స్థైర్యాన్ని, సామాజిక జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీసే నేరం. దీనివలన బాధితులు చాలా కాలం పాటు మానసిక వేదన, భయం, ఒంటరితనం, వివక్షను ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ దినోత్సవం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. అదేంటంటే, బాధితులను నిందించడం కాదు, వారికి అండగా నిలవడం. సమాజం వారికి సహకారం అందించి గౌరవప్రదమైన జీవితాన్ని తిరిగి పొందేలా చేయాలి. భారతదేశం మహిళలు, పిల్లల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. మహిళల భద్రత, సాధికారత, విద్యా సంక్షేమం కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. మహిళలపై హింసను నిరోధించేందుకు కఠినమైన చట్టాలు అమలులో ఉన్నాయి. అలాగే అవగాహన కార్యక్రమాలు, సహాయక కేంద్రాలు, అత్యవసర హెల్ప్ లైన్లు, పునరావాస సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే కేవలం ప్రభుత్వ చర్యలు మాత్రమే సరిపోవు. ప్రతి పౌరులు తన బాధ్యతను గుర్తించాలి. కుటుంబాల్లోనే పరస్పర గౌరవం, లింగ సమానత్వం, మానవ హక్కుల విలువలను పిల్లలకు నేర్పించాలి. మహిళలు, బాలికలు, చిన్నపిల్లలు భద్రంగా, గౌరవంగా జీవించే వాతావరణాన్ని సృష్టించడం మనందరి కర్తవ్యం. ప్రస్తుతం ప్రపంచం వేగంగా మారుతోంది. సమాచార సాంకేతికత అభివృద్ధి చెందుతోంది. అయితే మన ఆలోచన విధానంలో కూడా సానుకూల మార్పు రావాలి. మహిళలను గౌరవించడం, వారి హక్కులను కాపాడటం, వివక్షను నిరాకరించడం, హింసను ఖండించడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. ఈరోజు మనం మరో విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. శాంతి స్థాపనలో మహిళల పాత్ర ఎంతో కీలకం. కుటుంబాలను, సమాజాన్ని ముందుకు నడిపించడంలో మహిళలు విశేష పాత్ర పోషిస్తున్నారు. అందువల్ల వారిని రక్షించడం అంటే సమాజ భవిష్యత్తును రక్షించినట్లే. అంతర్జాతీయ సంఘర్షణల్లో లైంగిక హింస నిర్మూలనా దినోత్సవం సందర్భంగా పాటించవలసిన కొన్ని నియమాలను తెలుసుకుందాం. హింసకు ఎలాంటి రూపంలోనూ మద్దతు ఇవ్వకుండా ఉండాలి. అలాగే మహిళలు, పిల్లలు, బలహీన వర్గాల హక్కులను గౌరవించాలి. బాధితులకు సహానుభూతి, మద్దతు అందించాలి. అలాగే సమానత్వం, గౌరవం, మానవతా విలువలను ప్రోత్సహించాలి. శాంతియుత, సురక్షిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి. ఇలా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలి. హింసలేని ప్రపంచం నిర్మించడం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి మనిషి బాధ్యత. పరస్పరం గౌరవించుకోవడం, మానవత్వం చూపించడం ద్వారా మాత్రమే మనం మరింత సురక్షితమైన, సమానమైన సమాజాన్ని నిర్మించగలం. ఈ అంతర్జాతీయ సంఘర్షణల్లో లైంగిక హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా ప్రతి బాధితునికి మన సంఘీభావాన్ని తెలియజేస్తూ శాంతి, న్యాయం, మానవ గౌరవం కోసం మన కృషిని కొనసాగిద్దాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 2 గంటలు కావస్తోంది. ఇప్పుడు వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలే వింటారు.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఈస్ ఆకాశవాణి అండ్ ఐ యామ్ వల్సా విలియమ్స్ విత్ ది మిడ్ డే న్యూస్. The headlines. Prime Minister Narendra Modi concludes successful 5-day historic visit to France and Slovakia. Prime Minister Modi to disburse incentives worth 2,400 crore rupees under Pradhan Mantri Vikasit Bharat Rozgar Yojana in New Delhi.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమం తర్వాత మీరు వినబోయే లలితగీతం ఆలపించిన వారు వి శ్రీమహాలక్ష్మి, జి జానకి, డి శకుంతల.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో తర్వాత డివి మోహనకృష్ణ ఆలపించిన కనులారా నేను లలిత గీతం వింటారు.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే లలిత గీతం ఏమీ తోచదే చిలి. ఆలపించిన వారు శ్రీ డివి మోహనకృష్ణ, క్షమించాలి, శ్రీమతి విఎల్ తులసి, సంగీతం శ్రీ డివి మోహనకృష్ణ.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు టీన్ టైం. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. ముందుగా శ్రోతలకు గమనిక. ఈరోజు మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు, అనగా 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. ప్రైమరీ ఛానల్లో కార్యక్రమాలు డిఆర్ఎం రిసీవర్స్లో మాత్రమే ప్రసారమవుతాయి. సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ ప్రసారాలు ప్రసారమవుతూ ఉంటాయి. గమనిక విన్నారు. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో ముందుగా కలంక్ చిత్రానికి అర్జిత్ సింగ్ పాడిన పాట వింటారు. రచన అమితాబ్ భట్టాచార్య.

తర్వాత మీరు వినబోయే పాట కభీ అల్విద నా కెహనా. ఈ చిత్రానికి అమానత్ అలీ, శంకర్ మహాదేవన్ పాడారు. రచన జావేద్ అఖ్తర్.

రజనీ చిత్రానికి ప్రసూన్ జోషి రచన, పాడినవారు సోను నిగం, జావేద్ అలీ, సంగీతం ఏఆర్ రెహమాన్.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట రాజీ చిత్రానికి హర్షదీప్ కౌర్, విభాసరఫ్, శంకర్ మహాదేవన్ పాడారు. రచన గుల్జార్, సంగీతం శంకర్ ఎసాన్ లాయ్.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు షేర్ షా చిత్రానికి జూబిన్ నౌత్యాల్, ఆశిష్ కౌర్ పాడిన పాట వింటారు. రచన తనిష్క్ బాగ్చీ.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట బ్రహ్మాస్త్ర చిత్రానికి అజిత్ సింగ్ అంత్రా పాడిన పాట. రచన అమితాబ్ భట్టాచార్య, సంగీతం ప్రీతం.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట ఆషికి 2. ఈ చిత్రానికి శ్రేయా ఘోషల్ పాడారు. రచన సందీప్ నాథ్, సంగీతం అంకిత్ తివారీ.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట దబాంగ్ 2. ఈ చిత్రానికి రాహత్ ఫతే అలీ ఖాన్, శ్రేయా ఘోషల్ పాడారు. రచన సమీర్ అంజాన్, సంగీతం సాజిద్ వాజిద్.

0: మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో కొన్ని క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాలని వాట్సాప్ ద్వారా మాకు పంపించాలి. నంబరు 0866-2488812. ఈ నెంబర్కి మీ సమాధానాలని మెసేజ్ రూపంలో పంపించండి. సో మొట్టమొదటి ప్రశ్న మీ అందరికోసం వచ్చేస్తూ ఉంది. సాధారణంగా ఏదన్నా గుండె జబ్బులు అనగానే ఈసీజీ తీయించారా అని అడుగుతూ ఉంటారు. అందులో ఆ ఈసీజీ అంటే ఏంటి, ఫుల్ ఫామ్ ఈసీజీ ఫుల్ ఫామ్ ఏంటనేది వాట్సాప్ ద్వారా మాకు పంపించండి.

సో మొట్టమొదటి ప్రశ్న అయితే అడిగేశాను, ఈసీజీ అంటే ఏంటి అనేసి ఈసీజీ ఫుల్ ఫామ్ అడిగాను. అంటే ఏంటి అంటే మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తారని నాకు తెలుసు, అందుకే ఈసీజీ ఫుల్ ఫామ్ అనేసి అడిగాను అన్నమాట. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే, ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్ వీరు ఫస్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, రాధా ఖమ్మం నుంచి, భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి, రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, శేషాద్రి నెల్లూరు నుంచి, ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ, కామేశ్వరి శ్రీనివాస్, ఇంకా శ్రీరామదాస్ సంధ్యాచారి, బ్రహ్మచారి, చిలకమరి ఉపేంద్రచారి, తిప్పర్తి, నల్గొండ జిల్లా నుంచి, కాళ శ్రీనివాసరావు కోదాడ నుంచి, డి కోటేశ్వరరావు కోవూరు నుంచి, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, నేదునూరి కళ్యాణ్చారి, ఋత్విక్ శ్రీవైష్ణవ్, కల్వకుర్తి నాగర్ కర్నూలు డిస్టిక్ నుంచి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, సమీనా నెల్లూరు నుంచి.

బృందావనం పద్మశ్రీ శ్యామ్ సాయిరాం తనూజ శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పురి నుంచి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్. అనంతపురం నుంచి అనురాధ. అశోక్ రమ్య దినకర్ దేవాన్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి. లతా సుహాస్ హోస్కోట నుంచి. మిడితల రామ్మూర్తి ఉరవకొండ నుంచి. మధుసూదన్ రెడ్డి పాపిన్యపాలెం నుంచి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. ఇంకా వెలివర్తిపాటి

ఇష్రతుల్లా ఇబాదుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, ఇంకా వెలివర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవినగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి, గుండుగొనల నుంచి కొనకళ్ళ రమేష్ శ్రీనివాస్ బాబు రామోజీ సత్యనారాయణ, చిన్న మిస్టేక్ తోటి దగ్గర ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్స్ సీఎం నాగటిపండు, అశోక్ బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ముర్హరి యశోద జానకిరాజు, మాణిక్యాలరావు సరస్వతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, బతిని రవికుమార్ వజ్రపకొత్తూరు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి, ఎం సుజాత నెల్లూరు నుంచి, ఒంగోలు నుంచి దింటికుర్తి సుబ్బారావు, నల్గొండ డిస్టిక్ నుంచి దైద త్రివేణి చిన్మయి ప్రీతం, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిర్యాలగూడ గాంధీనగర్ నుంచి దైద భిక్షం వెంకటి, దంపూర్ బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి, ఎస్పీఆర్ విఠల్, కృష్ణసాయి, లక్ష్మీ, అనూష, ఆద్యశ్రీ, శ్రీ గాయత్రి, రామ్ మనోహర్ తెనాల్ నుంచి, నాగమణి ఒంగోలు నుంచి, తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు ఉన్ నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, సత్తిరెడ్డి అనపర్తి నుంచి, గణేష్ నెల్లూరు నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయా, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణం, వగ్గశివయ్య, ముంత పెద్దన్న, వరగంటి బద్రి, విశాల, ఎక్కడి నుంచి అనేది పంపించలేదండి, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, దీప, దిలీప్, అన్విత, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని, మంచిర్యాల నుంచి చంద్రమొగుళి పద్మారాణి అక్షరకృప, ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి, మల్లీశ్వరి ఫణీంద్ర మార్కాపురం నుంచి, ఎస్ వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. సో ఈసీజీ ఫుల్ ఫామ్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్, సో ఈ ఆన్సర్ పంపించారు అందరూ. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మొట్టమొదటి రోదసి యాత్రికురాలు ఎవరు, మొట్టమొదటి రోదసి యాత్రికురాలు ఎవరు? సో 1963లో వీరు రోదసికి వెళ్ళారు, ఆ మహిళ పేరు ఏంటి?

ఎస్ ఫ్రెండ్స్ క్వశ్చన్ రిపీట్ అని అడుగుతూ ఉన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి రోదసి యాత్రికురాలు ఎవరు? క్లూ ఏంటంటే 1963లో ఈవిడ రోదసి యాత్రకి వెళ్లారు.

0: சூப்பர் மச்சி.
1: எங்க வீட்டு தங்கத்திலையும் கையில்.

సో క్వశ్చన్ అయితే అడిగేశాను, ప్రపంచంలో మొట్టమొదటి రోదసి యాత్రికురాలు 1963లో వీరు రోదసి యాత్ర చేశారు అని చెప్పేశాను. సో అయితే ఫస్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే, చేబ్రోల్ నుంచి రామకృష్ణయ్య, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్. వీరు ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారండి, కంగ్రాచులేషన్స్. అండ్ ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే, పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల నుంచి, ఇంకా సుచేత కృపలాని అన్నారు. సుచేత కృపలాని ఎక్కడి నుంచి వచ్చారండి అసలు? సో రాంగ్ ఆన్సర్ అండి. సో కల్పన చావ్లా, ఇది కూడా రాంగ్ ఆన్సరే. ఓకే, ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరో చూద్దాం. ఫణిరాజ్ నెల్లూరు నుంచి నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాట్స్ అండి. అండ్ ఇంకా తర్వాత ఆన్సర్స్ పంపించిన వాళ్ళు నేతనూరి కళ్యాణచారి, రుత్విక్, శ్రీవైష్ణవ్, కల్వకుర్తి, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి, మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు ఉప్పులూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి. తర్వాత ఇంకా రైట్ ఆన్సర్ శ్రీరామదాస్, అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి, ఉపేంద్రాచారి, తిప్పర్తి, నల్గొండ జిల్లా నుంచి, రాధా ఖమ్మం నుంచి, లలిత మల్లిక్, సత్తుపల్లి, ఇంకా ఎస్పిఎల్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మి, అనూష, ఆద్యశ్రీ, శ్రీ గాయత్రి, రామ్ మనోహర్, తెనాలి నుంచి, ఎం కొండారెడ్డి. టోటల్ స్పెల్లింగ్ మిస్టేక్ అండి, అసలు పేరే తప్పైపోతుంది. సో స్పెల్లింగ్ కరెక్ట్ చేసుకుని పంపిస్తే మీరు మళ్ళీ పంపించవచ్చు. సో కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి. అయితే ఆన్సర్స్ మాత్రం నేను చదివే లోపల వచ్చిన ఎస్ఎంఎస్లు మాత్రమే నేను చదువుతాను. ఓకే, సో ఇంకా నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే, తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, శ్రీనివాస్, సమీనా నెల్లూరు నుంచి, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయా.

ఒంగోలు నుంచి నాగమణి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్, చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయశ్రీ, విజయ, లక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, అనంతపురం నుంచి అనురాధ, భద్రాద్రి కొత్తగూరం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. సో కొంచెం ఫారెన్ నేమ్ అని అయ్యేసరికి అనుకుంటాను, చాలామంది స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి. సో దగ్గరగా ఆల్మోస్ట్ కరెక్ట్గా ఆన్సర్ పంపించిన వాళ్ళందరి పేర్లు చదువుతున్నాను. హై రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి. ఇంకా ఎలక్ట్రోకార్డియోగ్రామ్ దగ్గరే ఆగిపోయారండి కొంతమంది, వచ్చేసేయాలి, నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసాం మనం. సో యా, ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, మహమ్మద్, ఇనాయతుల్లా, ఇషరతుల్లా, ఇబాదుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి, డి కోటేశ్వరరావు, కొవ్వూరు నుంచి, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి, దమోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, గణేష్, నెల్లూరు నుంచి, భాస్కరుని, సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాతనగర్, ఒంగోలు నుంచి, మంచిర్యాల నుంచి చంద్రమొగిడి, పద్మారాణి, అక్షరకృప, మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, దైద భిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి. సగం ఆన్సరే పంపించారండి, పూర్తిని పేరు పంపించలేదు. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల్లా నుంచి, సుబ్రమణి, పెత్తనహళ్ళి, కర్ణాటక నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, శేషాద్రి, నెల్లూరు నుంచి, సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని, గుండుగొలం నుంచి సత్యనారాయణ, ప్రభావతి, ఉషారాణి, బృందావనం పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరాం, తనుజ, శశాంక్, అచ్యుత్, హైదరాబాద్ సైనిక్పురి నుంచి, నల్గొండ జిల్లా హ్యాపీ హోమ్ నుంచి దైద త్రివేణి, చిన్మయి, ప్రీతం, వలివర్తిపాటి సత్యనారాయణి, జయలక్ష్మి, వాసవీనగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి. సో హాఫ్ ఆన్సర్ పంపించారండి, గోగులముడి రాధాకృష్ణమూర్తి గారు, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల నుంచి, ఫుల్ నేమ్ పంపించలేదు. సో అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి వెంకటేష్, శ్యామల, సియోన్, నాగటిపండు, వీరు వారి కుటుంబ సభ్యులు, వీరు కూడా హాఫ్ ఆన్సరే పంపించారు. సో ఫుల్ నేమ్ పంపించాలండి ఆన్సర్ అంటే. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ముర్హరి యశోద, జానకిరాజు ఫుల్ నేమ్ పంపించారు. ఇంకా ఆత్మకూరు నుంచి ఆదిశేషు రైట్ ఆన్సర్, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, లతా సుహాస్ హోసకాంట్ నుంచి, బతిని రవికుమార్ వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి, బి శివకుమార్ ముదిరాజ్ వీసీ కాలనీ నంద్యాల నుంచి, ఎం సుజాత నెల్లూరు నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ జిల్లా నంద్యాల నుంచి, ఇంకా అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేందర్ రెడ్డి, ఇంకా వారి మిత్రబృందం, దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడు గురించి తుమ్మ పద్మావతి, నెల్లూరు నుంచి వరగంటి బదరి విశాల, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, గడప వరపు నాగేశ్వరరావు, కనకసులోచన, సురేష్, హరికృష్ణ వారి కుటుంబ సభ్యులు, ఉప్పలూరు గ్రామం, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా నుంచి, పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, వ్యోమమిత్ర అన్నారు, వ్యోమమిత్ర అనే పేరు లేదండి. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి రైట్ ఆన్సర్, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్, నేదలూరి కళ్యాణ్చారి, ఋత్విక్, శ్రీవైష్ణవ, కల్వకుర్తి, నాగర్కర్నూలు డిస్టిక్ నుంచి, పూజారి ధనంజయ, అనంతపూర్ సిండికేట్ నగర్ నుంచి,

రాకేష్ శర్మ కాదండి, నేను మహిళా యాత్రికురాలు అని చెప్పాను. 1963 అని కూడా డేట్ చెప్పాను నేను. సో రాకేష్ శర్మ రాంగ్ ఆన్సర్. ఎస్, రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. కె రవీందర్ రెడ్డి. సబిత ఎక్కడి నుంచి అనేది పంపించలేదు, సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్వలి ఫాతిమా. ఎస్ రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం నుంచి చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి. ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. సో మొట్టమొదటి రోదసి యాత్రికురాలు వాలెంటినా తెరిష్కోవా, రష్యా దేశం నుంచి వెళ్ళారనమాట. సో అది సంగతి. సో నెక్స్ట్ నేను ఇప్పుడు ప్లే చేసే పాట జాగ్రత్తగా వినండి, మరి ఆ పాట గురించి ఒక క్వశ్చన్ ఉంటుంది.

0: మరి పాట అయితే వినేశారు కదా, మరి ఈ పాట రచయిత ఎవరు అనేది క్వశ్చన్ అన్నమాట.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: శ్రోతలకి ఒక గమనిక. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని బీడి, లైమ్స్టోన్, డోలమైట్, ఐరన్, మ్యాంగనీస్ గన్లు, క్రోమ్, మైకా మైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీలు 1 నుంచి 10 తరగతి చదివే వారికి ఈ సంవత్సరం 31 ఆగస్టు లోపుగాను, 11 నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు ఈ సంవత్సరం 31 అక్టోబర్ లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు లేదా కళాశాలల్లో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. మిగిలిన వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ scholarship.gov.in/application/form/login అనే వెబ్సైట్లో చూడవచ్చు, లేదా ఆఫీస్ ఆఫ్ ద వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు.

ఎస్, అల్లూరి సీతారామరాజు సినిమాలో నేను ఒక పాట వినిపించాను, తెలుగు వీరలేవరా అని. మరి ఆ పాట రచయిత ఎవరు అనేది క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారంటే ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి, కంగ్రాచులేషన్స్. మరి ఆ తర్వాత ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి, బి శివకుమార్ ముదిరాజ్ వీసీ కాలనీ నంద్యాల నుంచి, రాధా ఖమ్మం నుంచి, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి, నాగమణి ఒంగోలు నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, శ్యామ్ నెల్లూరు నుంచి, గణేష్ నెల్లూరు నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్ పంపించారు, శేషాద్రి నెల్లూరు నుంచి, చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్, మల్లిక్ లలిత సత్తుపల్లి నుంచి, హ్యాపీ హోమ్ నంద్యాల నుంచి దైద త్రివేణి, చిన్మయి, ప్రీతం, ఎం రావు ఒంగోలు నుంచి, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, మధుసూదన్ రెడ్డి పాపిన్యపాలెం నుంచి, రకరకాల ఆన్సర్స్ కూడా పంపించేశారు. ఇంత పాపులర్ సాంగ్ కూడా వేరే ఆన్సర్స్ వస్తాయని నేను అస్సలు ఊహించలేదు. సో బట్ ఆన్సర్స్ పంపించారు, అలా డిఫరెంట్ ఆన్సర్స్ కూడా పంపించారు. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, మల్లీశ్వరి మార్కాపురం నుంచి, బతిని రవికుమార్, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి,

వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, ముర్హేరి యశోద జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, మంచిర్యాల నుంచి చంద్రమొగిలి పద్మారాణి అక్షరకృప, లతా సుహాస్ హోస్కోట నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం సరోజిని మాయా, మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదుల్లా భవానిపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, అనంతపురం నుంచి అనురాధ, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, తాళ్లూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ సతీష్, రాజేష్ బాబు సత్య జోషిత జనిశ్రీ పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు లక్ష్మీ నరేందర్ రెడ్డి, ఇంకా రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, సూరపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, సాల్మన్ రాజు, ఇంకా డోకపతి శివప్రసాద్, తుమ్మలపచ్చర్ల గోపీనాథ్, బండారు శంకరయ్య వారి మిత్రబృందం, దైదభిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి, పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య ఆదన్న, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్ సియోన్ నాగటిపండు అశోక్ బాబు సోమన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా బ్రహ్మయ్య, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని, గుండుగొల నుంచి మద్దుల శ్రీనివాసబాబు సునీత మౌనిక మణికంఠ ప్రణవి, దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ సౌధామణి వసుంధర తుమ్మా పద్మావతి, నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనన్ శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి, ఆదినారాయణ రమేష్ వర్మ, ఆన్సర్ అసలు హాఫ్ వే కూడా సరిగ్గా పంపించలేదండి. పావని చిరంజీవి బృందావన పద్మశ్రీ శ్యామ్ సాయిరామ్ తనూజ శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పురి నుంచి, కమల ఏసుపాదం హేమసుందర్ ఒంగోలు నుంచి, పండా లలితాదేవి శ్రీధర్బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, ఒంగోలు నుంచి ఎస్ ఒంగోలు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారండి, రైట్ ఆన్సర్ కాదది. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం నుంచి చెన్నూరు వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి, శరత్ రెడ్డి ఎక్కడి నుంచో పంపించలేదు, శరత్ రెడ్డి ఆన్సర్ పంపించారు. ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి, ఇస్మాయిల్ భాయ్ జాకిర్ భాయ్ మొహమ్మద్ రఫీ మంగళంపూరి ప్రకాష్ ఖాదర్ బాషా సుధాకర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. సో వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే శ్రీశ్రీ గారు శ్రీరంగం శ్రీనివాసరావు. సో ఇదండి మరి ఈరోజు యువలయ. మరి మీకోసం బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తున్నాయి, వింటూ ఎంజాయ్ చేయండి. సో ఇంకా లాస్ట్లో ఆన్సర్ వచ్చింది ఎవరు అని అంటే చెబ్రోల్ సుహాసిని ఇనమడు గురించి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

మీరింతవరకు యువలయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా గుండెల్లో గోదారి, ఈ చిత్రానికి భవతారిణి పాడిన పాట వింటారు. రచన అనంత శ్రీరామ్.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో నిర్వహిస్తున్న రోజ్గార్ మేళా 2026కు విచ్చేశారు. ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు మీరు వింటారు. ఢిల్లీ నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పర్యాటక రంగం అభివృద్దితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ ఏడాదిలోనే పోలవరం ద్వారా విశాఖకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. వార్తల వివరాలు. డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. డిజిటల్ అరెస్టులు, ఇతర సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఓ ప్రత్యేక ఎస్ఓపీని రూపొందించాలని బ్యాంకర్లకు సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయం

0: ఆలయంలో 235వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రి ఈరోజు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేసి ప్రోత్సహించాలన్నారు. ఆక్వా రంగానికి కూడా బ్యాంకులు ప్రోత్సాహకం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని రాష్ట విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ రంగం మీద పలు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఆయన చెప్పారు. ఐటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరితో కోల్కతాలో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, శరవేగంగా అభివృద్ది చెందుతున్న విశాఖపట్నంలో సుమారు 220 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకొని ఇప్పటికే పనులు ప్రారంభించాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్లలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరుతూ,
1: Why you should choose Andhra Pradesh? First one is speed. If my video didn't sell speed, I'll do it over again. I'll give you a few data points. I think it's very important to appreciate it. The first handshake that I had with Google leadership team to actually shovel was 13 months. And it took us 13 months because we had to also work with the federal government, central government, to look at changing permanent establishment, giving tax incentives at the central government level. We got all that done 13 months later. India's single largest FDI investment since independence was grounded in the great state of Andhra Pradesh.
0: Idila undaga, ITC chairman Sanjeev Puri matladutu, రాష్ట్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా విశాఖకు తాగునీరు ఈ ఏడాదిలోనే అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. కూటమి పాలనకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశాఖకు ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలను తీసుకువస్తున్నామని చెప్పారు. గత 2 ఏళ్లలో విశాఖలో అనేక అభివృద్ది కార్యక్రమాలు అమలయ్యాయని గుర్తు చేశారు. గూగుల్ మెగా డేటా సెంటర్ వంటి భారీ పెట్టుబడులు విశాఖకు రావడం గర్వకారణమని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని మంత్రి తెలిపారు. అదేవిధంగా రైల్వే జోన్ సాధన రాష్ట్రానికి మరో ప్రధాన విజయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, ఎంపీ శ్రీభరత్, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట ఆర్థిక అభివృద్దికి ప్రధాన చోదక శక్తిగా పర్యాటక రంగం మారుతోందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పర్యాటక శాఖ దీని ద్వారా భారీ ఎత్తున ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విజయవాడలో పాత్రికేయులతో మంత్రి ఈరోజు మాట్లాడుతూ, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు 20,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో అమలైతే 122,637 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 4,390 హోటల్ గదులకు అదనంగా మరో 9,042 గదులు అందుబాటులోకి వచ్చేలా 50 కొత్త హోటళ్లకు అనుమతులు ఇచ్చామని మంత్రి వెల్లడిస్తూ,
2: ఇవాళ బాగా టూరిజం కి సెంటర్ పాయింట్ విశాఖపట్నం. విశాఖపట్నంలో ఆక్యుపెన్సీ పెరగడం గానీ ఇవన్నీ కూడా విశాఖపట్నం నెంబర్ 1 గా ఉంది. తర్వాత ఫుట్ఫాల్ ఎక్కువైనటువంటి తిరుపతి కూడా మనకి నెక్స్ట్ పాయింట్ అయింది. ఇవాళ తెలంగాణ నుంచి వచ్చేటువంటి పర్యాటకులందరూ కూడా సూర్యలంక వస్తా ఉన్నారు. ఇప్పుడు అమరావతిలో కూడా గ్రోయింగ్ క్యాపిటల్ సిటీ కనుక ఈ అమరావతిలో కూడా పెరుగుతుంది. టాప్ ప్రయారిటీలో ఇవి ఉన్నాయి. తర్వాత వచ్చేటప్పటికి ఇక రాజమండ్రి కానివ్వండి, శ్రీకాకుళం, గుంటూరు ఈ ప్రాంతాల్లో కూడా కొంత ఇంపార్టెన్స్ పెరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట అటవీ పర్యావరణ శాఖల పరిశోధన శిక్షణ కార్యక్రమాల పర్యవేక్షణ భవనం అరణ్యారామానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ సమీపంలో బ్రహ్మానందపురం వద్ద సుమారు 24 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. అరణ్యారామం అటవీ పర్యావరణ శాఖలకు సంబంధించి పరిశోధనలు, శిక్షణా కార్యకలాపాలతో పాటు ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నింటినీ కామన్ ఫెసిలిటీ సెంటర్గా సేవలందించనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ద పెట్టాయని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ

0: మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని ఎస్కేబీఎం పాఠశాలలో ఐటీసీ సహకారంతో ఎంపీ లార్డ్స్ నిధులతో కలిపి నిర్మించిన భోజనశాల, నూతన తరగతి గదులను ఆయన ఈరోజు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులను మారుస్తున్నామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: యాక్చువల్ గా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటేనే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మీకు పరిచయం అవుతారు, వాళ్ళ బాధలు తెలుస్తాయి, ఒక నిజమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందులో ఉద్దేశంగా అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ అయితే గానీ, లీప్ అని స్పెషల్ గా ప్రోగ్రామ్ పెట్టడం గానీ, పిల్లలకి మంచిగా మార్కులు వచ్చే విధంగా 100-day 10th క్లాస్ ప్రోగ్రామ్స్ పెట్టడం గానీ, అదేవిధంగా నిడమర్లో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మోడల్ స్కూల్ తయారు చేయడం గానీ తీసుకొస్తా ఉన్నారు.
0: సముద్ర తీర ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు విశాఖపట్నం రేంజ్ కోస్టల్ మెరైన్ ఐజీ జే గోపీనాథ్ చెప్పారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెరైన్ అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్ను స్థానిక ఎమ్మెల్యే కొండయ్య జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్తో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలోని సూర్యలంక, వాడరేవు, రామాపురం తదితర ప్రాంతాలకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్న క్రమంలో పర్యాటకుల భద్రతా ప్రమాణాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్లు, సీసీ కెమెరాలు, డ్రోన్స్ వంటి అనేక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత సాయాన్ని రాష్ట ప్రభుత్వం రేపు విడుదల చేయనుంది. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనున్నారు. దీంతో రాష్ట వ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట ప్రభుత్వం 5,000 రూపాయలు, పీఎం కిసాన్ కింద కేంద్రం 2,000 రూపాయలు కలిపి ఒక్కో రైతు ఖాతాలో 7,000 రూపాయలు జమ చేయనున్నారు. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న నిన్నటి అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పర్యాటక రంగం అభివృద్దితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ ఏడాదిలోనే పోలవరం ద్వారా విశాఖకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: I'm looking for a life insurance policy that has a low premium, gives a good bonus and is truly trustworthy.
3: Go for PLI.
4: Along with government employees, all professionals, graduates and diploma holders can avail the benefits of the PLI policy. PLI is backed by the trust of Postal Department. Contact your nearest post office today or log into indiapost.gov.in.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు పర్యావరణ గీతం వింటారు.
6: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ముందుగా ప్రసార విశేషాల అనంతరం ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో మోకాలి శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్, అధునాతన రోబోటిక్ సర్జరీ ఈ అంశం గురించి డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి గారితో పరిచయం ప్రసారం అవుతుంది. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వేరుశనగ సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి రమేష్ బాబు గారితో పరిచయం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.

0: హైదరాబాద్ కేంద్రం నుండి రిలే 8 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం యోగా ఏ సమయంలో చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి యోగా ఏ విధంగా సహాయపడుతుంది, ఈ అంశం గురించి పచ్చవ రామకృష్ణ గారితో పరిచయం ప్రసారం అవుతుంది. పరిచయం చేస్తారు శ్రీమతి కె శ్రీలత గారు. అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన ఫిఫా ప్రపంచ కప్ విశేషాల గురించి తెలుసుకుంటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి. 9:00 రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ప్రసారం అవుతుంది. ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 పాటకు వెళ్ళాయరా కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరు పాటలు వింటారు. 10:00 జానపద రంజని కార్యక్రమంలో వీరాభిమన్యు బుర్రకథ ప్రసారమవుతుంది. కథకులు శ్రీ వీరనాల సోమరాజు. 10:30 ఆపాత మధురాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6:05 అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో దైవానుగ్రహం, ఈ అంశం గురించి వ్యాఖ్యానం అందిస్తారు శ్రీ నారాయణ బాలసుబ్రహ్మణ్యం. 6:35 చేను ముచ్చట్లు రైతుల కార్యక్రమంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి సంభాషణ ప్రసారమవుతుంది. సంభాషకులు శ్రీ పివి నరసింహారావు, ఇంకా శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో సాహిత్య అధ్యయనం ద్వారా వ్యక్తిత్వ వికాసం, ఈ అంశం గురించి బి లలితానంద ప్రసాద్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 8:35 హలో ఎఫ్ఎం, కేవలం మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ ద్వారా పాటలను కోరు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మహాభారతంలో ద్రౌపది పాత్ర గురించి జి మహాలక్ష్మి గారితో పరిచయం ప్రసారమవుతుంది. 10:12:40 అనంతరం 1:30 విజయవాడ కేంద్రం కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. మీరు ఇంతవరకు ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాత్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో శ్రోతలు వినబోతున్నారు మోకాలి శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్, అధునాతన రోబోటిక్ సర్జరీ, ఈ అంశం గురించి డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది.
4: వైద్యో నారాయణో హరిహి అన్నారు పెద్దలు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి చదువుకొని ప్రజలకు ఒకంత మేలు చేద్దామన్న భావన గురువు తర్వాత వైద్యులు మాత్రమే ఆ స్థానాన్ని పొందగలిగారు. కారణం, ప్రాణాల్ని అరచేత పెట్టుకొని వచ్చిన ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ప్రాణభిక్ష పెట్టేవారు భగవంతుని స్థానంలో ఉన్న వైద్యులు మాత్రమే. ఒకప్పుడు వైద్యం చేయించుకోవాలి అంటే సుదూర ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రతి పట్టణంలోనూ వైద్యులకు కొదవలేదు. నిన్న మొన్నటి వరకు సాంప్రదాయ వైద్యాన్ని కొనసాగించిన మన డాక్టర్లు

0: వైద్యరంగం కూడా. నేడు మాత్రం అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకొని కష్టతరమైన శస్త్రచికిత్సలను సైతం చిటికెలో యాక్సిలరేటర్గా సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నాం. ఈ నేపథ్యంలో నర్సరావుపేట మరియు మార్కాపురం పట్టణంలో అతి తక్కువ ఖర్చుతో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలో ప్రఖ్యాత డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారు నూతన టెక్నాలజీని అందిపుచ్చుకొని రోబోటిక్ సర్జరీలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో వారిని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం వారి మాటల్లో. నమస్కారం అండి సార్.
1: నమస్కారం అండి.
0: మోకాళ్ళ నొప్పులను ఎలా గుర్తించాలి, దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సార్?
1: మోకాళ్ళ నొప్పులు అనేది ఏంటి అంటే పెద్ద వయసులో వస్తాయనే ఒక నమ్మకం ఉంది, కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో తక్కువ వయసులో వాళ్ళు కూడా వస్తున్నాయి. 25-30 సంవత్సరాలు కూడా మోకాళ్ళ నొప్పులు మొదలవుతున్నాయి. అయినా కానీ పాత వయసు అంటే పెద్ద వయసు వాళ్ళకి 70, 70, 80 సంవత్సరాలు కూడా చాలా పటిష్టంగా గట్టిగా ఉన్న మనుషులు వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. కానీ వాళ్ళు తట్టుకునే శక్తిని బట్టి మోకాళ్ళ నొప్పుల్ని కొంతమంది ముందే బయట చెప్పుకుంటారు, కొంతమంది లేటర్గా చెప్పుకుంటారు. అంతే, ఇప్పుడున్న మన ఆహారం తీసుకునే పద్ధతి వల్ల కానీ మనం తినే ఆహారం వల్ల బయట చిరుతిండి తినడం వల్ల కానీ కొంచెం మోకాళ్ళ నొప్పులు అనేది కొంచెం ముందే మొదలవుతుంది, ఎర్లీగా వస్తున్నాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంతకుముందు ఒక టైంలో 65 అనుకునే వాళ్ళకి 55 వచ్చింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 50 అరిగిపోతున్నాయి మోకాళ్ళు, కామన్ యావరేజ్ ఏజ్. సో అట్ ప్రజెంట్ 50-55 తొందరగా అరిగిపోతాయి జాయింట్స్. ఈ ఇందులో అరుదల లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే మన రోజువారీ నొప్పులు అంటే పనులు చేసుకున్నా కానీ మోకాళ్ళ నొప్పులు రావటం, మెట్లు ఎక్కలేకపోవటం, కొంచెం దూరం కింద కూర్చొని లెగలేకపోవటం, కూర్చోనుంచి లెగటానికి కూడా ఇబ్బంది పడటం, మనం అంటే ఇండియన్ స్టైల్లో బాత్రూంలో కూర్చోకపోవటం, కూర్చోలేకపోవటం, ఇట్లాంటివన్నీ మనకి బయట సింపుల్గా బయట కనిపించే ఇబ్బందులు. ఈ నొప్పులకి మనం కొంచెం చూడాల్సిన అని అనాల్సిన నొప్పులు ఈ
0: మోకాళ్ళ నొప్పుల లక్షణాలకి. ఓకే సార్, మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మోకాళ్ళ అరుగుదలను నివారించవచ్చు?
1: మామూలుగా అండి, మన మోకాళ్ళలో ఎప్పుడైనా మనం నడిచేప్పుడు మన సగం బరువు మన కండాల్లో మోయాలి, సగం బరువే మన మోకాళ్ళ పడాలి. సో కొన్ని అంటే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే కొన్ని అంటే అరుగుదల అనేది కూడా కొంతమందికి దెబ్బలు తగిలి రావచ్చు, లేదా కండరాలు కొంచెం బేసికి ఆటలాడే వేసినప్పుడు రావచ్చు. సో ఎప్పుడైనా సరే మన కండరాలు బాగుంటే మోకాళ్ళ అరుగుదల అనేది చాలా అరుదుగా వస్తుంది. సో మన కండరాలను ఎప్పుడైనా మనం జాగ్రత్తగా ఉంచుకుంటే అరుదుదల అనేది సాధ్యమవుతుంది. దానికి మనం చేయాల్సింది అంటే ఎక్సర్సైజ్లు, వ్యాయామాలు చేసుకోవాలి, మన మోకాళ్ళు మనం కొంచెం జాగ్రత్తపరచుకోవాలి, కొంచెం నొప్పులు మొదలవున్నా కానీ దాని మీద ఒత్తిడి పడే పనులు కొంచెం తగ్గించుకోవాలి. ఎప్పుడైనా సరే మనం వేసే ఒత్తిడికి మనకున్న బలం బ్యాలెన్స్ మెయింటైన్ అయితే అరుదుదల అయిపోద్ది. సో దానికి ఏం చేయాలంటే స్టార్టింగ్లోనే కొంచెం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోవాలి, మొదట్లోనే మనం కండరాలని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి.
0: ఎక్సర్సైజ్ వల్ల కొంచెం తగ్గించుకునే మెయింటైన్
1: చేసుకోవచ్చు, అరగకుండా ఆపుకోవచ్చు. అంటే కొంచెం దెబ్బలు తగిన వాళ్ళకి కొంచెం ఇంజురీస్ ఉంటాయి, స్పోర్ట్స్ ఇంజురీస్ ఉంటాం లేకపోతే యాక్సిడెంట్ అయ్యి ఇంజరీ అవ్వచ్చు, వాళ్ళు కొంచెం ఈ జాగ్రత్త చేసుకోవాలి. అంటే వాళ్ళకి అరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ముందు నుంచి జాగ్రత్త పడాలి. కొంచెం కామన్గా కొండలు ఎక్కే వాళ్ళకి, కొంచెం ఎక్కువ పై ప్రాంతాలకు ఎక్కే వాళ్ళకి కొంచెం తొందరగా అరిగే అవకాశం ఉంటాయి, వాళ్ళు కూడా ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేసుకుంటే కొంచెం అరుదల అనేది డిలే అవుద్ది, లేట్ అయింది.
0: ఈ మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళలో గుజ్జు మందులతో పెరుగుతుంది అంటారు, ఇది ఎంతవరకు నిజం?
1: మోకాళ్ళలో గుజ్జు పెరగటం అనేది టాబ్లెట్ వల్ల జరగదండి, అది ఒక ఫాల్స్. కానీ దానివల్ల నష్టపరంగా అయితే ఏమి ఉండవు, అంటే కొన్ని ఇప్పుడు గుజ్జు ట్యాబ్లెట్ అని కొన్ని ఉంటాయి, వాటి వల్ల మనకి నష్టం ఉండదు. అంటే ఉన్న గుజ్జును కాపాడుకోవచ్చు, దాన్ని గట్టిపరచుకోవచ్చు, దాన్ని కాపాడుకోవచ్చు. అందుకని మళ్ళీ పోయిన గుజ్జు మళ్ళీ వస్తుందనేది కొంచెం అది కట్టు సమాధానం కాదు, పెరగడం అనేది ఉండదు.
0: మందులతో గుజ్జు పెరుగుద్దు అనేది వాస్తవం కాదు. మరి ఏ వయసు వారు మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకోవచ్చు అంటారు సార్?
1: ఒక వయసు అనేది ఫిక్స్డ్గా ఉండేదండి. మనకి ఎట్లా అంటే మన రోజువారి పనులకి మనకి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు చూసుకోవాలి, నొప్పుల వల్ల నా పనులు నేను చేసుకోలేకపోతున్నాను అన్నప్పుడు చూసుకోవాలి. వయసు పరంగా నన్ను అడిగితే ఇప్పుడున్న సినేరాలో అంటే ఇప్పుడున్న టైంలో 55 అటు ఇటుగా కొంచెం చూసుకోవచ్చు. కానీ కొంతమంది ఉంటారు కీళ్ళ వాతాలు ఉండి కొంచెం లేకపోతే కొంచెం రొమ్మటి కాత్రేస్ అంటాం లేకపోతే సూర్యటి కాత్రేస్ కొన్ని ఇన్ఫెక్షన్లు ఉండి వచ్చి దానివల్ల వచ్చే అరుదల వాళ్ళకి మాత్రం కొంచెం ఎల్లిగానే వస్తుంది, ముఖ్యంగా రొమ్మటి కాత్రేస్ వాళ్ళకి మాత్రం అంటే వాళ్ళ రోజువారీ వర్క్ డిస్టర్బ్ కాకుండా ఎన్నాళ్ళని ఆగచ్చు. అది మన రోజువారీ వర్క్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి చేయించుకోవడం మంచిదే,
0: ఇంకా ఎక్కువ అవుతుంది అనుకుంటే చేయించుకోవాలి.
1: రెగ్యులర్ యాక్టివిటీస్ డిస్టర్బ్ కాకుండా ఎన్నాళ్ళని ఆగచ్చు, అది డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే చేసుకోవడం మంచిది.
0: మోకాల్ చిప్పుల రకాలు ఉంటాయంటారు?
1: ఉంటాయండి. అంటే యాక్చువల్గా ఎట్లాంటే ఇండియన్ ఇండియా తయారు చేసుకున్నట్టే కొన్ని బయట నుంచి వస్తాయి ఇంపోర్టెడ్ అంటాం, అంటే బయట అమెరికాలో అట్లా తయారు చేస్తుంటాయి. ఉన్న వాటిలో కూడా కొంచెం ఇప్పుడు కొత్తగా ఏంటంటే కోటింగ్ వస్తున్నాయి పైన, ఆక్సిజన్ కోటింగ్ అని గోల్డ్ కోటింగ్ అని వేస్తున్నారు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ కోటింగ్ వల్ల ఇంకొంచెం ఎక్కువ నాళ్ళు వస్తుందంటారు, డిజైన్ సేమ్ ఉంటుంది

0: ఇంకొంచెం ఎక్కువ వస్తుంది అంటారు. డిజైన్లో కూడా ఇంకొంచెం మార్పులు ఉన్నాయి. అంటే ఒక్కొక్క కంపెనీ ఒక డిజైన్ ఉంటుంది. బాలింగ్ సకెట్ టైప్ ఒకటి ఉంటుంది, ఒకటేమో ఫిక్స్డ్ బేరింగ్ అంటాం, ఒకటేమో రొటేటింగ్ ప్లాట్ఫామ్ అంటాం. అంటే అదేంటంటే చిప్ప పైకి కిందకి కాకుండా కొంచెం మధ్యలో కూడా తిరుగుతుంది అన్నమాట. సో అది రొటేటింగ్ ప్లాట్ఫామ్ అంటాం. కొన్ని బోన్ కొంచెం కొన్ని ఇంప్లాంట్కి బోన్ ఎక్కువ కట్ చేయాల్సి వస్తుంది, కొన్ని కొన్ని కంపెనీలకు కొంచెం బోన్ తక్కువ కట్ చేయాల్సి వస్తుంది. మనం వయసును బట్టి ఏది మంచిగా ఉంటుందో అది వాడుకోవచ్చు జనాలకి. సో అట్ ప్రజెంట్ కొంచెం ఈ గోల్డ్ ఆక్సిజన్ అనేది కొంచెం ఎక్కువ నాళ్ళు వస్తాయని నమ్మకం. పాత వాటికన్నా ఇవి కొంచెం ఎక్కువ నాళ్ళు వస్తాయని కొంచెం యంగ్ జనరేషన్ గేటం కూడా వీలుగా ఉన్నాయి ఇప్పుడు.
1: మరి ఆపరేషన్ అనంతరం సక్సెస్ ఫెయిల్యూర్ అంటూ ఉంటారు, అది ఎలా గుర్తించాలి పేషెంట్స్?
0: ఇది మోకాలు చెప్పడం ముఖ్యంగా ఏంటంటే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఎట్లా ఉంటుంది అంటే, సక్సెస్ అంటే ఏం లేదండి, మనం నొప్పులు లేకుండా ఒక 3 నెలల్లో మనం నొప్పులు లేకుండా మనం నడుచుకోవడం, మన పనులు మనం చేసుకోవడం సక్సెస్ అంతే. ఏదో మనం మోకాలు చెప్పిన మాట చేశానంటే మళ్ళీ ఏదో పరిగెత్తాము అట్లా ఉండదు. మన లైఫ్ స్టైల్ మనం కన్వీనియంట్గా మనకి ఇబ్బందులు లేకుండా చేసుకుంటే చాలు, అది సక్సెసే నా దృష్టిలో. కొంతమంది డిపెండ్ ఆన్ పర్సన్స్ బట్టి మారుతుంటుందండి. కొంతమంది యాక్టివ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు డే 1 డే 2 నుంచి అన్ని పనులు చేసుకుంటారు. కొంతమంది కొంచెం నొప్పి వచ్చే శక్తి తక్కువ ఉంటుంది, వాళ్ళు కొంచెం ఒక 3 నెలలు 4 నెలలు పడచ్చు వాళ్ళకి. వీటిలో సక్సెస్ ఫెయిల్యూర్ ఎక్కువ ఉండదండి. మెయిన్ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు ఉంటుందంటే, అంటే ఇన్ఫెక్షన్ ఒకటి మెయిన్ ఫెయిల్యూర్ కారణం.
1: ఇన్ఫెక్షన్
0: వచ్చిందంటే కొంచెం అది ఇబ్బంది అయినట్టే. లేదు కండరాల బ్యాలెన్సింగ్, అంటే మనకి మోకాల్లో కొన్ని కండరాలు ఉంటాయి, ఆ బ్యాలెన్స్ తప్పినా అది కొంచెం ఫెయిల్ అయినట్టే. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ ఇబ్బందులు రావచ్చు. ఇంకొకటి ఇంప్లాంట్ సరిగ్గా కూర్చోకపోవటం, లూజ్ అవటం, ఇవన్నీ ఆ ఫెయిల్యూర్ కారణాలు అన్నమాట.
1: శస్త్రచికిత్స అనంతరం ఫిజియోథెరపీ తప్పకుండా చేయించుకోవాలంటారా?
0: ఫిజియోథెరపీ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంటే, కానీ ఆ ఫిజియోథెరపీ అనేది మరీ ఎక్కువ అవసరం లేదు. వాళ్ళ కన్వీనియంట్గా నడవడానికి తీసుకుంటే చాలు. మనకి మడత చెప్తారండి మామూలుగా, ఇంత మడత వచ్చింది అంత మడత వస్తుంది అంటారు. నన్ను అడిగితే మడత మరీ అంత ఇంపార్టెంట్ కాదు, స్టేబుల్గా నడవడం ఇంపార్టెంట్. పెయిన్ లేకుండా నడుస్తున్నది ఇంపార్టెంట్. మడత మనం కూర్చొని కుర్చీలోంచి ఏ సపోర్ట్ లేకుండా పట్టుకోకుండా లేకపోతే అంత మడత వస్తే చాలు, అంతకన్నా పెద్ద మడత అవసరం లేదు. అంటే ఇప్పుడు వచ్చిన జాయింట్స్ హై ఫ్లెక్స్ అంటాం, అంటే మడత పూర్తిగా వస్తాయి, బాగా చెప్పేసుకోవడం వస్తాయి అంటాం. కానీ అవన్నీ మళ్ళీ డిపెండ్ ఆన్ మన మజిల్ ఫ్లెక్సిబిలిటీ మీద డిపెండ్ అవుతాయి. కొంతమందికి ముందు నుంచి మడత బాచబెట్ రావు, కొంతమందికి కొంతమందికి ముందు నుంచి కాలు మొత్తం పైకి వెనకొచ్చి అడ్డుకోవద్దు. సో వాళ్ళకి మనం ఎంత ఫ్లెక్సిబిలిటీ జాయింట్ చేసినా వాళ్ళకి వాళ్ళ నేచర్ బాడీ అంతే ఉంటుంది కాబట్టి అంతవరకే వస్తుంది,
1: మడుస్తుంది
0: వస్తుంది. మనం డిజైన్ చేసాం కానీ అంత మడత రావనే ఉండదు. సో నాకు సక్సెస్ అనేది ఏమంటే, మనం కుర్చీలో ఉంచి ఏం సపోర్ట్ లేకుండా పైకి లేచి ఇబ్బంది లేకుండా లేకపోతే అది మంచిది, అంతకు చాలు అనిపిస్తుంది. నేను చెప్పేది పేషెంట్లకి నొప్పులు లేకుండా వాళ్ళ పనులు అన్నీ చేసుకోవాలి చాలు. ఇప్పుడు నేను చేసిన పేషెంట్ చాలా మంది ఉన్నారు, పొలం పనులు కూడా వెళ్తారు. సో అందరూ వెళ్తారని చెప్పను, బట్ వాళ్ళ పనులు చేసుకున్నారు, వాళ్ళకి ఇబ్బంది లేదు, అది సక్సెస్ కింద లెక్క. అందుకని వాళ్ళకి మడత ఎక్కువ రాలేదని వాళ్ళు ఫెయిల్ అని చెప్పలేను, చెప్పను కూడా.
1: సార్ మరి మోకాల నొప్పులకు పిఆర్పి ఇంజెక్షన్ వల్ల ఈ మోకాల నొప్పులు తగ్గుతాయంటారు, ఇది ఎంతవరకు నిజం?
0: పిఆర్పి ఇంజెక్షన్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుందండి, అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ స్టేజ్ ఏ స్టేజ్లో మనం ఇస్తున్నాం అనేది ముఖ్యం. ఒకసారి పూర్తి కరిగిపోయిన తర్వాత మనం పిఆర్పి ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా ఇప్పుడు ఉండదండి. ఎల్లీ స్టేజ్ అంటే స్టేజ్ 1 స్టేజ్ 2లో స్టార్టింగ్లో కొంచెం ఎల్లీగా ఉన్నప్పుడు ఇచ్చుకుంటే పిఆర్పి వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది ఖచ్చితంగా. బట్ అట్ ది సేమ్ టైం అందరికీ సక్సెస్ కాదు. అదేంటంటే మళ్ళీ రీజనల్ గ్రోత్ చూపిస్తుంది కాబట్టి ఎల్లీ స్టేజ్లో కొంచెం ఉపయోగం ఉంటుంది.
1: దానికి కూడా ఒక ఏజెంట్ ఉంటుందా సార్?
0: అరుదల స్టార్టింగ్లో ఉన్న అరుదల స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇచ్చుకుంటే మనకి ఉపయోగం ఉంటుంది. పూర్తిగా అరిగిపోయిన తర్వాత ఇచ్చుకుంటే ఉపయోగం ఉండదు.
1: సార్ మరి ఒక్కసారి మోకాల్ చిప్ ఆపరేషన్ చేయించిన తర్వాత అది ఎన్ని రోజుల వరకు పనిచేస్తుంది?
0: రకాలు వచ్చినాయి కదా, కోబాల్ట్ క్రోమియం అని, టైటానియం ఇంప్లాంట్ అని, గోల్డ్ అని, ఆక్సిజన్ అని ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ స్టార్టింగ్ లేదంటే, ఇప్పుడు నేను చూసిన ఒక కేసు ఉందండి, నేను యుఎస్లో వెళ్ళి చూసినప్పుడు తను 72 సంవత్సరాలు ఒక సర్జరీ చేసుకుంది. ఇది 1985లో 86లో చేసుకున్నారు, 80s చేసుకున్నారు. ఆమె మళ్ళీ 2 కాళ్ళకి 23 సంవత్సరాలు వచ్చి 2 కాళ్ళు చేసుకుంది, ఆల్మోస్ట్ 95 ఇయర్స్ అప్పుడు 2 కాళ్ళకి చేయించుకోవడానికి వచ్చింది ఆమె. సో ఆమెకు ఆ ఇంప్లాంట్ 23 ఇయర్స్ వచ్చింది.
1: 23 ఇయర్స్,
0: సో అది బేసిక్ ఇంప్లాంట్ ఇప్పుడు స్టార్టింగ్లో డిజైన్ చేసింది. ఇప్పుడు మనం అందరం అనుకుంటున్నాం ఈ 10 సంవత్సరాలు వస్తుంది, 15 సంవత్సరాలు వస్తుంది, కొత్త ఇంప్లాంట్ 20 సంవత్సరాలు. సో అది మళ్ళీ పేషెంట్ దాన్ని ఎట్లా చూసుకున్నాడు, దానికి మళ్ళీ ఎంత జాగ్రత్త చూసుకున్నారు, ఎక్సర్సైజ్ చేసుకున్నారు, దాని మీద డిపెండ్ అయింది ఎట్లా వాడారు. 50 ఇయర్స్ లోపల వేసే ఒత్తిడిలో, 60 ఇయర్స్ పైన వేసే ఒత్తిడిలో చాలా తేడా ఉంటుంది మన మోకాల్లో. సో ఈ 50 ఇయర్స్ లోపల చేసిన వాళ్ళకి ఏంటంటే వాడు వేసే ఒత్తిడి వల్ల వాళ్ళకి మళ్ళీ 10 సంవత్సరాలకో 15 సంవత్సరాల లోపల అడిగిపోవచ్చు. అదే ఇంప్లాంట్ అదే సర్జరీ 60 ఇయర్స్ పైన జరిగితే వాళ్ళు వేసే అడుగులో ఒత్తిడి తక్కువ ఉంటుంది. సో దాని లైఫ్ స్పాన్ ఇంకా కొంచెం పెరిగింది,
1: దాని వల్ల కూడా ప్రయోజనాలు తేడా ఉంటుంది,
0: ఇంకొంచెం ఎక్కువ నాలు వస్తుంది. సో మనం ఇందా చెప్పినాము యూఎస్ఏమో 70 ఇయర్స్లో చేసుకోండి. అమెరికాలో వాళ్ళు ఏంటంటే తిరుగు తక్కువ ఉంటుంది, ఎయిట్ కూర్చోవడం, బండ్లు తిరగడం కాబట్టి తిరుగుతుంది. సో ఆమె తక్కువ వాడింది, దాన్ని ఎక్కువ నాలు వచ్చింది. సో అక్కడ డిఫరెన్స్ అవుతుంది చాలా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే యంగ్

0: మనం కొంచెం ఎంగేజ్ వాళ్ళకి కొంచెం తక్కువ వస్తుంది అనుకున్నాం కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ఏంటంటే గోల్డ్ అని ఆక్సిజన్ ఏమని ఇట్లాంటి కోటింగ్స్ వచ్చినాయి. సో మెటీరియల్స్ మార్చి వచ్చినాయి. ఏంటి అంటే దీనివల్ల సైంటిఫిక్గా వాళ్ళు కంప్యూటరైజ్ ప్రెజర్ వేసి ఇది ఇంతకన్నా ఎక్కువ ప్రెజర్ తీసుకోగలుగుతుంది అని చెప్పి ప్రూవ్ చేశారు. సో అంతేకాని అది వచ్చి మనకు 25 ఇయర్స్ అట్లా కాలేదు, ఇది మన 20 ఇయర్స్ 25 ఇయర్స్ వస్తుందని చెప్పడానికి. సో బట్ వాళ్ళు కంప్యూటరైజ్ ప్రెజర్ వేసి చూసి ఇట్లా వస్తుందని చెప్తున్నారు కాబట్టి. సో బట్ అండ్ ఇప్పుడు వేసిన వాళ్ళు యంగే జనరేషన్లో అవి కొంచెం ప్రిఫరబుల్, దానికి ప్రిఫర్ చేస్తాం ఎక్కువ నాలుగు వస్తాయని. సో వాళ్ళు చెప్పిన 20 ఇయర్స్ దాకా వస్తుందని. రెగ్యులర్ది మనం 10 to 15 ఇయర్స్ అనుకుంటాం.
1: 20-15 ఇయర్స్
0: 10 to 15 ఇయర్స్ ఇప్పుడు కొత్త క్వశ్చన్ అయితే 20 ఇయర్స్ దాకా వస్తాయి, 20-25 ఇయర్స్ దాకా వస్తాయి అంటున్నారు. అది మనం చూడాలి ముందు ముందు.
1: ఓకే సార్, మరి ఈ రోబోట్ సర్జరీకి సాంప్రదాయ సర్జరీకి ఉన్నటువంటి తేడాలేంటి, అలాగే రోబోటిక్ సర్జరీ వల్ల ఉపయోగాల గురించి కూడా మాకు శ్రోతలకు కొంచెం తెలియజేయండి.
0: ఇప్పుడు నేను కొత్తగా అంటే నా స్టార్ట్అప్ నేను రోబోటిక్ స్టార్ట్ చేశానండి, గత 3 నెలలకు చేస్తున్నాము. దీనికి ట్రైనింగ్ నేను యూఎస్ఏ టీలో వచ్చాను, కొరియా వచ్చాం. ఇందులో ఏంటంటే మనం మాన్యువల్గా అంటే చేత్తో చేసేటప్పుడు సాతో కట్ చేస్తాం బోన్ని. సో మనం మోకాలు చెప్పలేం చేస్తామంటే పైన ఫేమర్, మోకాల్లో మనకి రెండు బోన్లు ఉంటాయి పెద్ద బోన్లు, పైన ఫేమర్ ఉంటుంది కింద టిబియా ఉంటుంది. సో దాన్ని మనం మాన్యువల్గా సాతో కట్ చేస్తాం. దానికి అవి కట్ చేయడానికి కొన్ని గైడ్స్ ఉంటాయి మనకి, అవి పెట్టుకొని దానిలోంచి కట్ చేస్తాం. సో అది ఎంత కట్ చేసినా మనం చేయి కొంచెం పైకి కింద కదలటం వల్ల కానీ, షేక్ అవ్వడం వల్ల కానీ, మన కట్టింగ్లో కొంచెం స్పీడ్ వల్ల కానీ ప్లస్ ఆర్ మైనస్ 1 or 2 degrees పైకి కిందకి తిరగచ్చు. అంటే మనం కిందకి వెళ్ళచ్చు కట్టు, పైకి
1: వెళ్ళచ్చు.
0: సో 1 or 2 degrees పైకి కింద రావచ్చు వేరియేషన్. కాబట్టి మనం అది మళ్ళీ సిమెంట్ వేసి పెడతాం కాబట్టి అది అందులో కవర్ అయిపోతుంది. అది ఇందులో ప్రీషియస్ కట్ అంటాం, అంటే ఇంకా జీరో కట్. అది నువ్వు ఎంత యాంగిల్ పెట్టావో అంతే యాంగిల్ వస్తుంది
1: ఈ రోబోట్ సర్జరీ లో.
0: 1 mm కూడా 1 mm కట్ చేస్తుంది, 2 mm కూడా 2 mm కట్ చేస్తుంది. అదే నీకు మాన్యువల్ అయితే అట్లా 1 mm 2 mm అట్లా ఉండదు, 0.5 mm అట్లా కూడా కట్ చేసుకోవచ్చు మన రోబోట్ లో. అది ఇందులో అయితే మనకి సైజ్ సరిపడదు, కొంచెం తక్కువ అనిపించిందా నెక్స్ట్ +2 చేసుకోవాలి లేదా +4 చేసుకోవాలి, అక్కడ సంతే ఉంటాయి. సో అంత వేరియేషన్ కొంతమందికి ఎక్కువ అవచ్చు, మళ్ళీ గ్యాప్ ఎక్కువ అయిపోవచ్చు. అదే రోబోట్కి అయితే నీకు -0.5 mm పాయింట్ ఎంత mm కావాలంటే అంత mm కట్ చేస్తుంది. సో అది దాని అడ్వాంటేజ్, మిల్లీమీటర్స్ కట్ చేస్తుంది డిఫరెన్స్తో. సో ఆ అడ్వాంటేజ్ రోబోటిక్లో ఉంది,
1: రోబోటిక్లో ఉంది.
0: ఇంకోటి రోబోటిక్లో ఏంటంటే మనం చేసేటప్పుడు మనం ఫీమర్ వెనకవైపు చేయాలనుకోండి, దాన్ని రిట్రాక్ట్ చేసి ఎక్కువసేపు లాగి పెట్టుకోవాల్సి వస్తుంది. సో దానివల్ల మనం టిష్యూ డ్యామేజ్ చేస్తుంటాం. ఇందులో అంటే టిష్యూ డ్యామేజ్ వల్ల ఏంటంటే కొంచెం పెయిన్ ఎక్కువటం, నిప్పి పోస్ట్ అప్పుడు నిప్పికోవడం ఉంటాయి. ఇందులో ఏంటంటే అదే లోపల బెండ్ చేసుకుని ఎంతో కట్ చేయాలి అంత కట్ చేసుకుంటుంది. సో మ్యాన్ హ్యాండింగ్ తక్కువ ఉంటుంది,
1: దానివల్ల పెయిన్ కూడా
0: టిష్యూ డ్యామేజ్ తక్కువ ఉంటుంది. సో దానివల్ల పెయిన్ తగ్గింది,
1: పెయిన్ తగ్గుతుంది,
0: బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. కట్స్ మొత్తం కలిపి మనకి రోబోట్లో 12 మినిట్స్లో అయిపోతాయి కట్స్. సో మన మాన్యువల్లో మనం ఫాస్ట్ చేసినప్పుడు కొంచెం కొంచెం మనకి బోన్ హార్డ్గా ఉంటే కొంచెం లేట్ అవుతుంటుంది, దాన్ని బట్టి మారుతుంటుంది. ఒకసారి లేట్ అవచ్చు, ఒకసారి ఫాస్ట్ అవ్వచ్చు. బట్ రోబోటిక్ లో అడ్వాంటేజ్ అది ప్రిషియస్ కట్ అంటాం. అంటే మనకి జీరో కాబట్టి జీరో మీద వస్తుంది కట్ అంతే. సో మనకి ఇంప్లాంటేషన్ చాలా బాగుంటుంది రోబోటిక్ లో. మనం అంటే జస్ట్ షేప్ వైజ్ మనం ఏ ఇంప్లాంట్ సైజు, ఆ ఇంప్లాంట్ మనకు ముందే చెప్పింది మనకి. మనకి రోబోటిక్ అంటే ముందు సిటీ స్కాన్ తీసుకొని కంప్యూటర్ ఫీడ్ చేస్తాం. సో ఫీడ్ చేసినప్పుడు ఆ పర్సన్ సిటీ స్కాన్ బట్టి రీడ్ చేసుకొని అతనికి ఫీమర్కి ఏ సైజ్ ఇంప్లాంట్ వస్తుంది, టీబీఆర్కి ఏ సైజ్ ఇంప్లాంట్ వస్తుంది మనకు ముందే ఇస్తుంది. సో దాన్ని బట్టి మనం ముందే గైడ్ చేసుకోవచ్చు ఎంత బ్యాలెన్స్ వస్తుంది ఏంటని, ముందే మనం ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. సో ప్రీ ప్లాన్ అంటాం, మనం ముందే ప్లాన్ చేసుకొని ఎంత వస్తే మనం ముందే డిసైడ్ అయిపోవచ్చు. దానివల్ల నీకు ఎర్రర్స్ కూడా తగ్గుతాయి
1: చేసేప్పుడు,
0: ఎర్రర్స్ అవుతాయి. ఇంకోటి మనం ఇందులో ఉన్న అడ్వాంటేజ్ అంటే రోబోటిక్లో మనం ఇంట్రాపర సర్జరీ అయ్యేటప్పుడు మళ్ళీ చూసుకొని మళ్ళీ ఏమైనా మనం చేంజ్ ఉన్నాయి మనం చూసుకోవచ్చు. ముందు మనకి ముందే ఇస్తుంది సర్జరీ, ఒకసారి కట్స్ అయిపోయిన తర్వాత ఎంత వస్తుంది చూస్తుంది. అది చూసుకొని మళ్ళీ ఏమైనా మనం టైట్ ఉంటుందా లూజ్ ఉంటుందా చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు,
1: అవకాశం
0: అవకాశం ఉంటుంది ఇందులో. సో అది దీని అడ్వాంటేజెస్. మనం మాన్యువల్ చెప్పేది అంటే మనకు కొంతమందికి మోకాల దగ్గర మన పైనుంచి చెప్పేది కింద అంటుకో దగ్గర కండ ఒకటి కట్ చేసేప్పుడు మనం ఇంప్లాంట్ గైడ్ చేసేప్పుడు పెట్టుంటాం కదండి, ఆ కండ మీద ఆ ఎముక మీద ట్యూబ్లాస్టి అంటాం, వాటి మీద బట్టి దాని యాంగిల్ కూడా మారిపోతుంది, కట్ యాంగిల్ మారింది. ఇందులో అది ఉండదు, దాన్ని డిపెండ్ 3D CT స్కాన్ కాబట్టి దాన్ని బట్టి కట్ చేసుకుంటుంది. సో ఆ యాంగిల్ కూడా ఎగ్జాక్ట్గా వస్తాయి ఇందులో కట్స్. సో కంపేర్ టు మాన్యువల్ చేత్తో చేసే దానికన్నా రోబోటిక్ వల్ల కట్స్ చాలా స్పెసిఫిక్గా చాలా ప్రీషియస్గా ఉంటాయి. సో దానివల్ల అడ్వాంటేజ్ లాంగ్ టర్మ్లో పేషెంట్ ఖచ్చితంగా ఉంటుంది.
1: మాన్యువల్ సర్జరీకి రోబోట్ సర్జరీకి అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉంటుంది అంటారు. ఓకే, మరి రోబోటిక్ సర్జరీ ద్వారా కలిగే ప్రయోజనాలతో పాటు ఏమైనా ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉందంటారా?
0: అంటే ఇప్పుడు వచ్చిన ఈ రోబోట్లో ఏంటంటే మనకి అడ్వాంటేజ్ ఏమి ఇచ్చారంటే ఆపరేషన్ మనం పక్కన నుండి చేస్తుంటాం కాబట్టి ఎనీ టైం ఆపరేషన్లో మనకి ఇబ్బంది అవుతుంది అంటే ప్లాన్ మార్చుకోవచ్చు. ఇంకోటి ఇందులో ఇది మ్యాక్సిమం సెన్సార్స్తో లింక్ అయి ఉంటుంది, సెన్సార్స్ బట్టి కట్ చేస్తుంటుంది. సో ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏమి ఇచ్చారంటే అతను వాళ్ళు ఇచ్చిన అడ్వాంటేజ్ మనకి ఆపరేషన్ చేసేప్పుడు ఏదన్నా చిన్న కదలికి వచ్చినా సెన్సార్ కొంచెం డిస్టర్బ్ అయినా రోబో ఆగిపోద్ది.
1: ఇంకా
2: మీరు ఇంతవరకు ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో మోకాలి శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్, అధునాతన రోబోటిక్ సర్జరీ

ఈ అంశం గురించి డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి భూసార శైలజ గారు. ఇందరితో ఈనాటి ఆరోగ్య సలహాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 46,000 కోట్ల నుండి రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ఎస్టీపీఐ నెట్వర్క్ ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించామని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 21వ శతాబ్దంలో నైపుణ్యం కలిగిన ప్రతిభను పెంపొందించే ఆవిష్కరణను ప్రోత్సహించే అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటించే దేశాలకే అవకాశాలు సొంతమవుతాయని అన్నారు. భారత్ దీనికి ముందుండి నాయకత్వం వహించడానికి సిద్దంగా ఉందని మోదీ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ వృద్ధి ఆవిష్కరణల రంగంలో దేశ యువత ముందంజలో ఉంటారని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
1: దునియా భారత్ కే యువాఓ కీ క్షమతా కో భలీ భాతి పహచాన్నే లగీ హై ఔర్ ఐసే సమయ మే హమారీ కోషిష్ హై కి భారత్ కా హర్ యువా అప్నీ క్షమతా కో అవసర మే బదల్ సకే ఔర్ ఇసీ సోచ్ కే సాథ్ ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కా ఆరంభ హువా. యే రోజ్గార్ యోజన సామాన్య తౌర్ పర్ సోచే జానే వాలీ రోజ్గార్ యోజన సే బహుత్ ఆగే బఢ్కర్ పహలీ నౌకరీ పానే వాలీ యువా కే సపనో కో శక్తి దేనే వాలీ యోజన హై.
0: పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనేది మొదటిసారి ఉద్యోగాల్లో చేరుతున్న వారికి సాధికారత కల్పించడం, యువతకు పరిశ్రమలకు మధ్య ఒక వారధిని నిర్మించడం వంటిదని మోదీ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఒడిశాలోని జార్సుగూడ జిల్లాలోని లఖన్పూర్లో 25,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. దేశంలో వాణిజ్య బొగ్గు నుండి అమోనియం నైట్రేట్ ఉత్పత్తి చేసే మొట్టమొదటి కేంద్రంగా ఈ ప్రాజెక్టు నిలుస్తుందని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHEL, కోల్ ఇండియా లిమిటెడ్ CIL సంయుక్త సంస్థ అయిన భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అభివృద్ది చేస్తోంది. భారతదేశ దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్ల ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారతీయ రక్షణ పరికరాలను ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2014కు ముందు కేవలం 1,000 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు దాదాపు 40,000 కోట్లకు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. నాగ్పూర్లోని అంబాజారిలో ఉన్న యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 10,000 టన్నుల సామర్థ్యం కలిగిన అత్యాధునికమైన అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్ కు రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ప్రధాన రక్షణ పరికరాలు తరచుగా అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ యుద్ద ఆయుధాల సామర్థ్యాన్ని పనితీరును మెరుగుపరచడంలో వాటిలో ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
2: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन मात्र 46,000 करोड़ था, लेकिन आज भारत फाइनेंशियल ईयर यानी 2025-26 का डाटा देखें तो वह अब बढ़कर रिकॉर्ड 1,78,000 करोड़ रुपए से अधिक का हो चुका है. इसके अलावा 2014 के समय भारत का जो डिफेंस एक्सपोर्ट था वह अप्रोक्सीमेटली 1,000 करोड़ था, इस समय हम

0: अप्रॉक्सिमेटली 40,000 करोड़ रुपए का हम आज एक्सपोर्ट कर रहे हैं। यह केवल आंकड़ों की वृद्धि नहीं है बल्कि आप सबके सामर्थ्य की वृद्धि है।
1: హైదరాబాద్లోని బాపుఘాట్ సమీపంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును అభివృద్ది చేసేందుకు మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంఆర్డీసీకి రక్షణ శాఖ అనుమతినిచ్చింది. గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్లో ఉన్న రక్షణ శాఖ భూమిని దీనికోసం వినియోగించుకునేందుకు అనుమతినిచ్చినట్లు ఆ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతినిచ్చినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మ, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్లతో కలిసి ఈరోజు మేఘాలయలోని రిబోయ్ జిల్లాలో బోయిరింగ్బుంగ్లో ఈశాన్య ప్రాంతంలోనే అతిపెద్ద సేంద్రియ సుగంధ ద్రవ్యాల శుద్ది కర్మాగారాన్ని ప్రారంభించారు. సుమారు 32 కోట్ల రూపాయలు

0: న్యూస్ అండర్ స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్లతో కలిసి ఈరోజు మేఘాలయలోని రిబోయ్ జిల్లాలో బోయిరింగ్బుంగ్లో ఈశాన్య ప్రాంతంలోనే అతిపెద్ద సేంద్రియ సుగంధ ద్రవ్యాల శుద్ది కర్మాగారాన్ని ప్రారంభించారు. సుమారు 32 కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ది చేసిన ఈ యూనిట్ అల్లం, పసుపు, నల్ల మిరియాలు, మిరపకాయలతో సహా 10,000 మెట్రిక్ టన్నులకు పైగా సేంద్రియ సుగంధ ద్రవ్యాలను శుద్ది చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ 2024లో జీఐటాక్ పొందిన లకాడాంగ్ పసుపుతో సహా నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులలో మేఘాలయకున్న ప్రాముఖ్యతను ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి దాదాపు 15,000 మంది సంక్షేమ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ కిట్లను పంపిణీ చేశారు. దీంతో పాటు విద్యా సంస్థలను మాదక ద్రవ్యరహితంగా ఉంచాలని గవర్నర్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్య కోసం బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించామని తెలిపారు.
1: మీరు క్రీడలా, చదువుతారా, డాక్టర్లా, లాయర్లా, మీకు ఏం కావాలన్నా సంపూర్ణమైన మద్దతు ఇచ్చే బాధ్యత నాది. మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్సే కాదు, భవిష్యత్తులో రవాణా సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను.
0: గత 12 ఏళ్లలో దేశం తన ఆలోచన విధానంలో గొప్ప మార్పును చూసిందని, విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమంతో కూడిన సుపరిపాలనా విధానం వైపు అడుగులు వేసిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. గాంధీనగర్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనంలో ప్రసంగిస్తూ మంత్రి, పేదవర్గాలకు కీలకమైన వనరులను నేరుగా అందించే బాధ్యతను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు.
2: पिछले दिनों जो घटनाएं घटी हैं, मैंने पहले भी अभी जवाब दिया है, गुजरात के वन मंत्री और सरकार पूरी तरीके से संवेदनशील होकर के कार्य कर रही है और उस पर हम लोगों ने नियंत्रण भी किया है. यहाँ पर दुनिया के अफ्रीकन देशों में लॉयन की संख्या कम हो रही है, हमने एस्टिमेशन भी किया था, वो संख्या भी बड़ी है और मैं भी कुछ दिनों पहले लॉयन डे पे वहां गया था, समीक्षा करी है और हम संवेदनशीलता के साथ उसको पूरा कर.
0: 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రభుత్వం ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి హర్ష సంఘ్వీ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బీహార్లోని పాట్నాలో ఎస్టీపీఐ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో రాష్టంలో ఐటీ వ్యవస్థను అభివృద్ది చేయడంపై చర్చించామని తెలిపారు. బీహార్లో ఐటీ రంగవృద్దిని ప్రోత్సహించడంలో ఉప ముఖ్యమంత్రి సామరాట్ చౌదరి చేస్తున్న కృషిని వైష్ణవ్ అభినందించారు. యువతకు అపూర్వమైన అవకాశాలు కల్పించడమే వికసిత్ భారత్ ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రి మన్సుఖ్ మాండవీయ రాసిన ఒక వ్యాసాన్ని సోషల్ మీడియాలో ప్రధానమంత్రి పంచుకుంటూ, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన భారీ స్థాయిలో ఉద్యోగ కల్పనకు, పరివర్తనకు దోహదపడుతుందని పేర్కొన్నారు. జాతీయ మహిళా కమిషన్ అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సలహా జారీ చేసింది. కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం 2013 పోస్ట్ చట్టం కింద సమగ్ర చర్యలను తక్షణమే సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చింది. రాష్ట ప్రభుత్వాలు, జిల్లా పరిపాలనలు తక్షణ చర్యల కోసం 18 సూచనలను ఈ అడ్వైజరీ సిఫార్సు చేస్తుందని కమిషన్ తెలిపింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జూన్ 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ సజావుగా సాగేందుకు మల్కేజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కఠిన ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 46,000 కోట్ల నుండి రికార్డు స్థాయిలో 178,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించామని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: आकाशवाणी।

మార్కాపురం కేంద్రం. కిసాన్ వాణి.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం
2: జారీ. ఇదర్ బిజూ కా
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहाँ
3: परम तो सभी डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच है
2: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूँगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
5: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వేరుశనగ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి రమేష్ గారితో పరిచయం ప్రసారమవుతుంది.
6: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ కిసాన్ వాణి కార్యక్రమంలో వేరుశనగలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా వేరుశనగ సాగులో యాజమాన్య పద్ధతులు ఇలాంటి విషయాలు తెలియజేయడానికి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి రమేష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. సారు, ఈ వేరుశనగలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అంటే యాజమాన్య పద్ధతుల గురించి రైతు సోదరులకు తెలియజేస్తారు. అంటే వేరుశనగను మన ప్రాంతంలో రైతులు 3 కాలాలలో కూడా సాగు చేయడం జరుగుతుంది, అంటే రబీలోను, ఖరీఫ్లోను, తర్వాత వేసవిలోను. కాబట్టి ఇప్పుడు ఈ వేరుశనగకు సంబంధించినటువంటి విషయాలు తెలియజేస్తారు. నమస్కారం సార్.
7: నమస్కారం అండి.
6: సార్, ముఖ్యంగా ఈ వేరుశనగ సాగుకు అనువైన రకాలు, నేలల గురించి ముందుగా తెలియజేయండి. అదేవిధంగా విత్తన మోతాదు ఎంత వాడాలి ఇత్యాది విషయాలు తెలియజేయండి. అంటే మనం 3 కాలాలలో కూడా వేరుశనగను సాగు చేస్తున్నామన్నాము. అయితే ప్రస్తుతము ఇప్పుడు వేసవి గురించి చెప్పుకుందాం, తర్వాత మిగతా కాలాలు కూడా ఇదే విధంగా మీరు కొన్ని మెలకువలు వాటికి సంబంధించి కూడా చెబుతారు. కానీ ఇప్పుడు సంబంధించి ఈ అనువైన రకాలు, నేలల గురించి ముందుగా తెలియజేయండి సార్.
7: ముఖ్యంగా వేరుశనగ అనేసరికి మనం ఏ కాలంలోనైనా సాగు చేసుకోవడానికి అనుకూలమైన పంటగా చెప్పుకోవచ్చు. అంటే ఖరీఫ్లో కానివ్వండి, రబీలో కానివ్వండి, అలాగే వేసవిలో కానివ్వండి. ఖరీఫ్లో అయితే మనకు జనరల్గా జూన్ జూలైలో మనం సాగు చేస్తూ వస్తుంటాము. అలాగే మనకు రబీలో వచ్చేసరికి అక్టోబర్ నవంబర్ మాసంలో విత్తనం ఎత్తుకోవాల్సి వస్తుంది. ఈ సమ్మర్ వచ్చేసరికి మనకు ఈ ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మార్చి లాస్ట్ వరకు మనం విత్తనం వేసుకోవడానికి అవకాశం ఉంటే, ఎక్కడైతే నీటి పారుదల అవకాశం ఉండే ప్రాంతాల్లో వేసవి వేరుశనగగా మనం సాగు చేసుకోవచ్చు.

ఇంకా దీంట్లో మన రకాల ఎంపికలు అనేది చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే వేరుశనగలు దిగుబడి అనేది ఈ రకాల ఎంపిక మీద చాలా ఆధారపడి ఉంటుంది. ఈ మొదట్లోనే మనం ఎంపిక చేసుకునే రకాలే మంచి మేలైన మంచి దిగుబడి ఇచ్చిన రకాలు ఎంపిక చేసుకున్నట్లయితే రైతుకు కూడా మంచి ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దాంట్లో చూసుకున్నట్లయితే ఒకటి మనకు ఈ కదిరి 6 అనేది 2000 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఇది ఈ దాదాపు చూస్తే మనకు 110 రోజుల దాకా పంటకాలం ఉంటుంది. అలాగే దీంట్లో ఆయిల్ కంటెంట్ చూస్తే దాదాపు మనకు చూసుకున్నట్టయితే 45-49% వరకు ఆయిల్ కంటెంట్ ఉంటుంది. అలాగే ఎకరానికి వచ్చేసరికి 16 క్వింటాల నుంచి 18 క్వింటాల వరకు దిగుబడి ఇచ్చే స్తోమత ఉన్న మంచి రకం ఇది. ఏపీలో సాగు చేస్తున్న వేరుశనగ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ కదిరి 6 అనేది ఎక్కువగా సాగులో ఉంది. అలాగే దీనికి ఒక కదిరి 6 యొక్క గింజ పరిమాణం కూడా మామూలుగా గింజలతో పోలిస్తే కొంచెం పరిమాణం కూడా పెద్దదిగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ సాగు విస్తీర్ణంలో పాపులర్ అయ్యి ఎక్కువ మంది రైతులు కూడా సాగు చేస్తూ వస్తున్నారు. సో అందుకని ఎక్కడైనా అవకాశం ఉంటేమో కదిరి 6 అనేది రకాన్ని ఎంపిక చేసుకొని సాగు చేస్తే బాగుంటుంది. దీంతోపాటు గ్రీస్మో అనేది కూడా ఎక్కువగా ఇది ఈ ఎక్కడైతే మనకు ఇసుక నేలలు ఉండి కొంచెం బెట్టకు తగులుతుంది అనుకున్న ప్రాంతాల్లో ఈ గ్రీస్మో వెరైటీని మనం ఎంపిక చేసుకొని చాలా ఉత్తమమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కొంచెం బెట్టను తట్టుకుంటుంది, అంటే నీటి వినియోగ సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే తక్కువ నీటి తడులతో ఇది ఎక్కువగా మనం పండించడానికి అవకాశం ఉంటుంది. దీని పంటకాలం చూసుకున్నట్లయితే ఇది కూడా మన దాదాపు 100 రోజుల నుంచి 110 రోజుల దాకా పంటకాలం ఉంటుంది. ఇది కూడా ఎకరానికి వచ్చేసరికి 16 క్వింటాల నుంచి 18 క్వింటాల వరకు దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇది గింజ పరిమాణం కూడా, ఇందాక కదిరి 6 ఎలా చెప్పుకున్నామో దీంట్లో కూడా గింజ పరిమాణం పెద్దదిగా ఉంటుంది. అలాగే నూనె శాతం దీనంటే కదిరి 6 కంటే ఎక్కువగా ఉంటుంది, దాదాపు 52% వరకు ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక రకం హెచ్చరిక విశిష్ట, ఇది ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన రకము, అంటే మనకు 2023లో రిలీజ్ అయింది. ఇది కదిరి ప్రాంతీయ వ్యవసాయ పరిసంస్థానం నుంచి రిలీజ్ చేయబడింది. ఇది దీంట్లో దీని పంటకాలం వచ్చేసరికి ఇది 110 రోజుల దాకా పంటకాలం ఉంటుంది. ఇది కూడా మనకు దిగుబడి 16 క్వింటాల నుంచి 18 క్వింటాల వరకు వస్తుంది. ఎక్కడైతే మనకు నీటి తడులు తక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతానికి కూడా మంచి మేలైన రకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కొంచెం బెట్టం తట్టుకొని మంచి దిగుబడి ఇచ్చే రకం అనమాట. అలాగే దీంట్లో నూనె శాతం చూసినా కూడా 50% వరకు నూనె శాతం ఉంటుంది. అందుకని ఇలాంటి రకాలు ఎంపిక చేసుకున్నట్లయితే మనకు చాలా వరకు దిగుబడి మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విశిష్ట అనేది మనకు వేరుశనగలో వచ్చే ప్రధానమైన సమస్య అంటే ఆకుముడత తెగులు ఎక్కువగా వస్తుంటాయి. సో ఈ ఆకుముడత తెగులు కూడా తట్టుకుంటుంది. అలాగే మనకు ఇంకొక రకమైనది అంటే కోనార్క్ అనేది కూడా, ఇది కూడా మనకు పంటకాలం చూస్తే దాదాపు 110 రోజుల దాకా ఉంటుంది. ఇది దీంట్లో నూనె శాతం కూడా 49% దాకా ఉంటుంది. ఇది 14 క్వింటాల వరకే స్తోమత ఉన్న రకము దీంట్లో. ఇది కూడా గింజ పరిమాణం కొంచెం పెద్దదిగానే ఉంటుంది, కాబట్టి ఈ రకాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. అలాగే మనకు కదిరి 9 అనే రకం ఉంది. ఇది ముఖ్యంగా కాయలన్నీ కూడా చిన్న గుత్తికాయ రకం అంటుంటాము, అంటే కాయలకు చాలా చిన్నగా ఉంటాయి. అలాగే గుత్తికాయ అంటే గుత్తులు గుత్తులుగా కాస్తుంటుంది, కాబట్టి చిన్న గుత్తికాయ రకంగా పాపులర్ అయిందనమాట. సో ఈ రకం కూడా మనం సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా మనకు 110 రోజుల దాకా పంటకాలం దీంట్లో. ఇది కూడా దిగుబడి చూస్తే 14 క్వింటాల వరకు దిగుబడి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. నూనె శాతం వచ్చేసరికి దాదాపు దీంట్లో కూడా 52% వరకు నూనె శాతం ఉంటుంది. గింజ పరిమాణం కూడా మామూలుగా మిగతా రకాలతో పాటే ఉంటుంది. కాబట్టి ఈ రకానికి కూడా మనకు కదిరి 9 రకానికి కూడా మనం ఎంపిక చేసుకొని సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రకం ఏంటంటే కొంచెం ఆకుముడత తెగులు కూడా తట్టుకుంటుంది. కాబట్టి సో ఎక్కడన్నా ఈ రకం దొరికినా కూడా మనం సాగులో తీసుకొని మనం వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువగా పాపులర్ అనేది మన ఇసుక అంటే మనకు ప్రకాశం జిల్లాలో చూసినట్లయితే నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా ఇసుక నేలలో ఎక్కువగా వేరుశనగ సాగు చేస్తూ వస్తుంటారు. సో కోస్టల్ బెల్ట్ అంతా కూడా ఇదే ఉంటుంది. సో ఇసుక నేలలో ఎక్కువగా పాపులర్ అయిన రకం చూస్తుంటే TAG 24 అనేది. ఇది కూడా ఏంటంటే దాదాపు 100 రోజుల వరకు పంటకాలం ఉంటుంది. సో ఆయిల్ కంటెంట్ కూడా దాదాపు దీంట్లో చూస్తే 49% వరకు ఆయిల్ కంటెంట్ ఉంటుంది. ఎకరానికి 14 క్వింటాల నుంచి 15 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. సో దీంట్లో గింజ బాగా ఉంటుంది, కాబట్టి కొంచెం లావుగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో ఏం చేస్తున్నారంటే ఎక్కువగా పచ్చికాయకు కూడా వెళ్ళిపోతుంటుంది. అందుకనే ఇవన్నీ ఇదే మన నెల్లూరు కానివ్వండి, కొత్తపట్నం ఏరియాలో అంటే కోస్టల్ బెల్ట్లో సాగు చేసిన వేరుశనగ అంతా కూడా TAG 24 ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా సిటీస్ కొద్ది దగ్గరగా ఉంటాయి, కాబట్టి పచ్చికాయకు కూడా బాగా వెళ్ళి మంచి మార్కెట్ రేట్ సంపాదిస్తున్నారు. కాబట్టి ఎక్కువ దానికి అలవాటు పడుతున్నారు. దాంట్లో కాకపోతే ఈ TAG 24 సమస్య ఏంటంటే కాలర్ రాట్ ఎక్కువగా వస్తుంది, మొదలు కూల సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఆ మొదలుకూళ్ళ సమస్యను తగ్గించుకోవడానికి మనకు విశిష్ట అనేది TAG 24కు ప్రత్యామ్నాయ వెరైటీగా మనం ఎంపిక చేసుకుని మనం పాపులర్ చేయడం జరిగింది. సో TAG 24 వేసుకున్నా లేదా విశిష్ట వేసుకున్నా కూడా రైతులకు మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నేలలు అనేది చాలా ఎక్కువగా మనం తీసుకోవాల్సిన చిన్న జాగ్రత్త. ఎందుకంటే నేల ఎంపికలో మనం జాగ్రత్త లేకపోతే మాత్రం దిగుబడులు కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. సో నేలలు అంటే మనకు ఎక్కువగా ఈ

0: వేరుశనగ ఎక్కడైతే సాగు చేస్తున్నా ఆ నేలలకు తప్పకుండా ఏంటంటే ఎర్ర నేలలు అలాగే ఉండాలి. దాంతోపాటు ఇసుక పొరలు కలిసినట్లయితే ఇంకా బాగుండే దానికి అవకాశం ఉంటుంది. సో అంటే ఎప్పుడు కూడా నేల నుండి లూజ్ లూజ్గా అంటే వదులు వదులుగా ఉన్నట్లయితే ఆ ఊడలన్నీ కూడా బాగా దిగేసి కాయలు బాగా ఊరేదానికి అవకాశం ఉంటుంది. అలా నల్లరేగడి భూములు ఎంపిక చేసుకుని సాగు చేస్తే ఏమవుతుందంటే కొద్దిగా దిగుబడులు తగ్గుతాయి. అంటే ఊడలు దిగడం దాంట్లో తక్కువగా ఉంటుంది, కాయ ఊరడం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి నల్ల నేలలు అంత సూట్ అవ్వు, కానీ ఎర్ర నేలల్లో ఇసుక పొరలు కలిసిన నేలలు అయితే మాత్రం అనుకూలమైన నేలలుగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి విత్తన మోతాదు అనేది మామూలుగా చూసుకున్నట్లయితే అన్ని రకాలు అంటే ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఏ రకం అంటే రకాలను బట్టి మనం విత్తన మోతాదు ఎంపిక చేసుకొని సాగు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏది విత్తనం ఏది మన రకం ఏదైనప్పటికీ మనం యావరేజ్గా చూసుకున్నట్లయితే ఒక 70 కిలోల నుంచి 80 కిలోల దాకా ఒక ఎకరానికి మనం విత్తనం ఎదబెట్టుకున్నట్లయితే దాదాపు అనుకున్న మొక్కల సంఖ్య అనేది ఎకరముల పొలంలో ఉంటుంది. సో అందుకని ఎక్కువ దిగుబడి పొందేదానికి అవకాశం ఉంటుంది. సో రకాల ఎంపికను అలాగే నేలలు అలాగే విత్తన మోతాదు ఈ మూడు జాగ్రత్త తీసుకున్నట్లయితే అక్కడే దాదాపు రైతుకు కూడా కొద్దిగా ఖర్చు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఏదో ఈ 2 ఎకరానికి చాలామంది రైతులు అందరూ సో కోస్టల్ బెల్ట్ అంతా కూడా 2 క్వింటాల దాకా వేస్తుంటారు, 1.5 క్వింటాల నుంచి 2 క్వింటాల దాకా విత్తన మోతాదు వాడుతుంటారు. వేరుశనగలో ప్రధానమైన ఖర్చు చూసుకున్నట్లయితే మనకు విత్తన ఖర్చు ఎక్కువగా ఉంటుంది. సో ఆ విత్తన మోతాదు అనేది మనం ఎంత సిఫార్సు చేసామో అంత సిఫార్సు చేసినట్లు వాడుకున్నట్లయితే ఖర్చు తగ్గుతుంది, మంచి దిగుబడులు పొందుతాయి. ఇలాగ 1.5 క్వింటాల 2 క్వింటాల మనం వాడుకున్నట్లయితే ఖర్చు బాగా పెరిగిపోయేసి చివరి ఏదైనా దిగుబడి తగ్గింది అనుకోండి, రైతు నష్టపోయే పరిస్థితులు ఏ వస్తుంటాయి. సో ఈ దృష్టిలో పెట్టుకొని ఎంత సిఫార్సు చేసామో దాని ప్రకారం విత్తనం వాడుకుంటే మనకు కూడా రైతుకు కూడా వేరుశనగలు కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది.
1: ఓకే సార్, బాగుంది. వేరుశనగలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతుల్లో భాగంగా అనుకూలమైన రకాలు, నేలల గురించి, విత్తన మోతాదు గురించి కూడా చక్కగా తెలియజేశారు. మరి వేరుశనగ అంటేనే ఎక్కువగా మరి దానికి కూడా పురుగులు తెగుళ్ళు కూడా కొంచెం ఎక్కువ ఆశించే అవకాశం ఉంది కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఈ వేరుశనగలో ఈ పురుగులు తెగుళ్ళు రాకుండా ఉండాలంటే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి సార్.
0: మీరు చెప్పినట్టు వేరుశనగలో ప్రధానమైన సమస్య ఏంటంటే మనం విత్తనం వేసిన తర్వాత నుంచే సమస్యలు వేరుశనగలు ఎక్కువగా ఉంటాయి. దాంట్లో చూసుకుంటే మొదల కుళ్ళు సమస్య అనేది అంటే అక్కడక్కడ మొక్కలు ఎండిపోతూ ఉంటాయి. అది మనం విత్తనం వేసిన తర్వాత 15 రోజుల నుంచి ఈ తెగులు సమస్య అనేది ఎక్కువగా వేరుశనగలో గమనించడం జరుగుతుంటుంది. సో దీనికి ఏంటంటే మనకు భూమిలో ఉండే శిలీంధ్ర ద్వారా ఈ తెగుల సమస్య ఎక్కువ వస్తుంటుంది కాబట్టి దాన్ని తప్పకుండా విత్తన శుద్ధి అనేది ఒకటే పరిష్కారము. సో విత్తన శుద్ధి చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో దొరికే 1 కిలో విత్తనానికి 3 గ్రాములు మ్యాంగో జబ్బు కానివ్వండి, లేకపోతే మనకు మ్యాంగో జబ్బు లేకపోతే కార్బండిజం కాంబినేషన్లో వచ్చిన సాప్ అంటారు, అదైనా 3 గ్రాములు 1 కిలో విత్తనానికి. దాంతోపాటు ఒక ట్రైకోడర్మా విరిడి అనే జీవసమించే శిలీంధ్ర నాశకుడు మార్కెట్లో దొరుకుతుంది, అది ఒక 8 గ్రాములు కానీ 10 గ్రాములు కానీ కిలో విత్తనానికి కలిపి మనం ఎదబెట్టుకున్నట్లయితే భూమి ద్వారా సంక్రమించే ఈ మొదలకుళ్ళు సమస్యను చాలా వరకు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మార్కెట్లో మనకు టెబికోనజోల్ అనేది ఉంటుంది, ఈ టెబికోనజోల్ కూడా మనకు రాగ్జిల్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంటుందండి. ఈ కెమికల్ కూడా మనం 1 కిలో విత్తనానికి 1.5 గ్రాములు కలుపుకున్నా కూడా మొదలకుళ్ళు రాకుండా ఉంటుంది. సో తెగులు సమస్య ఒకటే కాదు, దీంతోపాటు రసం పీల్చే పురుగుల సమస్య కూడా మనకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ రసం పీల్చే పురుగుల్లో చూసుకున్నట్టయితే పేను బంక కానివ్వండి, తామర పురుగులు కానివ్వండి, పచ్చదోమ కానివ్వండి, మన పంట వేసిన తర్వాత 15 రోజుల నుంచి ఈ పురుగుల సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. సో మరి ఆ పురుగుల సమస్యను నివారించుకోవాలంటే మనం విత్తనానికి మందు పట్టి చేసుకున్నట్లయితే ఈ పురుగుల సమస్య తగ్గేదానికి అవకాశం ఉంటుంది. మరి ఆ మందు చూసుకున్నట్టు ఇమిడా క్లోరోఫిడ్ అనేది ఉంటుంది, ఇది మన మార్కెట్లో గౌచ్ రూపంలో దొరుకుతుంది. ఇది గౌచ్ అనేది 1 కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల మందు కలుపుకొని మనం దాంతోపాటు ఇందా చెప్పుకున్నట్టు మ్యాంగో జబ్బు కానివ్వండి, సాప్ కానివ్వండి, లేదా రాగ్జిల్ కానివ్వండి, ఈ గౌచ్ 3 కలుపుకొని మనం విత్తనం శుద్ధి చేసుకున్నట్లయితే చాలా వరకు ఏంటంటే ఈ విత్తనం ద్వారా సంక్రమించేయి అలాగే రసం పీల్చే పురుగును దాదాపు ఒక పంటకు వేసిన విత్తనం వేసిన తర్వాత 20 రోజుల వరకు కాపాడడానికి అవకాశం ఉంటుంది.
1: ఓకే సార్, మరి ఈ వేరుశనగలో ఎక్కువగా వచ్చేటువంటి ఈ పురుగులు తెగుళ్ళ గురించి కూడా రైతు సోదరులకు చక్కగా వివరించారు. మరి వేరుశనగలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతుల్లో చెప్పుకునేటువంటి విషయాలలో ఎరువుల యాజమాన్యం గురించి కూడా రైతు సోదరులకు తెలియజేయండి సార్.
0: ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైన అంశంగా చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం వాడే ఎరువులు అనేది ఇచ్చలవిడిగా రైతులు వాడుతూ వస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది. సో మనం దానికి ఎంత సిఫార్సు చేసాం సిఫార్సు ప్రకారం మనం ఎరువులు వాడుకున్నట్లయితే దీనిలో మనం కూడా ఖర్చు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఖరీఫ్లో కానివ్వండి, రబీలో కానివ్వండి, లేకపోతే మనకు వేసవిలో కానీ సాగు చేస్తున్న వేరుశనగలో చూసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసరికి 27 కిలోల యూరియా పడుతుందండి. అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది 100 కిలోల దాకా వేసుకోవాలి, దాంతోపాటు పొటాష్ వచ్చేసరికి దాదాపు 33 కిలోల దాకా వాడుకోవాల్సి వస్తుంది. ఏదైతే మనం సిఫార్సు చేసే ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానివ్వండి, పొటాష్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఆఖరి దుక్కులు

0: వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం ఆఖరి దుక్కులు వేసుకొని విత్తనం మీద పెట్టుకున్నట్లయితే కొంచెం దిగుబడులు బాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఏది యూరియా మనం చెప్పుకుంటున్నాము, యూరియా అనేది మనకు 25 కిలోలకు చెప్తున్నాము, అది దాదాపు మనం విత్తనం వేసే సమయంలో ఒక 18 కిలోలు, తర్వాత విత్తనం వేసిన తర్వాత 30 రోజుల తర్వాత అంటే పూత పూసే ముందు, పూత స్టార్ట్ అయ్యే ముందులో ఒక 9 కిలోలు మనం యూరియా కలుపుకొని మనం చల్లుకొని నీళ్ళు పెట్టుకున్నట్లయితే మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి, సో దానిలో మనం కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా తక్కువ ఖర్చుతో మనం తక్కువ ఎరువులు వాడుకొని మనం మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది.
1: ఓకే సార్, మరి ఎరువుల యాజమాన్యం గురించి కూడా మంచి చక్కటి విలువైన సమాచారం రైతు సోదరులకు అందించారు. మరి వేరుశెనగలో దిగుబడి బాగా రావాలన్నా, రైతుకు మంచి లాభాలు కావాలన్నా, మరి కాయలు బాగా ఊరాలి, కాయలు బాగా ఊరాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది సార్?
0: ముఖ్యంగా ఈ ఊడలు భూమిలోకి బాగా దిగాలంటే మొక్క పెరగకుండా చూసుకోవాలి. చాలామంది రైతులు ఏంటంటే మొక్క పెరగట్లేదని చెప్పేసి యూరియానో లేకపోతే ఇంకో డిఏపి లేదా 20-25 పైపాటుకు ఎక్కువ వాడుతూ వస్తున్నారు. దీనివల్ల ఖర్చు పెరిగిపోతుంది, మొక్క పెరిగిపోయి ఆ ఊడలు అనేది భూమిలోకి సరిగా దిగక దిగుబడులు అనేది తగ్గుతూ వస్తున్నాయి. సో అందుకని ఏంటంటే మనము సిఫార్సు చేసిన ప్రకారం ఎరువులు వాడుకోవడము, దాంతోపాటు మనకు ముఖ్యంగా కాయలో ఊడలు దిగిన తర్వాత భూమిలో ఉన్న కాయ బాగా ఊరాలంటే మాత్రము జిప్సం అనేది తప్పకుండా వేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎకరానికి వచ్చేసరికి 200 కిలోల జిప్సం అని మనము పంట విత్తిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత 20 రోజులు అంటే పూతకు ముందు, పూత ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ స్టార్ట్ అయ్యే టైంలో అంటే పూత మొగ్గ కానివ్వండి లేదా అక్కడ పూత పూసినట్టు కనిపించిన వెంటనే మనం 200 కిలోల జిప్సం పొలంలో చల్లుకొని అది భూమిలో కలిసే విధంగా మనం చేసుకున్నట్లయితే అది లేదు భూమిలో కలిసి ఎలా కలవాలంటే కొద్దిగా కలుపు తీయడం, కలుపు తీసే టైంలో కానివ్వండి చల్లుకోవడము లేకపోతే గొర్రు కానీ గుంట కానీ మధ్యలో తోలుకున్నట్లయితే ఇది భూమిలో కలుస్తుంది. ఎప్పుడైతే భూమిలో కలుస్తుందో ఈ ఊడలు దిగిన తర్వాత జిప్సం అనేది భూమిలో అందుబాటులో ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే ఈ కాయ బాగా ఊరేదానికి పోషకాలన్నీ దీంట్లో ఉండే కాల్సియం కానివ్వండి గంధకం కానీ బాగా ఉపయోగపడి కాయ బాగా ఊరిడి మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంది. అందుకని ప్రతి రైతు సోదరులు కూడా జిప్సం అనేది చాలామంది రైతులు వేయట్లేదు, ఇది తప్పకుండా వేసుకోండి. ఇది వేసుకున్నట్లయితే మనకి ఎకరానికి కూడా దాదాపు 15% నుంచి 20% వరకు దిగుబడులు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాయ బాగా ఊరుతుంది కాబట్టి ఆటోమేటిక్గా దిగుబడులు అనేది పెరుగుతాయి.
1: ఓకే సార్, మరి కాయ బాగా ఊరాలన్నా కూడా ఎలాంటి మెలకువలు జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుంది అనే విషయాలు కూడా రైతు సోదరులకు తెలియజేశారు. అంటే ఏ పంట అయినా సరే ఈ సూక్ష్మ పోషకాలు ఈ సవరణ చేసుకుంటేనే మంచి దిగుబడులు రైతుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వేరుశెనగలో కూడా సూక్ష్మ పోషకాల సవరణ గురించి తెలియజేయండి సార్.
0: ముఖ్యంగా మనం సూక్ష్మ పోషకాలు ఏంటంటే రబీలో వస్తుంది, ఖరీఫ్లో వస్తాయి, అలాగే సమ్మర్లో అంటే ఎక్కడైతే మనం పంట వేసిన తర్వాత ఈ తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సూక్ష్మ పోషకాల లోపాలు అనేది ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒకటి ఏంటంటే జింకు లోపాలు ఎక్కువగా వస్తుంటాయి, అలాగే మనకి ఇనుపధాతు లోపాలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ జింకు లోపాలు ఏంటంటే భూమి ఎక్కడైతే కాంప్లెక్స్ ఎరువు ఎక్కడైతే ఎక్కువగా వాడుతున్నారో ఆ ప్రాంతాల్లో ఆ నేలల్లో ఈ జింకు లోపాలు ఎక్కువగా మనం పంట మీద గమనించడం జరుగుతుంటుంది. దానికి ఏంటంటే మనకు ఆఖరి దుక్కిలో ఒక 20 కిలోలు జింక్ సల్ఫేట్ ముడి జింక్ అని ఉంటాము 20 కిలోలు వేసుకోవడము లేకపోతే ఈ ముడి జింక్ని పైపాటుగా మనము పైపాటుగా ఒక లీటర్కు 2 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారు చేసుకోవడము అలాగే మార్కెట్లో చలామిన్ జింక్ అనేది ఈడిటీ ఫార్మేషన్లో దొరుకుతుంటుంది. ఇది కూడా మన ఎకరానికి ఒక 120 గ్రాముల నుంచి 150 గ్రాముల చొప్పున మనం కలుపుకొని పిచికారు చేసుకున్నట్లయితే ఈ జింక్ లోపాన్ని సవరించుకోవచ్చు. అలాగే ఇనుపధాతు లోపం అనేది ముఖ్యంగా ఈ ఎక్కడైతే తేమ ఎక్కువగా నీళ్లు ఎక్కువగా పెట్టినప్పుడు లేతాకులన్నీ పసుపు రంగులోకి మారిపోవడము తద్వారా మన కిరణజం సంయోగక్రియ తగ్గిపోయి మొక్క పెరుగుదల అనేది ఆగిపోతూ వస్తుంటుంది. సో ఎక్కడైతే మనకు ఈ ఇనుపధాతు లోపాలు గమనించిన వెంటనే పైపాటుగా మనకు మార్కెట్లో దొరికే అన్నభేది ఉంటుంది. ఈ అన్నభేది ఒక లీటర్కు ఒక 5 గ్రాములు దాంతోపాటు 2 గ్రాములు నిమ్మప్పు కలుపుకొని మనం పిచికారు చేసుకున్నట్లయితే చాలా వరకు వేరుశెనగలో వచ్చే సూక్ష్మ పోషకాలను సవరించుకోవచ్చు. తద్వారా మొక్క బాగా పెరుగుదల ఉండేసి మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది.
1: ఓకే సార్, మరి ఈ వేరుశెనగ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగంగా సూక్ష్మ పోషకాల సవరణ గురించి కూడా తెలియజేశారు. అంటే ప్రతి పంటకు కూడా ఈ కలుపు యాజమాన్యం అనేది అవసరం. ఈ కలుపుతో కూడా మరి చాలా వరకు పంట దిగుబడి తగ్గి రైతు నష్టపోయే అవకాశం ఉంది. మరి మనం ప్రధానంగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ వేరుశెనగ సాగులో ఈ 3 కాలాల్లో కూడా కలుపు యాజమాన్యం గురించి రైతు సోదరులకు చివరిగా తెలియజేయండి సార్.
0: ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనకు ఏ పంటలు తీసుకున్నా కూడా కూలీల కొరత అనేది ఎక్కువగా గమనించడం జరుగుతూ ఉంటుంది. సో సరైన సమయంలో మనం కలుపు తీయించలేకపోతే కూలీలు దొరకలేదని చెప్పి వదిలేసి సరైన సమయంలో కలుపు తీయించలేకపోతే మాత్రము ఏ పంటలైనా కూడా దిగుబడులు అనేది చాలా తగ్గుతూ వస్తుంటాయి. సో అందుకని ఏంటంటే వేరుశెనగలో కూడా మన సరైన సమయంలో దాదాపు విత్తనం వేసిన తర్వాత 20 రోజుల నుంచి దాదాపు 30 రోజుల లోపల మనం కలుపు తీయించలేకపోతే మాత్రం దిగుబడులు అనేది చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది.

0: దీంట్లో అందుకనే మనకు ఎప్పుడైతే కలుపు బాగా పుడుతుంది మా పొలాల్లో ఎక్కువగా వస్తుంది అని చెప్పి మీకు రైతుల సోదరులకు ఒక అవగాహన ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని అందుకనే విత్తనం వేసిన వెంటనే మనకు మార్కెట్లో పెండి మిథిలిన్ దొరుకుతుంటుంది. ఈ పెండి మిథిలిన్ ఎకరానికి ఒక లీటర్ కానివ్వండి, లేదా బ్యూటాక్లోర్ కూడా ఉంటుంది, ఈ బ్యూటాక్లోర్ కూడా ఎకరానికి ఒక లీటరు. సో పెండి మిథిలిన్ కానివ్వండి, బ్యూటాక్లోర్ కానీ ఏదైనా కూడా ఒక ఎకరానికి ఒక లీటర్ చొప్పున వాడుకోవచ్చు అండి. ఈ విత్తనం వేసిన వెంటనే మనం పిచికారు చేసుకున్నట్లయితే చాలా వరకు కలుపు పుట్టకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదు ఈ మధ్య కాలంలో కొంచెం ఈ పెండి మిథిలిను అలాగే ఇమిజాతపీర్ కాంబినేషన్లో మనకు మార్కెట్లో అందుబాటులో వేలర్ అనేది దొరుకుతుంటుంది. ఈ వేలర్ వచ్చేసరికి ఒక లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేలర్ మందు కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నా కూడా వేరుశనగలో వచ్చే కలుపును చాలా వరకు ఆకుజాతీయ కానివ్వండి, అలాగే గడ్డి మొక్కలు కానివ్వండి, దాదాపు పంట వేసిన తర్వాత 20-25 రోజుల వరకు ఎలాంటి మొలక రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. సో అందుకని కూలీల కొరత ఉంది కాబట్టి కలుపు మందులు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి కలుపు మందులు వాడుకొని రైతులు చాలా వరకు మనకు ఈ కలుపు రాకుండా వేరుశనగలో నివారించుకుంటే సరిపోతుంది. అలాగే పంట వేసిన తర్వాత మనం నీళ్లు పెడుతుంటాం కాబట్టి ఈ నీళ్లు పెట్టినప్పుడు తడులకు వేరుశనగలో మనకు ఈ కలుపు ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ దీంట్లో ఏంటంటే గడ్డి మొక్కలు ఉన్నట్లయితే, అయితే గడ్డి జాతి మొక్కలు ఏదైనా వేరుశనగలో వచ్చినట్లయితే మనకు మార్కెట్లో దొరికే టర్గా సూపర్ కానివ్వండి, గిప్ సూపర్ కానివ్వండి, ఎజిల్ కానివ్వండి, ఎజిల్ అయితే ఎకరానికి 1 పావు లీటర్ సరిపోతుందండి. ఈ టర్గా సూపర్ వచ్చేసరికి ఎకరానికి వచ్చేసరికి 400 మిల్లీలీటర్, ఇప్ సూపర్ వచ్చేసరికి 1 పావు లీటరు. ఈ మూడు మందుల్లో ఏదైనా ఒకటి చాలు, గడ్డి మొక్కలు మాత్రమే నిర్మూలిస్తాయండి, ఆకుజాతి కలుపు పోదు దీనికి. సో ఈ మూడు మందులు ఏదైనా ఒకటి కొట్టుకుంటే సరిపోతుంది. పొలం అన్నాక ఆకుజాతి కలుపు వస్తుంటుంది, గడ్డి మొక్కలు వస్తుంటాయి. సో దృష్టిలో పెట్టుకొని మనం రెండింటిని నివారించుకోవాలంటే ప్రస్తుతానికి వేరుశనగలో మనం వాడుకోదగ్గ మందులు చూసుకున్నట్లయితే ఇమిజాతపీర్ అనేది మనకు పరిశుద్ధ రూపంలో దొరుకుతుంది మార్కెట్లో. ఆ ఈ ఇమిజాతపీర్ అనేది ఎకరానికి వచ్చేసరికి 1 పావు లీటరు. మనం పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే వేరుశనకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా, ఎలాంటి నష్టం కలగకుండా ఆ పొలంలో ఉన్న ఆకుజాతి కానివ్వండి, గడ్డి మొక్కలు కానివ్వండి, అన్నీ కూడా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. సో కలుపు మందులు ఉన్నాయి కాబట్టి పంటను బట్టి కలుపు మందులు మారుతుంటాయి. సో అది మీ సంబంధించిన వ్యవసాయ అధికారి కానివ్వండి, లేదా శాస్త్రవేత్త సలహాలు తీసుకున్న కలుపు మందులు వాడుకున్నట్లయితే అన్నీ కూడా ఒక పంటలో వచ్చే కలుపును అంతా కూడా నిర్మూలించుకోవచ్చు. తద్వారా తక్కువ ఖర్చుతో కూడా మనము ఎక్కువ దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది.
1: ఓకే సార్, బాగుంది. మరి ఈ వేరుశనగలో తీసుకోవాల్సిన జాగ్రత్తల భాగంగా కలుపు యాజమాన్యంతో పాటుగా అవసరాన్ని బట్టి నీటి తొడల విషయం కూడా రైతు సోదరులకు చెప్పడం జరిగింది. వేరుశనగ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా వేరుశనగ సాగులో యాజమాన్యం పద్ధతుల గురించి కూడా దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి రమేష్ గారు రైతు సోదరులకు చక్కటి సమాచారం అందించారు. ధన్యవాదాలు సార్. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వేరుశనగ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి రమేష్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ పివి నరసింహారావు. ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:45గా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మేనేజర్ అయిన ఈ కార్యక్రమం వికసిత్ భారత్ కార్యక్రమంలో.
1: శ్రోతలకు నమస్కారం. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారు నిర్వహిస్తున్న ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న నవీన్ కుమార్ బాసూరి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: నవీన్ కుమార్ గారు
2: చెప్పండి సార్.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం అంటే PMFME, ఇది అసంఘటిత సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ రంగ నాణ్యత ప్రమాణాల అభివృద్ధి చేయటమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న బృహత్తర పథకం ఇది. అయితే ఈ పథకం గురించి దాని వివరాలు తెలియజేయండి.
2: తప్పకుండా అండి. సో ముందుగా మీరు చూసినట్లయితే PMFME ఆ పేరులోనే ఉంది, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనార్గనైజ్డ్ సెక్టార్గా ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థలకి సంబంధించి ఆర్గనైజ్డ్ వేలో తీసుకెళ్లడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ చేసే వ్యాపారవేత్తలకి కానీ దానివల్ల ప్రభుత్వానికి కానీ GDPలో తోడ్పాటు అయ్యే అవకాశం అనేది ఈ స్కీమ్లో అందించడం జరుగుతుంది. సో ఈ స్కీమ్ వచ్చేసి 2020లో మొదలుపెట్టడం జరిగిందండి. సో ఈ స్కీమ్ ఇప్పటికీ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటూ 6వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ స్కీమ్లో ముఖ్యంగా 4 కాంపోనెంట్లు ఉంటాయి. సో మొదటి కాంపోనెంట్ వచ్చేసి సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అండి. ఇది ఫుడ్ ప్రాసెసింగ్లో రంగంలో ఉన్న వ్యాపారవేత్తలకి సపోర్ట్ చేయడమే కాకుండా ఆ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వ్యాపారవేత్తలు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా సపోర్ట్ చేయడానికి అనేది స్కీమ్ అనేది డిజైన్ చేయబడింది. ఇది స్కీమ్ పరంగా చెప్పడం కన్నా ఒక ఇండివిజువల్ వ్యక్తికి కానీ ఒక వ్యాపార రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ముందుకు రావాలి అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి అందించబడిన మహత్తరమైన అవకాశం అండి. సో దీంట్లో కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి ముందు మాట్లాడదాం. సో కొత్తగా ఇప్పుడు మనకి గ్రామీణ ప్రాంతాల్లోనే 70-80% అనేది ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ నుంచే రా మెటీరియల్స్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి. అందుకోసమని మొదటిగా అక్కడ ఫోకస్ చేసుకుంటే సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అనేది ఇనీషియల్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారంలో ఏదో ఒకటి మొదలు పెడదాము అనే ఆలోచన నుంచి మొదలు పెట్టుకుంటే ఆ ఆలోచనకి ప్రభుత్వం ద్వారా తోడ్పాటు సహాయం అనేది 40,000 రూపాయలు అందించడం జరుగుతుంది. సో ఈ 40,000 రూపాయలు ఉపయోగించుకొని వాళ్లకున్న అనుభవం అవైలబిలిటీ ఉన్న మెటీరియల్స్ ద్వారా చిన్న ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవచ్చు. దీంట్లో వాళ్ళు ముందుకు రాణించి ఇంకా ఫర్దర్గా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, పెద్ద మొత్తంలో ఇంకా పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి సెకండ్ కాంపోనెంట్లో 90% అనేది రుణ సదుపాయం అందించబడుతుంది. సో ఇది కాకుండా వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం 35% సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. ఇది ఒక ఇండివిజువల్కి వచ్చేసి 10 లక్షల వరకు అంటే మించకుండా ఈ సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. సో ఇదే ఒక గ్రూప్ కేటగిరీలో వచ్చేటప్పటికి, ఎందుకంటే గ్రూప్లో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది ఉంటారు, ఒక సమూహంలో 10 మంది కానీ లేదా అంతకు మించి 100-300 వరకు కూడా ఉంటారు. మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని ఇలా చాలా రకాలైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అలాగే కొన్ని ఎంటిటీస్ అని ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి 3 కోట్ల వరకు కూడా సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, ఇప్పుడు మీ స్కీమ్స్ గురించి తెలియజేశారు, అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి?
2: తప్పకుండా సాంబశీరావు గారు, ఈ స్కీమ్ని అర్హత పొందాలంటే మినిమం వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. తను చదువుకొని తన వ్యాపార నిమిత్తంగా అవసరమయ్యే ఖర్చులను మినిమం చూసుకోగలిగితే సరిపోతుంది. వయస్సు వచ్చేటప్పటికీ మినిమంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో ఇవి మేజర్ అర్హతలు. అండ్ అలాగే

0: రుణ సదుపాయం అనేది స్కీమ్లో అందించబడుతుంది కాబట్టి. సో దానికి సంబంధించి వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ సిబిల్ స్కోర్స్ అన్ని బ్యాంక్ యొక్క రూల్స్కి అనుగుణంగా ఉన్నట్లయితే సరిపోతుంది.
1: ఇప్పుడు రుణం అనగానే ఏదన్నా షూరిటీ కావాలన్నట్లే బ్యాంక్స్ అడుగుతాయి. ఇది షూరిటీ ఇస్తేనే వాళ్ళకు రుణం అందుతుందా, లేకపోయినా అందుతుందా?
0: ఈ స్కీమ్లో ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి బ్యాంకర్స్ నుంచి మొదటిగా అడిగే విషయం ఏంటంటే మీరు షూరిటీ ఏం పెడతారు, కొలెటరల్గా ఏమి ఇస్తారు మాకు అంటారు. సో ఈ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రెనర్షిప్ స్కీమ్ అనేది కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి దీంట్లో అందించడం జరుగుతుంది. సో అంటే ఎటువంటి కొలెటరల్ కూడా అప్ టు ద మినిమమ్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో అంతవరకు కూడా కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి.
1: ఇందులో మహిళలకు కానీ లేకపోతే కొత్తగా పరిశ్రమలు స్థాపించి ఈ స్కీమ్లో లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి, వాళ్ళకి అకౌంట్స్ ఉండకపోవచ్చు, మేబీ సిబిల్ కూడా ఉండకపోవచ్చు, అటువంటి పరిస్థితుల్లో ఎలా వాళ్ళకి లోన్ ఇప్పించగలుగుతారు?
0: అలాంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే అండి, కొత్తగా కొంతమంది గృహిణీలు ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ ఉండవు, సిబిల్స్ అంటే వాటికి అవగాహన ఉండదు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ రుణ సదుపాయం అనేది స్త్రీనిధి లాంటి బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం నుంచి వాళ్ళ సిబిల్ స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అన్ని విషయాల్లో కూడా మొదటి నుంచి వాళ్ళు రుణం పొంది వాళ్ళు ప్రాసెసింగ్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ మెషినరీస్ అన్ని తెప్పించి వాళ్ళ బిజినెస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎండ్ స్టేజ్ వరకు స్టార్ట్ చేయడానికి అవసరమైన అన్ని సదుపాయాల్ని వాళ్ళకి చేయూతగా అంటే హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ ద్వారా అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఎలా అందిస్తారు?
0: సో మౌలిక సదుపాయాలు అంటే మనకి ఇప్పుడు ఈ స్కీమ్లో చూసుకున్నట్లయితే అండి, మొదటిగా సీడ్ క్యాపిటల్ ఇస్తున్నాము, తర్వాత బిజినెస్కి అవసరమైన రుణ సదుపాయం అందిస్తున్నాము, అలాగే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రభుత్వం ద్వారా సబ్సిడీ చేకూరుస్తున్నాము, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కానీ వేరే ఏ రకమైన బిజినెస్లో మనం ముందుకు రాణించాలన్నా అవసరమైంది మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే గ్రూప్ కేటగిరీలకు అయితే 50% రాయితీ అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఈ స్కీమ్లో పొందుపరచడం జరిగింది. సో ఈ ఫెసిలిటీస్ను ఉపయోగించుకుని వాళ్ళు బిజినెస్లో ముందే ఒక ఏదైనా వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ అన్ని ప్రభుత్వం ద్వారా అందించబడతాయి. వీటిని వాళ్ళు ట్రయల్ రన్ చేసుకోవచ్చు. వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు చేస్తాము అనేసి అనే కాన్ఫిడెన్స్ వాళ్ళలో కలిగితే ఫర్దర్గా వాళ్ళు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా చేసుకోవచ్చు.
1: వ్యక్తిగత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి, లేకపోతే వాటికి ఇచ్చే రాయితీలు ఏమిటి?
0: సో ఈ స్కీమ్లో సంబంధించి అర్హతలండి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, వాళ్ళు బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ఎన్పిఏస్ కాకుండా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా సిబిల్ రికార్డ్ ప్రకారము బాగున్నట్లయితే బ్యాంకుల ద్వారా రుణం అనేది అందించడం జరుగుతుంది. ఇది పోగా సబ్సిడీస్ అనేవి 35% సబ్సిడీ 10 లక్షలకు మించకుండా ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది.
1: కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి కావలసిన అర్హతలు ఏమిటి, ఈ పథకం ద్వారా అందించే సహాయం ఏమిటి?
0: సో కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవి చూసుకున్నట్లయితే అండి, మనం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ ప్రొడక్షన్ కానీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అవసరమయ్యే మెషినరీస్, వీటి యొక్క పెట్టుబడి ఎక్కువగా అవుతుంది. సో ఇలాంటి పెట్టుబడి మొదట్లోనే ఒక ఇండివిజువల్గా ఒక పర్సన్ తీసుకోవాలి అనేసి అంటే అతనికి చాలా భారమైన పరిస్థితి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అలాంటి వ్యక్తులకి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారే మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఏఆర్ఎస్ జగిత్యాల, ఆర్ఏఆర్ఎస్ వరంగల్, అలాగే పీజేటిఎస్యు హైదరాబాద్లో తగు అంటే లైక్ వాళ్ళు ఏ రంగాల్లో అయితే చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ప్యాకేజింగ్ వరకు చేసుకోగలిగే అన్ని రకాలైన మెషినరీస్ అనేవి అక్కడ పొందుపరచడం జరిగింది. సో వీటిని వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని అక్కడికి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ మెషినరీస్ అన్ని ఒక మినిమం రుసుము అనేది చెల్లించి వాటిని ఉపయోగించుకోవచ్చు. తద్వారా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. సో మెషినరీస్ ద్వారా మనం ఇట్లా ప్రోడక్ట్ అనేది తయారు చేసుకోవచ్చు, దానికి ఇంత మొత్తంలో ఖర్చు అవుతుంది అనే విషయం అనేది వాళ్ళకి పూర్తి అవగాహన అనేది వస్తుంది. సో ఇలా అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు ఫర్దర్

0: బిజినెస్ అనేది ఇండివిజువల్ గా చేసుకునే ధైర్యం అనేది వాళ్ళకి చేకూరుతుంది.
1: నవీన్ కుమార్ గారు,
0: చెప్పండి
1: స్వయం
0: సార్.
1: సహాయక బృందాలు ఉంటాయి, అటువంటి స్వయం సహాయక బృందాలు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చా?
0: పొందవచ్చు సార్. ఇది ఓన్లీ ఇండివిజువల్స్ కి మాత్రమే కాకుండా స్వయం సహాయక బృందాల్లో, అంటే గ్రూపులు మాత్రమే కాకుండా ఇండివిజువల్స్ పెట్టుకోవచ్చు, అలాగే గ్రూపులుగా కూడా కలిపి పెట్టుకోవచ్చు. సో వాటికి మినిమం అర్హత అనేది 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
1: ఇప్పుడు ప్రధానంగా వ్యాపారం చేయాలనుకొని ఈ అంటే ఈ ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో వాళ్ళు ఒక సూక్ష్మ వ్యాపారం ఏదో చేయాలనుకొని వచ్చే వాళ్ళకి మీరు ఏ స్టేజ్ నుంచి సహాయం అందిస్తారు?
0: సో స్టేజ్ వైజ్ గా వచ్చేటప్పటికండి, ఇనీషియల్ స్టేజ్ నుంచి కూడా మా స్కీమ్ ద్వారా, పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా సహాయం అనేది అందించడం జరుగుతుందండి. సో మేము ఇక్కడ స్టేట్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టీంని ఫామ్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అనే వాళ్ళు తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సంబంధించి అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్లో వాళ్ళు నియమింపబడ్డారు. సో ఎవరైతే కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి బిజినెస్కి స్టార్టింగ్ అవసరమైన మెషినరీస్ కానీ, సర్టిఫికేషన్ తీసుకోవడం కానీ, ఇట్లాంటి అన్ని రకాలైన సహాయాలు కూడా వీళ్ళ ద్వారా అందించడం జరుగుతుంది.
1: ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో నాణ్యత ప్రమాణాలను అభివృద్ధి చేయడమే ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అయితే చదువురాని వాళ్ళు కూడా పరిశ్రమ పెట్టుకోవాలని వస్తారు. వాళ్ళకి ఆ తయారు చేసే ఆహార ఉత్పత్తులు క్వాలిటీ ఉండాలి అని అంటే వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా?
0: సో ఇలా క్వాలిటీ ప్రోడక్ట్స్ కానీ, మనకి ఏంటంటే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశమే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్గా ఉన్నదాన్ని ఆర్గనైజ్డ్ వేలో తీసుకురావడం. అంటే రోడ్ సైడ్ మనకి చేసే వ్యాపారాలు, చిరు వ్యాపారులు చాలామంది ఏంటంటే వాళ్ళకి ప్రేయర్ రిజిస్ట్రేషన్ ఉండదు, సర్టిఫికేషన్ ఉండదు, ఆహార రంగానికి సంబంధించిన నాణ్యత ప్రమాణాలను వాళ్ళు ఫాలో అవ్వరు. సో ఈ స్కీమ్లో, పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో పర్టికులర్గా ఫుడ్ ఎఫ్ఎస్ఎస్ఐ కి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇనీషియల్ గా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. తద్వారా ఈ రిజిస్ట్రేషన్ నామ్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా మా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ త్రూగా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది.
1: ఎఫ్ఎస్ఎస్ఐ పర్మిషన్ తీసుకోవడానికి మీరు సహాయం చేస్తామంటున్నారు, బాగుంది. అయితే ఎఫ్ఎస్ఎస్ఐ ప్రమాణాల ప్రకారం ఈ ఫుడ్ యొక్క క్వాలిటీ ఎలా ఉండాలి, ఈ కంపెనీలో ఇక్కడ హైజీనిక్గా ఇలా మేము మెయింటైన్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి ఏమైనా మెంటర్షిప్ లాంటిది కూడా ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తారా?
0: లేదండి, ఇనీషియల్గా సపోర్ట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం పైన మేము అవగాహన కల్పిస్తాము. తరువాత వాళ్ళు మెషినరీస్ తెచ్చిన తర్వాత మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అప్పుడప్పుడు వాళ్ళ యొక్క మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు. అది ఏ విధంగా చేస్తున్నారు, నామ్స్ ఫాలో అవుతున్నారా లేదా అన్న విషయాన్నిపైన వాళ్ళు చెక్ చేస్తూ, ఏమైనా వాళ్ళు మిస్ అయినట్లయితే దానికి సంబంధించిన మళ్ళీ అవగాహన కూడా కల్పించి, దాని రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి దానిపైన గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, ఇప్పటిదాకా ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా లబ్ధిదారులైన వారు ఎంతమంది ఉన్నారు?
0: సో ఈ గడిచిన 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే అండి, 7341 మంది ఇప్పటి వరకు పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో శాంక్షన్స్ అనేవి చేయబడ్డాయండి. వీరిలో దాదాపు 5500 పైబడి సక్సెస్ఫుల్గా వాళ్ళు బిజినెస్లు అనేవి స్టార్ట్ చేసి వాళ్ళు నడుపుకుంటూ ఉన్నారు.
1: నవీన్ కుమార్ బాసూరి గారు, మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు.
0: చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా ప్రజల్లో ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్కి సంబంధించిన అవగాహన కల్పించడానికి అవకాశం కల్పించిన ప్రజావాణి సమాచార కేంద్రానికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్
2: మీరింతవరకు పిఎంఎఫ్ఎంఏ ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం గురించి తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మేనేజర్ శ్రీ నవీన్ కుమార్ బసూరి గారితో డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు జరిపిన సంభాషణ విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, అనంతరం యోగా ఏ సమయంలో చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి యోగా ఏ విధంగా సహాయపడుతుంది, ఈ అంశం గురించి పచ్చవ రామకృష్ణ గారితో పరిచయం ప్రసారం అవుతుంది. పరిచయం చేస్తారు శ్రీమతి కె శ్రీలత గారు. అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన ఫిఫా ప్రపంచకప్ విశేషాలు, ఈ అంశం గురించి తెలుసుకుంటారు. ముందుగా విద్య, ఉద్యోగ సమాచారం. ఎస్ఎస్సి సిజిఎల్ 2026 నోటిఫికేషన్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు, విభాగాలు, సంస్థలలో గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకి ఎస్ఎస్సి సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 12,256 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపట్టనుంది. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఆడిటర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్ వంటి పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 12,256. విద్యార్హతలు ఆయా పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు అవ్వాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీతో పాటు 12వ తరగతి స్థాయిలో గణితంలో 60% మార్కులు వచ్చి ఉండాలి, లేదా డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 పోస్టులకు స్టాటిస్టిక్స్, గణితం, ఎకనామిక్స్ తదితర సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వయస్సు 1/8/2026 నాటికి ఆయా పోస్టులను బట్టి 18 నుండి 27 ఏళ్ళు, 20 నుండి 30 ఏళ్ళు, 18 నుండి 30 ఏళ్ళు, 18 నుండి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. వేతనం ఆయా పోస్టులను అనుసరించి నెలకి 25,500 రూపాయల నుండి 151,100 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక విధానం టైర్ 1, టైర్ 2 రాత పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు దాఖలకు చివరి తేదీ 22/6/2026. ఆన్లైన్ దరఖాస్తుల సవరణ 29/6/2026 నుండి 1/7/2026 వరకు. టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ పరీక్ష తేదీ ఆగస్ట్ సెప్టెంబర్ 2026లో ఉంటుంది. టైర్ 2 కంప్యూటర్ బేస్డ్ పరీక్ష తేదీ డిసెంబర్ నెలలో జరగవచ్చును 2026వ సంవత్సరం. పూర్తి వివరాలకు అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా ssc.gov.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి ssc.gov.in. మీరింతవరకు విద్యా, ఉద్యోగ సమాచారం శీర్షికన ఉద్యోగ సమాచారం తెలుసుకున్నారు. ఇప్పుడు వినండి, యోగా ఏ సమయంలో చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ అంశం గురించి పచ్చవ రామకృష్ణ గారితో పరిచయం ప్రసారం అవుతుంది. పరిచయకర్త శ్రీమతి కె శ్రీలత గారు.
2: గురుగారు, యోగాని

0: లోపల వరకు ఉదయమే చేయాలనుకుంటుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఆ సమయం లేకో చాలామంది వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్ వల్ల సాయంత్రం చేయాలని కోరుకుంటారు. మరి యోగాని ఉదయం చేసినా అదే ప్రయోజనం ఉంటుందా, సాయంత్రం కూడా చేసినా అదే ప్రయోజనం ఉంటుందా, ఏ టైంలో యోగాని చేయవచ్చు?
1: యోగా అనేది ఉదయం చేయడం వలన వచ్చే ప్రయోజనాలు ఏమిటంటే, మనసు ప్రశాంతంగా ఉంచుతుంది, రోజంతా ఉత్సాహంగా ఉంటారు, తర్వాత ఏకాగ్రత శక్తిని పెంచుతుంది, ప్రకృతి వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది. దీంట్లో రాత్రింతా సాధకుడు మంచి చక్కటి నిద్రపోయి ఉంటాడు కాబట్టి శరీరం బడలికలు లేకుండా ఉంటుంది. అయితే కొన్ని కండరాలని ఫిట్గా ఉంటాయి, ఎందుకంటే రిలాక్స్ అయిన తర్వాత శరీరం ఎక్కడా కూడా సపోర్టింగ్ బేస్ తీసుకోదు, తద్వారా మనిషి ఫిట్గా ఉంటాడు. దాని నుంచి కొంచెం బయటికి రావాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది, కష్టతరంగా ఉన్నా కూడా ఉదయం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం. కాకపోతే సాయంత్రం యోగా చేయడం వల్ల ఏమవుతుందంటే, రోజంతా వచ్చినటువంటి అలసటని ఒత్తిడిని తగ్గుతుందన్నమాట, కండరాలన్నీ సడలుతాయన్నమాట, ఫ్రీనెస్ వచ్చేస్తాయి, తర్వాత మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది, మంచి నిద్రకు సహాయపడుతుంది. సాయంత్రం యోగా చేసేటప్పుడు ప్రతి వాళ్ళు ఏం చేయాలంటే, భోజనం చేసిన వెంటనే యోగా చేయకూడదండి. కొంతమంది ఏం చేస్తారంటే, భోజనం చేసేసి లేదా టిఫిన్లు చేసొచ్చి యోగ సాధన కూర్చుంటారు. అలా పరిస్థితి ఎప్పుడూ మనం చేయకూడదు, ఎందుకంటే యోగ సాధన అనేది ఒక ఆపరేషన్ లాంటిది. ఒక ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ గారు మనకి ఏ విధంగా అయితే రిస్ట్రిక్షన్స్ పెడతాడో ఆ విధమైన రిస్ట్రిక్షన్తోనే ఇది కూడా చేయాలన్నమాట. అట్లా చేస్తేనే ఉత్తమోత్తమైన ఫలితాలు ఉంటాయి. అంటే ఎట్లా, భోజనం చేసిన తర్వాత వచ్చేసి కనీసం మ్యాక్సిమం 4 గంటల గ్యాప్ ఉండాలి సాధన చేయాలంటే. ఈ పొట్టలో తిన్నటువంటి ఆహారం అంతా కూడా చక్కగా జీర్ణం అవ్వాలి ఫస్ట్. జీర్ణమయ్యి గ్లాన్స్ ఏ గ్లాన్స్ అవి తీసేసుకుని దాన్ని సమృద్ధిగా ఉపయోగించుకోగలగాలి. అలా లేకుండా మనం కానీ సాధన మొదలు పెట్టామనుకోండి, అది వెంటనే గ్యాస్ట్రైటిస్ కింద మారి అరగడం మానేస్తుంది, తర్వాత జీర్ణ సంబంధమైనటువంటి ప్రకోపాలన్నీ ఈ సాధకుడికి వస్తాయన్నమాట. కాబట్టి ఉదయమే ఈ యోగ సాధన అనేది ఉత్తమోత్తంగా చేయాల్సినటువంటి విషయం.
0: ఓకే గురుగారు, ఏ టెక్నాలజీ యుగంలో కూడా మరి యోగాకి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నారు చెప్పండి గురుగారు.
1: నేటి ప్రపంచంలో ఏ స్మార్ట్ ఫోన్స్ కానివ్వండి, ఇంటర్నెట్ సోషల్ మీడియాస్ కానివ్వండి వంటి సాంకేతిక పరిజ్ఞానాల్లో వేగవంతంగా ముందుకు సాగుతుంది. ఈ అభివృద్ధి మన జీవితాలని సులభతరం చేసినప్పటికీ అనేక శారీరక మానసిక సవాళ్లను కూడా తీసుకొచ్చిందండి. టెక్నాలజీ పెరగడం కూడా మనకు ఒక రకంగా కష్టమే, మనం అంతరం ఇష్టం అనుకుంటాం, కానీ సాంకేతిక రంగాలలో టెక్నాలజీ ఇంప్లిమెంట్ అయినప్పుడు దాని ప్రెజర్ మొత్తం చేసే ఆ పనివంతుల మీద మాత్రమే డిపెండింగ్ అయి ఉంటుంది. మనం చాలా సులభం అనుకుంటాం, ఒక పని చాలా తేలిగ్గా సులభంగా అయిపోయింది అనుకుంటాం, కానీ అక్కడి నుంచే కష్టం ప్రారంభమవుతుంది. సులభంలోంచే కష్టం మొదలవుతుంది, కష్టం నుంచి సులభం యుగం ఎప్పుడు రాదు, కానీ సుఖంలోంచే కష్టం మొదలవుతుంది. మనమంతా బాగా టెక్నాలజీ టెక్నాలజీ టెక్నాలజీ అంటున్నాం, కానీ ఆ టెక్నాలజీ వల్ల ఎంత స్ట్రగుల్ ఏర్పడుతుందంటే, ఒత్తిడి మరియు ఆందోళనలు విపరీతంగా పెరుగుతాయండి. వేగవంతమైనటువంటి జీవనశైలి కావచ్చు, ఉద్యోగ పోటీలు కావచ్చు, సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, మానసిక ఒత్తిడిని మెరుగుపరిచే దాంట్లో ఇవి ప్రధానంగా దోహదపడుతూ ఉంటాయండి. తర్వాత యోగా ప్రాణాయామం ద్వారా ధ్యానం మనసుని ప్రశాంతపరిచి ఒత్తిడిని తగ్గిస్తాయండి. యోగా ప్రాణాయామం అంటే ప్రతినిత్యము యోగ సాధన చేస్తూ ఉండాలి. అంటే ఏదో తనకు వచ్చినట్లుగా కానివ్వండి, గురుముఖంగా నేర్చుకున్న 4 ఆసనాలు కానివ్వండి, కండిషన్ ఎక్సర్సైజ్ కానివ్వండి, సూర్య నమస్కారాలు కానివ్వండి, ఆసన ప్రాణాయామాలు కానివ్వండి, అవి ప్రతినిత్యం సాధన చేస్తూ 15 నిమిషాలు కానివ్వండి చక్రమైనటువంటి ధ్యానాన్ని చేస్తే మనసు ప్రశాంతత పడుతుంది. తర్వాత దీని ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుందండి. ముందు ఒత్తిడి రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి అనేది మనం విశ్లేషణ చేసుకున్నట్లయితే, ప్రతి మానవుడు కూడా పనిలో పడిపోయి పని పని పని పని అని చెప్పేసి అక్కడున్న టైంలో ఆ పనిని కంప్లీట్ చేయాలనుకున్న ఉద్దేశంలో చాలా ఆందోళనకి ఒత్తిడికి గురవుతున్నాడు. తద్వారా మనిషి ఆ పని తర్వాత పక్కన పెట్టినట్లయితే ముందు ప్రజెంట్ యుగంలో ఉండడం నేర్చుకోవాలి. అంటే ఎట్లంటే, కొంతమంది మనుషులు ఇంటి దగ్గరికి పోయినా కూడా పాతకాలపు జ్ఞాపకాలని అలానే నెమరేసుకుంటూ ఒత్తిడి గురవుతుంటారు. లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసుకోవడం, ఆ సమస్యల్ని నెత్తిని క్రియేట్ చేసుకోవడం, తర్వాత విపరీతమైనటువంటి భావవేశాలకు గురి కావడము, మనసు నిర్మలమైనటువంటి స్థితిలో ఉంచుకోలేకపోవడము, ఇవన్నీ ప్రధాన కారణంగా తోస్తూ ఉంటాయి. ఈ ఒత్తిడిని తగ్గించుకోవాలంటే మనం ప్రతిరోజు ఏంటంటే ప్రజెంట్ మూమెంట్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రజెంట్ మూమెంట్ అంటే ఇప్పుడు ఈ క్షణమే నాది అంతే, తర్వాత ఏం జరుగుతుందో నాకు వద్దు, జరిగిపోయిన విషయం అసలు కొద్దు. ఎప్పుడైతే ప్రజెంట్ మూమెంట్ టైంలో ఉంటాడో అప్పుడు ఒత్తిడి అనేది దరిదాపుల్లోకి రావడానికి కూడా భయపడుతుంది అనమాట. తద్వారా మనిషి ఏమవుతాడంటే ఎక్కువసేపు ఒత్తిడిని లేకుండా జీవించగలుగుతాడు. తద్వారా ఎక్కువసేపు కూర్చునే జీవనశైలి కూడా దీనిలో భాగంగా

ఉంటుందండి. కంప్యూటర్ మొబైల్స్ కానివ్వండి, తర్వాత ఆధారితమైనటువంటి పనుల వల్ల గంటల గంటల తరబడి కూర్చోవాల్సి వస్తుంది. దీనివల్ల మెడ నొప్పి కానివ్వండి, వెన్నొప్పి కానివ్వండి, భుజాల నొప్పులు కానివ్వండి, తదితరమైనటువంటి ఇబ్బందులు అనేవి కామన్గా వస్తూ ఉంటాయన్నమాట. తర్వాత ఊబకాయం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఎందుకు వస్తాయి ఊబకాయం అంటే, సపోజు ఒక వ్యక్తి మనం తీసుకున్నట్లయితే అతను కంప్యూటర్ యుగంలో కంప్యూటర్ పనికి పోవాలి. సాధ్యమైనంత వరకు కూడా ఏసీలోనే కూర్చుంటారండి, సాధ్యమైనంత వరకు 199 మంది కూడా ఏసీలోనే కూర్చుంటారు. ఆ ఏసీలో కూర్చుండటం వలన తిన్న తిండి మొత్తం ఏమవుతుందంటే శారీరక

0: పాపం కంప్యూటర్ పనికి పోవాలి. సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఏసీలోనే కూర్చుంటారండి. సాధ్యమైనంత వరకు 199 మంది కూడా ఏసీలోనే కూర్చుంటారు. ఆ ఏసీలో కూర్చుండటం వలన తిన్న తిండి మొత్తం ఏమవుతుందంటే శారీరక శ్రమ లేదు, ఫిట్నెస్ లేదు, మానసిక ఒత్తిడి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మనసు మాత్రమే, బ్రెయిన్ మాత్రమే వర్కౌట్ చేస్తుంటుంది. అక్కడ శరీరానికి ఎప్పుడైతే మనకు శ్రమ లేకుండా పోతుందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ తిన్నటువంటి ఎనర్జీ మొత్తం ఏం చేస్తుందంటే శరీరం ఈ కాళ్ళు కానివ్వండి, తొడలు కానివ్వండి, పిక్కలు కానివ్వండి, పొట్ట కానివ్వండి, ఛాతి కానివ్వండి, జబ్బలు కానివ్వండి ఆ ప్రదేశాల్లో నిక్షిప్తం చేసేస్తుంది పూర్తిగా. అప్పుడు ఏమవుతుందంటే అతను బాగా ఓపకాయస్తుడు మాదిరి కనిపిస్తాడు. అప్పుడు సాధన చేయకుండా మనం ఎన్నిసార్లు సాధన క్రమన్నా రారు, పోని నేర్చుకుంటారా అంటే నేర్చుకోరు. కనీసం జాగింగ్ లాంటిది, వాకింగ్ లాంటివి అట్లన్నా చేస్తారంటే లేదు. అలాంటప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు అతను ఎప్పుడు ఖర్చు పెట్టుకోవాలంటే అతనికే తెలియదు. తీరా లాస్ట్ మూమెంట్లో లోపల మనకు ఎల్డిఎల్ స్థాయిలు కానీ హెచ్డిఎల్ స్థాయిలు కానీ రెండూ ప్రమాదమే. ఈక్వల్గా ఉండాలి, ఏదైనా సరే సమంగా ఉండాలి, కానీ ఏది ఎక్కువ పెరగడానికి కూడా లేదు. అన్ని గ్లాండ్స్ కరెక్ట్గా ఉండాలి. తర్వాత వచ్చేసి అన్ని పారామీటర్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఏది ఒక్కరో తేడా వచ్చినా కూడా మనకి అనారోగ్య పరిస్థితి అనేది అక్కడ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈ ఊబకాయం అనేది తగ్గించుకోవడం కోసం అధికమైనటువంటి ప్రయత్నం చేస్తాడు. అది ఎందుకు వస్తుంది? ఇంకొక మాట చెప్పాలంటే వేళకి తిండి లేకపోవడం, సరైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోకపోవడం. అది కూడా ఏదో ఒక టైం ఇన్ టైంలో కాకుండా తన ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటాడు. అంటే 1 గంటకు భోజనం చేయాలని క్రమ పద్ధతి పెట్టుకుంటే 1 గంటకి తినేసేయాలి, కానీ 2, 3 అవసరమైతే 4 అవసరమైతే 5 లేకపోతే ఆ రోజు భోజనం కట్టు. ఇట్లా మనం రోజు రోజుకు పెంచుకుంటూ పోవడం వల్ల ఏమిటంటే గాలిని మింగేసి అది లోపల స్టోర్ అయ్యి మనకు బాగా బెలూన్ మాదిరి చక్కగా బొజ్జ బాగా కనిపిస్తుంటుంది. ఇవన్నీ పోవాలంటే యోగా అనేది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. తర్వాత ఏకాగ్రత కూడా లోపిస్తుంది. మనము ఈ AI టెక్నాలజీ యుగంలో ఎక్కువగా బేస్ AIకి ఏదైనా ఒక థాట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దాని యొక్క రూపురేఖలు మొత్తం మనం చూడాల్సింది కన్ను ద్వారానే చూడాలి. కళ్ళు బాగా స్ట్రెయిన్ అయిపోతుంటాయి. తద్వారా ఏమవుతుందంటే నిరంతరం నోటిఫికేషన్లు కానివ్వండి, డిజిటల్ సమాచార వ్యవస్థలకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, ఏకాగ్రత అనేది తగ్గుతూ వస్తుంది. యోగాలో ధ్యానము, శ్వాస విధానము ఏకాగ్రతను పెంచి మంచి మానసిక స్పష్టత అనేది కలిగిస్తాయన్నమాట. తర్వాత మంచి నిద్రకు సహాయపడుతుంది యోగా. అంటే సరిగ్గా ఈ AI టెక్నాలజీలో ఇప్పుడున్న యుగంలో కొంతమంది మనుషులు సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకుంటే వాళ్ళకి రాత్రి పని ఉంటుంది తెలియదు, ఉదయం పని ఉంటుంది తెలియదు. తర్వాత మంచి నిద్ర ఉండదు, ఎందుకంటే పొద్దుగూకులు పనిచేసి ఉంటారు కాబట్టి. తర్వాత ఏదేదో తింటుంటారు, ఒక ఆహారం అలవాటు అనేది అసలుకు ఉండదన్నమాట. ఆహార నియమాలంటే చక్కగా ప్రాతకాలంలో మనిషి నిద్ర లేచిన తర్వాత సరే కాలకృత్యాలు తీర్చుకుని చక్కగా వ్యవసాయం చేసుకుని తర్వాత మనం ఒక టైం పంచువాలిటీ అనేది, క్రమశిక్షణ అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి విధానం కంప్యూటర్ యుగంలో క్రమశిక్షణ, టైం పంచువాలిటీ నేర్చుకోవాలి. టైం ఏ టు టైం, మనం ఏ టైంకి లేచాం, ఏ టైంలో ఏం చేసుకోవాలి అనేది పంచువాలిటీ ఉండాలి. ఆ టైంకి అది ఖచ్చితంగా చేసేసి తీరాలి. మనం ఎన్ని పనులు ఉన్నా, పని జరిగినా జరగకపోయినా కూడా టైం మేనేజ్మెంట్ మాత్రం తప్పకూడదు ఖచ్చితంగా. అలా తప్పకుండా ప్రతిరోజు కరెక్ట్గా కన్నా టైం టు టైం చేసినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట. తర్వాత శరీరము, మనస్సు సంతులితను కూడా కాపాడుతుంది. టెక్నాలజీ బాహ్య ప్రపంచాన్ని అభివృద్ధి చేస్తే యోగాలో అంతర్గత ప్రపంచాన్ని అభివృద్ధి చేస్తుందన్నమాట. శారీరకంగా యోగా మనస్సు భావోద్వేగాల మధ్య సమతుల్యతను తీసుకొస్తుందండి. తర్వాత మన పనులను సులభతరం చేస్తుంది యోగా. కాబట్టి మన జీవితాన్ని సమతుల్యం చేసుకునేందుకు గాను యోగ సాధనని చేయాలి. అందువల్ల AI టెక్నాలజీలో ఎంత అభివృద్ధికరమైనటువంటి ఈ భావనలు ఉన్నా చెందిన మానవుడి ఆరోగ్యం మాత్రం మానసిక ప్రశాంతత, ఆత్మ వికాసం కోసం మాత్రమే యోగ సాధన అనేది చేయాలన్నమాట. యోగా యొక్క ప్రాముఖ్యత పెరుగుతూనే ఉంటుంది. ఈ డిజిటల్ టెక్నాలజీ యుగానికి గాను ఈ AI టెక్నాలజీలో కూడా ఇలా సాధన చేస్తే ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవండి.
1: గురుగారు, మరి కరోనా తర్వాత చాలామంది ఈ సాఫ్ట్వేర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, మరి అలాగ వర్క్ ఫ్రమ్ చేసే వారికి ఏమైనా ప్రత్యేకమైన యోగా పద్ధతులు ఏమైనా ఉన్నాయా? వాటి గురించి వివరించండి.
0: ఉన్నాయండి. వీటిలో చెప్పాలంటే ఫస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి గంటల తరబడి కంప్యూటర్స్ ముందు కూర్చోవడం వల్ల మెడనొప్పి, వెన్నొప్పి, అలసట, ఒత్తిడి, నిద్రలేని సమస్య వంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారన్నమాట. వీటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగా పద్ధతులు ఉపయోగపడతాయి. అవి ఏంటంటే తాడాసనం ఒకటి, భుజంగాసనం ఒకటి, వృష్ట్రాసనం ఒకటి, తర్వాత త్రియక్ తాడనం, అలానే బాలాసనం, శశకాసనం. ఇంకా ఆసనాల్లో చెప్పాలంటే వాళ్ళ గురు పరంపరంగా చక్కగా ఏమైతే నేర్పించారో అవన్నీ చేసుకో

అండి. ఇక్కడ మేము కేవలం టూకీగా ఒక 4-5 ఆసనాలను మాత్రమే మీకు విశ్లేషణ చేయడం జరుగుతుంది. అట్లానే దీంట్లో ప్రాణాయామం కూడా ఉంటుందండి. అది వచ్చేసి నాడీశోధన ప్రాణాయామం, తర్వాత కపాల్భాత్, తర్వాత వచ్చేసరికి మామూలుగా భస్త్రికా ప్రాణాయామం. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ముందు నీరసము, నిస్సత్వ ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయన్నమాట. మళ్ళీ శరీరం రీయాక్టివ్నెస్ చెందుతుంది అక్కడ. దీని తర్వాత లాస్ట్గా వచ్చేసి ధ్యాన నిమగ్నులై మామూలు మనలో ఉన్న ఒత్తిడి తగ్గించుకోవడం కోసం చేసే ప్రాణాయంలో భ్రామరి బాగా ఉపయోగపడుతుంది. భ్రామరి ఎందుకంటే బ్రెయిన్లో ఉన్నటువంటి సెల్స్నన్నిటినీ కూల్ చేస్తుంది. ఫస్ట్ పంచతన్మాత్రలు, ఇవన్నీ పంచతన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నింటినీ కూడా రిలాక్సేషన్ చేసే దాంట్లో భ్రామరి ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందండి. భ్రామరి అనేది ప్రాణాయామ క్రియ అమ్మ. ఇవి బ్రెయిన్లో ఉన్నటువంటి నరాలను మొత్తం రిలాక్సేషన్ చేస్తుంది, బ్రెయిన్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే దీంట్లో భ్రామరి అనేది 3 రకాలుగా చెప్తారమ్మా. ఒకటి షణ్ముఖి ముద్రలో చేసేటువంటిది ఒకటి ఉంటుంది. చేతి వేళ్ళని, 2 చూపుడు వేళ్ళని 2 చెవులో పెట్టేసి మకార ధ్వనిని ఉచ్చరిస్తూ ఆ సౌండ్ని వింటూ చేసేదే భ్రామరి ప్రాణాయం అంటే. ఇది సరైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి గురువు సమక్షంలో మాత్రమే, దీన్ని నేర్చుకుని మాత్రమే చేయాలి. మనంతట మనం సొంతంగా అనేది ప్రయోగం చేయకూడదు. రెండోది కంటి అలసట తగ్గించడం కోసం కూడా ఈ యొక్క ప్రాణాయామాలు అనేది బాగా ఉపయోగపడతాయి. అవేంటంటే ప్రతిరోజు కూడా తర్వాత కళ్ళు నెమ్మదిగా 20 సెకండ్లకి 20 అడుగుల దూరంలో ఉన్నటువంటి వస్తువును చూడడము, తర్వాత కళ్ళని నెమ్మదిగా మూసి తెరవడము, పైకి కిందికి ఎడమవైపుకి కుడివైపుకి తిప్పడం లాంటివి చేసుకోవాలమ్మా. ఈ వర్క్ ఫర్ హోమ్ శరీరంలో కదలకుండా పనిచేస్తుంది. యోగా దీనికి అవసరమైన కదలికలు, మనసుకు అవసరమైనటువంటి ప్రశాంతత అనేటటువంటిది అందిస్తుందమ్మా.

మీరింతవరకు యోగా ఏ సమయంలో చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి యోగా ఏ విధంగా సహాయపడుతుంది, ఈ అంశం గురించి పచ్చవ రామకృష్ణ గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు వినండి, తెలుసుకుందాం రండి శీర్షికన ఫిఫా ప్రపంచకప్ విశేషాలు. ఫిఫా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫుట్బాల్ అసోసియేషన్, ఫిఫా ప్రపంచకప్ లేదా క్లుప్తంగా ఫుట్బాల్ ప్రపంచకప్, ఫుట్బాల్ పోటీ ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడా పోటీ అని చెప్పవచ్చును. ఈ పోటీలో ఫుట్బాల్ ఆటలో వాసికెక్కిన జాతీయ జట్టు తమ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ ఆటల పోటీలు 1930లో ప్రారంభమై ప్రతి 4 ఏళ్లకు ఒకసారి జరుగుతూ వస్తున్నాయి. 1942 46 మధ్యకాలంలో రెండవ ప్రపంచ యుద్ధం కారణం వలన ఆ 2 సంవత్సరాల్లో జరగలేదు. 2022లో ఖతరాలో జరిగిన ఆటలో అర్జెంటీనా దేశం ఫ్రాన్స్ను ఓడించి కప్పును సొంతం చేసుకుంది. 2026 ఫుట్బాల్ ప్రపంచకప్ పోటీలను అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఫిఫా 1904లో స్థాపించబడ్డాక మొదటిసారి ఒలింపిక్స్కి బయట స్విట్జర్లాండ్లో 1906లో అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడా పోటీలను నిర్వహించాలనుకుంది, కానీ అది ఆశించినంతగా విజయం సాధించలేకపోయింది. 1908లో లండన్లో నిర్వహించబడిన సమ్మర్ ఒలింపిక్స్లో మొట్టమొదటిగా అంతర్జాతీయ ఫుట్బాల్ పోటీలు జరిగాయని చెప్పవచ్చును. తరువాత 1912లో స్టాక్హోమ్లో జరిగిన ఒలింపిక్స్లో బ్రిటన్ బంగారు పతకాలను గెలుచుకుంది. 1914లో ఫిఫా వేసవి ఒలింపిక్స్ను అభిలాషకుల ఆటగా గుర్తించింది. తద్వారా 1920లో తొలిసారి ప్రపంచవ్యాప్తంగా 14 దేశాలు, 13 యూరోపియన్ దేశాలు, ఈజిప్ట్ పోటీ పడగా బెల్జియం విజేతగా నిలిచింది. ఆ తర్వాత 1924, 1928లలో జరిగిన ఒలింపిక్స్లో ఉరుగ్వే విజయ కేతనం ఎగురవేసింది. 1924లో ఫిఫా ఆధ్వర్యంలో వృత్తిపరమైన క్రీడాకారుల శకం కూడా ప్రారంభమైంది. ఫుట్బాల్ ఆట ఒలింపిక్స్లో సంతరించుకున్న ప్రాధాన్యత దృష్ట్యా 1928 నుండి ఫిఫా వృత్తిపరమైన ఆటల పోటీలపై కృషి చేసింది. తమ స్వాతంత్ర శతాబ్ది జరుపుకుంటున్న సందర్భంలో 2 సార్లు ఒలింపిక్స్ ఫుట్బాల్ బంగారు పతకాలను అప్పటికే అందుకున్న ఉరుగ్వే 1930లో తొలిసారి ప్రపంచకప్ పోటీలకు ఆతిథ్యమిచ్చింది. కానీ అంత దూర ప్రయాణమైన అమెరికా ఖండానికి జట్టును పంపించడాన్ని ఉరుగ్వేని

తొలిసారిగా ఎంపిక చేయటాన్ని కూడా అంతగా నచ్చని యూరోపియన్ సభ్యదేశాలు పెద్దగా సుముఖత చూపలేదు. చివరికి పోటీలు 2 నెలల్లో ఉన్నాయనగా ఫిఫా అధ్యక్షుడు రిమెట్ తీసుకున్న చొరవ వలన బెల్జియం, ఫ్రాన్స్, రొమేనియా, యుగోస్లేవియాలు మాత్రం తమ జట్లను పోటీలకు పంపించాయి. మొత్తం పాల్గొన్న 13 దేశాలలో 7 దక్షిణాఫ్రికా దేశాలు, 4 యూరోపియన్ దేశాలు, మిగిలిన 2 దేశాలు ఉత్తర అమెరికా నుండి వచ్చాయి. 93,000 మంది ప్రత్యక్ష ప్రేక్షకుల సమక్షంలో పొరుగుదేశం అర్జెంటీనాను ఓడించి ఉరుగ్వే ఈ మొట్టమొదటి బహుమానాన్ని కైవసం చేసుకుంది. 1932లో లాస్ ఏంజెల్స్లో జరిగిన ఒలింపిక్స్లో ఫుట్బాల్ ఆటను చేర్చలేదు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఈ ఆటకు అంతగా ప్రజాదరణ లేకపోవడం దీనికి కారణం. అటు తరువాత సంవత్సరాల్లో యుద్ధ వాతావరణం నెలకొనటం వలన 1938-1946 సంవత్సరాల్లో ఐరోపాకి వెళ్లిన ఏకైక దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్ మాత్రమే. 1942లో జర్మనీ ఆతిథ్యం ఇచ్చిదల్చిన ఒలింపిక్స్ రద్దయ్యాయి. 1950లో బ్రెజిల్లో జరిగిన ప్రపంచ ఫుట్బాల్ పోటీల్లో తొలిసారిగా బ్రిటన్, దాని సామంత దేశాలు పాల్గొన్నాయి. ఈ పోటీల అంతిమ సమయంలో బ్రెజిల్ను ఓడించి ఉరుగ్వే మరలా ప్రపంచకప్ను సొంతం చేసుకుంది. 1934 నుండి 1978 వరకు జరిగిన అన్ని ప్రపంచ కప్ పోటీల్లో 16 జట్లు పోటీ పడవలసి ఉండగా 1938లో ఆస్ట్రియా, నాజీ జర్మనీలో కలిసిపోవటం వలన 15 జట్లు ఆడాయి. 1950లో భారత్, స్కాట్లాండ్, టర్కీ జట్లు పోటీల నుండి వైదొలగడంతో 13 జట్లే పోటీలో మిగిలాయి. 1982 నుండి 24 జట్లకు, 1998 తర్వాత 32 జట్లకు ఫిఫా కప్లో చోటు కల్పించడంతో పాటు ఆఫ్రికా, ఆసియా, ఉత్తర అమెరికాలకు పాల్గొనే వీలు కల్పించారు. 1930 ఉరుగ్వేలోను, 1958 అమెరికా, ఐరోపాల మధ్య ఈ పోటీలను నిర్వహించే సాంప్రదాయాన్ని ఫిఫా పాటిస్తూ వచ్చింది. 2002లో జపాన్, కొరియాలు ఆతిథ్యం ఇచ్చాయి. 2010లో ఆఫ్రికాలో ఈ హోదా పొందిన మొదటి దేశం దక్షిణాఫ్రికా. 2014వ సంవత్సరంలో బ్రెజిల్లోనూ, 1978 తర్వాత దక్షిణ అమెరికా ఖండంలో 36 ఏళ్ల తర్వాత జరిగాయి. ఐరోపా ఖండం బయట 3 సార్లు ఈ పోటీలు జరగడం కూడా ఇదే మొదటిసారి. 2018లో రష్యాలో, 2022లో ఖతార్లో ఈ క్రీడలు జరిగాయి. 2026లో జరుగుతున్న క్రీడలు ప్రస్తుతం 23వ ఫిఫా కప్ పోటీలుగా పరిగణించవచ్చును. 1982లో ఫిఫా పబ్లిక్గా ప్రకటించినప్పటి నుండి ఫిఫా ప్రపంచ కప్ ప్రైజ్ మనీ భారీగా పెరిగింది. అప్పట్లో ఇటలీ విజేతగా నిలిచినప్పుడు కేవలం $2.2 మిలియన్ మాత్రమే ఇవ్వగా, తాజాగా నిర్వహిస్తున్న ఫిఫా 2026 ప్రపంచ కప్ పోటీలకు సంబంధించి $50 మిలియన్ ప్రైజ్ మనీ కేటాయించారు. ఇది సుమారుగా 476 కోట్ల రూపాయలతో సమానం. ఇంతవరకు జరిగిన ఫిఫా పోటీలు మరియు ఆతిథ్యం ఇచ్చిన, అందులో పాల్గొన్న దేశాల సంఖ్య, గెలిచిన ప్రైజ్ మనీ మరియు గెలిచిన దేశం యొక్క వివరాలు తెలుసుకుందాం. 1982వ సంవత్సరంలో ఫిఫా ప్రపంచ కప్లో ఇటలీ గెలిచింది. ఆ సంవత్సరం మొత్తం 24 దేశాలు పాల్గొన్నాయి. ప్రైజ్ మనీ $2.2 మిలియన్ ప్రైజ్ మనీ అందుకుంది ఇటలీ. 1986లో అర్జెంటీనా దేశం గెలిచింది. $2.8 మిలియన్ ప్రైజ్ మనీ పొందింది. మొత్తం 24 దేశాలు పాల్గొన్నాయి. 1990లో పశ్చిమ జర్మనీ దేశం గెలిచింది. $3.5 మిలియన్ ప్రైజ్ మనీని పొందింది. మొత్తం 24 దేశాలు పాల్గొన్నాయి. అదేవిధంగా 1994లో బ్రెజిల్ దేశం $4.5 మిలియన్ ప్రైజ్ మనీ పొందింది. 1998లో ఫ్రాన్స్ దేశం గెలవగా $6.4 మిలియన్ ప్రైజ్ మనీ పొందింది. 2002లో బ్రెజిల్

బ్రెజిల్ దేశం 2006లో ఇటలీ, 2010లో స్పెయిన్, 2014లో జర్మనీ, 2018లో ఫ్రాన్స్, 2022లో అర్జెంటీనా దేశం గెలువగా 32 దేశాలు పాల్గొన్నాయి ఆ సంవత్సరం. కాగా ప్రైజ్ మనీ $42 మిలియన్. 2026 ఫిఫా టోర్నీలో మొత్తం 48 దేశాలు పాల్గొన్నాయి. రికార్డు స్థాయిలో 48 దేశాలు పాల్గొన్న వీటిని 4 జట్లతో కూడిన 12 గ్రూపులుగా విభజించారు. టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకు $10.5 మిలియన్ వరకు పారితోషికం లభిస్తుంది. ఈ పోటీల్లో పాల్గొనే దేశాలన్నీ నేరుగా అర్హత సాధించాయి. ఈ పోటీల్లో మొదటిసారి పాల్గొంటున్న దేశాలు కాబోవెర్డే, కొరాకో, జోర్డాన్, ఉజ్బెకిస్తాన్. ఆతిథ్య దేశాలు మెక్సికో ఏ టీంలో ఉంది, కెనడా బి టీం, యుఎస్ఏ డి టీంలో ఉంది. యుఈఎఫ్ఏసి యూరోప్ దేశాలు ఆస్ట్రియా జే టీంలోను, బెల్జియం, బోస్నియా మరియు హెర్జిగోవియా, క్రొయేషియా, చెకియా, చెక్ రిపబ్లిక్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్, స్కాట్లాండ్, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, టర్కీ, కాన్మెబోల్, అర్జెంటీనా, బ్రెజిల్, కొలంబియా, ఈక్వడార్, పరాగ్వే, ఉరుగ్వే. ఉత్తర మధ్య అమెరికా మరియు కరేబియన్ ప్రాంతాల నుంచి కొరాకో, హైతీ, పనామా దేశాలు పాల్గొన్నాయి. ఆసియాకు సంబంధించి ఏఎఫ్సి ఆస్ట్రేలియా, ఇరాన్, ఇరాక్, జపాన్, జోర్డాన్, ఖతార్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, ఉజ్బెకిస్తాన్ పాల్గొన్నాయి. ఆఫ్రికా ఖండానికి సంబంధించి అల్జీరియా, కాబోవెర్డి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈజిప్ట్, ఘనా, ఐవరీ కోస్ట్, మొరాకో, దక్షిణాఫ్రికా, ట్యునీషియా దేశాలు పాల్గొన్నాయి. మీరు ఇంతవరకు తెలుసుకుందాం రండి శీర్షికన ఫిఫా ప్రపంచ కప్ విశేషాల గురించి తెలుసుకున్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సికిల్ సెల్ వ్యాధిని దేశం నుండి శాశ్వతంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది

0: ప్రభుత్వం స్పష్టం చేశారు. భారత యువశక్తి గురించి ప్రపంచమంతా చర్చిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్టు సేవలు అందుబాటులో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. నేరాలకు సంబంధించిన చట్టాలలో ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకొచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. వార్తల వివరాలు. సికిల్ సెల్ వ్యాధిని దేశం నుండి శాశ్వతంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. ఈ వ్యాధి ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమిస్తుంది కాబట్టి తేలికగా తీసుకోవద్దని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులకు రాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో జరిగిన రాష్ట స్థాయి కార్యక్రమంలో ద్రౌపది ముర్ము ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ లక్ష్యాలను నెరవేర్చే 2047 సంవత్సరం కంటే ముందే దేశంలో సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ జన్యుపరమైన రక్త రుగ్మతపై గిరిజన వర్గాల్లో అవగాహన పెంచడానికి సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్రపతి పిలుపునిస్తూ
1: स्क्रीनिंग का लक्ष्य समय से पहले ही पूरा हो गया है. मुझे बताया गया है कि 9000 शिशुओं से लेकर 40 वर्षों की आयु तक के 7 करोड़ से ज्यादा लोगों की स्क्रीनिंग का लक्ष्य पूरा हो चुका है. ये कोई छोटी उपलब्धि नहीं है. ये पूरी विश्व में अनुबंधित रोगों की जांच परख की सबसे बड़ी पहलों में से एक है.
0: ప్రపంచమంతా భారత యువశక్తి గురించే చర్చిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజన PMVBRY కింద లబ్ధిదారులకు 2,400 కోట్ల రూపాయల నిధులను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రధాని ఈరోజు విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ దేశ యువతలో అసాధారణ సామర్థ్యం ఉందన్నారు. PMVBRY పథకం ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 70 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడి తొలిసారి ఉద్యోగాల్లో చేరిన యువతకు సామాజిక భద్రత లభించిందని తెలిపారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కులు కలిగిన దేశాల్లో ఒకటి అని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. నైపుణ్యాల ద్వారానే యువత కలలు సాధ్యపడతాయని చెప్పారు. గత 12 ఏళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటల్ ఎకానమీ, స్పేస్, స్టార్టప్స్ వంటి అన్ని రంగాల్లో ఉపాధి మార్గాలను పటిష్టం చేశామని నరేంద్ర మోదీ పేర్కొంటూ
2: సాథియో ఆమ్ తోర్ పర్ యోజనాయే యా తో కర్మచారీ కే లియే బన్తీ హై యా తో ఫిర్ ఉద్యోగో కే లియే బన్తీ హై లేకిన్ యే ఏక్ యోజన ఐసీ హై ఇస్ యోజనా మే భారత్ కే సామర్థవాన్ మేరే యువా సమృద్ధ యువా భవిష్య కీ ఓర్ ఔర్ ఉద్యోగ్ వికాస్ కీ ఓర్ और इन दोनों को साथ लेकर चलती है. जो युवा अपनी पहली नौकरी शुरू करता है सरकार उसके साथ खड़ी होती है.
0: దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్ల రూపాయల నుండి గత ఆర్థిక సంవత్సరంలో 178,000 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశీయంగా తయారైన రక్షణ పరికరాలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇది సాధ్యపడిందని అన్నారు. రక్షణ ఎగుమతులు దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పెరిగాయని వివరించారు. నాగ్పూర్లోని అంబాజారీలో ఉన్న యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అత్యాధునిక 10,000 టన్నుల సామర్థ్యం గల అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్ కు రక్షణ మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధాన రక్షణ పరికరాలతో పాటుగా వాటిలో ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్ ద్వారా తయారయ్యే విడిభాగాలు కేవలం రక్షణ పరికరాల్లోనే కాకుండా రైల్వేలు, ఇస్రో, డిఆర్డీఓ వంటి సంస్థలలో యంత్రాలకు కూడా వినియోగించబడతాయని పేర్కొన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్టు సేవలు అందుబాటులో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వార్షిక ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారుల సదస్సులో ఆయన మాట్లాడుతూ పాస్పోర్టు జారీ ప్రక్రియ వేగవంతంగా సురక్షితంగా ఉండేలా సరళతరం చేసినట్లుగా చెప్పారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా ఈ మార్పు జరుగుతున్నదని తెలిపారు. డిజిటల్ పాలనకు ఇది ఒక నిదర్శనమని అన్నారు. పాస్పోర్ట్ కేవలం కొన్ని పేజీల పుస్తకం కాదని, జాతీయ గుర్తింపునకు ఒక శక్తివంతమైన సాధనమని అభివర్ణించారు. దేశ విదేశాంగ విధానం భారతదేశాన్ని

0: విశ్వ బంధువుగా నిలబెడుతోందని పేర్కొన్నారు. భారతీయ పాస్పోర్టును అంతర్జాతీయంగా గౌరవంగా విశ్వాసంతో చూస్తారని జైశంకర్ గుర్తు చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నేరాలకు సంబంధించిన చట్టాల్లో ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకువచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన 26వ అఖిల భారత వేలిముద్రల సదస్సు ప్రారంభోపన్యాసంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుండి శిక్ష పడే వరకు 3 సంవత్సరాలలోపు న్యాయం జరిగేలా చూడడం క్రిమినల్ జస్టిస్ సంస్కరణల ముఖ్య ఉద్దేశ్యంగా వెల్లడించారు. ఎన్సీఆర్బి అభిజ్ఞాన్, సిఆర్పిఐ, ఈ ప్రాసిక్యూషన్ 2.0, ఈ ఫోరెన్సిక్స్ 2.0 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడానికి, సకాలంలో న్యాయం అందించడానికి దోహదపడతాయని అన్నారు. కేసుల పెండింగ్ను తగ్గించడానికి ఒక బ్లూ ప్రింట్ను సిద్ధం చేసేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టు, హైకోర్టులతో కలిసి పనిచేస్తోందని చెప్పారు. నేరం జరగకముందే నివారించడమే లక్ష్యంగా ప్రొడక్టివ్ పోలీసింగ్ ఫ్రేమ్వర్క్ వైపు చర్యలు చేపడుతున్నామని అమిత్ షా పేర్కొంటూ,
1: अपराध के विरुद्ध लड़ाई में सबसे बड़ा हथियार बल नहीं है, सबसे बड़ा हथियार वैज्ञानिक साक्ष्य है। अगर वैज्ञानिक साक्ष्य शुरुआत से ही संरक्षित किए जाते हैं तो क्रिमिनल को सजा कराने में इससे बड़ा कोई हथियार उपयोग नहीं हो सकता। और फिंगरप्रिंट एक वैज्ञानिक साक्ष्य इकट्ठा करने की हमारी जो मशक्कत है, इसमें फिंगरप्रिंट और फिंगरप्रिंट का रिकॉर्ड और रिकॉर्ड का उपयोग
0: ప్రజాస్వామ్య సమాజంలో పాత్రికేయుల పాత్ర కీలకమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబి విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో పీఐబి వార్తా ల్యాబ్ను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి బలమైన పునాదిని వేశాయని పేర్కొన్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, డిజిటల్ పాలన, ఆర్థిక సమ్మిళితం, సామాజిక సంక్షేమం వంటి రంగాలలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా ఆయన వివరించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఖచ్చితమైన, వాస్తవమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని భూపతిరాజు శ్రీనివాసవర్మ పాత్రికేయులను కోరారు. మహిళలకు రక్షణ కోసం ప్రివెన్షన్ ఆఫ్ ది సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ పోష్ చట్టం సమర్థవంతంగా అమలు చేయాలని జాతీయ మహిళా కమిషన్ దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. ప్రభుత్వ, ప్రైవేట్, వ్యవస్థీకృత లేదా అసంఘటిత రంగంలోని ప్రతి కార్యాలయంలోనూ పోష్ చట్టంలోని నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు తక్షణమే చర్యలు తీసుకోవడానికి 18 చర్యలను కూడా కమిషన్ సిఫార్సు చేసింది. మహిళలు పనిచేసే చోట రక్షణ ఉండాలని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయా రహత్కర్ పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేసిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. గాంధీనగర్లో ఈరోజు నిర్వహించిన వికసిత భారత్ సంకల్ప్ సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గడిచిన కాలంలో దేశం గణనీయమైన మార్పును చూసిందన్నారు. అత్యంత పేద వర్గాలకు కీలకమైన వనరులను నేరుగా అందించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతమైందని చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సికిల్ సెల్ వ్యాధిని దేశం నుండి శాశ్వతంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. భారత యువశక్తి గురించి ప్రపంచమంతా చర్చిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్టు సేవలు అందుబాటులో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. నేరాలకు సంబంధించిన చట్టాలలో ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకువచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో వినబోతున్న మొదటి చిత్రగీతం అమాయకుడు. ఈ చిత్రం నుండి హరిహరన్,

0: 2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వెన్నెలకంటి గీత సాహిత్యానికి దేవా సంగీతం అందించగా జీన్స్ శ్రీనివాస్ పాడిన పాట వింటారు. చిత్రం అల్లాడిస్తా.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: దొంగోడి పెళ్లి. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గోపిక పాడిన సాయి శ్రీహర్ష గీతం వింటారు. సంగీతం అందించారు రాజ్ కిరణ్.

ప్రేమికులు ఈ చిత్రం నుండి బాంబే జయశ్రీ గానం చేసిన పైడి శెట్టిరామ్ ఉమామహేశ్వరరావు గీతం వింటారు. సంగీతం అందించారు సాజన్.

మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, అనంతరం 9:15 స్పాట్లైట్ ప్రసారం అవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

చదువు సంస్కారం ఈ చిత్రం నుండి దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం అనే పాట కావాలి అంటూ వాట్సాప్ సందేశాన్ని పంపిన శ్రోతలు మరువాడ అనురాధ, ఉమాశంకర్, వైష్ణవి, నాగలక్ష్మి కోరుతున్న వారు వారి వాట్సాప్ సందేశాన్ని పంపారు. భగీరథీపురం హీరామండలం పోస్ట్, శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లా నుండి ఈ వాట్సాప్ సందేశాన్ని పంపారు. తప్పకుండానండి, మీకోసం మీరు ఇచ్చిన పాటని విందాం.

తప్పు చేసి పప్పుగూడు చిత్రం నుండి బృందావనమాలి పాట వినిపించమంటూ వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఈ వాట్సాప్ సందేశాన్ని పంపిన శ్రోతలు ఊర్మిళ సతీష్ రాజు సరిత శివ శరణ్య సురేష్ రుక్మిణి తప్పుకున్నానని మీకోసం మీరు మెచ్చిన పాట.

పాటకు వేళాయర కార్యక్రమంలో వేములవాడ భీమకవి చిత్రం నుండి లేరా తెలుగువాడ అనే బుర్రకథ పూర్తిగా ప్రసారం చేయగలరు. ధన్యవాదాలు అంటూ కోరుతున్న శ్రోతలు, ఎల్లారెడ్డి ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు వారి వాట్సాప్ సందేశాన్ని గిద్దలూరు నుండి పంపారు. తప్పకుండానండి, మీకోసం మీరు మెచ్చిన గీతం.

రాజు బూజు తరాజు ఇంకా ఏం చేస్తున్నారే? పంచపరమాన్నాలు మెక్కి మత్తు తాగుళ్లతో దిమ్మెక్కి ప్రజల నెత్తురు పిండు రాజాంగముల మనం గద్దె మీదొంచడం తప్పురా, అది దేశానికే ఎంతో

నాన్నకు ప్రేమతో చిత్రంలో టైటిల్ సాంగ్ ప్లే చేయండి అంటూ భూదాన్ పోచంపల్లి నుండి మాధవి ఆంజనేయులు కోరుతున్నారు. తప్పకుండానండి మీకోసం.

తరువాతి వాట్సాప్ సందేశం. చుట్టాలున్నారు జాగ్రత్త చిత్రం నుండి. రెక్కలు తొడిగి రెపరెపలాడి రివ్వంటుంది కోరిక. ప్లీజ్ ప్లే ఫర్ మీ ఫ్రమ్ కర్ణాటక స్టేట్, చిన్న తిరుపతి, ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్, రమేష్. తప్పకుండానండి, మీ అందరి కోసం మీరు మెచ్చిన చిత్రం నుండి మీకు నచ్చిన పాట.

ఇంతటితో ఈనాటి పాటకు వెళ్ళయర కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జానపద రంజని కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో వీరాభిమన్యు బుర్రకథ ప్రసారమవుతుంది. కథకులు శ్రీ వీరనాల సోమరాజు

0: ఎలాగేటా చంపుతారేటా?
1: అయితే సోదరా,
2: సోదరా,
1: పాండవులు ఇంద్రప్రస్థాపురాన్ని పరిపాలిస్తూ ఉన్నారు, కౌరవులు అస్తినాపురాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. పాండవులలో మధ్యముడు అయినటువంటి వీరాది వీరుడైనటువంటి అర్జునుని పరాక్రమం ఎటువంటిది నాయనా?
0: అట్టి పాండు

0: హరిగడ్డ జమ్దరిదాం
1: సకల గుణ సంపూర్ణులైనటువంటి
2: సుభద్ర అర్చనులు
0: అర్చనులు
2: చిలుక గౌరవం కలవలే సంసారాన్ని సాగిస్తూ ఉన్నారు. అయితే ఆ సుభద్రాదేవి ఒక చక్కని శుభముహూర్తమున నెల తప్పింది. ఆ నెల తప్పినటువంటి సుభద్రను చూసినటువంటి అత్తగారైనటువంటి కుంతీదేవి అర్జునుని పిలిచి, నాయన అర్జున, నీ భార్య నిండు గర్భవతి నాయన.
0: అమ్మా,
2: భార్య గర్భవతితో ఉన్నప్పుడు స్త్రీలకు ఏమైనా తినే కోరికలుంటాయి. నీ భార్య వద్దకి వెళ్ళి ఏమైనా తినే కోరికలున్నాయేమో తీర్చిరా నాయన అని ఆ యొక్క కుంతీదేవి చెప్పగా, కుంతీదేవి మాటలన్నీ విన్నటువంటి అర్జునుడు భార్య అయినటువంటి సుభద్రాదేవి వద్దకు
0: వచ్చి,
2: దేవి సుభద్ర,
0: నాతా ప్రాణేశ్వర,
2: నీకు తినే కోరికలేమైనా ఉన్నాయా?
0: నాతగారు, నాకు తినే కోరికలు ఏమీ లేవు, కానీ సెకండ్ శాసనం తీసుకెళ్ళండి.
2: కాదు నాయన, ఎప్పుడైతే దేవి సుభద్ర నీకు తినే కోరికలు ఏమైనా ఉన్నాయా అని అర్జునుడు అడుగగా, ఆ మాటలన్నీ విన్నటువంటి సుభద్రాదేవి, నాథా ప్రాణేశ్వర, నాకు తినే కోరికలు ఏమీ లేవు, కానీ నాకు చిన్న నాటి నుండి ఒకే ఒక కోరిక మిగిలిపోయినది. ఆ కోరిక ఏమిటి అనగా,
0: సమరయోగము.

0: మళ్ళీ ఓలే ఆ బాలుడు ఊకొట్టు చూన్నాడే.
1: రామ రామ జయ రామ రామ రామ రఘురామ.
0: తగద ఎంత తగ తరగడ తరగడద.
2: ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు పరుగు పరుగున ఆ యొక్క అర్జునుని వద్దకు వచ్చి, బావా అర్జున,
0: బావా అర్జున, ఏమిటయ్యా నీవు చేసే పని?

0: చెప్పని చాడు ఆ యొక్క శ్రీకృష్ణుడు.
1: కృష్ణుడు
0: తిరిగి వచ్చేది కూడా చెప్పే సమయంలో ఆ శ్రీకృష్ణుడు వచ్చి అర్జునుడు తీసుకుని
1: వెళ్ళిపోయాడు.
0: ఇక నవమాసాలు నిండినటువంటి ఆ సుభద్రాదేవి ఏ విధంగా ఉందయ్యా?
1: తపసు బండనా సుభద్రం.

0: అభిమన్యుడు అంటూ పేరు పెట్టారు. అభిమన్యుడు చూసుకుని పాండవుల సుఖ సంతోషాలతో రాజ్య పరిపాలన
1: చేస్తున్నారు.
0: పాండవుల కీర్తి సౌభాగ్యాలు చూచినటువంటి దుర్యోధనునికి కన్ను కొట్టి ఎలాగైనా సరే పాండవులను సర్వనాశనం
1: చెయ్యాలి
0: అని దుర్దేశం కలిగినటువంటి ఆ దుర్యోధనుడు తన మేనమామైనటువంటి శకుని సహాయము చేత ధర్మరాజును జూదానికి పిలిచాడు. శకుని ఆడినటువంటి మాయా
1: జూదములు
0: ఆ ధర్మరాజు పాండవ యోధులంతా
1: ఓడిపోయారు.
0: ఓడిపోయినటువంటి పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసాన్ని చేస్తున్నారు. ఈ కథ ఎలా ఉండగా కష్టాలు తెలియనటువంటి సుభద్రాదేవి చిన్నవాడైనటువంటి అభిమన్యుని వెంట పెట్టుకుని తన అన్నగారు రాజ్యమైనటువంటి ద్వారకా నగరం చేరుకుని అభిమన్యునికి విలువిద్యను నేర్పిస్తుంది. తల్లి వద్ద ఆ అభిమన్యుడు ఏ విధంగా విలువిద్యను నేర్చుకుంటున్నాడయ్యా.

0: నేర్చుకొని
1: నేర్చుకొని
0: 16 సంవత్సరాల బాలుడయ్యాడు చిన్నారి అభిమన్యు. ఈ కథ ఎలా
1: ఉండగా
0: పాండవులు అరణ్యవాసాన్ని పూర్తి
1: చేశారు.
0: ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసం గడుపుటకై పాండవులు విరాట నగరం చేరుకున్నారు. ఈ వార్త తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు పరుగు పరుగున తన చెల్లెలైనటువంటి సుభద్రాదేవి వద్దకు వచ్చి,
1: అమ్మా సుభద్ర,
0: ఏమిటన్నయ్యా?
1: కడకు పాండవులు ఎడములు గడిపిరమ్మా, కడుపు తీరగ విరాట్పురి నుండి రమ్మా, అడిగ నీ మంచి చెడ్డలు అర్జునుడు, నిన్ను తోడుకొని రమ్మన నమ్మ తోడనేడు. అమ్మరో
0: మేనల్లుడైనటువంటి అభిమన్యుని వెంట పెట్టుకుని విరాట నగరం చేరుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అయితే విరట మహారాజు కుమార్తె అయినటువంటి ఉత్తర కుమార్తెకు ఆ అభిమన్యునికి ఉత్తర అభిమన్యుల కళ్యాణం జరుగుతుంది. ఆ పెళ్లి ఏ విధంగా జరుగుతుందయ్యా?
1: ఊరు మొత్తమున తోరణాలతో వింత వింత దీపాల కాంతితో భూతల స్వర్గము విరాటపురమన్నా. ఉత్తరుడు కూడా పెళ్లి కూతురుగా అలంకరిస్తున్నారు.
0: ఏ విధంగా?
1: వయ్యారి నారీమణులు దాసీకాంతలందరూ కూడా చేరి
0: అమ్మ

0: తడాంగుతా కథ మీద
1: ఉత్తర అభిమన్యుల కళ్యాణం జరిగిపోయింది. కళ్యాణం జరిగిపోగానే పెద్దలందరూ ఒక చోట కూర్చొని పాండవులకు రావలసినటువంటి అర్ధరాజ్య భాగం గురించి శ్రీకృష్ణ భగవాను హస్తినాపురానికి రాయభారిగా పంపించారు. అయితే శ్రీకృష్ణ భగవానుడు కొలువులో ప్రవేశించి భావి భారత సామ్రాజ్య నేత సుయోధన పరమ ధర్మీకులు ప్రజా రంజకులు పాండవులకు రావలసినటువంటి అర్ధరాజ్య భాగం గురించి నన్ను మీ వద్దకు రాయబారిగా పంపించి ఉన్నారు. సత్యవతి పౌత్ర, పాండవులకు దాత రాష్ట్రులకు సంధి గావించి ఈ రాజ్యంలోకి మళ్ళా కాపాడుమని పాండవ దూతనై నేను మీ వద్దకు వచ్చి తినే మామా. పాండవులకి ఐదుగురికి ఐదుళ్ళిమని శ్రీకృష్ణ భగవానుడు పలుకగా ఆ శ్రీకృష్ణుని మాటలన్నీ విన్నటువంటి ప్రక్కనే కూర్చున్నటువంటి సుయోధనుడు ఒక్కసారిగా పైకి లేచి ఏమంటున్నాడయ్యా?
0: కృష్ణ ఇవన్నీ

సూదిమనల్ తట, సూదిమనల్ తట, చోటు నివ్వనని సూటిగా వలికాడే.

0: రాజ్యము నేడు కోరదగు నా
1: కృష్ణుడి రాయభారం విఫలమైపోయింది. ఇరు పక్షాల వారికి యుద్ధమే శరణ్యమైంది. కౌరవుల పక్షాన పదకొండు అక్షూణ్యాల సైన్యం, పాండవుల పక్షాన ఏడు అక్షూణ్యాల సైన్యం యుద్ధభూమిలో
2: సిద్ధంగా ఉంది.
1: ఇంకా రణభీరుడు మరుగుతున్నాయి. 10 రోజులు ప్రచండ యుద్ధము చేసినటువంటి భీష్మాచార్యులు అంపసైనంపై
2: విరిగిపోయారు.
1: తదనంతరం దుర్యోధనుడు 11 అక్షూణ్యాల సైన్యానికి అధిపతిగా ద్రోణాచార్యుణ్ణి ప్రకటించాడు.
2: సుయోధనుడు
1: పదవి ఉత్సాహంలో ఉన్నటువంటి ఆ ద్రోణాచార్యులు పైకి లెగచి, నాయన సుయోధన
2: శిష్య,
1: ఈనాటి భారత యుద్ధములు నీకేవరం కావాలో కోరుకో నాయన అని అనగాని ద్రోణాచార్యుని మాటలన్నీ విన్నటువంటి శకుని దుర్యోధనుడు పక్కకు లాగి, సుయోధన
2: గురుదేవ
1: గురువు గారు వరం కోరుకోమంటున్నారు. ఇదే మంచి అధునం. పాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మరాజుని పట్టి కట్టి నీకు ప్రాణాలతో కానుకగా ఇవ్వమను. ఆ మాటలన్నీ వినటువంటి ఆ యొక్క ద్రోణాచార్యులు, ఆ మాటలన్నీ వినటువంటి దుర్యోధనుడు ఒక్కసారి ముకుళిత అస్తముతో
2: నమస్కరించి,
1: గురువర్య ద్రోణాచార్య,
2: ఈనాటి
1: భారత యుద్ధములో పాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మరాజుని పట్టి కట్టి నాకు ప్రాణాలతో కానుకగా ఇవ్వండి. ఆ మాటలన్నీ వినటువంటి ద్రోణాచార్యులు మాటైతే అన్నాడే కానీ, చిన్న మాటైతే అన్నాడే కానీ, ధర్మరాజుని పట్టే విధానం ఎలా, ధర్మరాజుని పట్టే విధానం ఎలా, ధర్మరాజుని పట్టాలంటే ఏం చెయ్యాలి,
2: ఏం చెయ్యాలి
1: కాదు నాయన. ఇక యక్ష రాక్షస గరుడ గంధర్వ కిన్నెరి గుంపురుటకు తెలియనటువంటి మహాభయంకరమైన వ్యూహం అదే పద్మ వ్యూహం. పద్మ వ్యూహాన్ని పన్నాడు ద్రోణాచార్యుడు. ఆ పద్మ వ్యూహం పన్నినటువంటి వార్త ధర్మరాజుకు
2: తెలిసింది.
1: ధర్మరాజు చింతిస్తూ, అరేరే గురువు గారు ఎంత మోసం చేశారు, కృష్ణుడు అర్జునుడు లేని సమయాన్ని చూచి ద్రోణాచార్యులు పద్మ వ్యూహాన్ని పన్నారు. ఆ పద్మ వ్యూహం భేదించే నేర్పు మన తమ్ముడైనటువంటి అర్జునుడికి తప్ప మనలో ఎవరికి తెలియదు అని ధర్మరాజు చింతిస్తూ ఉండ ఆ చిన్న వార్త, పద్మవ్యూహం అనే చిన్న వార్త ఎవరికి తెలిసిందయ్యా?
2: అరే అభిమన్యక.

0: 바루데
1: తెలుసు తెలుసు ఆ

0: ఎప్పుడైతే అనగానే ప్రక్కనే ఉన్నటువంటి భీమసేనుడు చూచాడు, నాయన అభిమన్యు కుమారా ఆ పద్మయూహములో నీకు వచ్చిన భయం లేదు, నాయన కుమారా పద్మయూహములో సూదిమ్మనంతట చోటు చూపు మా కొడుక అన్నాడే. చూర్ణపదేశ వైరులంటూ అంటూ మలిగినాడే
1: మన భావ కృష్ణుడు లేనటువంటి చిన్నారి అభిమన్యుడి యుద్ధానికి
2: పంపిస్తున్నాం.
1: కనుక అభిమన్య, నీ తల్లి అయినటువంటి సుభద్రాదేవి దీవెన నీ భార్య అయినటువంటి ఉత్తర కుమార్తె అనుమతి పొంది యుద్ధానికి ప్రవేశించమన్నాడు ధర్మరాజు. ధర్మరాజు మాటలన్నీ విన్నటువంటి అభిమన్యుడు ఇక యుద్ధ రంగంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఏ విధంగా ప్రవేశిస్తూ ఉన్నాడు నాయన?
0: అదిగో నాయన అభిమన్యుల వెంట వీరాధిరుడు బయలుదేరుతున్నారు.
1: ఏ విధంగా?
0: భీమసేనుడు, యుధిష్ఠిరుడు, సాత్యక దుష్ట, ధర్మరాజు, రాశేఖితానుడు, శతానీకుడు, భగత కుండముల కటుచ్చుండు, పరాజితలములు పరుగులు దియ్యగా, అశ్వర్ధనములు హంటరాగను, భేరీ రథములు భీకరిల్ల శంఖారములు చలరేగంగా, తడకతో బాలునికే జై అన్నారే, యూహము తరికే చేరారే. ంతలిన సైంధవుడు చూచాడే, సైంధవుడి మీద బాణ వర్షమే కుప్పసాగినాడే.
1: అభిమన్యుడు పద్మం యొక్క ముఖద్వారములో అడుగు పెట్టాడు. అభిమన్యునికి ముందుగా సైంధవుడు ఎదురుగా వచ్చాడు. ఆ సైంధవుని మూర్చలో ముంచేసినటువంటి అభిమన్యుడు ముందుకు ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆ అభిమన్యునికి ఎదురుగా ఎవరుస్తున్నారు? అదుగో గురువు గారైనటువంటి ద్రోణాచార్యులు వస్తున్నారు. ఆ ద్రోణాచార్యులు చిన్నారి అభిమన్యుని చూచి ఆ గురువు గారు అభిమన్యుల వద్దకు వచ్చి ఏమంటున్నారు?
0: బాలక బాలక, ఏలా వచ్చితి విటకు నీవు?
1: నేను యుద్ధానికి వచ్చాను గురువర్య.
0: యుద్ధానికి వచ్చావా? కాంతల కౌగిలి కాదు బాలక, కథన భూ ప్రాణాలను రక్షించు.

0: పెద్ద తండ్రి గారు.
1: ఏమిటి?
0: నన్ను ఎప్పుడే యుద్ధాన్ని కంపితే నరికదనన్నాడే వహవ్వాదిగదిగదుగో సర్రున కటకవు దోషి దండుపై తారసిల్లు తానే వహవ.
1: ఏమిటి?
0: నీకు పద్మ వ్యూహాన్ని భేదించి

0: ಕ ಅಭಿಮನ್ಯ
1: ನೀ ಯುದ್ಧ ಮೇಲನೆಯ ವಿರುದಿರಿಗೆ ಪಾರಿಪೋಮನ್ನಾಡು ದ್ರೋಣಾಚಾರ್ಯುಡು.
0: ದ್ರೋಣಾಚಾರ್ಯುನಿ ಮಾಟಲನ್ನಿ వినటువంటి అభిమన్యుడు ఒక్కసారి గాతన కత్తిని తీసి
1: ఏమంటున్నాడయ్యా?
2: ఏ బారుడ గాదే నీ పాలెటకి మృత్యువనన్నాడా? ద్రోణుడు పైన బాణ వరసమే కుప్పసాగినాడే. అరే ద్రోణాచార్యుడు మూర్చలో నా మునిగిపోయినాడా?
0: అభిమన్యుడు మేఘ గంభీర కంఠస్వరముతో
1: రౌద్ర ముద్రల ముఖముల్లో పరవళ్ళ త్రొక్కుచు
0: గురువర్యా ద్రోణాచార్య,
1: ఏమంటారు ఏమంటారు
2: ఏమంటారు?
1: పాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మరాజుని పట్టి
0: కట్టి
1: ప్రాణాలతో దుర్యోధునికి కానుకగా ఇస్తానని శపథం చేశారు
2: కదూ.
1: మా పెద్ద తండ్రి పట్టుబట్టడం అంటూ
2: జరిగితే
0: ఈ అనంత ఇష్టాన్ని
1: ఒక్క క్షణములో కాల్చి భస్మము చేయకుండా ఉపేక్షిస్తానని ఎలా
2: అనుకున్నావయ్యా?
1: ఒక సేనకు, ఒక సామాన్యమైనటువంటి సేనకు పట్టం కట్టినంత
2: మాత్రాన
1: తారతమ్యములు తెలియక దారుణమైన ప్రతిజ్ఞల బలుగుటమేమంటే బోట్లకు తగదు. దుష్ట దుర్యోధుని ముఖ ప్రీతి కోసం మీ తంత్రాలు, మీ మంత్రాలు, మీ బ్రాహ్మణత్వాలు, అవసరమైతే మీ ప్రాణాలను దారపోసుకోండి. కానీ ధర్మమూర్తి అయినటువంటి మా యుధిష్ట మహారాజు గురించి ఎక్కడైనా, ఎన్నడైనా, ఎప్పుడైనా అవజ్ఞత పలికితే ఈ పాండవ పుత్రుడు సహించి ఊరుకోడు జాగ్రత్త అని హెచ్చరించాడు
2: అభిమన్యుడు.
1: అభిమన్యుడు పద్మవ్యూహములోకి ముందుకు ప్రవేశిస్తూ ఉన్నాడు. అభిమన్యునికి ఎదురుగా ఎవరుస్తున్నారు? అదుగో దుర్యోధనుడు,
2: అదుగో
1: అదుగో కర్ణుడు,
2: కర్ణుడు
1: అదుగో శకుని. కర్ణ దుర్యోధన శకునుని చూచినటువంటి అభిమన్యుడు ఏ విధంగా ఉన్నాడయ్యా?
2: శ్రీ మహోజ్వల పద్మయూగం అదిగో, అదిగో
3: శ్రీ మహోజ్వల పద్మయూగం అదిగో.
2: ఏ విల్లు పట్టిన బాలవీరుడు వీరభద్రుడై విజృంభించగా, భగతుల శరములు ఎగరగొట్టారా? ఒక్కొక్కరనే నరుకుచుంటారా? శ్రీ

అరే తామసించి తారసిల్లి కర్ణ దుర్యోధనుడు చూచి బాలుడే కళ్ళర్ర చేసే కళ్ళ నిప్పులు కురవసాగి రెండు రెండిన కేకలేస్తాడా అన్న బులాడిది కాదు కంటాడా నారాయణ భూమి కొట్టి తొండగొట్టి బిల్లు పట్టి బుధపరట్టి.

0: పదక్కతో దిక్కు తెలియక దుర్యోధనుడు చిక్కవలము దూపించాడా? దిక్కు తెలియక కర్ణుండ బిక్కవలము దూపించాడే?
1: ఈ కర్ణుని నీవు చంపవద్దు. అలనాడు నిండు సభలో నీ తండ్రి అయినటువంటి అర్జునుడు చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు అని రథసారథి సుమంతుడు చెప్పగా సుమంతుని మాటలన్నీ విన్నటువంటి అభిమన్యుడు దుర్యోధనుడిని చంపబోయాడు. ఆగు అభిమన్య, ఈ దుర్యోధనుని నీవు చంపవద్దు. అలనాడు నిండు సభలో నీ పెద్ద తండ్రి అయినటువంటి భీమసేనుడు తొడల విరగొడతారని ప్రతిజ్ఞ చేశాడు అని రథసారథి సుమంతుడు చెప్పగా సుమంతుని మాటలన్నీ విన్నటువంటి అభిమన్యుడు తన కత్తిని తీసి శకునుడిని చంపబోయాడు. ఆగు అభిమన్య, ఈ శకునుడిని నీవు చంపవద్దు. ఈ పినతండ్రి అయినటువంటి సహాదేవుడు చంపుతారని ప్రతిజ్ఞ చేశాడు అని రథసారథి సుమంతుడు చెప్పగా సుమంతుని మాటలన్నీ విన్నటువంటి అభిమన్యుడు, అరే ఈ వీరులందరిని మా తండ్రులే
0: పంచుకున్నారు కదా,
1: నాకు ఒక సైన్యాన్ని విడిచిపెట్టారే. అయినప్పటికీ అభిమన్యుడు శస్త్ర అస్త్ర విద్య నైపుణ్యాలతో మెరుపులా మెరుస్తూ మిట్ట మధ్యాహ్నం సూర్యుని వలె దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసిన వీరభద్రుని వలె పద్మ వ్యూహాన్ని చంద్రమంద్రముగా
0: చేస్తున్నాడు.
1: ప్రతిపట్ల స్మాపతులైన అతిపతుల వక్షస్థల విధుల క్రీడా విహారి అయి గొర్రెలను వెంట తరిమే సింహకిశోర వలె యుద్ధభూమి నుండి తరిమి తరిమి కొడుతున్నాడు. ఎందరెందరో రాజుల పుత్ర మిత్ర సైన్య సమేతముగా నేల కూల్చాడు. ఆ వ్యూహములో అభిమన్యుడు ఒక్కడు రెండు అక్షూణ్యాల సైన్యాన్ని అతమార్చాడు. దుర్యోధనుడు
0: పారిపోతున్నాడు.
1: దుశ్శాసనుడు పరుగులు తీస్తున్నాడు. ద్రోణాచార్యుల మూర్చలో మునిగిపోయారు. ఇదంతా చూసినటువంటి దుర్యోధనుడు పరుగు పరుగున ద్రోణాచార్యుని వద్దకు వచ్చి, గురువర్యా ద్రోణాచార్య,
0: ఏమిటయ్యా
1: ఎందుకయ్యా మనకి యుద్ధం
0: ఎందుకయ్యా?
1: ఒక్క అభిమన్యుని దాటికి తాళలేక ఎందరో యోధాన యోధులు గండర గండరలు పరుగులు తీసి పందాలు
0: పడుతున్నారు.
1: ఒక్క అభిమన్యుని జయించాలనే మనము, రేపు పాండవులను జయించేది ఎలా? ఎందుకయ్యా మనకి యుద్ధం?
0: రామయ్య బస్ స్టాండ్ కి వెళ్ళి బట్టనేలు అమ్ముకుందాం.
1: రాదు నాయన, ఎందుకయ్యా మనకి యుద్ధం
0: యుద్ధం
1: అని దుర్యోధనుడు
0: పలుకగా
1: దుర్యోధనుడి మాటలన్నీ విన్నటువంటి ద్రోణాచార్యుడు, నాయన సుయోధన, ఈనాడు అభిమన్యుని చేతిలో ధనస్సు ఉన్నంత వరకు హరిహరాదులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎవ్వరు ఏమి
0: చేయలేరు.
1: అభిమన్యుని చంపాలి అంటే విడివిడిగా చంపలేము.
0: ఎలాగా?
1: పదుగురు ఒకటై
0: అది
1: ఒకే మాటపై ఒకే బాటపై నడిచిన నాడే అభిమన్యుని
0: చంపగలము.
1: ధర్మ అధర్మాలు ఆలోచించకండి, న్యాయ అన్యాయాలు ఆలోచించకండి. పదుగురు ఒకటై చుట్టుముట్టడించి అభిమన్యుని పద్మ వ్యూహములో పొడిచి చంపాలి. పొడిచి చంపాలి అంటే దీనికి మంచి విలుకాడు కర్ణుడు.
0: కర్ణుడు,
1: కర్ణ,
0: గురుదేవ,
1: ఈసారి అభిమన్యుడు యుద్ధము చేస్తూ ఉండగా
0: వెనుక
1: భాగాన వెళ్ళి నీ ఒక పదునైనటువంటి ధనుసుతో అభిమన్యుని ధనుసు రెండు ముక్కల చెయ్యి.
0: అలాగే గురుదేవా,
1: ధర్మదాత అయినటువంటి కర్ణుడు సరేనన్నాడు. విశ్వాసన
0: గురుదేవా,
1: ఎప్పుడైతే కర్ణుడు ధనుసును రెండు ముక్కలుగా చేయగానే వెనుదిరిగి కదునమక చూచి మాట్లాడుతూ ఉంటాడు అభిమన్యుడు.
0: అదే
1: సమయంలో నీవు మెల్లమెల్లగా పిల్లి వలె ఎడమ భాగాన వెళ్ళి నీ పదునైనటువంటి కత్తితో అభిమన్యుని ఎడమడొక్కలో కచ్చిక్కమని కూర్చు.
0: అలాగే గురుదేవా,
1: దుశ్శాసనుడు
0: సరేనన్నాడు.
1: దుర్యోధన, దుశ్శాసనుడు పొడిచినటువంటి కత్తిని అభిమన్యుడు కుడి చేతితో పైకి పట్టుకుని లాగుతూ ఉంటాడు.
0: అదే సమయంలో
1: నీవు మెల్లమెల్లగా పిల్లి వలె నీవు కుడి భాగాన
0: వెళ్ళి
1: నీ పదునైనటువంటి కత్తితో అభిమన్యుని కుడి
0: చేతిని
1: చంపు.
0: కృపాచార్య,
1: నీవు రథాన్ని చూర్ణము చేయి. అశ్వత్థామ,
0: గురుదేవ,
1: దుశ్శాసన, నీవు వెనుక భాగాన వెళ్ళి నీ పదునైనటువంటి కత్తితో అభిమన్యుని ఎన్ని పోటులో ఒకే పోటు పడుచు. ఇక నేను
0: ఇంటికి వెళ్ళిపోతారా?
1: కాదు నాయన, నా బాణవర్షం చేత అభిమన్యుని శరీరముపై తూట్లు పడేలా నా బాణవర్షాన్ని
0: కురిపిస్తాను.
1: మనమంతా ఒకే మాటపై ఒకే భాగమై నడిచిన నాడే అభిమన్యుని చంపగలం. విడివిడిగా అయితే
0: చంపలేమని
1: పదుగురు ఒకటే ఎప్పుడైతే అభిమన్యుని చంపడానికి వస్తున్నారు, ఈ వార్త తెలుసుకున్నటువంటి అభిమన్యుని రథసారదైనటువంటి సుమంతుడు పరుగు పరుగున అభిమన్యుని వద్దకు వచ్చి,
0: నాయన అభిమన్యు కుమారా, పదుగురు ఒక్కటై నిన్ను అధర్మంగా చంపడానికి వస్తున్నారు నాయన.
1: సుమంత,
0: అటు చూశావా నాయన,
1: ఏమిటి
0: మన రథం ఎదురుకుంటగా అపశకునం కూడా వస్తుందయ్యా.
1: సుమంత,
0: కారు మేఘాలు.

0: శిఖర ధ్వజముపై గ్రద్దమాలే నిన్ను రక్షింపగా, నిన్ను రక్షింపగా బ్రహ్మకే భారమాయే. నాయన అభిమన్య
1: పదుగురు ఒకటే చెప్పినంత మాత్రాన వెను తిరిగి పారిపోదామంటున్నావా?
0: వచ్చేద్దా

ఈ విధముగా ఆ యొక్క కర్ణుడు ధనుసు నేల కూల్చాడు. దుశ్శాసనుడు ఎడమ భాగాన వచ్చి తన పదునైనటువంటి కత్తితో ఎడమడొక్కలో కచ్చిక్కమని గుచ్చాడు. దుర్యోధనుడు కుడి చేతి నరికేశాడు. ద్రోణాచార్యుడు అభిమన్యుని శరీరముపై తూట్లు తూట్లు పడేలా శరవర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఆ పదుగురు ఒక్కటై ఎప్పుడైతే పద్మ వ్యూహములో అభిమన్యుణ్ణి పొడవగాని ఇక అభి

0: ఈ విధముగా అధర్మం ధర్మాన్ని
1: జయించింది,
0: అన్యాయం న్యాయాన్ని నిలువున కాల్చివేసింది.
1: పదుగురు
0: ఒకటై కౌరవ యోధులు చుట్టుముట్టడించి అభిమన్యుని పద్మ వ్యూహములో పొడిచి చంపేశారు. అయితే అటువంటి మహావీరుని గాథలు ఆనాటి నుండి ఈనాటి వరకు ఇక ఏనాటికైనా సువర్ణక్షరాలతో లిఖించబడతాయి. అయితే ఇక ఆ అభిమన్యుడు చనిపోయినటువంటి అభిమన్యుడు ఆ చనిపోయినటువంటి ఆత్మ పరమేశ్వరుని వద్ద కైలాసములో శివునికి పూజలు చేస్తున్నాడు. ఏ విధంగా
2: కైలాసములో శివునికి పూజలు చేయుచున్నాడా? నాటికి నేటికి వాణి చరితం.

మీరు ఇంతవరకు జానపద రంజని కార్యక్రమంలో వీరాభిమన్యు బుర్రకథ విన్నారు. కథకులు శ్రీ వీరనాల సోమరాజు. ఇంతటితో ఈనాటి జానపద రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఆపాత మధురాలు అలనాటి పాత సినిమాల్లోనే సుమధురమైన గీతాలను వినే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఆపాత మధురాలు కార్యక్రమంలో వినబోతున్న మొదటి ఆపాత మధుర గీతం ఆత్మీయులు. ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన సి నారాయణ రెడ్డి గీతం వింటారు. సంగీతం అందించారు.

శ్రీకృష్ణ విజయం ఈ చిత్రం నుండి సి నారాయణ రెడ్డి గీత రచనకు ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం అందించారు పెండ్యాల.

భట్టి విక్రమార్క ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల గానం చేసిన అనిశెట్టి గీతం వింటారు. సంగీతం అందించారు పెండ్యాల.

సిపాయి చిన్నయ్య ఈ చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట వింటారు. సంగీతం అందించారు MS విశ్వనాథన్. గీత సాహిత్యం ఆరుద్ర.

ఆపాత మధురాలు కార్యక్రమంలో చివరిగా వినబోతున్న మధుర గీతం బుద్ధిమంతుడు చిత్రం నుండి ఆరుద్ర గీత సాహిత్యానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం అందించారు కెవి మహాదేవన్.